0: సర్కార్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళకు స్వాగతం. నా పేరు పల్లవి, నాతో పాటు శ్వేత కూడా ఉన్నది. ఈరోజు శ్రోతలకు చెప్పడానికి ఓ ప్రత్యేకమైన కథ ఉంది. ఒక అద్భుతమైన సాహసం చేసి చాలా ప్రాముఖ్యమైన తీర్మానం చేసుకున్న మహిళను గురించి మనం వినబోతున్నాం.
2: అంతమాత్రమే కాదు, తన యజమాని దేవుని నమ్మిన ఒక నమ్మకమైన దాసుని గూర్చి మనం వినబోతున్నాం. అలాగే తనకు అప్పగింపబడిన పనిని గూర్చి అతడు దేవుని సహాయాన్ని ఎలా పొందాడో తెలుసుకోవచ్చు.
1: మీకందరికీ ఆ కథ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఆ కథంతా ఆశ్చర్యం కలిగించే విషయాలే ఉన్నాయి. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: శ్రోతలు, ఎప్పుడెప్పుడు కథ వింటామా అని ఎదురుచూస్తున్నారు కదూ. ఇక ఆలస్యమెందుకు? షారోన్ గారు కథ చెప్తారా?
1: షారోన్ గారు, మీరు చెప్పబోయేది ప్రేమ కథనేనా?
2: అవును, ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్రేమ కథనే. అయితే ప్రేమలు ఎన్ని రకాలుగా ఉంటాయో, ఎవరు ప్రేమను చూపిస్తున్నారో మనం విందాం. ఈరోజు వినబోయే కథ మీకు ఏదైనా ఒక పాఠాన్ని నేర్పిస్తుందేమో, కాబట్టి జాగ్రత్తగా వినండి. మీరు తీరిగ్గా నింపాదిగా కూర్చొని కథ వినడానికి సిద్ధంగా ఉన్నారు కదూ. కథలు చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా దేవుని వాక్యంలోని కథలంటే ఇంకా ఇష్టం. ఈ కథ కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవించిన అబ్రహాము అనే వ్యక్తిని గూర్చినది. నిరీక్షణ మహిళ కార్యక్రమంలో వినకముందే మీరు ఇతని గురించి బహుశా విని ఉంటారు. అతడు చాలా వృద్ధుడు మరియు ధనవంతుడు కూడా. దేవుడు అబ్రహాముకు చాలా సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. వాళ్లు భూమ్మీద ఉన్న కుటుంబాలన్నిటికీ, వంశాలన్నిటికీ ఆశీర్వాదకరంగా ఉంటారని దేవుడు చెప్పాడు. అయితే వారికి ఒక సమస్య ఉన్నది. అంతవరకు అబ్రహాముకు అతని భార్య శారాకు సంతానమే లేదు. దేవుడు అబ్రహామును, శారాను వారి స్వంత దేశము నుండి పిలిచాడు. వారు దేవుని నడిపింపును అనుసరించారు. అనేక విగ్రహాలను పూజించే ప్రజలు ఉన్న దేశంలో వారి పశువులను కాచుకుంటూ సంచారకులుగా జీవించారు. వాళ్లు చాలా వృద్ధులయ్యాక చివరికి దేవుడు వారికి వాగ్దానం చేసిన కుమారుణ్ణి ఇచ్చాడు. వారు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టారు. ఆ తరువాత 40 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు మన కథ ప్రారంభమవుతుంది. శారా చనిపోయింది. ఇక నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడడానికి ఇస్సాకు కొరకు ఒక భార్యను వెతకాల్సిన సమయం ఆసన్నమైంది. ఇస్సాకు తగిన మహిళను పెళ్లి చేసుకోవడం అవసరం. అది ముఖ్యం కూడా. విగ్రహారాధికులైన తన పొరుగువారిలో నుండి ఒక కన్యకను ఎన్నుకోవడం అబ్రహాముకు ఇష్టంలేదు. అలా అని దేవుడు వాగ్దానం చేసిన దేశంలో నుండి ఇస్సాకును మరోచోటికి పంపించడం కూడా అతనికి ఇష్టంలేదు. అలా అయితే అతడు ఇస్సాకు కొరకు భార్యను ఎలా కనుక్కోగలడు? ఆదికాండము 24వ అధ్యాయము నుండి ఈ కథను వింటూ ఉండగా ఈ విషయాలను మనం తెలుసుకుందాం.

ఒకరోజు అబ్రహాము తన ఇంటి పెద్ద దాసుని పిలిచాడు. నేను ఏ దేశం నుండి వచ్చానో ఆ దేశానికి నీవు వెళ్లి ఇస్సాకు కొరకు ఒక భార్యను తీసుకుని వస్తావా? ఇక్కడ ఉన్నవారిలో ఎవరినే గాని నా కుమారునికి పెండ్లి చేయనని భూమ్యాకాశాలకు దేవుడైన యెహోవా తోడని ప్రమాణం చెయ్యి. వెంటనే నా స్వదేశానికి నా బంధువుల యొద్దకు వెళ్లి నా కుమారుని కొరకు ఒక భార్యను వెదకు. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని రావాలి. ఒకవేళ నీ వెంట రావడానికి ఆ స్త్రీ ఇష్టపడకుంటే ఈ ప్రమాణము నుండి నీవు విడుదల పొందుతావు. కాని నీవు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని పోకూడదు అని చెప్పాడు. అబ్రహాము నియమాలకు ఆ దాసుడు సమ్మతించాడు. అబ్రహాము ఇచ్చిన బహుమానాలను 10 ఒంటెలపై పెట్టి అతడు తన సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించాడు. చివరికి ఆ దాసుడు అబ్రహాము స్వదేశానికి వెళ్లాడు. అతడు అక్కడికి చేరుకునేసరికి సాయంత్రమైంది. కనుక తన ఒంటెలకు నీళ్లు త్రాగించడానికి అతడు ఒక బావి దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆ దాసుడు ఇలా ప్రార్థన చేశాడు. నా యజమాని సేవించే దేవుడా, ఈ గ్రామ

0: కూడా. ఆ దాసుడు ఆమె వద్దకు పరిగెత్తివచ్చి నాకు త్రాగడానికి కొన్ని నీళ్లిమ్మని అడిగాడు. ఆమె సంతోషంగా తన కడవ వంచి అతనికి నీళ్లు పోసింది. అతడు త్రాగాక, నీ ఒంటెలకు సరిపడినంతవరకు నీళ్లు చేదిపోస్తాను అని చెప్పింది. అబ్రహాము దాసుడు ఆమెకు వందనాలు చెప్పాడు. ఆమె నీళ్లు చేదిపోస్తుండగా ఆమెనే గమనిస్తూ ఉన్నాడు. ఒంటెలన్నీ నీళ్లు త్రాగాక అతడు ఒక బంగారపు ముక్కు కమ్మిని, రెండు బంగారు కడియాలను ఆమెకు ఇచ్చాడు. తరువాత, అమ్మా, నీవు ఎవరి కుమార్తెవు అని ప్రశ్నించాడు. ఆమె, నా తండ్రి అబ్రహాము సహోదరుడైన నాహోరు కుమారుడైన బెతుయేలు అని చెప్పింది. ఆ దాసుడు నేలపై సాష్టాంగపడి తన ప్రార్థనను విని సరైన స్త్రీ వద్దకు నడిపించినందుకు దేవుణ్ణి స్తుతించి ఆరాధించి కృతజ్ఞత చెల్లించాడు. మీ ఇంట్లో ఈ రాత్రి బస చేయడానికి స్థలం ఉందా అని ఆ దాసుడు అడిగినప్పుడు రిబ్కా, మా వద్ద బస చేయడానికి స్థలం, పశువులకు గడ్డి మరియు మేత కూడా ఉంది అని చెప్పింది. రిబ్కా ఇంటికి పరిగెత్తుకుని వెళ్లి జరిగినదంతా తన తల్లితో చెప్పింది. ఆమె అన్న లాబాను ఆ దాసుని వద్దకు వచ్చి, మా ఇంటికి వచ్చి ఈ రాత్రి బస చేయవచ్చునని ఆహ్వానించాడు. వాళ్లు అతనికి భోజనాన్ని వడ్డించారు. ఆ దాసుడు, నేను వచ్చిన పని పూర్తి కాకమునుపు నేను భోజనం చేయనని చెప్పాడు. లాబాను అసలు విషయమేంటో చెప్పమన్నాడు. దేవుడు తన ప్రార్థన విని రిబ్కా వద్దకు ఎలా నడిపించాడో ఆ దాసుడు పూసగుచ్చినట్లు వివరించాడు. రిబ్కా సహోదరుడు మరియు తండ్రి ఆ దాసుడు చెప్పినదంతా విని, ఇది నిజంగా యెహోవా వలన కలిగిన కార్యం అని సాక్ష్యమిచ్చారు. ఇదిగో రిబ్కా నీ ఎదుట ఉన్నది, దేవుడు నడిపించినట్లుగా ఆమె నీ యజమానుని కుమారునికి భార్య అగునుగాక అని చెప్పారు. అబ్రహాము సేవకుడు యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తరువాత వెండి, బంగారు నగలను, వస్త్రాలను తీసి రిబ్కాకు ఇచ్చాడు. ఆమె సహోదరునికి మరియు తల్లికి విలువైన కానుకలు ఇచ్చాడు. అతడు, అతనితో కూడా ఉన్న మనుషులు భోజనం చేసి ఆ రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకున్నారు.
1: నిరీక్షణ మహిళా కార్యక్రమంలో మనం అబ్రహాంను గూర్చి మరియు అతని దాసుని గూర్చి వింటున్నాం. అతని కుమారుడైన ఇస్సాకు కొరకు భార్యను వెతుకుతూ ఉన్నప్పుడు ఆ నమ్మకమైన దాసుడు చాలా ధైర్యంతో స్పష్టంగా ప్రార్థన చేశాడు, అవును కదూ?
2: అవును, దేవుడు అతడు ప్రార్థించిన ప్రకారమే సరిగ్గా అతడు అడిగినట్లే జవాబిచ్చాడు. అంతమాత్రమే కాదు, ఆ అమ్మాయి తన యజమాని అయిన అబ్రహాము సహోదరుని మనవరాలు అని తెలిసినప్పుడు సంతోషంతో అతని హృదయం ఉప్పొంగిపోయి ఉంటుంది. దేవుడు అతని ప్రార్థనను గణపరిచి సరైన యవనస్తురాలి వద్దకు నడిపించాడని అతడు తెలుసుకున్నాడు.
1: నాకు ఆశ్చర్యం కలిగించేదేమిటంటే, అప్పుడు రిబ్కా ఏమనుకుందో, ఆమె కుటుంబం ఎలా అనుభూతి పొందారో, తరువాత ఏం జరిగిందో దేవుని వాక్యంలో నుండి ఈ వాస్తవిక కథను విందామా?
0: మరునాడు ఉదయమే ఆ దాసుడు, నేను నా యజమాని వద్దకు తిరిగి వెళ్లాలి, రిబ్కాను నాతో పంపించండి అని ఆమె తల్లిదండ్రులను అడిగాడు. రిబ్కా తల్లి మరియు సహోదరుడు ఆమె కనీసం 10 రోజులైనా తమ వద్ద ఉంటే బావుండును అనుకున్నారు. కాని ఆ దాసుడు తిరిగి వెళ్లాలన్న ఆతృతతో ఉన్నాడు. కాబట్టి ఆమె కుటుంబస్థులు, నీవు అబ్రహాము దాసుడైన ఇతనితో మరియు ఇతని మనుషులతో కూడా వెళ్తావా అని ఆమెను ప్రశ్నించారు. ఆమె వెళ్తానని చెప్పింది. కాబట్టి వాళ్లు రిబ్కాను, ఆమె దాదిని, అబ్రహాము సేవకునితో సాగనంపారు. మా సహోదరి, నీవు వేలవేలకు తల్లి వగదువుగాక, నీ సంతతివారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవించారు. అలా ప్రయాణం చేస్తూ చేస్తూ రిబ్కా, ఆ దాసుడు, చివరికి అబ్రహాము మరియు ఇస్సాకు నివసిస్తున్న స్థలానికి చేరుకున్నారు. ఇస్సాకు సాయంత్రం చల్లపూట పొలంలో ధ్యానిస్తూ ఉన్నాడు. అతడు తల ఎత్తి చూశాడు. దూరంగా ఆ వైపుకే వస్తున్న ఒంటెలు అతనికి కనిపించాయి. రిబ్కా కూడా దూరం నుండి ఇస్సాకును చూచి, పొలంలో నుండి మన వైపు వస్తున్న అతడు ఎవరు అని అబ్రహాము దాసుణ్ణి ప్రశ్నించింది. అతడు, నా యజమాని అని దాసుడు జవాబిచ్చాడు. రిబ్కా సగౌరవంగా ముసుకు వేసుకున్నది. ఆ దాసుడు జరిగిన విషయాలన్నీ ఇస్సాకుతో చెప్పాడు. ఇస్సాకు రిబ్కాను భార్యగా పరిగ్రహించి ఆమెను తన తల్లి అయిన శారా గుడారంలోనికి తీసుకుని వెళ్లాడు. అతడు ఆమెను చాలా ప్రేమించాడు. అంతమాత్రమే కాదు, ఆమె వలన అతడు కూడా ఆదరణ పొందాడు. తన తల్లి మరణం విషయం అతనిలో ఉన్న దుఃఖాన్ని రిబ్కా రాక వలన మర్చిపోగలిగాడు. అంటే రిబ్కా కూడా అతన్ని అంతగా ప్రేమించిందన్నమాట. వివాహం అన్నది ఆ కుటుంబానికి నిజంగా ఎంత ఆశీర్వాదకరంగా మారిందో చూశారా? ఇదంతా బైబిలులో వ్రాయబడిన వాస్తవగాథ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమం.

0: వింటున్నారు. ఇంతవరకు మనం రిబ్కా మరియు ఇస్సాకును గూర్చిన వాస్తవిక కథను విన్నాము. ఈ కథను మనమందరము ఎలా జ్ఞాపకం ఉంచుకోగలమో చూద్దాం. అబ్రహము వృద్ధుడు కాబట్టి అతడు తన దాసునితో దేవుని ఎదుట ఒక ప్రమాణం చేయించుకున్నాడు. తన సొంత బంధువులలో నుండి తన కుమారుడైన ఇస్సాకుకు భార్యను తీసుకొని వచ్చే బాధ్యతను అతనికి అప్పగించాడు. అతడు ఎందుకు అలా చేశాడో మీకు తెలుసా? అబ్రహము ఎవరి మధ్య నివసిస్తున్నాడో వాళ్ళు భూమి ఆకాశములను సృజించిన నిజమైన దేవుని వెంబడించేవారు కాదు. అబ్రహము అతనితో ఇంకా ఏమి చెప్పాడో మీకు గుర్తుందా?
1: దేవుడు తన సంతానాన్ని విస్తరింపచేస్తానని వాగ్దానం చేశాడని చెప్పాడు కదా. అంతమాత్రమే కాదు, ఇస్సాకుకు భార్యను వెదకే విషయంలో దేవుని దూత అతనికి సహాయం చేస్తాడని కూడా చెప్పాడు.
2: అవును, ఆ దాసుడు యజమాని చెప్పినట్లు లోబడే విషయంలో చాలా జాగ్రత్త వహించాడు. బావి వద్దకు వెళ్లినప్పుడు అతడు ఎంత చక్కగా ప్రార్థించాడో విన్నారు కదా.
0: అవును, అతడు దేవుణ్ణి ఒక స్పష్టమైన సూచన అడిగాడు. ఆ యవ్వనస్తురాలు తనకు తాగడానికి నీళ్లు ఇవ్వాలని, తర్వాత తన ఒంటెలకు కూడా పొయ్యాలని ప్రార్థించాడు. ఆమె అలాగే చేసింది.
1: రిబ్కా అనే ఈ యవ్వనస్తురాలు ఎటువంటిది? ఆమె చాలా అందమైనది, కన్యక కూడా. శ్వేత, ఆ దాసుడు తరువాత ఏం చేశాడు?
0: ఆ దాసుడు ఆమెకు ఒక బంగారు ముక్కు కమ్మిని మరియు రెండు బంగారు కడియాలను ఇచ్చాడు. నీవు ఎవరు కుమార్తెవు అని ప్రశ్నించాడు. తాను అబ్రహాము కుటుంబానికి చెందినదాన్నని ఆమె సమాధానమిచ్చింది.
1: వావ్! వెంటనే ఆ దాసుడు మోకరించి దేవుడు తన ప్రార్థనను విన్నందుకు ఆయనను స్తుతించాడు.
2: రిబ్కా తండ్రి మరియు సహోదరుడు కూడా భూమ్యాకాశాలను సృజించిన నిజమైన దేవునియందు విశ్వాసముంచినవారు. కాబట్టి ఆ దాసుడు చెప్పినదంతా విన్నాక ఇది దేవుని వలన కలిగిన కార్యం అని ఒప్పించబడ్డారు. రిబ్కాను ఆ సేవకునితో వారున్న స్థలానికి పంపించడానికి వారు ఇష్టపడ్డారు. అప్పుడు రిబ్కా ఏమైనా అన్నదా?
0: కుటుంబస్థులు రిబ్కా వద్దకు వెళ్లి, ఆ దాసునితో వెళ్లడం నీకు ఇష్టమేనా అని అడిగారు. ఇది దేవుని చిత్తమేనని బహుశా ఆమె కూడా నిశ్చేతతో ఉన్నదేమో. లేకుంటే వెళ్లడానికి ఇష్టపడేది కాదు. ఎంత ధైర్యం గల అమ్మాయి!
1: చివరికి వారు ఆ దేశాన్ని చేరుకున్నారు. ఆమె మొట్టమొదటిసారి ఇస్సాకును చూచింది. ఒకవేళ రిబ్కా స్థానంలో మీరు ఉంటే ఏం చేసేవారు? తరువాత ఏమి జరిగిందో మీకు జ్ఞాపకం ఉందనుకుంటాను. అవును, ఆ దాసుడు జరిగిందంతా ఇస్సాకుతో చెప్పాడు. ఇస్సాకు రిబ్కాను భార్యగా పరిగ్రహించి తన గుడారంలోనికి తీసుకుని వెళ్లాడు.
0: పల్లవి, ఈ కథ అంతటిలో నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది ఇస్సాకు ఆమెను చాలా ప్రేమించాడు, కాబట్టి ఇది ఒక ప్రేమ కథ.
2: అవును, ఇస్సాకు రిబ్కాను ప్రేమించాడు. అయితే మీరు మరొక విషయాన్ని గమనించారా? ఇస్సాకు పట్ల అబ్రహాముకు ఎంత ప్రేమ గౌరవం ఉన్నాయి. అలాగే ఆ దాసుడు కూడా తన యజమానిని ఎంత ప్రేమించి గౌరవించాడు కదా.
1: రిబ్కా తల్లిదండ్రులు కూడా ఆమె పట్ల గౌరవాన్ని, ప్రేమను చూపించారు. అందరికంటే ఎక్కువగా దేవుడు ప్రేమించాడు. సరే, మనం ఒక పాటను వింటూ ఉండగా ఈ కథను గురించి ఆలోచించండి.

0: నిరీక్షణ మహిళ కార్యక్రమం మీరు వింటున్నారు. ఇప్పుడు ఈ కథ మనకు ఎలా వర్తిస్తుందో ఆలోచించండి. దానిలో నుండి మీరు ఏమి నేర్చుకున్నారు? అది ఒక ఉద్దేశం కొరకే దేవుని వాక్యంలో వ్రాయబడింది.
1: పల్లవి, నాకేమనిపిస్తుందంటే దేవుడు తన వాగ్దానాల పట్ల నమ్మకస్తుడు. ఆయన అబ్రహాము సంతానాన్ని విస్తరింపజేస్తానని వాగ్దానం చేశారు. వారు విశ్వాసులైన ప్రజలుగా ఉంటారని చెప్పాడు.
0: మొదటిసారి నేను ఈ కథను విన్నప్పుడు ఇస్సాకు స్థానికంగా ఉన్న ఒక అమ్మాయినే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనుకున్నాను. ఆమెకు భూమ్యాకాశంలను సృజించిన నిజమైన దేవుడెవరో తెలియదు కదా. అటువంటి స్త్రీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చటంలో ఇస్సాకుకు నమ్మకమైన భాగస్వామిగా ఎలా ఉండగలదు అని తరువాత గ్రహించాను.
2: అవును, భార్యాభర్తలిద్దరికీ నిజమైన దేవుని పట్ల ఒకే విధమైన సమర్పణ ఉంటే వాళ్లు ఆ సత్యాన్ని తమ పిల్లలకు అందించగలుగుతారు.
0: ఇక అబ్రహాము విషయానికొస్తే, తన కుమారుడైన ఇస్సాకు నిమిత్తం దేవుడే సరైన స్త్రీ వద్దకు తన దాసుని నడిపిస్తాడన్న దృఢనమ్మకం అతనికి ఉండినది కాదంటారా?
2: అవును, దేవుడు అతనికి ఒక వాగ్దానం చేశాడు. దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానం గురించి అతడు సంపూర్ణంగా నమ్మాడు. వృద్ధాప్యంలో దేవుడు అతనికి కుమారుణ్ణి ఇచ్చినప్పుడు దేవుని విశ్వాస్యతను అతడు సంపూర్ణంగా చూశాడు.
1: దేవుడు తన వాక్యంలో ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు అంటే ఆయన దాన్ని చేస్తాడని మనం నిజంగా నమ్మవచ్చు.
0: ఆ దాసుడు ధైర్యంగా ప్రార్థించిన విధానం నాకు నచ్చింది. అతడు దేవుణ్ణి నమ్మాడు కూడా. అతనికి ఏమవసరమో సరిగ్గా దానినే దేవుణ్ణి అడిగాడు.
1: అవును, అతడు అడిగాడు. దేవుడు అతని ప్రార్థనకు స్పష్టంగా జవాబిచ్చాడు. మీ ప్రార్థనలో మీకు ఏమి కావాలో నిర్దిష్టంగా దేవుణ్ణి అడిగారా? ఆయన మీ ప్రార్థన వింటున్నాడని నిశ్చయత మీకుందా? ఆయన తప్పకుండా వింటాడు. మీ జీవితంలోని ప్రతి విషయం గూర్చి ఆయన శ్రద్ధగలవాడు.
2: మీరు పెళ్లి చేసుకోవాలా లేదా, చేసుకుంటే ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది ఆయన నిర్ణయించి ఉంచాడు. దాన్ని తెలుసుకోవడం మన బాధ్యత. నా వివాహం విషయం నేను మా వారు అలా తెలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నేను రక్షించబడిన కొన్ని రోజులకే సంపూర్ణ సేవ కొరకు దేవుని పిలుపును పొంది వేదాంత విద్యను అభ్యసిస్తున్న సమయంలో అసలు పెళ్లి చేసుకోకూడదని అనుకున్నాను. అలా నాకంటే చిన్నవాళ్లైనా మా తమ్ముని పెళ్లి, చెల్లి పెళ్లి అయిపోయినా నేను అలాగే ఉండిపోయాను. మా పాస్టర్ గారు అన్నారు, నేను పెళ్లి చేసుకోను అని నీవు అనుకోవడం కూడా నీ స్వంత చిత్తమే అవుతుంది, కాబట్టి ఈ విషయం నీవు ప్రార్థన చేసి దేవుని చిత్తం తెలుసుకో అని చెప్పేవారు. మావారు కూడా మొదట పెళ్లి చేసుకోవద్దని అనుకున్నారట. కాని ఒక సేవకుని ద్వారా హెచ్చరించబడడం, తరువాత అతడు వాక్యం చదువుతున్నప్పుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని, అలాగే ప్రసంగి 4:9 ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనక ఇద్దరు కూడి ఉండుట మేలు అన్న మాటల ద్వారా సేవలో ఉన్న తనకు ఒక జీవిత భాగస్వామి అవసరం అని తెలుసుకున్నారట. తరువాత అతడు ఒక పుస్తకంలో అబ్రహాము తన కుమారునికి ఒక దాసుని ద్వారా ఎలా భార్యను కనుగొన్నాడో చదివాక అతడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుడు నాకు భార్యగా నిర్ణయించిన అమ్మాయి ఎవరో ఒక దేవుని సేవకుని ద్వారా దేవుడు బయలుపరచాలని ప్రార్థించారట. కొన్ని రోజుల తర్వాత మా పాస్టర్ గారికి మేమిద్దరమూ పెళ్లి చేసుకున్నట్లు కలవచ్చింది. దాన్ని గూర్చి ఇరువైపులా తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ఇద్దరమూ దేవుని సేవలోనే ఉన్నాము. పైగా దేవుని సేవకుని ద్వారా దేవుడు స్పష్టంగా చూపించాడు కనుక రిబ్కా తల్లిదండ్రులు జవాబిచ్చినట్లే మా ఇద్దరి తల్లిదండ్రులు జవాబిచ్చారు. అలా మా వివాహం జరిగింది. ప్రియులారా, దేవుణ్ణి వెంబడించేవారు దేవుడు స్త్రీలకు ఎలాంటి గౌరవ మర్యాదలనిస్తాడో వారు కూడా అలాంటి గౌరవాన్నే ఇస్తారు.
0: సత్యం చెప్పారు. తమ చుట్టూ ఉన్నవారు తమకు విలువనివ్వకున్నా దేవుడు ప్రతి మహిళకు ప్రత్యేక విలువనిస్తున్నాడు. మీకు ఏ విలువ లేదని, మీరు ఎందుకు పనికిరానివారని, ఎవరికీ అక్కరలేనివారని ఎప్పుడైనా అనుకున్నారా? దేవుడు మిమ్మల్ని అలా చూడటం లేదు. ఆయన మిమ్మల్ని సృష్టించాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు ఆయనకు చాలా ప్రశస్తమైనవారు.
1: ఇంతవరకు మనం అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు దేవుడు సరియైన స్త్రీని ఎలా ఎన్నుకున్నాడో విన్నాము. ఈ కథలోని మనుషుల జీవితాలలో దేవుడు ఎలా జోక్యం చేసుకుని పనిచేశాడో జ్ఞాపకముందా?
0: అవును, దేవుడు ఒక్కొక్కరి విషయం మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడని విన్నాక నా మట్టుకైతే చాలా ఉత్సాహంగా ఉంది. నిజంగా దేవుడు ప్రతి ఒక్కరి విషయం శ్రద్ధ చూపిస్తాడు.
2: అయితే అది దేవుని గొప్ప ప్రణాళికలో ఒక భాగం కూడా. అబ్రహాము మరియు అతని కుటుంబం ద్వారా ప్రతి జాతిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కొన్ని శతాబ్దాల తర్వాత యేసు ఈ కుటుంబంలో నుండే వచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. యేసు ఈ భూమి మీద నివసించినప్పుడు తన తండ్రి అయిన దేవునికి లోబడ్డాడు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినప్పుడు మనం చేసిన పాపాలన్నిటి కొరకు ఆయన శిక్షను భరించాడు. ఆయన అలా చేయడం ద్వారా ఆయన ఇచ్చే రక్షణ అనే వరాన్ని మనం అంగీకరించి ఆయన పిల్లల మగుట ద్వారా మనం కూడా ఆ ఆశీర్వాదాన్ని పొందడానికి వీలు కల్పించాడు.
1: మీకు తెలుసా, రిబ్కాలాగే మనం కూడా చాలా తీర్మానాలు చేసుకోవాల్సి ఉంది. ఈరోజు మీ ఎదుట ఏవేవో ఎంపికలున్నాయి. మీరు సరి అయిన తీర్మానం చేసుకోవడానికి తగిన నడిపింపు కొరకు జ్ఞానమిమ్మని దేవుణ్ణి ప్రార్థించారా?
0: దానిగూర్చి దేవుని వాక్యంలో ఒక గొప్ప వాగ్దానం ఉన్నది. దాని మీ కొరకు చదువుతాను. యాకోబు పత్రిక 1:5 మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు.
1: దయచేసి మీరు కొంత సమయాన్ని తీసుకుని ప్రార్థనలో దేవుని సహాయం అడగండి. సరి అయిన తీర్మానాలు చేసుకొనండి. ప్రతి విషయంలో ఆయన నడిపింపును కోరండి. ఆయన నమ్మదగినవాడు. ఆయన మార్గాలను మనం అంగీకరిస్తే తప్పకుండా మనల్ని నడిపిస్తాడు.
0: శ్రోతలు, మీరందరూ ఈ కార్యక్రమాన్ని ఓపికగా విన్నందుకు కృతజ్ఞతలు. బైబిలులో నుండి చెప్పబడిన ఈ వాస్తవిక గాథను, దానిలో నుండి మనం నేర్చుకున్న ఆధ్యాత్మిక సత్యాలను జ్ఞాపకం ఉంచుకొనండి. మీ జీవిత పరిస్థితులలో వాటిని అన్వయించుకొనండి. షారోన్ గారు, మీకు కూడా చాలా థ్యాంక్స్.
2: మీతో కలిసి మన శ్రోతలతో మాట్లాడడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. జ్ఞాపకం ఉంచుకోనండి, దేవుడు నమ్మదగినవాడు. మీరు ఆయనను నమ్మవచ్చు. ఎందుచేతనంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన దృష్టిలో మీరు చాలా విలువైన వారు.
1: శ్రోతలు, మీ నుండి కూడా మేము వినాలని ఆశపడుతున్నాం. మీ అభిప్రాయాలు, కార్యక్రమం అభివృద్ధి కొరకు మీ సలహాలు మాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే కార్యక్రమాన్ని క్రమంగా వినండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
3: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

హోసన్న ప్రార్థనా బృందం వారి ఆనంద కీర్తనలు 5వ క్యాసెట్. హోసన్న ప్రార్థనా బృందం వారి ఆనంద కీర్తనలు.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితంగా చేస్తూ ఏ పరిస్థితి అయినా సరే ప్రార్థనతో విశ్వాసంతో చేయిస్తూ దేవుని యొక్క ఉద్దేశాలు ఈ భూమి మీద సఫలపరచాలి అనే ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకుని వస్తూ ఉన్నాను. తీర్పు అనేది ఒకటి ఉంది, మర్చిపోకూడదు. జీవితం మంది కాదు, జీవితం దేవుడిచ్చింది. ప్రతి మనిషి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కదూ. కొన్ని మనం బుద్ధిహీనంగా తెచ్చుకున్నాయి, కొన్ని మన దురదృష్టం చేత ఇతరుల నుండి మనకి సంభవించేవి, మరికొన్ని అప్పుడప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన అనుమతిస్తే వస్తూ ఉంటాయి. ఏది ఏమైనా ప్రతి సమస్య కూడా జయించడానికే దేవుడిస్తారు, కానీ ఆ సమస్యలో మనం ఓడిపోవడానికి మాత్రం కాదు. చాలా సంవత్సరాల క్రితం భయంకరమైన సమస్యలు సవాళ్ళు నా పిలుపుని గూర్చిన ఎన్నో ప్రశ్నలు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు అనారోగ్యాలు శ్రమలు ఆర్థికమైన లోటు ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉన్న సమయంలో దేవుని యొక్క వాక్యం ఎంతో మధురంగా ఉంటూ ఉండేది, ఎంతో ఆదరణ బలం శక్తి కలిగిస్తూ ఉండేది. జీవితాన్ని ఎదుర్కోవటానికి సమస్యను ఎదుర్కోవటానికి దేవుని యొక్క వాక్యం ఎంతో బలపరుస్తూ ఉండేది. అలాంటి దినాల్లో హెబ్రీ పత్రిక 12:7 చదివినప్పుడు, శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచున్నాడు, తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? శిక్షాఫలం, దేవుడు మనల్ని ఒక్కొక్కసారి కొన్ని శిక్ష లేకపోతే గద్దింపు లేకపోతే మనల్ని సరిచేసే పరిస్థితిలో కొన్ని సమస్యల్లో నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. అయితే 10 చదువుతున్నాను, హెబ్రీ పత్రిక 12:10, వారు కొన్ని దినముల మట్టికి ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. ఎందుకు సమస్యలు, ఎందుకు బాధలు, ఎందుకు కష్టాలు, ఎందుకు కన్నీరు, ఎందుకు ఇన్ని పరీక్షలు? మన మేలు కొరకు. ఏంటా మేలు? తన పరిశుద్ధతలో పాలు పొందాలని. కాబట్టి నా సలహా, ఒక సమస్య వచ్చినప్పుడు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఊహించని పరిస్థితి వచ్చినప్పుడు మనలో ఉన్న అవిశ్వాసం ద్వేషాలు పగలు దేవునికి అయిష్టమైనవి తొలగిస్తూ తన యొక్క పరిశుద్ధతను మనకి అనుగ్రహిస్తున్నారు అనే ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, 11:3 అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఒక వ్యక్తి మనల్ని బహుగా బాధ పెడుతున్నారనుకోండి, ఒక వ్యక్తి ద్వారా మాటిమాటికి అవమానమో కష్టమో హింసలో ఎదుర్కోవాల్సి వచ్చిందనుకోండి, ఆ పరిస్థితిని బట్టి మనలో కలిగే కోపం ద్వేషం కక్షలు పగలు ఇలాంటివన్నీ కూడా తొలగించి మనలో నీతి సమాధానం అనే ఫలాలు పూసేటట్టుగా ఆయన చేస్తారు. అదే పరిస్థితిలో నీతిని మనం సంపాదించుకుంటాం. ఎలాగా? ఆ వ్యక్తి అంటే మనకు ద్వేషం ఉండదు. దేవుణ్ణి మనం వెంబడించేటప్పుడు ప్రతి క్షణము కూడా ఒక పరీక్షే. ఆ వ్యక్తి మీద జాలేస్తుంది, ఆ వ్యక్తిని క్షమించమని అడుగుతాం, తద్వారా మన యొక్క హృదయంలో నీతి కలుగుతుంది, సమాధానం వస్తుంది. ఏ వ్యక్తి కూడా మన సమాధానాన్ని తీసివేయలేరు. ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుచేతనే భక్తులు తమ్మును హింసించే వారిని వాళ్ళు దీవించారు. స్టెఫను చనిపోతూ ఈ నేరం వాళ్ళ మీద మోపకండి అని చెప్పారు. ఇదంతా కూడా భక్తిలో చాలా ప్రధానమైన అంశాలు. గత వారం మనం నేర్చుకున్నట్లుగా మారు మనసు పొంది ఉండడం, రెండవదిగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడం. తగిన ఫలాలు ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతుంది. తగిన ఫలము అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. మనం మారు మనసు పొందక మునుపు మనల్ని ఎవరేమన్నా కూడా మనం ఒప్పుకోం. మారు మనసు పొందాక ఒక వ్యక్తి మనల్ని ఏదో ఒకటి అనడం, బాధించడం, లేక మంది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం, మనకి రావాల్సింది వాళ్ళు తీసేయడం, ఇవన్నీ కూడా మనలో పరిశుద్ధతను పెంచుతాయి, మనలో నీతిని పెంచుతాయి. ఈరోజు మనం మరొక ప్రత్యేకమైన విషయాలు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25:1-13 ఒకే ఒక అర్థం మనకి కనిపిస్తూ ఉంటుంది. యూదుల ఆచార ప్రకారం పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె తనతో పాటు ఉన్న బృందం ఆయన ఎదుర్కోవడానికి వెళ్తారు. మనకి ఈ విషయాన్ని గురించి కొంత సంసోన్ యొక్క జీవితంలో కూడా మనం చూడగలం. పెండ్లి కుమార్తె యొక్క బంధువులు దాదాపు 30 వరకు వచ్చి ఒక విప్పుడు కథ వేశారు. కాబట్టి అటు పెండ్లి కుమారుని యొక్క స్నేహితులు, పెండ్లి కుమార్తె యొక్క స్నేహితులు వీళ్ళంతా కూడా చాలా ఆనందంగా పెండ్లి కుమారుని యొక్క స్వరం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. 10 ఉదాహరణకి చెప్పారు మనకి. 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపడలేదు. దాని అర్థం ఏంటి అంటే, నాకు ఏం అర్థమైందంటే, సిద్ధపడ్డారు, పెండ్లి కుమారుడు అంటే ప్రేమ, తప్పకుండా పెండ్లి విందులో పాల్గొవాలి, అంతా బాగానే ఉంది. కానీ ఆయన ఆలస్యం చేసేసరికి వాళ్ళందరూ నిద్రపోయారు. సిద్ధపడి ఉన్నవాళ్ళు నూనె తెచ్చుకున్నారు, సిద్ధపాటు లేని వాళ్ళు నూనె తెచ్చుకోలేదు. అంటే ఆశ ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆశ ఉంది. ఏ క్షణం మరణిస్తామో మనకు తెలియదు, ఎప్పుడు యేసు ప్రభు అరుస్తారో మనకు తెలియదు. దేవుని దగ్గరికి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి అనే ఆశ ఉంది. కానీ భక్తి విషయంలోనేమి, ప్రార్థనా జీవితం విషయంలోనేమి, ఒక సాక్ష్య జీవితం విషయంలోనేమి ఉండవలసినంత శ్రద్ధ లేదు. వాళ్ళు తీసుకోవలసినంత శ్రద్ధ తీసుకోవడం లేదు. ఎలా అయినా వెళ్ళిపోతాములే దేవుని దగ్గరికి, ఎలా అయినా సరే విందులోకి వెళ్ళిపోతాం అనే ఒక ధీమాతో వాళ్ళు ఉన్నారు. కానీ విందులోకి ప్రవేశించలేకపోయారు. కేవలం కారణం వాళ్ళ యొక్క నిర్లక్ష్యం. మనం మన జీవితాల్లో కూడా ఏ విషయంతోనైనా మనం రాజీ పడవచ్చేమో, కానీ భక్తి విషయంలో రాజీ పడకూడదు. భక్తి విషయంలో చాలా మెలకుగా ఉండాలి. మన జీవితాన్ని, మన భక్తిని పాడు చేసేవి ఏవి కూడా మన హృదయంలో ప్రవేశించకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. సోమరితనము కానీ, మందస్థితి కానీ, దేవుని యొక్క పిలుపును నుండి మనల్ని తొలగించేది, భక్తి నుండి తొలగించేవి లోకం, లోకాశలు, లోక భ్రమలు, ఆస్తులు, ఆనందాలు, ఫంక్షన్స్. చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఒక ఫంక్షన్కో, ఒక ఎక్స్కర్షన్కో, సంఘం వెళ్ళే ఒక పిక్నిక్కో ఎక్కడ చర్చిస్తారో తెలుసా? సంఘంలోనే చర్చిస్తారు. ఇదంతా కూడా ఒక ఆచారబద్ధమైన సంఘాలుగా తయారైపోతూ ఉన్నాయి. దేవుని భయం లేదు. దేవుని గూర్చిన ఆయనను నేను ఏ రీతిగా ఆరాధించాలి? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో. ఏది కూడా కొరవడటానికి వీల్లేదు. ఎంత అలర్ట్గా ఉండాలి, ఎంత మెలకువగా ఉండాలి. దుష్టుడు ఎక్కడ కూడా మన జీవితంలో నిర్లక్ష్యం కానీ, దైవికమైన విషయాల గురించి ఒక మందస్థితి కానీ, ఆటంకం కానీ కలిగించకుండా, ఒక సైనికుడు ఎంత మెలకువగా ఉంటాడో శత్రువు తన మీద పడి చంపేస్తాడేమోనని, అంతకన్నా కూడా మనం మెలకువగా ఉండాలని దేవుడు కోరుతున్నారు. నేను మీకు చెప్తున్నాను, నా మట్టుకు నేను హెచ్చరించుకుంటూ ఉన్నాను. నా మట్టుకు నేను చాలా భయంతో భక్తిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎక్కడా కూడా రాజీ పడటానికి మనం ఒప్పుకోకూడదు. రెండవదిగా 14వ వచనం నుండి 30వ వచనం వరకు. ఇక్కడ ఒక మనుషుడు దేశాంతరానికి ప్రయాణమైపోతూ తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. ఈ రెండు కూడా ఈ మూడు ఉపమానాలే. ఇవి యేసు ప్రభువారు ఆ పస్కా పండుగకు ముందు, పస్కా ఆచరించడానికి అనగా సిలివ్ వేయబట్టడానికి ముందు చెప్పినవి. అంటే తాను ఈ లోకం నుండి వెళ్ళిపోతూ ఉన్నారు, తన యొక్క రాజ్య వ్యాప్తి తన యొక్క శిష్యులకు అప్పగించి వెళ్ళారు, దేశాంతరం వెళ్ళిపోతా ఉన్నారు. తన ఆస్తిని పరలోక రాజ్యం ఈ లోకంలో వ్యాపించాలి అంటే, ఆయన యొక్క ఆస్తి ఆయన యొక్క స్వాస్థ్యం వర్ధిల్లాలి అంటే, అది ఆయన మనకు అప్పగించిన బాధ్యత. రోజుల్లో మరి నేను నమ్మేది కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ నా ఆత్మ ఒక విధంగా చాలా పరితపిస్తూ ఉంటుంది. దేవుడు అనగా ప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు తన యొక్క రాజ్యాన్ని గూర్చిన భారం తన శిష్యులకు అప్పచెప్పారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పారు, సమస్త జనులను తన శిష్యులుగా చేయమని చెప్పారు. ఈ రోజుల్లో ఎంతమంది ఆ మాటకు లోబడి విధేయతతో వణుకుతో దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడతా ఉన్నాం. కొందరు ఆ పిలుపునకు లోబడి మిషనరీలుగా ఆయా రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడ సువార్త లేదో అక్కడ ప్రకటిస్తూ ఉన్నారు, భయంకరమైన చిత్రహింసలకు లోనవుతూ ఉన్నారు, జైలుకి వెళ్ళటానికి సిద్ధపడతా ఉన్నారు. ఆ మధ్య నేను ఒక సోదరుతో మాట్లాడుతూ ఉంటే, పలానా రాష్ట్రంలో మీరు పనిచేస్తున్నారు, ఆ రాష్ట్రంలో చాలామందిని జైల్లో వేసేస్తున్నారు అంటే, అతను నవ్వి అన్నాడు, నాకు కూడా ఎప్పుడా ఛాన్స్ వస్తుందా అని చూస్తున్నాను సిస్టర్ అన్నాడు. ఎంత సమర్పణ! ఇలాంటి సమర్పణ దేవుడు చెప్పిన ఆ చివరి ఆజ్ఞ నెరవేర్చడం. సైతాను చాలా క్వీక్గా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. చాలామంది పాటల్లో ఆనందిస్తూ ఉంటారు. ఈ మోడర్న్ టెక్నిక్ పాటల్లో కూడా వచ్చేసింది. నాకైతే నవ్వాలో ఏడవాలో తెలియదు. ఓ చొక్కా వేసుకుని కొండ మీద ఉంటాడు, ఓ చొక్కా వేసుకొని సముద్రంలో ఉంటాడు, వెంటనే డ్రెస్ మార్చి ఎక్కడో ఉంటాడు. ఎందుకండి ఇన్ని బాధలు? దేవుడు చెప్పిందేంటి? దేవుడు మనకు అప్పగించిందేంటి? ఆయన రాజ్య వ్యాప్తిలో మనం పాలిభాగస్థులు అవ్వాలని దేవుడు కోరుతా ఉన్నారు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. భక్తి చాలా కష్టం. పరిశుద్ధుడైన దేవాది దేవుణ్ణి మెప్పించడం చాలా కష్టం. తన రాజ్య భారం మన మీద పెట్టి ఆయన ఆరోహణై వెళ్ళారు. ఆయన రాజ్య భారం ఆ శిష్యుల మీద పెట్టి ఆయన పరలోకానికి వెళ్ళారు. పౌలును పిలిచినప్పుడు పౌలుతో అననీయ ద్వారా దేవుడు మాట్లాడుతూ అపొస్తల కార్యాలు 9వ అధ్యాయం 15వ వచనంలో అన్ని జనుల ఎదుటను నా నామము ఇశ్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదును. దేవుడు ఎందుకు పౌలును ఏర్పాటు చేసుకున్నారు? ఇల్లు ఇవ్వడానికి కాదు, మంచి సుఖవంతమైన జీవితం ఇవ్వడానికి కాదు, నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను చూపెడతాను. అన్ని జనులెదుటను ఇశ్రాయేలీయులెదుటను నా నామాన్ని భరించాలి, నా రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి. పౌలు అక్షరాల ఆ పని చేశాడు. ఈ రోజుల్లో చాలామంది దేవుని కొరకు పిలువబడి కొంతకాలం కొంత ప్రయాసపడి ఒక స్థాయికి వచ్చాక చాలా వ్యత్యాసమైన జీవితాన్ని జీవించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ప్రభువారు దేశాంతరం వెళుతూ ఆయన రాజ్య వ్యాప్తి మనకు అప్పగించారు, ఆయన వాక్యాన్ని మనకు అప్పచెప్పారు, ఆయన భారాన్ని మనకు అప్పచెప్పారు. తన సిలువ మోస్తూ మనల్ని మనం ఉపేక్షించుకుంటూ ఆయన యొక్క భారం ఆ సిలువను మోస్తూ ప్రజలకు ఆ రక్షణ సందేశం అప్పగించాలని ఆయన కోరుతా ఉన్నారు. కానీ చాలామంది ఆరంభంలో బాగా చేసి క్రమక్రమంగా పిలుపు నుండి తప్పిపోయి లోకస్తులాగానే ఆడంబర జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు. బిరుదులు, సన్మానాలు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత సాత్వికునిగా ఎంత దీనుడిగా జీవించారో అదే మనకు మాదిరి, అదే మనకు ఆధారం. ఆ అడుగుచాడల్లోనే మనం వెళ్ళాలి. మత్తయి సువార్త 25:14-30 తన యొక్క ఆస్తిని సేవకులకు అప్పగించి వారి వారి సామర్థ్యము చొప్పున ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతులు ఇచ్చి ఆయన వెంటనే వెళ్ళిపోయారు. వాళ్ళు వ్యాపారం చేశారు. 1 తలాంత్ అంటే 3,600 బైబిల్లో ఉంది. ఆ యజమానిని ప్రేమించిన వాడు, ఆ యజమాని అంటే ఇష్టం ఉన్నవాళ్ళు, యజమానికి లోబడేవాళ్ళు, యజమాని ఆనందాన్ని కోరిన ఆ యొక్క దాసుడు 5 తలాంతులు పొందినవాడు దానితో వ్యాపారం చేసి మరీ 5 తలాంతులు సంపాదించాడు. మరీ 5 తలాంతులు సంపాదించిన వ్యక్తి, ఒక్కసారి మీరు ఆలోచించండి, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడొస్తాడు, నా యజమానుడు ఎప్పుడు వస్తే నేను ఈ లెక్క అప్పగిస్తాను అని ఎంత ఆనందంతో ఎదురు చూసి ఉండుంటాడు. నా యజమానుడు నన్ను మెచ్చుకోవాలి, నా యజమాని సంతోషం కొరకే నేను జీవించాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనందరిలో ఎంతమంది నా యజమానుడు తిరిగి వచ్చినప్పుడు నన్ను చూచి ఆనందించాలి, నేను ఆయన సిలువునెత్తుకొని ఆయన ఆనందం కొరకు, ఆయన రాజ్యవ్యాప్తి కొరకు నేను ప్రయాసపడే ధన్యత నాకు ఇచ్చారు అనే ఆనందంతో ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. నేను సేవకులను గురించి మాట్లాడట్లేదు. ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నీ వంతు నువ్వు నెరవేర్చాలి. ప్రార్థన, ఒక మంచి సాక్ష్య జీవితం, నీతి, పరిశుద్ధత, ప్రత్యేకత కూడిన జీవితం, ఏ పరిస్థితి అయినా సరే ఎదుట వ్యక్తిని క్షమిస్తూ దేవుని యొక్క ఆనందం కొరకే జీవించడం మన యొక్క బాధ్యత. 2వ వ్యక్తి కూడా, 2 తలాంతులు పొందినవాడు కూడా ఇంకా 2 సంపాదించి అత్యానందంతో యజమాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని కొరకు శ్రేష్టమైన భక్తి చేసేవాళ్ళు దేవుని యొక్క రాకడ కొరకు ఆనందంతో ఎదురు చూస్తారు. భయంకరమైన చిత్రహింసల మధ్య అనేక మంది దేవుని యొక్క ఆనందాన్ని వెతుకుతూ శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ శ్రమల్లో మనం పాలుపుచ్చుకుంటాం, ఆ శ్రమలు పొందేవారి కొరకు ప్రార్థన చేస్తాం. 3వ వ్యక్తి దేవుని యొక్క ఆనందాన్ని, తన యజమాని యొక్క ఆనందాన్ని కోరలేదు. వాడు బద్ధకస్తుడు, వాడు సోమరి. అక్కడ ఉంది కదూ ఎవని సామర్థ్యం, ఆ యజమాని అనుకున్నాడు వీడికి 1 తలాంతు చాలు, దీంతో పనిచేస్తే చాలు అనుకున్నాడు. కానీ యజమానుడు అంటే ఇష్టం లేదు, యజమానుడి మీద నేరారోపణ, యజమానుడు అంటే కోపం ఇతనికి, యజమానుడు అంటే ఏమాత్రం పనిచేయటానికి కూడా అతనికి ఇష్టం లేదు. మనం మన జీవితాల్లో ఒక్కసారి మనం ఆలోచించుకుందాం, ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన రక్షణ, ఏం చేస్తున్నాం ఆయన యొక్క రక్తం, ఏం చేస్తున్నాం దేవుడు ఇచ్చిన ఆ గొప్ప పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేస్తే కనీసం మన కుటుంబాన్ని రక్షించుకుంటున్నామా? లోకం కొరకే తాపత్రయపడుతున్నామా? లోక విషయాల మీద ఆసక్తి పెట్టుకున్నామా? శ్రమలు, కష్టాలు, బాధలు పోవాలనే చూస్తూ ఉన్నామా? లేక దేవుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రశంస పొందాలి, అని మనం ఆలోచిస్తున్నామా? మూడవ ఉపమానం మత్తయి సువార్త 25:31-45 వ్రాయబడింది. మనిషి కుమారుడు తన మహిమతో కూడా వచ్చినప్పుడు, సమస్త దూతలతో వచ్చినప్పుడు, ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు, సమస్త జనమును ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్ని గొర్రెలను వేరుపరిచినట్లు ప్రజలందరినీ వేరుపరుస్తారు. ఇన్ని కోట్ల మందిని ఎలా వేరుపరుస్తారు అనుకుంటాం కదూ. రాబోయే దినాల్లో ఇది కూడా మనం కొంత ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా, ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపించి తమ పొరుగు వారిని ప్రేమిస్తూ ఎలాంటి పరిస్థితులైనా, కష్టమైనా, దుఃఖమైనా, సవాళ్ళైనా, నిందలైనా, తిట్లైనా, హింసలైనా కొట్టబడుతూ ఉన్నా కేవలం దేవుని యొక్క ఆనందం కొరకు, తన కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియుడు మనుష్య కుమారుడు, మన కోసం మానవ స్వరూపాన్ని దాల్చిన ఆయన యొక్క చిత్తం కొరకు జీవిస్తారో, తమ పొరుగు వారిని ప్రేమిస్తారో, దేవుణ్ణి సంపూర్తిగా ప్రేమిస్తారో, ఆయన ఆనందాన్ని వెతుకుతారో, ఇలాంటి వాళ్ళంతా ఆటోమేటిక్గా ఒకవైపుకి వెళ్ళిపోతారు. ఎవరైతే ఆయన లెక్క చేయలేదో, ఆయన ఇష్టపడలేదో, ఆయన చెప్పిన మాట వినలేదో, తమ స్వార్థం కొరకే భక్తిని వాడుకున్నారో, అతిశయాలు, ఆడంబరాలు, వీళ్ళంతా కూడా ఆటోమేటిక్గా ఇంకొక వైపుకి వెళ్ళిపోతారు. అప్పుడు కుడివైపు ఉన్న వాళ్ళని చూచి 34 నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ఇదేమి సోషల్ వర్క్ కాదండి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి కావలసిన క్రియలు వాళ్ళు చేశారు. జీవితాన్ని జీవించారు, తమకున్నది ఇతరులకు పంచారు. దేవుని రాజ్య వ్యాప్తిలో వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. నేను ఆకలి కొన్నాను, భోజనం పెట్టారు, దప్పికొన్నాను, దాహమిచ్చారు, పరదేశనై ఉన్నాను, చేర్చుకున్నారు, దిగంబరినై ఉన్నాను, బట్టలు ఇచ్చారు, రోగిన ఇంటిని చూడవచ్చారు, చెరసాల్లో ఉన్నాను, తాయిద్దకు వచ్చారు. తన్ను తాను తగ్గించుకుంటూ అవసరతలో ఉన్న వాళ్ళని ఆదరించారు. వాళ్ళ యొక్క ఆనందం కానీ, వాళ్ళ యొక్క ధనాభివృద్ధి కానీ వాళ్ళు కోరలేదు. పేదలను ఆదుకున్నారు. చాలాసార్లు చాలా దుఃఖకరమైన విషయం ఏంటి అంటే, 3 సేవకుల్ని లేక విశ్వాసుల్ని చూస్తూ ఉంటాను. అంటే ఇది నా ఎస్టిమేషన్. ఒక స్థాయికి ఎదిగాక కింద వాళ్ళని ఎవరు పట్టించుకోరు. 2 వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని గురించి ఆలోచించుకుంటారు. వాళ్ళ కుటుంబం, వాళ్ళ సంఘం, వాళ్ళ అభివృద్ధి. ఇంకొక సంఘం అంటే గిట్టదు. ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉంటారు. జాలి దయ లేని జీవితం వీళ్ళిద్దరు కూడా జీవిస్తూ ఉంటారు. చివరి గుంపులో ప్రతి ఒక్కరిని పట్టించుకుంటారు, ప్రతి ఒక్కరి బాధ పంచుకుంటారు. దేవుని యొక్క రాజ్యం ఏ రీతిగా వ్యాప్తి చెందగలదని తమ్మును తాము ఆ సిలువనెత్తుకొని నడుస్తూ ఉంటారు. ఇలాంటి ఏ కోవలో నేను నడుస్తూ ఉన్నాను అనేది మనం పరీక్ష చేసుకోవాలి. ఎంతసేపు ఎక్కడ దేవుని బిడ్డలకు అవసరత ఉంది, నేను ఎక్కడ ఆదుకోగలను, నేనేం చేయగలను అనే తపనలో వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఇంకొక మాట చెప్పాలంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఆ మనసు వినయం, సాత్వికం, దీనత్వంతో, భయభక్తులతో దేవుణ్ణి సేవిస్తూ ప్రజల యొక్క అవసరత తీరుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళది పరలోక రాజ్యం అని ప్రభువారు ఉద్బోధిస్తూ ఉన్నారు. ఈ 3 మనుషుల్లో కూడా 3 తత్వాలు కూడా మనం చూసినట్లయితే, 1 నిర్లక్ష్యం, 2 యజమాన్ని ప్రేమించలేకపోవడం, 3 తమ్ముని తాము ప్రేమించుకోవడం. తమ మహిమ, తమ అతిశయం, తమ గొప్పతనం వెతుక్కుంటూ దేవుణ్ణి గూర్చి కానీ, దైవజనులను గూర్చి కానీ, ప్రజలను గూర్చి కానీ పట్టించుకోకపోవడం. మనం ఏ కోవలో ఉన్నాం, భక్తిని ఎంతవరకు కాపాడుకుంటున్నాం. సాతాను మనల్ని ఎక్కడా కూడా మన మీద దెబ్బతీయకుండా సాతాని యొక్క కుయుక్తిని మనం జయిస్తూ ఉన్నామా? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అనంతమైన ప్రేమ కొరకు వందనాలు. మీ మనసు కలిగి ఎవరినైనా సరే ప్రేమిస్తూ మీ రాజ్య వ్యాప్తిలో మా వంతు భాగాన్ని నెరవేర్చే బుద్ధి జ్ఞానమును దయచేయమని, మీకే ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ ఏ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిని జయించే విశ్వాసం ప్రార్థనాత్మతో నింపమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్.
2: మా అడ్రస్: శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
3: ఉపమానములను రహస్యములను సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్స్ అనే నూతన కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము.

0: Let's welcome Brother M.D. Jagan and ask him directly, what are the secrets of the parables? Brother, కార్యక్రమానికి స్వాగతం. ఈ అంశమే కొంచెం కొత్తగా ఉంది, పాత విషయం బట్ కొత్త కోణం. 2000 సంవత్సరాలుగా పారబుల్స్ అని చెబుతుంటేనే క్రైస్ట్ చెప్పిన కథలు అని మనం గమనిస్తున్నాం, సండే స్కూల్ నుంచి వింటున్నాం. అయితే ఒక్కొక్క కథ మన జీవితానికి వర్తిస్తుంది. నా మొదటి ప్రశ్న, ఈ పారబుల్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇప్పుడు డైరెక్ట్గా ఉపమానం అనే మాటకి అర్థం చెప్పాలంటే, ఉపమానం అంటే లోకానుసారంగా ఒక నార్మల్గా మనం ఆలోచిస్తే ఒక తెలియని విషయాన్ని తెలియజేయడానికి మనం ఉపయోగించే ఎగ్జాంపులే ఉపమానం. ఉదాహరణకు మీరిప్పుడొచ్చి మహా చెప్పాలంటే 50 సంవత్సరాల క్రితం అనుకోండి, విమానమే చూడని ఒక గ్రామానికి వెళ్ళి ఈ విధంగా ఫ్లైట్లో వచ్చాను, ఆ ఫ్లైట్ అది ఎలాగుంటుందన్నప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తాం కదండి. అంటే పక్షిలాగా పైన ఎగురుతుంది, ఈ మాదిరి అంటాం కదండి. వలే, మాదిరి అనే వర్డే ఉపమానానికి ముఖ్యమైన వర్డ్. ఒక విషయాన్ని తెలియజేయడానికి తెలిసిన విషయముతో అర్థం తెలియజేయడం, ఇది ఉపమానం. దీనికి పేరు పారబల్ అని చెప్తాం. బైబిల్ ఇది వేరే విధంగా చేపడుతుంది. దేవుడు ఇటువంటి రీతిలో ఆనాడున్న జనులకు అర్థం తెలియజేయడానికి ఒక విషయాన్ని చెప్తున్నాడు. మనమెందుకు దీన్ని బైబిల్ అని చెప్తున్నాం, ఎందుకు వేదం అంటున్నామంటే, లోకములో ఉన్న అన్ని పుస్తకాలకు దీనికి ఇంకొక వ్యత్యాసముంది. అన్ని పుస్తకాల్లో అక్షరాలుంటాయి, ఇందులో జీవం ఉంటుంది. ఆ జీవం అంటే ఏంటని అడిగినట్లయితే దీనికి అనేక డైమెన్షన్స్ ఉంటాయి. ఒకే మాటగా ఉంటుంది, ఒక ఉదాహరణకు చెప్తాను. ప్రకటన గ్రంథములో ఆ చోట ఒక స్త్రీ 7 కొండలపై కూర్చుని ఉండెను అని ఉంటుంది. ఆ యొక్క స్త్రీకి ఏంటి గుర్తు అని అడిగినట్లయితే అదే సమయంలో ఆ వాక్యంలోని ఇలాగుంటుంది, నీవు చూచిన స్త్రీ భూరాజుల మీద రాజ్యభారము చేయు మహానగరము. అప్పుడు స్త్రీ అన్నందులకు నగరము అనేటువంటి మాట తెలియజేయబడుతుంది. ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలని ఉంటుంది, ఆ 7 కొండలను 7 రాజులుగా సూచించబడుతుంది. అప్పుడు ఆ కొండ రాజులకు ఉపమానంగా చెప్పబడుతుంది. ఇదొచ్చి ఇది బైబిల్లో మాత్రమే ఉండేటువంటి ఒక
0: యూనిక్నెస్
1: స్పెషాలిటీ. సో ఈ విధంగా బైబిల్ అంతటా ఉంటుంది. నేను చెప్పింది ఒకే ఎగ్జాంపుల్. ఈ విధంగా బైబిల్ అంతటా ఉంది. దేవుడు ఒక మాటను చెప్పి ఆ మాట వెనుక అనేక వివరాలు ఇస్తారు. బైబిల్లో ఇలాగ ఉండటం వల్ల మనం ఇది బైబిల్ అని ఒప్పుకుంటున్నాం. అలాగుంటున్నప్పుడు ఇటువంటి పారబుల్స్లోనూ ఈ విధంగా అనేక విషయాలు దేవుడు ఉంచు. లోకానుసారంగా చెప్తే అది ఒక కథ. ఆ అంజూరపు చెట్టును చూచాను, ఒక యజమానుడు పనికి పిలిచాను, 11 గంటలకు వారు వచ్చారు. ఇది అక్కడ నార్మల్గా జరిగే ఒక సంభవం,
0: స్టోరీ.
1: ఆ స్టోరీ వెనుక హెవెన్ ఒక ముఖ్యమైన విషయాన్ని ఉంచి ఉంటుంది. ఆ విషయాన్ని మీరు దానితో కూడా పోల్చి చూసినట్లయితే యాప్ట్గా కలిసిపోతుంది. అదొచ్చి హెవెన్ వచ్చి వేరొక విషయాన్ని దాచి ఉంటుంది, అది మనం సీక్రెట్ అంటాం. ఇంకొకటి మనం వాక్యం నుండి తెలియజేస్తే జనులకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటి చాలా డీప్గా వెళ్తున్నారేమో అని అనుకుంటారు కదా. మత్తయి సువార్త 13:10-11 వచనాల్లో ఒక సంభాషణ జరుగుతుంది, శిష్యులకు యేసైకి. ఇప్పుడు శిష్యులు యేసుని ఒక మాట అడుగుతారు, మీరెందుకు ఎప్పుడు వారితో ఉపమానముల చేతే మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా చెప్పట్లేదేంటి? ఒక కథను మీరు చెప్తూనే ఉన్నారు, డైరెక్ట్గా చెప్పచ్చు కదా అన్నప్పుడు అందులోకి ఆయన వారితో చెప్తాడు, ఈ ఉపమానము వెనుక ఒక హెవెన్లీ సీక్రెట్ ఉంది, అందులో వెనుకుంటుంది.
0: అవును,
1: మీరెందుకు వారితో ఉపమానముల చేత మాట్లాడుతున్నారు? దానికి ఆయన ప్రత్యుత్తరముగా, ఆ పరలోక రాజ్య రహస్యములు తెలుసుకోవడం మీకు అనుగ్రహించబడింది. ఆ సీక్రెట్ని నేను ఎవరికి చెప్పాలో వారికది తెలియను, మిగతా వారికి అది కథగానే ఉంటుంది, వారికది అనుగ్రహింపబడల.
0: ఇప్పుడు కథగా అర్థం చేసుకోవాలా, సీక్రెట్గా అర్థం చేసుకోవాలా అన్న విషయం మన దగ్గర ఉంది.
1: మనము ఏ యొక్క స్టాండర్డ్లో ఉన్నా, స్పిరిచువల్ స్టాండర్డ్లో, మీరు కేవలం యేసును చూడాలనుకుని వస్తే కథ, ఆయన పాదముల చెంత కూర్చుని అందులో ఏముందని అడిగినట్లయితే అది సీక్రెట్. ఎందుకంటే యేసు ఇద్దరికీ మాట్లాడాల్సింది. అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ నాన్ బిలీవర్స్ ఆయన కృతగా చూసేవారు ఉన్నారు. అది వారికి సువార్తగా ఉండాలి, వీరికిది సీక్రెట్గా ఉండాలి. ఇద్దరికినీ ఒక మెసేజ్, ఒకే వర్డ్లో 2 మెసేజ్. ఈ విధంగా లోకంలో ఇంకెవ్వరూ మాట్లాడలేరు, ఆలోచిస్తూ మాట్లాడలేరు. కావాలంటే నేను మాట్లాడే దాంట్లో 2 మెసేజ్లు తీసుకోవచ్చు. ఆయన ఇది ఆధారం చేసుకుని చెప్పుంటాడు అని ఒక వ్యూహంగా. అయితే మాట్లాడిన వారు 10 మందికి ఒకే విషయం 10 విధాలుగా అర్థం చేసుకోవాలని మాట్లాడడం అసాధ్యం. హెవెన్ వచ్చి ఇతనికి ఇందులో ఇదే మాట ఇలాగ అనిపిస్తోంది, అయితే ఇతనికి ఇలాగా చేర్చబడుతుంది.
0: ఇందులో నాకు ఒక ప్రశ్న వస్తుంది, పారబుల్ యొక్క మీనింగ్ ని చూస్తే తెలియజేయడమే ఆయన ఒక కథగా చెప్తున్నాడు, ఆ కథలో ఒక ట్విస్ట్ ఉంది కదా, అప్పుడొక వ్యత్యాసమైన ట్విస్ట్గా ఉంటే అనేది నా ప్రశ్న.
1: మీరు హెవెన్ గూర్చే కదా చదువుకోబోతున్నారు, వీరు ఈజీగా అర్థం చేసుకోవడానికేనా కదా. విత్తనం విత్తాడు, ఆ విత్తనము మంచి భూమిలో పడింది, అప్పుడు వారెలా తీసుకుంటారంటే, ఆ ఓకే, ఒక మంచి మాటను గురించి చెప్తున్నాడు, అదొక మంచి భూమి అని ఇలాగా అలాగా చెప్తున్నాడని అనుకుంటారు. అయితే వెనుక వివరాన్ని అడిగినప్పుడు తర్వాత శిష్యులు అడుగుతున్నారు, ఆ విత్తువాని యొక్క ఉపమానమును గురించి తెలియజేయమన్నప్పుడు ఆ విత్తనము ఏమిటి, ఆ భూమి ఏంటని తర్వాత చెప్తున్నాడు. అప్పుడు వీళ్లకది అలాగే ఆ ఉపమానముల వెనుక ఉన్నటువంటి సీక్రెట్, అదే ఇందులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం.
0: అయితే ఇలా అర్థం చేసుకోవచ్చునా, అదేంటంటే మీరు కథలాగా కూడా వినొచ్చు లేదా కథగా బైబిల్లో చదవచ్చు. అయితే ఒక పైన ఉంది, అది కథలో నుండి వచ్చిన సీక్రెట్, ఆ దాన్ని అన్లాక్ చేసి అందులో ట్రెషర్ బయటికి తీసి చూడాలంటే ఒక పైన ఉంది. ఆ పైనాన్ని నేను అర్థం చేసుకుంటే నేను ట్రెషర్గా తీసుకోవచ్చును అనేది స్పష్టమవుతుందా?
1: లేదు, మీరు ప్రయాణమే అందులోకే చేస్తున్నారు.
0: ఓ, ప్రయాణమే అందుకే కదా.
1: ఎలాగంటే ప్రతి స్థలంలో ఒక ట్రెషర్ ఉంచబడి వెళ్ళిపోయాడు, యేసు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను తీసుకుని వెళుతున్నా. ఇందులో ఏంటంటే ఈ ట్రెషర్ తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు నాకు ఆ ట్రెషర్ తీయడంలో ఇంకొక రూట్ దొరుకుతుంది, ఇలాగే వెళ్లాలని చెప్పి
0: ఒక ట్రెషర్ రూట్ లాంటిది.
1: అలా చివరి వరకు వెళితే యేసు ఉన్న చోటికి వెళ్ళగలం. మీరింకేం చేయక్కర్లా.
0: అదే మనం చెప్తున్నాం, ఒక విశ్వాసికి ఒక శిష్యునికి ఉన్న ఒక జర్నీ అంట.
1: విశ్వాసిగా ఉండి శిష్యునిగా ఎదుగుతున్నప్పుడు ఇది హంట్ చేయడం ఆరంభిస్తారు. మీరు ఆ ట్రెషర్ని పొందుకుంటూ వెళతారు,
0: ఇంకా లోపలికి వెళ్తున్నారు. ఇంకా
1: వెళుతూ ఉన్నప్పుడు అంటే మనం ఈ యొక్క యూదులకు మనకు ఒక చిన్న వ్యత్యాసం ఉంది. ఏంటంటే ఈ పరలోకం అనేటువంటి మాటను ఎప్పుడూ వారు ఉపయోగించరు. ఇజైన్ అనేవాడు, ఈ సియోన్ అనే మాటను వారు ఉపయోగించరు. అంటే పారంపర్య యూదులు ఏంటి రీజన్ అని అడిగితే అదొచ్చి మోస్ట్ హోలీ ప్లేస్
0: చెప్పడానికి
1: అర్హత లేదు, మన నోటి ద్వారా చెప్పడానికి అర్హత లేదు, ఎందుకంటే గాడ్ అక్కడున్నారు, ఆయన చూసే స్థలం అది. ఇప్పుడు మనము పరలోకమని చెప్పి చెప్పి చెప్పి ఎంతో అది క్యాషువల్ అయిపోయింది. అయితే వాస్తవంగా వారు చెప్పేదే సరి, పరలోకం అనేది ఈ ఆల్మైటీ గాడ్ వాసం చేసే స్థలం, అంటే ఫాదర్ గాడ్ ఉండే స్థలం అది. ఆ స్థలానికి అంత ఈజీగా మీరు వెళ్ళిపోలేరు. యేసయ్య వచ్చి మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని మనము, అది ఎలాగంటే డాక్టర్ చదవడానికి సీటు దొరికింది, అందువల్ల నేను డాక్టర్ అయిపోయానని అర్థం కాదు, సీటే నాకు లభించింది. అయితే అది చదివి ముగించడానికి నాకొక ఎంతో ముఖ్యమైన కెపాసిటీ అవసరమవుతుంది. ఆ విధంగా హెవెన్కి వెళ్లడానికైనా మరి కొన్ని ఆ పరిశుద్ధత, ఆ విశ్వాసం అంత అవసరం. అంతటినీ కూడా ఈ మార్గంలోనే వెళ్లడం జరుగుతుంది.
0: అందుకనే చెప్తున్నాడు, వైడ్ గేట్లో చాలా మంది ప్రవేశిస్తారు, నేరో గేట్లో కొద్ది మంది ప్రవేశిస్తారు.
1: ఎందుకంటే ఈ హంట్, మీరు చెప్పిన మాట విశేషం, ఆ యొక్క ప్రయాణములో హంట్ చేస్తూ వెళ్లడం అనేది ఎంతో తక్కువగా ఉంటుంది. ఎంతమంది ఆలోచిస్తారు,
0: ఆ డిజైర్ ఉంటేనే త్రోవగలం.
1: మనం మాట్లాడేది ఏసయ్య యొక్క బేసిక్ లెవెల్ ని మాట్లాడుతున్నాం,
0: ఇంకా డీపర్ కూడా ఉంది.
1: దీని తర్వాత వర్షన్ ఒకటి ఉంది. ఇదొచ్చి ఈ ఉపమానంలో ఆయన తెలిసిన విషయాన్ని చెప్తున్నాడు, విత్తుతున్నాడు. తర్వాత వచ్చి యజమానుడు దాసులను పంపుతున్నాడు, తర్వాత ఒకడొచ్చి వేటగాడొస్తున్నాడు. ఈ విధంగా ఆయన తెలిసే విధానంలో ఉపమానం చెప్తున్నాడు.
0: హూ ఈజ్ ఎ సమారిటన్,
1: గుడ్ సమారిటన్, ఇవన్నీ తెలిసిన ఉపమానాలు.
0: అవును, ఈరోజు చాలా మందికి అర్థమవుతుంది.
1: అదే క్రైస్ట్ 2000 సంవత్సరాలకు ముందు చెప్పిన కథ. ఈరోజు మీ డైలీ లైఫ్కి అది యూస్ అవుతుందే. ఇలా ఎవరు మాట్లాడగలరు? హెవెన్లో ఉన్న కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే అందులో లోకానికైన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రొఫెసీని మీరు త్రవ్వి కనిపెట్టాలి. నేనిప్పుడేం చెప్తున్నా, యేసు వచ్చేంత వరకు మీకు అవసరమైన అన్ని ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ ప్రొఫెసీ అనేది ఉంది, మోయాబు నాశనమగును, బబులోను మునిగిపోతుంది, నెబుకద్నెజర్ వస్తాడు, ఇర్మియా చెప్తాడు, నేరుగా ప్రవచనాలు. ఇక్కడ అలా కాదు, ఇక్కడున్న విషయమే వేరే. అంజూరపు చెట్టు చిగుర్చును, అందులో లేత కొమ్మ కలుగును. అప్పుడు అంజూరమంటే ఏంటి, లేత కొమ్మంటే ఏంటి, ఒక్కొక్కటి చూడవలసి ఉంటుంది. చిగుర్చునంటే ఏంటి, ఇలా ప్రతిదాని వెనుక ఒక ఆంతర్యమైన ఇన్ఫర్మేషన్.
0: ఆ ఇన్ఫర్మేషన్ లోపలే ఉంది,
1: అది ఇందులోనే ఉంటది. అంటే దానికైనా ఇప్పుడు అంజూరపు చెట్టు అన్నందులకు వివరణ ఇంకో దగ్గర ఉంటది.
0: అప్పుడు వెతకాలి, మీరు
1: అలా త్రొవ్వాలి. ఇందులో మనము ఫస్ట్గా రెవల్యూషన్ చెప్పేప్పుడు మాట్లాడాం, ఊహించనే కూడదు ఈ పుస్తకాన్ని అని చెప్పి. ఎందుకంటే దీన్ని ఊహించే అంత కెపాసిటీ మన దగ్గర లేదు.
0: ఇంకో విషయం మాట్లాడుకున్నాం, బైబిల్ మనతో మాట్లాడుతుందని చెప్పా.
1: ఇప్పుడు అందులో నుండి మీరు ఎలాగ తీసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. ఇది నేను చెప్పేది ఒక వర్షన్, పారబుల్ యొక్క ఒక యాంగిల్. ఇందులో మరొక యాంగిల్ ఉంది. ఇప్పుడు మాట్లాడింది తెలిసిన విషయాన్ని చెప్పి తెలియని విషయాన్ని తెలియజేయడం.
0: అవును,
1: ఇంకొకటి ఉంది ఏసే దగ్గర, తెలియని విషయాన్ని చెప్పి దానికైన అర్థాన్ని తెలియజేయడం.
0: ఓ, అలా కూడా ఒక యాంగిల్.
1: ఇప్పుడు ఒక వాక్యం ఉంది, ప్రకటన 13:1 ఉంది, మరియు 10 కొమ్ములును 7 తలలును గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దానికి 7 తలలునూ 10 కొమ్ములునూ ఉన్నాయి. ఇది లోకములో లేనిటువంటి విషయం.
0: అవును, ఊహించుకోవడానికే కష్టం.
1: ఇప్పుడు యేసు చెప్పిన ఉపమానాలు గమనించండి. ఒక మనిషి విత్తనము విత్తుటకు బయలుదేరెను. కొన్ని మంచి భూమి మీద పడ్డాయి, కొన్ని రాతి నేలను పడెను. ఇదొచ్చి ప్రాక్టికల్, మనం చూసే
0: విషయం.
1: అంతకుముందు దానిని చూస్తే 7 తలలునూ 10 కొమ్ములున్నటువంటి మృగం ఒకటి సముద్రము నుండి లేచి వచ్చాను. దీన్ని ఎలా వివరించగలరు? దీన్ని మీరు ఎక్కడ లోకంలో చూసి ఉండలేరు. సముద్రము నుండి 7 తలలు 10 కొమ్ములతో దీనిపైన కిరీటమున్న మృగము ఏదీ లేదు.
0: ఇదే అర్థం కాలేదని చాలా మంది వదిలేస్తున్నారు.
1: వారందరూ త్రవ్వలేకపోయారు, లేక వద్దు త్రవ్వనక్కర్లా ఎందుకు. ఒకరు నాతో ఇలా చెప్పారు, బ్రదర్ ఎందుకండి ప్రకటనతో చెప్తూ అందులో ఒక 3 అధ్యాయాలు చెప్పి వదిలేస్తే కూడా చాలన్నాడు. ఎందుకంటే ఆ 3 అధ్యాయాలు ఉపమానం ఉండదు కాబట్టి. 3 అధ్యాయాలు ముగించడానికి 30 సంవత్సరాలు అవుతుంది. అంత విషయం ఉంది అందులో. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ విధమైన ఒక పారబుల్ ఒక స్టైల్. ఇప్పుడు 7 తలలు 10 కొమ్ములతో మృగం లేదు. అప్పుడు మొదటిగా మృగం ఏంటో చూడాలి. 7 తలలంటే ఏంటని చూడాలి. 10 కొమ్ములంటే ఏంటని చూడాలి. కిరీటం అంటే ఏంటని చూడాలి. అప్పుడు అందులో ఒక సీక్రెట్ బయటపడుతుంది. ఇది ఎవరికోసమని చూసినట్లయితే ఇది వేరెవరికి కాదు, చర్చ్ కోసం. అంటే డిసైపుల్ అయిన వారికి ఇది. ఇక్కడ ఉపమానం నార్మల్ పర్సన్కి ఉంది, డిసైపుల్కి ఉంది. నార్మల్ పర్సన్ అర్థం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, డిసైపుల్స్కి సీక్రెట్ అర్థమవుతుంది. అయితే రెవల్యూషన్, డానియల్లో 1-6 అధ్యాయాలు, ఏహెచ్కేల్లో 2-3 అధ్యాయాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే డిసైపుల్స్కి మాత్రం అర్థమవుతుంది, వేరెవరికీ అర్థం కాదు.
0: అప్పుడు బిలీవర్ అయ్యేంతవరకు దీన్ని చదువుతూనే ఉంటే, చదువుతూనే ఉంటే తవగా అతడు అందులోనూ డిసైపుల్ అయ్యాడంటే బైబిలే వేరే యాంగిల్.
1: అందువల్ల దేవుడు మన కొరకు ఏం చేశాడంటే, మొదటిగా 4 గాస్పల్స్ ఇవ్వబడ్డాయి. అంటే దానికి మరొక కారణముంది, ఇంకొక రీజన్ అందులో ఉన్నటువంటిది. మీరు ఈ ఉపమానములు ఇలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే మీరు బేసిక్గా సీక్రెట్ని అర్థం చేసుకునేవారిగా మారతారు. తరువాత డీప్ అయిన సీక్రెట్స్ని ఇవ్వడం మొదలు పెడతారు.
0: ఫస్ట్ లెవెల్
1: సెకండ్ లెవెల్ లాగా. ఈ యొక్క మతైలో ఉన్న ఉపమానములన్నీ కూడా, మార్కు లూకాలో ఉన్నటువంటి ఉపమానాలు కొంచెంగా తెలుస్తుంది. అదిను ఉపమానమే ఒక సీక్రెట్. అందులో ఇది 1st లెవెల్ సీక్రెట్. ఇంకా కొంత మీరు రెవల్యూషన్లోకి వెళ్ళినట్లయితే అది ఓన్లీ ఫర్ చర్చ్. ఆయన రాయడమే సంఘాలకు రాస్తూ, అప్పుడు అవన్నీ కూడా ఫర్ డిసైపుల్స్. ఆ డిసైపుల్స్ యొక్క ఉపమానం మీరు తెలుసుకోకముందు ఈ బేసిక్ లెవెల్ తెలుసుకోవాలి. ఇది చదువుకుంటే అది చదువుకోవడం ఈజీ.
0: కార్యక్రమం యొక్క అంశం సీక్రెట్స్ ఆఫ్ ద పారాబుల్స్, చెప్పాలంటే ఉపమానాల్లోని రహస్యాలని చెప్పొచ్చు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవి ఎవరికోసం రాయబడినవి, ఏ ఎందుకని ఇవి నాకు చాలా వర్తిస్తున్నాయి, లేదా ఈ ట్రెషర్ని నేను ఎలా తీసుకోవాలి, అలాంటి పలు ప్రశ్నలున్నాయి. మిస్ అవ్వకుండా తర్వాతి పార్ట్ చూడండి.

0: వెల్కమ్ బ్యాక్ టు సీక్రెట్స్ ఆఫ్ ది ప్యారబుల్స్. బ్రదర్, మన ఇంట్రొడక్షన్లో ప్యారబుల్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు సీక్రెట్ అని మీరు వివరించారు. నా ప్రశ్న ఏంటంటే, మాథ్యూలో ఈ విషయాలు రికార్డ్ చేయబడ్డాయి, లూక్లో రికార్డ్ చేయబడ్డాయి. మాథ్యూ అయితే ఒక ట్యాక్స్ కలెక్టర్, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి పనిచేసే ఒక వ్యక్తి. అది మాత్రమే కాకుండా అకౌంట్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. బ్యాలెన్స్ షీట్ కూడా వేస్తాడు. అతని దేవుడు చూస్ చేస్తున్నాడు. లూక్ అయితే హిజ్ ఎ డాక్టర్, వైద్యుడు. అతడైతే ఫ్యాక్ట్స్ విని విని థియోఫిలస్కి రాస్తున్నాడు. మాథ్యూ దీన్ని, ఈ పారాబుల్స్ను చాలా చక్కగా రికార్డ్ చేశాడు. లూక్ కూడా నమోదు చేస్తున్నాడు. మాథ్యూ రికార్డ్ చేసిన యాంగిల్స్ అయితే కొంచెం వ్యత్యాసంగా ఉంది, లూక్ మరో యాంగిల్లో ఉంది. ఇప్పుడు మీరు మాథ్యూ గురించి చెప్పారు, అది ఫస్ట్ బ్రేక్కి ముందు. మాథ్యూ ఎందుకని దీన్ని ఇలా రికార్డ్ చేశాడు, మాథ్యూ తెలియని కోణంలో, అది తెలిసిన విషయం తెలియని కోణంలో, అదే ప్రకారం తెలిసిన విషయం ఏంటి, తెలియని కోణాలేంటి.
1: ఈ నాలుగు గాస్పల్స్ నాలుగు యాంగిల్స్లో రాయబడుతున్నాయి. నాలుగు వ్యక్తులకు నాలుగు విధాలుగా, లోకప్రకారంగా మీరు చెప్పినట్టుగా థియోఫిలస్, ఆయన ఒక రోమా అడ్వకేట్, ఆయనకి రాస్తున్నాడు. మాథ్యూ వచ్చి డైరెక్ట్గా జ్యూస్ కోసమే రాస్తున్నాడు, యూదుల కొరకు రాస్తున్నాడు. మార్కొచ్చి జెంటైల్స్కి రాస్తున్నాడు. ఇప్పుడు ఈయనొచ్చి, జాన్ వచ్చి గ్రీక్స్కి రాస్తూ అందులో ఆరంభంలోనే గ్రీకులోనే ఆరంభిస్తాడు. ఆది అందు వాక్యముండెను అని గ్రీక్ పదాన్ని హైలైట్ చేస్తాడు. సో ఇక నాలుగు గాస్పల్స్లోనూ ఈ పారబుల్స్, ఈ ముగ్గురు చేపట్టే విషయము, ఈ ముగ్గురే వీరు అధికంగా నమోదు చేస్తూ ఉన్నారు. అప్పుడు నమోదు చేసేప్పుడు ఈ పారబుల్స్కి వెనుక ఉన్న విషయం ఏంటంటే, ఈయనొచ్చి ఆ యొక్క యూదా పారంపర్యంలో ఉన్నటువంటి విషయాలను అధికంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరు?
0: మాథ్యూ.
1: మాథ్యూ
0: జీనాలజీ నుండి ప్రారంభించి,
1: జీనాలజీ నుండి ఆరంభించి వారికి అర్థమయ్యేటువంటి టర్మ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇది సరిగ్గా నమోదు చేయాలి, లేక తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ గ్రీక్ హీబ్రూను చదివి ఈ బైబిల్ చూసే విధానం ఉంది కదండి, అలా చూసే వారిని, ఆ యొక్క లాంగ్వేజ్ని చదివేప్పుడు పూర్వాపరాలు కూడా చదువుతారు.
0: బ్యాక్గ్రౌండ్
1: అంటే యూదా పారంపర్యము, ఇస్రాయేల్ పారంపర్యము, ఒక్కొక్క ట్రైబ్స్ వెనుక ఉండేటువంటివంతా ఎంతో డీప్గా చదివేవారు ఉంటారు. ఇందులో ఒకే ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. అందులో కొందరు సరిగ్గా ఫాలో చేస్తున్నారు. ఏంటి డ్రాబ్యాక్ అన్నప్పుడు, వీరి పారంపర్య విధానంగా చదువుకున్నప్పుడు వారా పారంపర్య విధానంగానే వాక్యాన్ని చూస్తున్నారు, స్పిరిచువల్గా చూడటం లేదు.
0: ఓకే,
1: మీకు నాకు ఇది పారంపర్య విధానంగా ఇవ్వబడలా, స్పిరిచువల్గా ఇవ్వబడింది. నేనిప్పుడేం చేస్తున్నానంటే, ఈ పారంపర్య విధి విధానంగా చదువుకుంటూ వెళుతూ ఉంటే నేను ధర్మశాస్త్రానుసారంగా మారడానికి అవకాశముంది, యూదుని వలే మారడానికి.
0: ఓకే,
1: యూదులకి మనకి ఏంటి వ్యత్యాసం అంటే, యూదునికి పారబుల్ యొక్క కథే తెలుస్తుంది, దాని వెనుకున్న సీక్రెట్స్ మనకి తెలియజేయబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, యూదుని యొక్క ఈ పారంపర్యంగా చదివినట్లయితే యూదుని వలే మీరు కూడా కథనే చూడగలరు. ఎందుకు ఈ కథను ఇక్కడ చెప్తున్నాడు, ఆ స్థలములో ఈ కథకైన వారు కూడా ఉన్నారు, ఆయన ఒక పొలంలో ఉన్నాడు, ఆ యొక్క రైతు, ఇది మనకి జ్యూస్ యొక్క వ్యూ. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదని చెప్పడంలా, దానికంటే అవసరమైంది ఏదని అడిగినట్లయితే దాని వెనుకున్నటువంటి సీక్రెట్స్.
0: అదేమంటే మీరేం చెప్తున్నారు, హిస్టరీ బ్యాక్లోకి వెళ్ళి చక్కగా ధ్యానించి హిస్టరీగా మార్కండి, కంటెంట్కి రండి అని అంటున్నారు.
1: ఎందుకంటే అందుకొరకే ఇవ్వబడింది మనకి స్పిరిచువల్గా, లేదంటే మనల్ని యూదా పారంపర్యంగా మార్చాలనుకునేవాడు కదా, తిరిగి తిరిగి మనం పారంపర్యాచారకులుగా మారకూడదని పౌలు చెప్తూనే ఉంటాడు.
0: అందుకనే అతను అలా వస్తున్నాడు,
1: ఆయన జెంటైల్స్ మధ్య నుండి వస్తుంటాడు,
0: స్ట్రైట్ గా వస్తున్నాడు.
1: అవును, ఆయన ఏ చోట కూడా యూదా పారంపర్య బ్యాక్గ్రౌండ్ రాయడు,
0: ఎందుకంటే అతనికి తెలిసిపోయింది,
1: ఆయనకు బాగా తెలుసు,
0: సీక్రెట్ తెలుసుకున్నాడు.
1: ఇదే ఈనాటికి మనలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం. అది అనేక టీచర్స్ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఈ పారంపర్య బ్యాక్గ్రౌండ్ని అధికంగా ఫోకస్ చేసి అందులో ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ థాట్ని వదిలేస్తున్నారు. పారంపర్యాన్ని ఫోకస్ చేయడం తప్పు కాదు,
0: అది కావాలి.
1: దానికంటే ముఖ్యం ఏంటంటే దానిలో ఉన్నటువంటి ట్రెషర్,
0: ఎందుకంటే అల్టిమేట్గా మనం వెళ్ళి అక్కడికి చేరాలి కదా.
1: అది వదిలేసి, ఆ స్పిరిచువల్ థాట్ని వదిలి, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పారంపర్యాచారాన్ని మాత్రం చదివినట్లయితే
0: అందులో రీసెర్చ్ చేసి,
1: అవును, ప్రజలకు ఒక సీక్రెట్ తెలియజేద్దామా, పారబుల్ని పెట్టుకుని మనం
0: సమే వచ్చి ఉపమానములు రహస్యాలు,
1: ఉపమానములు రహస్యాలు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, అందరూ చెప్తున్నారు అశ్విన్ మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు.
0: నా పని ఏంటంటే ప్రశ్నలు కురిపించేది.
1: సరే, ఇప్పుడు అబ్రహాం వచ్చి ఇస్సాకును బలి ఇవ్వడానికై పైకెళ్ళాడు కదండి,
0: అవును,
1: అక్కడ బలి ఇవ్వలేదు, ఒక పొట్టేలు నర్పిస్తాడు కదా, అటు తర్వాత ఎంతమంది వచ్చారు?
0: మంచి ప్రశ్న.
1: తిరిగి వచ్చేప్పుడు,
0: తిరిగి అబ్రహాం వచ్చాడు, ఐసేక్ వచ్చాడు,
1: కొండపై నుండి క్రిందకు వచ్చిన వారిని అడుగుతున్నా. అబ్రహాము
0: అతను కుమారుడు,
1: ఆయన కుమారుడే కదా వచ్చాడు. యాక్చువల్గా మీరు అక్కడ చూడండి జెనసిస్, ఎందుకంటే జనులకు ఇది టిట్ బిట్స్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ దే విల్ నో దిస్ వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్ ఆఫ్ ద బైబిల్. జెనసిస్ 22 ఆ 19వ వచనాన్ని చదవండి.
0: సో అబ్రహం రిటర్న్ టు ది యంగ్ మ్యాన్ అండ్ ఎరోస్ వెంట్ టుగెదర్ టు బషీబా అండ్ అబ్రహం లివ్డ్ ఇన్ బషీబా.
1: ఎక్కడ ఐసక్?
0: రిటర్న్ టు దిస్ యంగ్ మ్యాన్ అని రాసుంది, ఐసక్ అందులో లేదు.
1: అప్పుడు దీని అర్థమేంటి? అబ్రహాము కొండ మీద నుండి తిరిగి రాగా.
0: అవును,
1: అలాగే ఉంది కదా.
0: తెలుగులో ఎలా ఉంది బ్రదర్?
1: తెలుగులో ఎలాగంటే, తరువాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయర్షెబాలో నివసించను. ఇస్సాక్ అనే మాటే రాలేదు చూడండి. ఇస్సాక్ వస్తే అప్పుడేం రావాలి? అబ్రహాము ఇస్సాకు తిరిగి వచ్చారని ఉండాలి కదా. అబ్రహాము తన కుమారునితో వచ్చాడని ఉండాలి కదా. అబ్రహాము వచ్చాడని సింగులర్ గా ఉంది చూడండి.
0: అవును, అబ్రహం రిటర్న్ విత్ దిస్ యంగ్ మ్యాన్ అని రాసింది. ఓకే, సో కిందికి వచ్చాడని ఉంది, ఐసాక్ గురించి మెన్షన్ చేయలేదు.
1: దీని తర్వాత ఇస్సాకును గురించి కొంత ఎడం ఉంటుంది. దీని తర్వాత 24వ అధ్యాయంలో రిబ్కాను చూసేప్పుడే ఇస్సాకు వస్తాడు. దీనికి మధ్యలో శారా మరణించి ఉంటుంది, అక్కడ ఇస్సాకు వచ్చినట్టుగా ఉండదు, ఏముండదు.
0: ఏంటి దీనికి కారణం?
1: ఇదే చెప్ప వస్తున్నాను సీక్రెట్ అని. ఇప్పుడు
0: ప్రశ్నను అడగాలి మనం.
1: ఇక్కడ ఈ చోట ఎందుకు అబ్రహాం వచ్చాడు, ఇస్సాకు లేడు? ఇప్పుడు అనేక మంది ఏమనుకుంటున్నారంటే, అబ్రహాం ఇస్సాకుతో వచ్చాడు, ఇస్సాకుతో వచ్చాడని అనుకుంటారు. ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో ఇవ్వబడిన సీక్రెట్ యొక్క వెరీ ఇంపార్టెన్స్ ఇదే.
0: రైట్.
1: ఇక్కడ ఏముందని చూసినట్లయితే, యేసుక్రీస్తు కొండపైన ఆరోహణమైన తర్వాత శరీరముతో ఆ తర్వాత ఎవరిని చూడటానికి రాలేదు. అట్లే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన సంఘాన్ని ఎదుర్కోవడానికి ఆయన వస్తాడు. యేసుక్రీస్తు సంఘాన్ని విడిపించడానికి వస్తాడు, అలా ఆయన ఎదుర్కొని పరలోకానికి వెళ్తుంది. అలా వెళుతున్నప్పుడే యేసు కనబడతాడనేది చూడగలం. అంతవరకు యేసుక్రీస్తు యొక్క పార్ట్ రోల్ భూమిలో ఉండదు, పరిశుద్ధాత్మునిదే ఉంటుంది. కరెక్ట్గా ఈ చోట చూస్తే అక్కడ పైకెళ్లిన ఇస్సాకు తిరిగి రిబ్కాను చూడటానికే వస్తాడు. మధ్యలో ఇస్సాకును గూర్చిన విషయం బైబిల్ మరుగు చేసింది. ఇప్పుడు ఇస్సాకు లేడా, అప్పుడు భూమిలో లేడా, ఆ ప్రశ్న కాదు. బైబిల్లో ఇస్సాకు ఇక్కడ వెళ్లినవాడు, రిబ్కాను సంధించడానికి వస్తాడు.
0: అప్పుడు కారణం కొరకు ఇక్కడ నమోదు కాల
1: మరుగు చేశాడు దేవుడు. ఆ స్థలంలో ఇస్సాకును గూర్చి అంతవరకు ఆపబడింది. అందుకే యేసు చెప్తాడు, లేఖనాలు పరిశోధించుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అంటాడు. ఈ సీక్రెట్ ని వారు యూదులు అర్థం చేసుకున్నట్టయితే అప్పుడు వారేమనుకుంటారు, ఇస్సాకు ఇంతటితో రావాలి, అప్పుడు మెస్సయ్య ఇస్సాకుకు ఆ మోడల్గా ఉన్నాడు, గుర్తుగా ఉన్నాడు. దీని తర్వాత ఇస్సాకొచ్చి మెస్సయ్య వచ్చేప్పుడు ఒకసారి వచ్చి కొండమీద బలి అర్పించబడితే తిరిగి సంఘాన్ని రక్షించుకోవడానికి వస్తాడనేది సీక్రెట్. ఇప్పుడు యూదా పారంపర్యానికి వద్దాం. పారంపర్య టీచర్స్ ఇది ఎలా బోధిస్తున్నారంటే, పైకెళ్లిన ఐసక్, ఇది పారంపర్యంగా వారు కథలో చదివేది, బైబిల్లో లేదు. ఇదొచ్చి మనము అక్సెప్ట్ చేయాలనే అవసరం లేదు. అంతటితో ఇస్సాకు అబ్రహామును వదిలి వెళ్ళాడు.
0: ఓహో,
1: ఎందుకంటే అబ్రహాం చంపాలనుకున్నాడు కాబట్టి. ఆటి తర్వాత అబ్రహామును వదిలి ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, శారాతో జీవిస్తాడు. శారా అబ్రహాము నుండి వేరయ్యింది, నా కుమారుణ్ణి చంపడానికి చూడటం వల్ల. ఇద్దరు వేరుగా వాసం చేస్తున్నారు. తర్వాత శారా చనిపోతుంది. తర్వాత అబ్రహాం శారాని పాతిపెట్టడానికి వస్తాడు. వాక్యం ఇలాగుంది, అబ్రహాము వచ్చెను అని ఉంటుంది. సో అబ్రహాం వారలా తీసుకుంటున్నారు, ఆయన వచ్చాడు. ఆ చోట ఐసక్ లేడు, ఎందుకంటే అబ్రహాం చూడటానికి ఇష్టపడలా, వెళ్ళిపోయాడు. తిరిగి అబ్రహామును పాతిపెట్టడానికే వచ్చాడు అనేటువంటిదే యూదా పారంపర్యం. ఇప్పుడు ఇది ఒక కథగా ఉంటుంది, అంగీకారంగా ఉంటుంది, దీనికి వేరింకెక్కడన్నా హిస్టారికల్ రిఫరెన్స్ కూడా ఉంటుంది. అయితే దేవుడు మీకు చెప్పదలిసింది ఏంటి?
0: వేరే విషయం.
1: హెవెన్లీ మ్యాటర్.
0: అయితే మనం హిస్టరీలోకి వెళ్ళాం.
1: ఇప్పుడు దీనికంటే ఆశ్చర్యం, అబ్రహాం క్రిందకొచ్చిన వెంటనే ఆ సంగతులు జరిగిన తర్వాత రిబ్కా పుట్టిన విషయం.

0: తెలుసుకోకుండా చేసేది ఎవరు?
1: మన రీసెర్చ్
0: ద్వారా మీరు హిస్టరీలోకి వెళ్ళినట్టయితే. హిస్టరీ వద్దండం లేదు, అయితే ఈ సీక్రెట్ని గమనించడం కూడా మన ఇంపార్టెన్స్ అని చెప్తున్నాను నేను. అందుకే మనకి హిస్టరీని ఇవ్వకుండా దీన్ని ఇచ్చి ఉన్నాడు. మనం ఈ యూదా పారంపర్యం ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నవారు హిబ్రూ వారిని గ్రీకు వారిని తప్పు చెప్పడం లేదు. తిరిగి చెప్తున్నా, తప్పుగా నమోదు కావచ్చు. అంతకంటే ఇంపార్టెన్స్ దానిలో ఉన్నటువంటి స్పిరిచువల్ సీక్రెట్స్. ఇప్పుడు యూదుల యొక్క సమస్య ఏమయ్యింది? యేసు విత్తుబాని ఉపమానం చెప్పిన వెంటనే ఉపమానాన్ని మాత్రం తీసుకున్నారు, లోనున్న సీక్రెట్స్ని వదిలిపెట్టారు. ఇప్పుడు మనవారేం చేస్తున్నారు? పారంపర్యాన్ని తీసుకుని, పద్ధతులు తీసుకుని, యూదుల వల్లి డ్రెస్ చేసుకుని అన్నీ చేస్తున్నారే గాని దాని వెనుక బాణంటే ఏంటి? అందులో ఎందుకు నీళ్లు నింపమన్నాడు? అందులో ముంచి ఎందుకు తీసుకెళ్ళి ఇవ్వమన్నాడు? దీని వెనుక సీక్రెట్ వారు అర్థం చేసుకోవాలి. సో ఇదే ఒక పారబుల్ చదివే విధానం, దాని వెనుక దేవుని కార్యం. ఈ మత్తయి రాయడంలో పారంపర్యంను గురించి ఎందుకు రాస్తున్నాడంటే దాన్ని తెలియజేయడానికంటూ రాయలేదు, దాని వెనుక కూడా ఒక సీక్రెట్ ఉంది. లూకా రాసేటప్పుడు వేరే కొన్ని యేసుక్రీస్తు యొక్క మనుషరీతిగా వాటిని ఎక్కువగా ఇన్సిస్ట్ చేస్తున్నాడు, కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా. అందులోనూ పలు విషయాలున్నాయి. లూకా యొక్క పారబుల్స్ యొక్క తీరు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ కలుగు చేసింది. ఒక పారబుల్కి మరొక పారబుల్కి కలయిక ఉంటుంది. ఒక పారబుల్ యేసు చెప్పేప్పుడు దానికి ముందు ఎక్కడున్నాడని చూస్తే ఆ పారబుల్కి ఆయన చెప్పడానికి ఒక గొప్ప కనెక్షన్ ఉంటుంది. సో ఇటువంటి విషయాలు మాథ్యూ రాయడానికి, లూకా రాయడానికి అనేక డిఫరెన్స్ ఉన్నాయి. మార్కు అది వేరే విధంగా, మార్కు యొక్క సువార్త అది వేరే గాస్పెల్ మొదటిగా రాయబడింది.
1: ఇంకా చెప్పాలంటే అతను స్టార్టింగే జాన్ ది బాప్టిస్ట్ ప్రారంభించాడు,
0: ఎందుకంటే జాన్ ద బాప్టిస్ట్ కి ఓల్డ్ టెస్టమెంట్ కి కనెక్షన్ ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ ముగించేది జాన్ ద బాప్టిస్ట్ తో ముగిస్తుంది. సో ఫస్ట్ అధ్యాయం ఆయనతో ఆరంభమవుతుంది. సో అది వేరే. ఇవన్నీ కూడా దాటించి జాన్ ఒక పారబుల్ రాస్తున్నాడంటే
1: హెవెన్లీ సీక్రెట్,
0: హెవెన్లీ యొక్క ట్రెషర్ పొకిషం అందులో ఉందని అర్థం. అది తప్ప జాన్ వచ్చి ఒకటి మీరు చూడండి, జాన్ వచ్చి ఒక్క చాప్టర్కి, ఇప్పుడు చాప్టర్స్గా ఉన్నాయి, ఒక చాప్టర్కి ఒక సంభవం, మించితే రెండు సంభవాలు మాత్రం రాస్తాడు, అయితే డీటెయిల్డ్గా రాస్తాడు.
1: ఇంకోటి, జాన్ రాస్తున్నప్పుడు ఎక్కడో డైరెక్ట్ అవుతుంది, ఈ స్టోరీ ఇక్కడ ముగించబడదు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది,
0: అది అట్లే కంటిన్యూగా వెళ్తుంది. ఆ విధంగా జాన్ వచ్చి హెవెన్లీ ట్రెషర్ అది అంటే ఏ బుక్ని కొరత చెప్పడం లేదు, ఒకదానికంటే ఒకటి తక్కువైంది కాదు, అందువల్ల సైన్స్ గొప్పదని హిస్టరీ మోసమైంది కాదు. మరి హిస్టరీలో అనేక మంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చి లాంగ్వేజ్కి ఇవ్వరు, తెలుగే కదా అంటారు. తెలుగు పాస్ అవ్వాలి, తెలుగు ఫెయిల్ అయితే అన్నిట్లో ఫెయిలే. ఆ విధంగా మాథ్యూ మార్క్ అంటే కూడా జాన్ పెద్దదవడం వల్ల మనం ఆ విధంగా చెప్పడం లేదు. కానీ అందులో ఉన్నటువంటి విషయం కొంత హార్డ్ అయింది, అది ఇలా డెప్త్ అయింది, హెవెన్లీది. సో ఈ నాలుగు గాస్పుల్స్ వెనుక ఉన్న ఒక్కొక్క పారబుల్లోనూ ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది, అది తిరిగి తీసుకోవడం మన యొక్క పని.
1: పారబుల్స్ అండ్ ది సీక్రెట్స్ అనే విషయాలు చాలా చెప్పారు. టైం ఇప్పుడు ముగించబోతోంది. మరో నమోదులో మనమైతే ఏ పారబుల్ చూడబోతున్నాం? మరో రికార్డింగ్లోనే ఈ జర్నీలోకి వెళ్తున్నాను, ఎందుకంటే ప్రేక్షకులకు జర్నీలోకి అని చెప్తున్నానంటే ఇలా అనేకమైన పారబుల్స్లోని సీక్రెట్స్ని మనం డిస్కస్ చేస్తూ వస్తాం. సో ఇదొక జర్నీ. ఈ జర్నీ వాళ్ళు అర్థం చేసుకున్నారంటే మీరు చెప్పినట్టు మరో ఘట్టానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మరో కార్యక్రమంలో మనం ఏ పారబుల్ని చూడబోతున్నాం, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
0: మనం ఇది ఒక హోంవర్క్ లానే వీరికి ఇద్దామనుకుంటున్నా. మీరు చెప్పిన వెంటనే జ్ఞప్తికి వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఒక్కొక్క ఎపిసోడ్ ముగిసేప్పుడు మరొక పారబుల్ గురించి మనం మాట్లాడతాం. ఆ పారబుల్ ఏంటని మాత్రం మనం చెప్పేద్దాం. వారు ధ్యానించనివ్వండి,
1: వారు ధ్యానించి రెడీగా
0: రానివ్వండి. ముగిసిన వారు మనకి వారు మెయిల్ కూడా పంపనివ్వండి, ఆ పారబుల్ గురించి ఇలా ఇలా అని చెప్పి. ఒకవేళ మనం చెప్పేప్పుడు అది కలిసిపోతే వారి యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ ని అర్థం చేసుకోవచ్చు.
1: యూట్యూబ్ లో చాలా మంది కమెంట్స్ రాస్తున్నారు, వాళ్ళని రాయనివ్వండి.
0: సో ఆ పారబుల్స్ గురించి వారి యొక్క వ్యూ ఏంటని వారు చెప్పచ్చు. నెక్స్ట్ టైం మనం దేన్ని చూడబోతున్నామంటే ఈ క్రొత్త ద్రాక్షారసము, పాత తిత్తిని గురించి దేవుడు మాట్లాడతాడు. మత్తయి 9 మాట్లాడతారు, మార్కు 2 ఉంది, లూకా 5 ఉంది. సో ఈ 3 స్థలాల్లో ఈ పారబుల్ వస్తుంది. వైన్, న్యూ వైన్ని వచ్చి మీరు పాత స్కిన్లో మీరు పోయరాదు, దానికి ఒక రీజన్ అని ఆయన ఉపమానంగా మాట్లాడతాడు. సో ఇది దేని గుర్చి, ఈ వైన్ దేని గుర్చి రాయబడింది, పాత తిత్తి అంటే ఏంటి, దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి, దీన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
1: ప్రేక్షకులతో పాటు నేను ఆశగా ఎదురు చూస్తున్నా, నేను ప్రిపేర్ అయి చదువుకుని ప్రశ్నలతో వస్తాను. తప్పకుండా మనం మళ్ళీ కలుద్దాం. మీ సమయాన్ని మాతో వెచ్చించినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మరో జర్నీకి తయారు చేసే కార్యక్రమంగా ఉంటుంది. ఐఎమ్ షూర్ మరో నమోదులో మనం ఇంకా తవ్వి కొన్ని ట్రెజర్స్ తీద్దాం. కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం, వందనాలు.
0: ఇస్తున్నాం.

రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.

ధాత్రిపై క్రీస్తు బాలుని పుట్టుక సర్వమానవాళికి పండుగ. క్రీస్తు జన్మించాడని తెలుసుకుని సంతోషించడం మానవ ధర్మం. క్రీస్తు మన హృదయాలలో ప్రతిరోజు జన్మించాలని కోరుకోవడం క్రైస్తవ ధర్మం.

నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అంటూ దావీదు 16వ కీర్తన 2వ చరణంలో చెప్పిన దానిని ధ్యానించగా ఉప్పొంగిన విశ్వాసపు ఒప్పుకోలు ఇదే.

ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన యేసయ్య, నీవు గత 25 సంవత్సరాలు ఈ హోసన్నా మినిస్ట్రీస్ ని జయప్రదముగా నడిపించినందుకు నీకు మా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాము. నీ దీర్ఘశాంతమే మమ్ములను నీ సేవలో ఇంతవరకు కొనసాగేటట్లు చేసింది. నీ పేరట మేము చేస్తున్న ఈ పరిచర్యను నీవు మరిచిపోవుటకు అన్యాయస్థుడైన దేవుడవు కావు అని మరోసారి రుజువు చేసుకున్నావు. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు. మమ్మును, మా ద్వారా మిమ్ములను వెంబడిస్తున్న వారిని నిన్ను ముఖాముఖిగా చూసే భాగ్యాన్ని ప్రసాదించమని హృదయపూర్వకముగా కోరుకొనుచున్నాను తండ్రి. ఆమే, ఆమే. ఈ రజతోత్సవ సందర్భముగా మీకు శుభాభివందనాలు అందిస్తున్నది మీ యేసన్నా.

నిజమైన యేసులో నిజ మార్గమును నిదానించి గ్రహించిన ఒక భక్తుని భావాలాపనయే ఈ పాట. విని గ్రహించండి.

మానవ పాపాంధకారాన్ని తొలగించే అరుణోదయ దర్శనం, నీతి సూర్యోదయం, శాంతి సమాధానాధిపతి జన్మ, మానవ జాతీయ పాప నిష్కృతి, యేసు పుట్టుక వ్యక్తిగతంగా ప్రతి మనిషికి ఆశీర్వాద ప్రాప్తి. దేవునికి స్తోత్రం.

యేసు రక్త ప్రభావం అమోఘమైనది. యేసు రక్తం కెమిస్ట్రీలో శక్తి, విడుదల, విజయం, బలం, జీవం, విమోచన, స్వాతంత్ర్యం, పరిశుద్ధాగ్ని, జ్వాలాగర్భితమైన మహాత్మ్యం ఉన్నాయి. ఆయన రక్తమందలి ప్రతి కణము ఆరోగ్యప్రదమైనది. యేసు రక్తమే జయం, దిగ్విజయం.

0: ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈరోజు నేను ఒక నెమ్మదికరమైన జీవితాన్ని సేవలో నేను కొనసాగిస్తున్నానంటే దానికి గల కారణం కేవలం దేవుడు ఒక్కడే. ఎందుకంటే మునుపటి జీవితం, నా గతించిన జీవితం ఇంత అందమైంది కాదు, ఇంత సంతోషాన్ని కలగలిసింది కాదు, ఇలాంటి నెమ్మదికరమైన జీవితాన్ని అనుభవించింది కాదు. నా జీవితంలో చాలా భయంకరమైన స్థితులను చూశాను, వేదనకరమైన స్థితులను చూశాను, సంతోషం గురించి ప్రాకులాడాను. నేను సంపన్న స్థితిని చూశాను, అలాగే బీదరికాన్ని చూశాను, కోపాలని, తగులను, వ్యతిరేకతలను, కక్షలను, శత్రుత్వాన్ని, కొంతమంది స్నేహితులను కూడా, కొంత ప్రేమను కూడా నా జీవితాన్ని చూశాను. అలాంటి సాక్ష్యాన్ని ఈరోజు మీ అందరితో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇది ఖచ్చితంగా యవనస్తులకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా నా జీవిత సాక్ష్యం ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నాకు 29 సంవత్సరాలు, ఈ చిన్న వయసులో కూడా దేవుడు అద్భుతమైన సాక్ష్యాన్ని నా జీవితానికి ఇచ్చారు ఆయన. ఇది చిన్నవాడులే ఏముంటుందే వాడి బతుకు, వాడి జీవితంలో మహా అయితే ఏం చూస్తుంటాడులే అని మీరు అనుకోవచ్చు. మీరు అలా అనుకోవడం రాంగ్ అని నేను చెప్తా. చిన్నవాడులే వాడి జీవితంలో ఏం సాక్ష్యం ఉంటుందిలే, ఏదో 1-2 చిన్న అద్భుతాలు ఉంటూ ఉంటాయి, అందువలన ఏదో గొప్పగా గొప్ప సాక్ష్యం అని చెప్పుకుంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఈరోజు నా జీవిత సాక్ష్యాన్ని పంచుకుంటాను, ఇది ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తుందని నమ్ముతున్నాను. ప్రియులారా, నేను నా తల్లిదండ్రులకు ప్రథమ కుమారుణ్ణి, 5వ కుటుంబంలో నేను పుట్టాను. సౌర్విల్లో భోగాపురం మండలం, విజయనగరం జిల్లా మా సొంత గ్రామం. నేను అక్కడనే దేవుడి కృపచేత పరిచర్య చేస్తున్నాను. నేను పుట్టడమే బీదరికంలో పుట్టాను, అయితే ఆ బీదరికంలో కూడా నేను హ్యాపీనెస్ని చూసేవాడిని. అది కేవలం నా పేరెంట్స్ వాళ్ళు చూపించిన ప్రేమ, అఫెక్షన్. ఈ బీదరికంలో కూడా వారి ప్రేమ వల్లనే నేను సంతోషంగా ఉన్నాను. ఎప్పుడు కష్టమని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలే. సడన్గా ఒకరోజు ఇలా అయింది, నేను 1st క్లాస్ చదువుతున్నప్పుడు, కంప్లీట్గా కూడా నేను 1st క్లాస్ ఫినిష్ చేయలేదు. ఆ టైంలో రోడ్లు వస్తున్నాయని చెప్పి మేముండే ఇల్లుని కొట్టేయడం జరిగింది. సో తర్వాత మాకు ఒక స్థలం అంటూ చూపించలేదు, ఒక ఇల్లు అంటూ మాకు లేదు. ఆ పరిస్థితుల్లో మాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మమ్మల్ని ప్రేమించి వారి స్థలంలో మమ్మల్ని ఒక పాకేసుకొని ఉండమని చెప్పారు. సో ఆ రకంగా వేరొక స్థలంలో పాకేసుకొని కొంతకాలం ఉంటే మా వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళకి స్థలం ఉంటే తక్కువ రేట్కి, వాళ్ళకి అవసరం లేకపోయినప్పటికీ ఆ స్థలాన్ని మాకు ఒక 3 సెంట్లు అమ్మడం జరిగింది. తద్వారా ఆ స్థలంలో మరలా పాకేసుకొని అందులో ఉన్నాం. నాన్ వెజ్ అంటే మేబీ ఆ రోజు పండగేమో అనిపించేది. ఎప్పుడు మరి ఆ పప్పుచారు, పుట్టుచారు, పులావ్ చారు, ఇవే మా జీవితంలో చూసినవి. చాలా తక్కువ సార్లు ఆ నాన్ వెజ్ తినడం అనేది జరిగేది. ఎందుకంటే నాన్ వెజ్ వచ్చిన రోజు పండగలా అనిపించేది. మేబీ పండగేమో అందుకనే నాన్ వెజ్ వండుతున్నారేమో అని అనుకునేవాడిని నేను. సో అలాంటి బ్రతుకులో మేము ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా మా తాతల పొలం ఉండేది, దాంట్లో మా నాన్నగారు పంట పండించేవాళ్ళు. అదే నాన్నగారు లేబర్ పనికి వెళ్ళడం, పంట పండించే అవకాశం ఉన్నప్పుడు, అనగా వర్షాలు పడేటప్పుడు పంట పండించడం, దగ్గరలో చెరువు, నూతులు అలాంటివి లేకపోవడం వలన వర్షాకాలంలో పంటలు పండించేవాళ్ళు. మిగతా కాలంలో లేబర్ పనికి వెళ్ళేవారు నాన్న. సో అందుకనే ఆ ల్యాండ్ని అమ్ముకోకుండా జాగ్రత్తగా అంతవరకు దాచాం. అయితే మరి ఉండడానికి ఇల్లు కూడా లేదు, పిల్లలు చదువుకోవాలి, ఇప్పుడు 10th class అవుతుంది, మరి వీళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్తారు. మన పరిస్థితిని బట్టి ఇక్కడ వాళ్ళ బ్రతుకులను మనం ఆప్ చేసేస్తే వాళ్ళు ఇక్కడతోనే ఆగిపోతారు, మనలాగే లేబర్ వాళ్ళు అయిపోతారు అని చెప్పేసి మా నాన్నగారు ఇష్టం లేకపోయినను తన తండ్రి సంపాదించిన భూమిని అమ్మేసి ఆ డబ్బుల చేత ఇల్లు కట్టడం జరిగింది. అంతేకాకుండా మేము డబ్బులను చూడడం జరిగింది. సో కాలేజ్కి వెళ్తున్నాను, ఇంతవరకు బీదరికంలో గడిపేసరికి డబ్బులను చూసి ఒక్కసారిగా యవ్వన కాలం డబ్బులు చూశాను, కళ్ళు నెత్తికెక్కిపోయినాయి. ఇంకా మా అమ్మని నాకు టీవీ కావాలి, డబుల్ కాడ్ మంచం కావాలి, నాకు సీడీ ప్లేయర్ కావాలని చెప్పేసి రకరకాలుగా ఇంట్లో ఏడిపించాను. సో నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాకు కావాల్సినవన్నీ కొన్నారు, నన్ను ఇబ్బంది పెట్టకూడదని. నన్ను చాలా ప్రేమించేవాళ్ళు, నాకు ఒక తమ్ముడు ఒక చెల్లి. కానీ పెద్ద కొడుకుగా నేను వాళ్ళ ప్రేమను చూశాను, అలాగే వాళ్ళ బాధలను కూడా చూశాను. నేను చాలా అర్థం చేసుకునేవాడిని వాళ్ళని. అందుకని చెప్పి ఇన్నాళ్ళు పేదరికంలో పెరగడం వలన ఏది ఇవ్వలేకపోయామని చెప్పి వాళ్ళు ఏం కావస్తుంది కొనివ్వడం మొదలుపెట్టారు. చక్కగా మంచి కాలేజీలో, బాగా డబ్బులు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ మంచి కాలేజీలో చదివించారు. సో ఏది పడితే అది కొనివ్వడం వలన నేనేం చేశానంటే స్నేహితులతో కూడి ఒక టీవీ ఉంది, సీడీ ప్లేయర్ ఉంది, చూడకుండా కూడా చూసేవాళ్ళం. అలాంటి పరిస్థితి నా జీవితాన్ని చాలా దారి తప్పించింది, నా జీవితం పాడైపోవడానికి అది చాలా ప్రభావితం చూపించింది. ఇంత క్లియర్గా ఇంత వివరణ నేను ఎందుకు ఇస్తున్నానంటే నా జీవితంలో దేవుని చిత్తం నా చిన్న వయసు నుండి ఎలా ఉంది అని ఒకసారి మీరందరూ గమనించగలరని నా మనవి. ఇంటర్మీడియట్ గడిచిపోయింది, నెక్స్ట్ డిగ్రీ చదవాలి, చాలామంది ఎంసెట్ చేస్తున్నారు, నేను ఏం ఎంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను. ఈలోపు నా ఫ్రెండ్స్ చెప్పారు, ఇదిగో ఈ కాలేజ్ అయితే మనం ఎలా అయినా ఉండొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, మన ఇష్టమైనట్లు తిరగొచ్చు, ఇంట్లో వాళ్ళకేమో చదువుకున్నట్లు ఉంటుంది, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి, తర్వాత చదువుకోవచ్చులే, ఏదో ఒక ఉద్యోగాన్ని ట్రై చేయొచ్చులే, ఇంటర్మీడియట్ మీద ఏదో ఒక ఉద్యోగం ట్రై చేసి జాబ్ సంపాదించవచ్చులే, కానీ మనం ఎంజాయ్ చేసే టైం ఇది దాటిపోతే మళ్ళీ మనం ఎంజాయ్ చేయలేమని నా స్నేహితుల ద్వారా మేమంతా డిస్కస్ చేసుకొని ఒక కాలేజీలో డిగ్రీ చదవడం జరిగింది. డిగ్రీ చదువుతున్నానని బయట ఇంట్లో మాటలే, కానీ మేము వెళ్ళే వాళ్ళం, కాలేజీకి వెళ్ళే వాళ్ళం. ఆ మొదట కొద్ది రోజులు ఒక 10 days వెళ్ళాం, అక్కడ వాతావరణం పరిస్థితులన్నీ మాకు అనుకూలంగా మార్చుకున్నాం. తర్వాత అటెండెన్స్ వేసుకొని బయటకు వచ్చేసే వాళ్ళం, రెస్టారెంట్లో క్యాంటీన్లో తిరిగే వాళ్ళం, తర్వాత సినిమాలకు వెళ్ళిపోయే వాళ్ళం, తర్వాత గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ ఆడుకునే వాళ్ళం. సో క్లాస్లో ఉండేవాళ్ళం కాదు. ఇప్పటికీ కూడా నా డిగ్రీలో అసలు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఏ ఇయర్లో నాకు తెలియదు. అసలు ఈ సబ్జెక్ట్ అంటే నేను కంప్యూటర్స్ చదివాను, అందులో కంప్యూటర్స్ ఉంటుందని తెలుసు, ఆ కంప్యూటర్స్ ఇంకేంటి అని కూడా నాకు తెలియదు. ఇలా కాలేజ్కి వెళ్తూ మా ఇష్టానుసారంగా తిరుగుతూ గడిపే వాళ్ళం, డబ్బులు ఉండేవి కాదు, చాలా ఇబ్బంది అయిపోయేది, సరదాలకు అలవాటు పడిపోయాం, సినిమాలకు అలవాటు పడిపోయాం. ఇంకా ముందు ముందు ఏమైందంటే త్రాగుడు కూడా బానిసలు అయిపోయాం. ఎవరో ఒకరు త్రాగడం చూసి ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేము కూడా తాగడం మొదలుపెట్టి త్రాగుడికి బానిసలు అయిపోయి డబ్బులు ఉండక ఫీజు డబ్బులు అని ఇంట్లో వేధించి బుక్స్ కానీ ట్యూషన్ ఫీజు అని బస్ ఫీజు అని చెప్పి రకరకాలుగా ఎగ్జామ్ ఫీజులు అని చెప్పి ఇంట్లో వేధించి డబ్బులు తీసుకొని వాటిని తాగడానికి సినిమాలకి షికార్లకి అమ్మాయిలతో క్యాంటీన్లో రెస్టారెంట్లో బయట షికార్లు తిరగడానికి ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇలా మా జర్నీ సాగుతున్నప్పుడు సడన్గా కాలేజీలో ఎగ్జామ్స్ అని ఎగ్జామ్ ఫీజు కట్టమంటే పరిస్థితి చాలా దారుణమైపోయింది. ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నాం, ఫీజు కట్టాలి ఎలా రా ఏంటి, అని చెప్పి నేను నా స్నేహితులు డిస్కస్ చేసుకొని మొత్తానికి ఒకరి దగ్గర అప్పు తీసుకొని ఎగ్జామ్ ఫీజు కట్టడం జరిగింది. తర్వాత కానీ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళం స్లిప్పులు కూడా పెట్టాం. స్లిప్పులు పెట్టి ఫస్ట్ టైం సాంస్క్రిట్ ఎగ్జామ్కి స్లిప్ పెట్టాను నేను. మా కాలేజ్ పేరు మారుమోగిపోయింది. సాంస్క్రిట్కి కూడా స్లిప్ పెట్టిన వాడు వీడు ఈ కాలేజ్ వ్యక్తి అని చెప్పి ఈ కాలేజ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ చెక్ చేయండి అని చెప్పి మొత్తం ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ ప్రతి రూమ్లో ఈ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి వీళ్ళు సాంస్క్రిట్కే స్లిప్పులు పెట్టారంటే ప్రతి ఎగ్జామ్కి పెడతారని చెప్పేసి ఒక ముద్ర కూడా పడిపోయింది మాకు. తర్వాత ఇంకా ఎందుకు మనల్ని ఖచ్చితంగా వెతుకుతారు అని చెప్పి స్లిప్పులు పెట్టలేదు మరి. కానీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళే వాళ్ళం ఏదో మొక్కుబడికి అన్నట్లు కూర్చుండే వాళ్ళం, రాసేవాళ్ళం కాస్తంత. కొన్నిసార్లు మన ఎగ్జామ్ రాసే ప్లేస్ టీచర్ ముందు పడితే ఇంకా మనం రాయలేం, ఇంకేం చేయలేం, ఇంకా వేస్ట్ అని చెప్పేసి ఇంకా లేచి టీచర్ వచ్చే లోపే మూవీకి వెళ్ళిపోయే వాళ్ళం. ఇలా ఉండేది. ఇలా చాలా జీవితాన్నంతా పాడు చేసుకున్నాం, చదువు పాడు చేసుకున్నాం. మునుపు పేదరికం అందులో ఉన్నప్పుడు కష్టపడి చదవాలి. మా అమ్మ వాళ్ళు కూలి చేసుకుంటున్నారు, మేము కూలి చేసుకోకూడదు. పొలం పండించుకుంటే అప్పట్లో మాకున్న ల్యాండ్లో పొలం పండిస్తే ఒక 2,000 రూపాయలు పొలం పండించడానికి ఖర్చు అయితే రాబడి 1,800 రూపాయలు వచ్చింది. ఇదేంటి నాన్న 200 నష్టం వస్తుంది, మరి మనం ఎందుకు ఇంత కష్టపడ్డాం అంటే మరి మీ తాత ఇచ్చిన ల్యాండ్ రా, మరి దీన్ని వదిలేస్తే అది బీడుభూమి అయిపోద్ది, తప్పదు మన నష్టమైన దున్నాలి పండించాలి అని చెప్పి మనల్ని పండించేవాడు. అయితే పొలం పండిస్తే నష్టం వస్తుంది, లేదంటే కూలి పని చేసుకోవాలి. ఇలాంటి స్థితిలో ఉన్న మనం ఇలా అయిపోతామేమో అని మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తారు. కానీ మనం మాత్రం అవన్నీ గుర్తు చేసుకోం, వాటి వైపు ఆలోచించాం, వారి కష్టాన్ని చూడం, వారి కన్నీటిని చూడం, వారి బాధను చూడం. ముందు పేదరికంలో మంచి గోల్స్ పెట్టుకుంటాం, 4 రూపాయలు చూసేసరికి ఇంకా అవేమీ గుర్తుకు రావు, ఇంకా వ్యసన పొరలై దారి తప్పిపోయి చదువునంతా వదిలేసి ఇష్టానుసారంగా తిరుగుతాం, ఇష్టానుసారంగా బ్రతుకుతాం. ఇది ఈ జీవితానికి ఏమాత్రము మంచిది కాదండి. ఖచ్చితంగా మన జీవితాన్ని పాడు చేసుకునే పరిస్థితులు ఇవన్నీ. అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను, అలాంటి పరిస్థితుల్లో నేను బ్రతికాను, అలాంటి స్థితిలో నేనుండి డిగ్రీ మొత్తానికి ఫెయిల్ అయిపోయాను. 3 సంవత్సరాలు కలిపి 18 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. చూస్తే నెక్స్ట్ ఏంటి, నా పొజిషన్ ఏమి అర్థం కాలే. జాబ్స్కి ట్రై చేసేవాడిని, వచ్చేవి కాదు, ట్రై చేసేవాడిని, చాలా హార్డ్గా ప్రయత్నించేవాడిని. కానిస్టేబుల్ ట్రై చేసి 4 కిలోమీటర్స్ రన్నింగ్ కూడా చేశాను, కానీ చాలా సన్నగా ఉండేవాడిని. అప్పుడు చెస్ట్ సరిపోక ఆ ఉద్యోగం కూడా పోయింది. సో ఇలాంటి పరిస్థితి, జాబ్ ట్రై చేస్తే కుదిరేది కాదు, జాబ్స్ ఎప్పుడో పడేవి. డిగ్రీ అంటే పూర్తి చేద్దాం అంటే 18 సబ్జెక్టులు, ఏంటో పొజిషన్ నాకేం అర్థం కాలే. అప్పుడు ఎలా డిగ్రీ పాస్ అవ్వాలని చూసుకుంటే ఓ బ్రదర్ అన్నారు, ఇలా ఎగ్జామ్కి 4,000 కడితే చక్కగా నువ్వు రాయకుండానే పాస్ అయిపోవచ్చు అంటే అలానే అప్పు చేసి అప్పటికే ఫీజులు ఏవి కట్టలే, మొత్తం డబ్బులను వాడేసి త్రాగేసి నచ్చినట్లు తిరిగి ఎంజాయ్ చేసాం. ఇప్పుడేమో ఎవరిస్తారు అప్పు, చాలా కష్టం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్రతిమలాడి 6 రూపాయలు వడ్డీ అని చెప్పి అప్పు చేశాం సర్టిఫికేట్ కోసం. చెడు సాహసాలు చేసేవాడిని, అనగా బాయ్స్ గర్ల్స్ కలిసి తిరిగే వాళ్ళం. ఇలా తిరుగుతున్నప్పుడు యవ్వన కాలం, కొన్నిసార్లు తప్పుడు పని చేసే పరిస్థితి కూడా ఎదురయ్యేది. దేవునికి నా పట్ల ఉన్న ప్రణాళిక చూడండి ఎలా ఉందో. నేను తప్పు చేద్దామని డిసైడ్ అయ్యేవాడిని, డిసైడ్ అయ్యి తప్పుడు కార్యానికి పరిగెత్తేవాడిని. కానీ ఏదో ఒక విధంగా అక్కడ తప్పు జరగకుండా దేవుడు ఆఫ్ చేసేవాడు. ఇలా ఒక్కసారి రెండు సార్లు కాదండి, చాలా సార్లు ఫ్రెండ్స్తో తిరిగిన ప్రతిసారి నా తోటి వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారు, నేను మాత్రం ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పించుకుని వచ్చేవాడిని. నేను తప్పించుకునేవాడిని కాదు, కానీ దేవుడు ఆ యొక్క తప్పు చేయకుండా తప్పించేవాడు. అయితే నా డిగ్రీ వరకు లైఫ్ ఎలా గడిచింది, అయితే దేవునిలోనికి నేను ఎలా వచ్చాను, ఎప్పుడు దేవుడు నా జీవితంలోనికి వచ్చాడు, ఎప్పుడు దేవుడు నన్ను పట్టుకున్నాడంటే, నా ఇంటర్మీడియట్ తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యే ముందు మా మాస్టర్ ఒక ఆయన ఆదిరాజు గారు అని, ఇప్పుడు నాకు బావగారు ఆయన, ఆయన ఇలా మా చర్చ్లో క్రిస్మస్కి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలి, సరదాగా మన ట్యూషన్ పిల్లలందరూ రండి అని చెప్పి అక్కడ వాళ్ళందరినీ పిలిచినప్పుడు, నేను ఇంటర్మీడియట్ వరకు కూడా ట్యూషన్ చదివేవాడిని, సో ఆ పరిచయం ద్వారా నేను ఆయన దగ్గరికి వెళ్ళి సరదాగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి స్కిట్లో ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ రకంగా డ్యాన్సులు స్టేజ్లో క్రిస్మస్ టైంలో ఆ స్టేజ్ మీద డ్యాన్సులు స్కిట్లు నేను చేసినప్పుడు ఒక స్కిట్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేను యేసుప్రభుగా దేవుని మాటలు పలుకుతానన్నమాట. సో ఆ మాటలు నేను పలికినప్పుడు సత్యమే కదా, ఇది నిజమే కదా, యేసు కూడా దేవుడు అయి ఉంటాడు, ఒక నిజం ఆయనలో సత్యం ఉంది, ఏదో తెలియని ఆకర్షణ ఉంది అని చెప్పి నేను గ్రహించి, అప్పటి నుండి అనగా 2011 జనవరి నుండి ఫస్ట్ వీక్ నుండి నేను చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాను. అది కూడా మా ఇంట్లో తెలిస్తే, ఆయనదో కుటుంబం కనుక ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించి కోప్పడతారు, ఇది మన ఆచారం కాదు, మన పద్ధతి కాదు, మనం ఎలా చేయకూడదు అంటారని చెప్పి, పక్క ఊరు నేనేదో ఆదివారం క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తాను అన్నట్లుగా పక్క ఊరు చర్చికి వెళ్ళాను కొద్ది రోజుల పాటు. తర్వాత ఇంట్లో తెలిసింది, కానీ వాళ్ళకి చెప్పాను నాకు దేవుడు అంటే ఇష్టం, నేను వెళ్తాను అని చెప్పి నీకు చెప్పాను, వెళ్ళు కానీ నువ్వు బాప్తిసం తీసుకొని నీ ఇష్టానుసారంగా ఆ చర్చిలో వాళ్ళలాగా నువ్వు బ్రతకడానికి వీల్లేదంటే నేను సరే అని చెప్పాను. అదే 2011 గుడ్ ఫ్రైడే రోజున నేను రక్షణ పొందుకోవడానికి సిద్ధపడ్డాను, దేవుణ్ణి కంప్లీట్గా తెలుసుకున్నాను, దేవుడు అంటే ఎవరు, దేవుడు అంటే ఎలా ఉంటాడు, అసలు దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇంతవరకు నేను ఆరాధించింది ఏంటి, ఈ సృష్టిని ఎవరు చేశారు, ఇలా దేవుని గురించి కంప్లీట్గా నేను తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను రక్షణ పొందుకోవాలని చెప్పి 2011 గుడ్ ఫ్రైడే రోజున మా అమ్మకు కూడా చెప్పాను. అమ్మ ఇష్టపడలేదు, అయినప్పటికీ నేను రిక్వెస్ట్ చేశాను, లేదమ్మా ఇది నిజం, ఇది సత్యం, ఇది నేను పాటించాలి అని చెప్పి నేను మా అమ్మని రిక్వెస్ట్ చేస్తే, మా అమ్మే ప్రేమతో మరి నువ్వు బాప్తిసం తీసుకుంటే కొత్త బట్టలు వేసుకోవాలి కదా అని చెప్పేసి ప్రేమతో ఒక షర్ట్ కూడా కొనింది తను. అలా నన్ను గద్దించేది, కోప్పడేది, నన్ను ప్రేమించేది, నన్ను అర్థం చేసుకునేది మా అమ్మగారు, ఆమెను బట్టి నేను ఎప్పుడు సంతోషిస్తాను. తర్వాత నేను రక్షణ పొందుకున్నాను, కానీ చర్చికి వెళ్ళేవాడిని, ఆత్మీయంగా బ్రతికేవాడిని, చర్చిలోంచి బయటకు వచ్చాక ఫ్రెండ్స్తో కలిసేసరికి ఇంకా త్రాగుడు, ఫ్రెండ్స్తో తిరగడం, మరలా గర్ల్స్ బాయ్స్ కలిసి తిరగడం, ఇలాంటి సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. దేవుడు అంటే తెలుసు, ఆయనే నిజం కనుక, ఆయనే సత్యదేవుడు కనుక మనం ఆయన్ని నమ్మాలి, నమ్మి నీటి బాప్తిస్వం పొందాలి, వారు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని వాక్యాన్ని నేను బలంగా నమ్మాను. సో అందుకని నేను రక్షణ పొందుకున్నాను, నా దేవుడు యేసు, నేను ఫిక్స్ అయ్యి ఇంకా నేను నమ్మాను. ఆ నమ్మకాన్ని బట్టి క్రీస్తులో క్రైస్తవునిగా నేను బ్రతుకుతున్నాను, కానీ దేవునికి ఇష్టము లేని కార్యాలను మాత్రం నేను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టుకున్న స్నేహితులతో అలానే వ్యర్థంగా తిరిగేవాడిని, అలా తిరుగుతూ తర్వాత డిగ్రీ 3 ఇయర్స్ కూడా నా ఇష్టానుసారంగా బ్రతికాను. 2014కి నా డిగ్రీ కంప్లీట్ అయింది. తర్వాత నా బ్రతుకు ఏంటి, నా ప్రయాణం ఏంటి, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఏం ఉద్యోగం చేయాలి, నా ఫ్యామిలీని ఎలా నడిపించాలి, నా కుటుంబాన్ని ఎలా మరి ముందుకు సాగించాలి అనే ఆలోచనలో నేను పడి ప్రార్థన చేస్తున్నాను. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు మాట్లాడతాడు కదా, నాతో మాట్లాడు ప్రభువా, నేను ఏం చేయాలి అని అనుకునే సిచ్యువేషన్లో ఒకరోజు ఊర్లో ఒక పండుగ వచ్చింది. స్నేహితులు అందరం కలిసి మరలా తాగడం మొదలుపెట్టాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తాగుతూనే ఉన్నాను. ఈ చెయ్యి ఒక పక్క అంతా విపరీతంగా సలుపు వస్తుంది. సాయంత్రం అయింది, ఒక ఫ్రెండ్ అన్నాడు, డ్రింకింగ్ హెవీ అయ్యింది కదరా, అందువల్ల ఆ పెయిన్ వస్తుంది, నువ్వు ఇంకొక బియర్ తాగు, ఆ యొక్క పెయిన్ క్లియర్ అయిపోద్ది అని చెప్తే, నేను ఒక్కటి తాగాను కానీ క్లియర్ అవ్వలేదని ఇంకొకటి తాగాను అయినా క్లియర్ అవ్వలేదు. తాగుడు బాగా అలవాటు అయిపోవడం వలన అసలు ఎలాంటి మత్తు కూడా వచ్చేది కాదు నాకు. అంత మత్తులో కూడా నేను ఉండేవాడిని కాదు, ఒక నార్మల్గా అన్నీ తెలిసేవాడిగా ఉండేవాడిని. అసలు నేను తాగుతానని ఎవరికి తెలీదు. నా డిగ్రీ నా క్లాస్మేట్స్తో తప్ప నా ఫ్రెండ్స్కి, ఊర్లో ఉన్న వాళ్ళకి, ఎవరికి, నా ఫ్యామిలీకి ఎవరికి తెలీదు. అంత సీక్రెట్గా నేను తాగేవాడిని, అంత జాగ్రత్తగా ఉండేవాడిని. సో ఆ పెయిన్కి నేను తట్టుకోలేక ఆ రోజు రాత్రి అంతా నా ఫ్రెండ్ ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఆ రోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి అందరూ తాగి ఉన్నారు కనుక అందరూ మేడ మీద పడుకున్నాం. అందరూ మేడ మీద పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు, చాలా విపరీతమైన పెయిన్ వస్తుంది, కత్తితో చెయ్యి నరికేసుకోవాలన్నంత పెయిన్ వస్తుంది. ఆ టైంలో ఇంకా నన్ను ఈ పరిస్థితి నుంచి విడిపించేవాడు దేవుడే అని నాకు ఆలోచన కలిగింది. కానీ డాక్టర్ కూడా ఉన్నాడు కదా అని చెప్పేసి డాక్టర్స్ దగ్గర కూడా నేను పరిగెత్తాను. రాత్రి 1 గంట ఆ టైంలో ఊర్లో ఉన్న ఆ చిన్న చిన్న డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళాను. ఎవరు మరి తలుపు తీయలేదు, నాకు ఏ రకమైన మందులు కూడా అందలేదు. సో ఫైనల్గా నా ఫ్రెండ్ దగ్గర ఒక పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఉంటే వేసుకున్నాను. అది వేసుకున్నా కూడా చాలాసేపు అయింది కానీ ఆ పెయిన్ తగ్గలేదు. ఇంకా అప్పుడు నాకు అనిపించింది, చాలాసార్లు చర్చిలో నేను దేవుని వాక్యం విన్నప్పుడు పాస్టర్ గారు చెప్పేవాళ్ళు యేసుక్రీస్తు పరమ వైద్యుడు అని, అంటే వైద్యులకే వైద్యులను చేసిన వాడు, వైద్యులకి జ్ఞానం ఇచ్చిన వాడు, మెడిసిన్ తయారు చేసిన వాడికి జ్ఞానం ఇచ్చిన వాడు, ఆయన కంటే పరమ వైద్యుడు ఎవరూ లేరు, ఆయనే పరమ వైద్యుడు అని మాటలు బాగా గుర్తొచ్చినప్పుడు ప్రభువా ఇంకా నన్ను క్షమించండి అని ఒక తీర్మానం తీసుకున్నాను. ఇంకెప్పుడు ఈ మందు జోలికి వెళ్ళను, నీకు ఇష్టం లేదు, ఇదిగో పాత్రలో వేయబడుతుంది, ఎర్రగా కనిపిస్తుంది, ఆ పాత్రలోనిది త్రాగకూడదు, ముట్టకూడదు అనే మాటలను నేను గుర్తు చేసుకున్నాను. ఇంకెప్పుడు వీటిని ముట్టనయ్యా, నీకు ఇష్టం లేదు కదా, నీకు ఇష్టం లేనిది ఇక మీదట నా జీవితంలో ఇంకేది ఉండదు, ఈ త్రాగుడు కాదు ఇంకేది ఉండదు అని చెప్పి ఆ యొక్క త్రాగుడు నేను ఆ రోజు విడిచిపెడతానని దేవునికి ఒక తీర్మానం చేసుకొని దేవుణ్ణి అడిగాను, నన్ను క్షమించి, నన్ను కరుణించి, నన్ను ముట్టి స్వస్థపరచమని మోకాళ్ళను నిలబడి రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి నేను బ్రతిమలాడాను, దేవుడు నన్ను కరుణించమని. వెంటనే నాకు స్వస్థత కలిగింది. వెంటనే నేను చాలా చాలా ఏడ్చాను, ఏంటి ప్రభువా నేను అడగగానే నువ్వు వెంటనే కార్యం చేశావు, నేను మెడిసిన్ వేసుకున్నాను కానీ తగ్గలేదు, నా ఫ్రెండ్స్ ఏవో ట్రిక్స్ ఉపయోగించారు కానీ నాకు ఈ పరిస్థితి నుంచి విడుదల ఇవ్వలేదు. ఒక్కసారి నిన్ను అడగగానే వెంటనే నా మాట విన్నావు, క్లియర్గా చెప్పాలంటే ఒక త్రాగుబోతుని నా మాట విన్నావు, కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరిగిన వ్యక్తిని నా మాట విన్నావు, నా తల్లిదండ్రులు నన్ను పెంచాలనుకునే విధానంలో నేను లేను, పేదవాళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ సంపాదనలతో నన్ను చదివిస్తే వాటిని వ్యర్థంగా పాడు చేసి త్రాగి వ్యర్థమైన అలవాట్లలో నేను బ్రతికి వాళ్ళ దగ్గర ఏదో మంచిగా నటిస్తూ వాళ్ళు నన్ను గొప్పగా నా బిడ్డ చదువుకున్నాడు మంచి స్థితిలో ఉంటాడని గర్వంగా వాళ్ళు చూస్తుంటే ఇలాంటి తప్పుడు దారిలో నేను బ్రతికాను, నాలాంటి వాడి మాట నువ్వు విన్నావు అని చెప్పి చాలా సంతోషించాను, చాలా ఏడ్చాను. ఆ రోజు నుండి ఈరోజు వరకు కూడా ఇంకెప్పుడు ఆ వైపు చూడలేదు. ఎవరైనా తాగే వాళ్ళు చూస్తే నేను చాలా అసహించుకుంటాను. ఒకప్పుడు నేను ఎలాంటి వాడినా అని వాళ్ళని చూసి ఇంత దరిద్రంగా ప్రవర్తించానా అని చెప్పి నన్ను నేనే అసహించుకుంటాను. ఇది పాప బ్రతుకని నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. ఆ రోజు ఆ పరిస్థితి నన్ను విడిపించింది పాపం నుంచి. ఈరోజు నీకున్న పరిస్థితులు విడిపించాలి అని పరిస్థితి వచ్చే వరకు చూడకు, ఇప్పుడే మారు మనసు పొందు. దేవునికి ఇష్టం లేనిది నువ్వు విడిచిపెడతానంటే నువ్వు ఎలాంటి వాడివైనా నీ మాట ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్లో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా గర్విష్టి, కానీ మంచి అధికారంలో ఉండి కూడా ఆయనకి ఒక వ్యాధి ఉండడం ఆయనకు ఒక ముళ్ళైంది. అది దేవుని సేవకుని దగ్గరికి, ఎలీషా దగ్గరికి పంపించింది. ఎలీషా గారు చెప్తారు, నువ్వు వెళ్ళి యొర్దాను నదిలో 7 సార్లు మునుగు, నీకు స్వస్థత వస్తుందంటే ఆయన గర్వంగా నేను ఎందుకు మునగాలనుకుంటారు. తర్వాత మాట విని వెళ్ళి మునిగి 7 సార్లు మునిగిన తర్వాత స్వస్థత పొందుకుంటాడు, ఆయన తీర్మానాలు తీసుకుంటాడు. అటువంటి జీవితాన్ని నేను ఆ రోజు ఒక సమర్పణ, నయమాను లాగా ఒక సమర్పణ జీవితాన్ని నేను కలిగి ఉండాలని నిర్ణయించుకొని, దేవుణ్ణి క్షమించమని, నా పాపములన్నీ క్షమించండి, ఇక మీదట నేను నూతనమైన జీవితాన్ని పొందుకోవాలి, ఇప్పుడే నేను పరిశుద్ధాత్మతో నేను రక్షణ పొందుకున్నాను అని నమ్మి వెంటనే ఈరోజు నుంచి నేను నూతనమైన జీవితాన్ని కలిగి ఉండాలని చెప్పిన పాపములన్నీ ఒప్పుకొని దేవునిలో దేవునికి ఇష్టమైనట్టు బ్రతుకుతూ ఏ పని నాకు దొరికితే ఆ పని చేసేవాడు. టీచర్గా, ఒక స్కూల్లో వాలంటీర్గా పనిచేశాను, ప్రతి పని, ఒక కంపెనీలో పనిచేశాను. ఇలా ప్రతి పని చేస్తూ నా సమయం, ఖాళీ సమయంలో దైవ సేవకునితో కలిసి, ఆయనతో కలిసి గృహాలు దర్శించడానికని, ఆయనతో కలిసి బాగులేని వారి దగ్గరికి వెళ్ళడానికని చెప్పి ఇలా పరిచర్యలో సహాయకుడిగా ఉండేవాడిని, మందిరంలో పనిచేసేవాడిని, దైవ సేవకులకి పరిచర్య చేసేవాడిని. దేవుని పరిచర్యను చాలా నేర్చుకున్నాను ఆ సమయంలో. ఇంకా నేను లైఫ్లో ఇంకా ఎదగాలని చెప్పి నేను వ్యాపారాలు చేయడం మొదలుపెట్టాను. మొదట ఒక వ్యాపారం చేశాను, ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది. ఆ వ్యాపారం కొరకు అప్పు చేశాను, 5 రూపాయలు 6 రూపాయలు వడ్డీతో అప్పు చేసి ఆ వ్యాపారం చేశాను. ఆ వ్యాపారం నష్టపోయాను. తర్వాత ఇంకొక వ్యాపారం చేశాను, 1 లక్షల్లో వ్యాపారం, అందులో కూడా నష్టపోయాను. 1 లక్షలు నష్టపోయినా కూడా 1 లక్షల అప్పులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెలా, ఇంకేం చేయాలి అని ఆలోచిస్తే, ఇన్ని 1 లక్షల అప్పులు తీరాలంటే ఇంకా మనం 1 లక్షల్లోనే బిజినెస్ పెట్టాలని చెప్పి 1 లక్షల్లో బిజినెస్లు చేసుకుంటూ పోయాను. 1 లక్షల్లో అప్పులు అయిపోతూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో సుమారు 15 లక్షల వరకు అప్పు అయిపోయాను. ఇంకా నా లైఫ్ ఒక్కసారి మరలా స్టన్ అయిపోయాను, ఒక్కసారి బ్లాంక్ అయిపోయాను, ఆగిపోయినట్టు అనిపించింది. ఇన్ని 1 లక్షల ఉన్న భూమిని కూడా అమ్మేశామే, 1 సెంట్ భూమి కూడా లేదే, వ్యాపారాలన్నీ నష్టపోతున్నాను, ఈ ఉద్యోగము దొరకట్లేదు, ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఈ అప్పులు తీర్చలేను, ఆ ఉద్యోగం చేస్తూ బ్రతకలేను, ఇప్పుడేంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పి నేను చాలా గందరగోళంగా, చాలా భయాందోళనగా ఉన్నాను. అయితే నిండా అప్పుల్లో మునిగిపోయి చాలా బాధల్లో ఉన్నప్పుడు ఒకరోజు బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాను, ఇంకా నాకు ఏ ఆధారం లేదు, దేవుడు ఒక్కడే ఆధారం, దేవుడు ఒక్కడే ఆధారం అన్న టైంలో నేను ఏడుస్తూ కూర్చోకూడదని చెప్పి టీవీలో ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తుంటే వింటున్నాను కానీ నా మనసు నెమ్మదిగా లేదు, చాలా వేదనతో ఉంది. ఆ టైంలో ఆ దైవ సేవకుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఇలా నేను చాలా వ్యాపారాలు చేశాను, చాలా ఉద్యోగాలు చేశాను, దేంట్లో నేను స్థిరపడలేదు, వ్యాపారాలన్నీ నష్టపోయాయి, నా పరిస్థితులను బట్టి నా కుటుంబం కూడా నన్ను ధృణీకరించే పరిస్థితి వచ్చింది, నన్ను మెచ్చుకునేవారు లేరు, నా అవసరము ఎవరికి లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో నా బ్రతుకున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నా సేవకురా, నేను నా పనిలో వాడుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను, అందుకే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలము కాకున్నట్లు నేనే చేసి ఉన్నాను, నువ్వు నా పని చేయాలి, అందుకనే నువ్వు తలంచిన ఏ కార్యమును సఫలం కావట్లేదు, నువ్వు ఇంకేం చేయాలనుకున్నా, ఇంకే వ్యాపారం చేయాలనుకున్నా, ఏ ఉద్యోగం చేయాలనుకున్నా నువ్వు ముందుకు వెళ్ళలేవు, నేను నా పనికి ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా పనికి రా, నువ్వు నా పని చెయ్యి, నా సేవ చెయ్యి, నువ్వు నా పనిలో నువ్వు నిలబడు, నేను నిన్ను వాడుకుంటాను, నీ పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తాను, ఇంతకు రెండింతలు నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక మందికి నిన్ను జనముగా చేస్తానని ఆ సేవకునితో మాట్లాడిన మాటలు స్పష్టంగా నాతో మాట్లాడినట్టు అనిపించిందండి. అప్పటికి అనేక సార్లు నేను దైవ సేవకునితో తోడుగా ఓ జత పనివాడిగా సహాయకుడిగా ఉండేవాడిని, సండే స్కూల్ పరిచయం నడిపించేవాడిని, మా యొక్క ఆత్మీయ తండ్రి గారి ఒక బ్రాంచ్ను కూడా వాక్య పరిచయం నడిపించేవాడిని. ఇలా నేను దేవుని పనిలో ఉన్నప్పుడే దేవుడు నన్ను అనేక మార్లు పిలిచాడు. అనేక మార్లు ఆయన నన్ను పిలిస్తే నాకు ఇంకా క్లారిటీగా నువ్వు నాతో మాట్లాడాలని దేవునితో నేను ఒక విధమైన తీర్మానం నేను చేసుకున్నప్పుడు అది నాకు ఆ రోజు బెడ్ మీద కూర్చొని ఆ దైవ సేవకుడు చెప్తున్న సాక్ష్యం వింటున్నప్పుడు గుర్తొచ్చింది. అయితే నేను దేవుని పనికి ఏర్పాటు చేయబడ్డాను, దేవుడు నన్ను అనేక సార్లు పిలిచాడు, నేను అనుకున్నాను కదా నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడతావు కానీ నేను రాలేను అని. అంత స్పష్టంగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఇంకా నెగ్లెక్ట్ చేయకూడదు, నేను దేవుని సేవకు నేను ఏర్పాటు చేయబడ్డాను, దేవుని పనిలో నేను ఉండాలి అని చెప్పి నేను ఒక తీర్మానం తీసుకున్నాను. తర్వాత పరిచర్యలో దేవుని సేవకులతో సపోర్ట్గానే ఉన్నాను. పరిచర్యలో ఎక్కడ ఎలా ఏ ప్రాంతంలో పరిచర్య చేయాలనేది నాకు తెలియలేదు. సో అంతవరకు దేవుని పిలుపు వరకు ఆత్మీయ తండ్రి తన పరిచర్యలో సహాయంగా తోడుగా ఉందామని చెప్పి నేను పరిచర్యలో ముందుకు వెళ్తున్నాను. అలాంటి టైంలో ఆత్మీయ తండ్రి గారు తన కుమార్తెను ఇచ్చి నాకు వివాహం చేయడం జరిగింది. సో ఆ రకంగా వాళ్ళతో కలిసి వారి కుటుంబంలో ఒక్కరుగా జీవించడం జరిగింది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ముందు పరిచర్యలో బైబిల్ ట్రైనింగ్ అనేది అవసరము అని తెలుసుకొని ఒక 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ కూడా చేయడం జరిగింది. బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడే దైవ సేవకుల ద్వారా అభిషేకించబడడం కూడా జరిగింది. తర్వాత ఆత్మీయ తండ్రి చెప్పారు, మనకి ఇంత పరిచర్య ఉంది కనుక నువ్వు నా అల్లుడు అని కాదు, నువ్వు ఇంత పరిచర్య ఉంది, ఎవరో ఒకరు సహాయంగా ఉంటేనే కానీ నేను ఈ పరిచర్యను ముందుకు నడిపించలేను, సో కనుక ఇంత పెద్ద పరిచర్యలో నీ సహాయం కావాలి, నువ్వు ఖచ్చితంగా సేవకు సిద్ధపడ్డావు, సేవకు పిలువబడ్డావు కనుక నా తర్వాత మోషే తర్వాత యెహోషువా ఎలా అయితే ఇజ్రాయేలు ప్రజలకి అవసరమో అలా నువ్వు ఖచ్చితంగా ఒక యెహోషువలాగా ఈ యొక్క సంఘానికి ఈ పరిచర్యకు నువ్వు అవసరము అని చెప్పినప్పుడు నేను దేవునితో మాట్లాడాను, ప్రభువా నాకు ఇదే నిజమా, నేను ఇక్కడే ఉండాలా నాకు తెలీదు, అయితే దైవ సేవకుని చెప్పినట్లు నేను నీ స్పష్టత తెలుసుకునేంత వరకు నేను నీ దాసునితో సహకారిగా తోటి దైవ సేవకునిగా నేను కొనసాగుతాను, నీ చిత్తాన్ని నాకు బయలుపరచు అని నేను సేవలో కొనసాగుతున్నప్పుడు దేవుడు ఒకరోజు నాతో స్పష్టంగా వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నా దాసునికి సహకారిగా నేను నిలబెట్టుకున్నాను, నా ఈ దాసుని తర్వాత పరిచర్యలో నీవు ఈ సంఘాన్ని నడిపించాలి, కనుక నువ్వు దాసునితో సహకారిగా ఈ జీవితాన్ని కొనసాగించు, ఈ పరిచర్యలో ముందుకు సాగు, నీ పరిస్థితులన్నిటి నుంచి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు అన్నప్పుడు సరే నీ సేవలో కొనసాగుతున్నాను, అయితే దైవ సేవకులతో సహకారిగా నేను ఉంటున్నాను, అయితే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి, వాటిని వడ్డీలు కట్టాలి, ఎలా ఈ పరిస్థితి సహకారిగా అంటే కానుకలు పరిచర్యలో ఇవేమీ కాదు, ఏ రకమైన ఆర్థిక పరమైన సహాయం లేదు. అయితే దైవ సావకులతో ఉండడం వలన నేను, నా భార్య, తర్వాత దేవుడు పిల్లల్నిచ్చాడు, ఇద్దరు పిల్లల్ని, ఒక బాబు ఒక పాప, ఫ్యామిలీ అంతా ఆ దైవ సావకులతో సహకారుగా ఉంటూ పరిచర్యలో ముందుకెళ్తున్నాం. దేవుడా, నా సమస్యలు తీర్చువాడు నువ్వే అని దేవుని వైపు నేను చూస్తూ ఉన్నాను. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంకా ఈ పరిస్థితి నుంచి విడిపించబడాలి. ఇప్పుడు పరిచర్యలో ఉన్నాను, దైవ సావకులతో ఉన్నాను, కానీ ఆర్థికంగా మరి నా పరిస్థితి బాగాలేదు. పరిచర్యలో వచ్చిన డబ్బులన్నీ నా అప్పులు తీర్చడానికే నేను వాడుకుంటే ఇంకా ఈ సంఘంలో జరుగుతున్న అనేక కార్యాలు ఉన్నాయి, అవన్నీ ఆగిపోతాయి. నేను దైవ సావకుని విషయం మేరకు నేను అడగను, నేను ఆయనకి నా పరిస్థితులు ఏవి చెప్పను, నేను నీకే చెప్తా, నువ్వే నా పరిస్థితి నుంచి విడిపించని నేను దేవునితో ఒక నిబంధన చేసుకుంటూ చాలా కష్టమైన పరిస్థితి, నలిగిపోతున్నాను, పరిచర్యలో ముందుకెళ్ళలేకపోతూ ఉన్నాను, చాలా కష్టంగా ఉంటుంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఈ 15 లక్షల అప్పులు నేను ఎలా తీర్చాలి అని నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, వడ్డీలతో కలిసి 17 లక్షల రూపాయలు అయింది. ఈ పరిస్థితిలో నేనేం చేశానంటే, నా తండ్రి గారు నాకు కట్టిన ఇల్లు, ఆ ఇల్లు మీద నేను లోన్ తీసుకురావడం జరిగింది. 13 లక్షల రూపాయలు లోన్ తీసుకొచ్చాను. లోన్ తీసుకొచ్చి అవి కటింగ్లు అన్నీ పోయి ఒక 12 లక్షల రూపాయలు వస్తే, అందులో నేను 12 లక్షల రూపాయలు అప్పులు తీర్చగా ఇంకా 5 లక్షల రూపాయలు ఉండిపోయింది. ఇంకా 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలకి వడ్డీ కట్టాలి. ఈ యొక్క లోన్కి నెలకి 20,000 రూపాయలు సుమారు నేను లోన్కి ఈఎంఐ కట్టాలి. ఇలా వెళ్తున్నప్పుడు ఇవన్నీ కలిసి మరికొద్ది సంవత్సరాల్లో మరలా లోన్గానే కడుతున్నాను, అప్పులకు వడ్డీలు కడుతున్నాను, ఇవి కట్టడానికి అప్పులు చేస్తూ ఉన్నాను. ఇలా మరలా 5 లక్షల అప్పు కాస్త మరలా 17 లక్షలు అయిపోయింది. అప్పు 17 లక్షలు, లోను 13 లక్షలు, సుమారు 30 లక్షల రూపాయలు. ఈ పరిస్థితుల్లో చాలా దుఃఖంతో, ప్రభువా నీ పరిచర్య పిలిచావు, నేనేం చేయాలి, ఎలా అప్పులు పెరిగిపోతూ వచ్చాయి, ఒక రూపాయి కూడా తీరలేదు, ఇప్పుడు 30 లక్షల రూపాయలు అప్పులతో ఉన్నాను, ఎలా ప్రభువా అని నేను ఒకరోజు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాను. అప్పుడు దేవుడు ఒక ఆలోచన కలిగించాడు. నువ్వు నా పరిచర్యకు వచ్చావు, ఏం చేస్తున్నావు? ఆదివారం వాక్యం చెప్తున్నావు, శుక్రవారం వాక్యం చెప్తున్నావు, ఏదో పాస్టర్స్ మీటింగ్ ఉంటే వెళ్తున్నావు, ఏదో ప్రేయర్ ఉంటే వెళ్తున్నావు, నువ్వు నా పరిచర్య ఏం చేస్తున్నావు అని దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే, అవును నేనేం పరిచర్య చేస్తున్నాను, నేనేమి చేయట్లేదే అని చెప్పి ఒక్కసారి నాలో ఆలోచన కలిగింది. అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభువా ఏ ప్రేయర్ లేనప్పుడు నాకున్న సమయాన్ని నీ సువార్తలో నేను గడుపుతానని చెప్పి దొరికిన సమయం అంతా, ఒక్కొక్క రోజు నాకు దొరికినప్పుడు ఒక ఊరు వెళ్ళిపోయేవాడిని, డోర్ టు డోర్ వెళ్ళి పత్రికలు పంచుతూ సువార్త చెప్పుకుంటూ ఇలా నేను వెళ్తున్నప్పుడు, దేవుడు ఒక 3 రోజులు సువార్త జరిగిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది. ఒక దైవ సేవకుడు వచ్చి నా దగ్గరికి వచ్చి, నీకు అవసరమని నాకు అనిపిస్తుంది, నీకు ఏ అవసరమో నాకు తెలియదు, ఇదిగో దేవుడు నీకు ఇవ్వమన్నాడని చెప్పి 150,000 రూపాయలు నా చేతిలో పెట్టారు. ఒక్కసారి నా కళ్ళంబడా నీళ్ళు తిరిగాయి. ఏంటిది అని ఒక్కసారి నేను మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇగో నువ్వు నా పరిచర్య చేయట్లేదు అని అన్నప్పుడు నీ పరిచర్య చేస్తానని చెప్పి తీర్మానం కలిగి నిజమైన పరిచర్యను, సువార్తను నువ్వు ప్రకటిస్తూ ఉన్నప్పుడు నేను సంతోషిస్తూ ఉన్నాను, ఇదిగో నేను నీకు తీర్మానం చేస్తూ ఉన్నాను, నువ్వు సువార్త చేసిన ప్రతిసారి 50,000 రూపాయలు నేను నీకు ఇస్తానని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతుంటే, అప్పుడు 150,000 రూపాయలు నేను 3 రోజులు సువార్త చేశాను, అంటే 3 సువార్తలకి ఒక్కొక్క 50,000 చెప్పిన 150,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాను. చాలా సంతోషించాను. ఇంకా రుచి చూశాను కదండి, ఏంటి ఎవరైనా వంట బాగా చేశారనుకోండి, వాళ్ళు రుచి చూశాక వాళ్ళు ఇంకెప్పుడు మనకి ఫుడ్ తెస్తారని చూస్తాం కదా, అలా రుచి చూశాను కదండి. ఇంకా నాకు ఇంకా అవకాశము దొరికిందని చెప్పేసి నేను సువార్తకి వెళ్తూ ఉన్నాను, ఆయన 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. సువార్తకి వెళ్తూ ఉన్నాను 50,000 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సంఘటన అండి అది, గొప్ప కార్యం. ఒకరోజు మాత్రం నా భార్యమో 25,000 రూపాయలు వచ్చాయని నా చేతిలో పెట్టింది. నేను ఆ రోజు చర్చిలో ఒక మూలన కూర్చొని, ఏంటి ప్రభువా నువ్వు ఎప్పుడు 50,000 రూపాయలు ఇస్తావు కదా, ఈరోజు ఏంటి 25,000 ఇచ్చావు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఆ రోజు నాకు స్పష్టంగా తెలియజేసిన విషయం చూడండి. ఆ రోజు ఒక ప్రేయర్ ఉండడం వలన మేము మధ్యాహ్నం వరకే స్వార్థ చేశాం. అది నాకు గుర్తొచ్చి, ఓహ్ నేను హాఫ్ డే వర్క్ చేశాను కనుక నాకు హాఫ్ శాలరీ ఇచ్చావా ప్రభువా అనుకున్నాను నేను. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అది ఎందుకు జరిగిందని నాకు అనిపించిందంటే, నిజంగానే దేవుడు ఒక్కరోజు స్వార్థ చేసిన దానికి 50,000 ఇస్తున్నాడు అనేది నాలో ఇంకొంచెం స్ట్రాంగ్గా ఆ యొక్క సాక్ష్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడనిపించింది. అందుకని ఆ రోజు హాఫ్ డే నేను స్వార్థ చేయడం వలన 25,000 రూపాయలు వచ్చిందని నాకు అనిపించింది. దేవుడా నీకు మాత్రం ఖచ్చితంగా నీ లెక్క మాత్రం క్లియర్ అనిపించింది నాకు. నిజంగానే మనం లెక్కలు తప్పుదాం కానీ దేవుడు మాత్రం ఆయన లెక్కలు తప్పడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు కదండి, నువ్వు స్వార్థ చేసిన ప్రతిసారి ఒక 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి. సో కనుక ఆ రకంగా దేవుడు సుమారు ఎన్నిసార్లు సువార్తకి వెళ్తే అన్నిసార్లు అప్పులు తీరుస్తూ వచ్చాడు. ఒకసారి ఏమైందంటే, ఒకరోజు సువార్త చేశాను, సుమారు 10 రోజులు అయిపోయింది, రావాల్సిన 50,000 ఇంకా రాలేదు. నేను చాలా బాధపడుతున్నాను, సంఘంలో కూడా సాక్ష్యం చెప్తూ ఉన్నాను, ప్రతి వారం చెప్తూ ఉన్నాను, ఇగో నేను సువార్త చేసిన ప్రతిసారి దేవుడు నాకు 50,000 రూపాయలు ఇస్తున్నాడని చెప్పి. కానీ ఈసారి 50,000 రూపాయలు రాలే, 10 రోజులు అయిపోయింది. ఒక వ్యక్తి అంటున్నాడు, నువ్వు స్వార్థ చేసిన ప్రతిసారి దేవుడు 50,000 ఇస్తాడు కదా, ఈసారి రాలేదే అని కొంచెం వెటకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ ఉంటే నేను కొంచెం బాధపడుతున్నాను, కానీ ధైర్యంగా ఒక మాట చెప్పాను, దేవుని కార్యాలు మన జీవితంలో ఆలస్యం అయ్యాయంటే అది అమృతమే కానీ విషం కాదు. మనం దేవుని కార్యాలు ఆలస్యం చేస్తే అది మనకు విషమవుతుంది. నేను దేవుని కార్యాలు ఆలస్యం చేశాను, అప్పుల్ని ఇంకా పెంచుకున్నాను, అది నాకు విషమైంది. కానీ దేవుడు నా జీవితంలో కార్యం ఆలస్యం చేస్తున్నాడంటే అది నాకు విషయం కాదు, అది అమృతమే అని ఆ రోజు ఆ వ్యక్తికి చెప్పిన తర్వాత రోజే నాకు 3,00,000 రూపాయలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా దేవుడు నాకు అప్పులు తీరుస్తూ ఉంటుంటే నాలో భారం దిగిపోతూ ఉంది. విస్తారమైన పరిచర్యలో దేవుడిలో వాడబడుతూ ఉన్నాను, ఆయా ప్రాంతాలకు పిలువబడుతూ ఉన్నాను, ఆయా గ్రామాల్లో ఆయా సేవకులు ఆ సంఘాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాను, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను, సంఘంలో కూడా విరివిగా వాడబడుతూ ఉన్నాను. దేవునిలో నేను పనిచేస్తూ ఆ పని కష్టం అనుకోకుండా సంతోషంగా నేను సాగుతున్నప్పుడు దేవుడు నా భారాన్నంతరిని తొలగిస్తూ ఉండగా నేను దేవుళ్ళో ఆనందిస్తూ ఉంటుంటే ఈ ఆనందమే ఈరోజు నేను కలిగి ఉన్న ఈ ఆనందం, ఈరోజు నేను కలిగి ఉన్న నెమ్మది, ఈరోజు నా బ్రతుకు చాలా సంతోషంగా ఉంది. నేను మంచి భార్య, నన్ను అర్థం చేసుకునే భార్య, నాకు సహకారి అయిన భార్య, మంచి భార్యనిచ్చాడు దేవుడు, చక్కని పిల్లల్నిచ్చాడు, చక్కగా ప్రార్థిస్తారు, పాటలు పాడతారు, చిన్నవాళ్ళే దేవుళ్ళు చక్కగా బలంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంత చక్కని అందమైన జీవితాన్ని ఈరోజు నేను కలిగి ఉన్నానంటే, గడిచిన కాలంలో ఎంతో భయంకరంగా బ్రతికాను, దేవునికి వ్యతిరేకంగా బ్రతికాను, కుటుంబానికి ఇష్టం లేకుండా బ్రతికాను. నా తల్లి నా బ్రతుకంతా తెలిసిన తర్వాత నా కొడుకు వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదు, నా పెద్ద కొడుకు ఉన్నాడు వాడి వల్ల నాకు రూపాయి ఉపయోగం లేదని చెప్పుకునేది, చాలా బాధపడేవాడిని. దేవుడు నాకు ఈ పరిస్థితిని ఒకరోజు మారుస్తావని చెప్పి చాలా వేదన చెందాను. ఈరోజు నా తల్లిదండ్రులు నన్ను చూసి చాలా సంతోషిస్తూ ఉన్నారు, నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాం. ఎంతటికి కారణం దేవుడే. మనం ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు చెవియొగ్గి, దేవుని మాటను దేవుడి చిత్తాన్ని వెతుకుతూ ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తామో దేవుడు మన జీవితాన్ని గొప్పగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు, తలదించిన చోటని తలెత్తుకునేలా చేస్తాడు, నీ అవమానాలన్నీ ఆశీర్వాదంగా మారుస్తాడు, నీ నిందలన్నీ దీవెనకరంగా మారుస్తాడు. జీవితాన్ని మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారా? దేవుని మాట వినండి. దేవుని చిత్తానుసారంగా బ్రతకండి, దేవునికి ఇష్టం లేని విడిచిపెట్టండి, దేవుని కార్యాలు చేయడానికి తీర్మానం కలిగి ఉండండి.
1: దగ్గర దగ్గర 12 తులాలు నెక్లెస్, 4 పూసలు తాడు, 3 పెట్టలు 4 పూసలు తాడు, చైను, చెవులి, ఏమంటారు మామిడిలే అంటారు, మామిడిలో ఏదో అంటారు, అవి అవి ఇవన్నీ 4 రకాల ఉంగరాలు, 4-5 రకాల చెవులు, ఇవన్నీ తీసేసి ప్యాక్ చేసి. ఒకరోజు నా దేవుడు అడిగాడు, బ్రాస్లెట్ పెట్టుకుని ప్రేయర్ అయిపోయిన తర్వాత చూసుకుంటా ఉన్నాను, చూసుకుంటున్నాను, బిడ్డ నా మందిరంలో ఆహారం లేకుండా ఉంటే నీకు బ్రాస్లెట్ అవసరమా? 3 అంతస్తుల బిల్డింగ్ పైన నేను రెక్కలతో ఎగురుతున్నాను, అది ఏంటి నాకు తెలియలేదు. ఆంటీ వాళ్ళకి చెప్తే నువ్వు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేస్తావమ్మా, విమానంలో వెళ్తావమ్మా అని వాళ్ళకి తెలిసిన భాష వాళ్ళు చెప్పారు. ఎప్పుడైతే దినకర్ గారి మీటింగ్లో ఆ పేషెంట్ పైన నేను చేయి పెట్టాను, ఆయన ఆమెనన్నారు, నేను ఆమెనన్నాను, చేయి తీసరికి లేచి కూర్చున్నాడండి. అప్పటికి 3 అవర్స్ నుంచి లేవని ఆ పేషెంట్ లేచి కూర్చున్నాడు. ప్రభా ప్రార్థన ఆయన చేసిన చేయి నాదే కదా, పాపాత్మరాలు నా చేయి పెడితే ఆయన లేచాడంటే ఇంకొంచెం నీలో ఎదిగితే నువ్వెంత కార్యం చేస్తావు. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు ప్రేమ కుమారి, నేను బై బర్త్ క్రిస్టియన్. మా నాన్నగారు ఒక సిఆర్గా 2 మందిరాలకి ఆయన చేసేవారు, లూథరన్ బ్యాక్గ్రౌండ్లో. నేను 1956లో పుట్టాను, 56వ సంవత్సరంలోను. సో నాకు చిన్నప్పుడే అంటే 9th క్లాస్లోనే నేను పెళ్లి చూపులు రావటము, 10th క్లాసులో పెళ్ళి అయిపోవటము, అయిన తర్వాత నాకు ఎగ్జామ్స్ జరగటం అనేది జరిగింది. సో చిన్నప్పటి నుంచి ఇంటెనకాల ఎలిమెంట్ స్కూలు, ఇంటి ఇటు సైడ్కి వచ్చేసరికి హై స్కూలు, ఇంకో రైట్ సైడ్కి వచ్చేసరికి కాలేజ్. సో కనుక బయటికి వెళ్ళే అలవాటు లేకుండా ఇంటి వెనకాల ఉన్నటువంటి లూథరన్ రెస్ట్ హౌస్ రోడ్, భీమవరంలోనే రెస్ట్ హౌస్ రోడ్, మాది భీమవరము. సో భీమవరంలోనే రెస్ట్ హౌస్, అక్కడే పుట్టాను, అక్కడే పెరిగాను. ఆ వెనకాలే కాలేజీ హై స్కూల్కి గ్రౌండ్కి ఆనుకునే మా ఇల్లు అనమాట. సో మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు. కారణం ఏంటంటే ఆ సరౌండింగ్స్, అది కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను ఎవరింటికి వెళ్ళటం నాకు చిన్నప్పటి నుంచి అలవట్లేదు. మాకు నీర్ అబౌట్ ఒక 20 పోర్షన్స్ బిల్డింగ్ ఉన్నాయి. అందరూ కాలేజీ కూరళ్ళు ఉన్నారు, మన ఫైర్ స్టేషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, అందరూ ఎవరింటికి నాకు అలవట్లేదు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉంటాము, అమ్మ వచ్చేసరికి చేసి పెట్టడం, స్కూల్కి వెళ్ళటం ఇంతవరకు అనమాట. సో పెళ్ళైపోయింది, చిన్నతనంలోనే పెళ్ళయింది. ఫస్ట్ మాకు పాప. సో నా విషయంకి వచ్చేసరికి 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ అయిపోయిన వెంటనే అప్పట్లో అంటే 71 ఆ టైంలో అయిన వెంటనే ఎంప్లాయ్మెంట్ స్కీమ్ చేసేవారు. అప్పుడు 10th క్లాస్ అయిన వెంటనే ఆ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఆ స్టడీకి సంబంధించినటువంటి జాబ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ అంటే వాళ్ళే ఇచ్చేవారు అనమాట. ఆ విధంగా నేను యాజ్ ఏ డిప్లొమా ఇన్ ఫార్మసీగా నేను ట్రైనింగ్కి వెళ్ళాను. అదే టైంలో గుంటూరు ట్రైనింగ్ వచ్చింది. బట్ మా హస్బెండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఆయన లైన్మెన్గా చేసేవారు అనమాట. ఆ తర్వాత క్లర్క్ అయ్యారు, అలాగే మొత్తం నేను ఆయన జాబ్ చేస్తున్న స్థలంలో నా గుంటూరు దగ్గర ట్రాన్స్ఫర్ జరగదు కాబట్టి కాకినాడ అయితే ఇటు ఆంధ్ర సైడ్కి చేస్తారు, అంత దూరం రాదని చెప్తే గుంటూరు నుంచి నేను కాకినాడకి పాలిటెక్నిక్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, చేయించుకుని వచ్చాను. ఆ టైంలో మళ్ళీ 3rd టైం ప్రెగ్నెన్సీ నాకు, వాడి తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ, నేను ఉన్న ఊళ్ళు అంటే ప్రెగ్నెన్సీ వెళ్ళాను, మళ్ళీ అక్కడికి వెళ్ళలేను నేనని అబార్షన్ చేయించుకోవటము. దాని తర్వాత ఆ అబార్షన్ ద్వారా నాకు చాలా కాంప్లికేషన్స్, అంటే అప్ అండ్ డౌన్ చేయటం, గుంటూరు నుంచి కాకినాడ, కాకి నుంచి గుంటూరు 1.5 రోజులు అదే టైంలో అప్ అండ్ డౌన్ చేయటం వల్ల హెల్త్ చాలా డల్ అయిపోయి ఆపరేషన్ చేయకపోతే చనిపోతుంది దేవుడి అనేసి డాక్టర్ చెప్తే, అమ్మ లేదు లేదు నేను కొత్తగా వెళ్ళాను, కాలేజీ మానేసి సెట్లాగని చెప్పేసి గొడవ పెడితే నన్ను దాటి వెళ్ళు చచ్చిపోయాను అనుకుని చెప్పి గొడవ పెడితే అమ్మ ఆపరేషన్ చేయించుకున్నాను. నా 23 ఏజ్లోనే హిస్టరెక్టమీ అంటే గర్భసంచి కూడా తీసేసారు. సో అప్పటి నుంచి హార్మోన్ డిఫాల్ట్ అలాగ ఉంటూ ఉంటుంది బాడీలోను. నేను పాలిటెక్నిక్ ట్రైనింగ్ అయిపోయినా వచ్చేసిన తర్వాత ఒక 2 వచ్చిన తర్వాత మా ఇంటి వెనకాల లూథరన్ అదే లూథరన్ గ్రౌండ్స్ అనుకుని రెస్ట్ హౌస్ రోడ్లో భీమవరం అనమాట, ఫిష్ మార్కెట్లో అయినండి అదంతాను. ఒక అంకులు ఆంటీ వాళ్ళు అద్దుకుండేవారు, రైల్వే మన హై స్కూల్లో ప్యూన్గా చేసేవారు అనమాట. ఆ ఆంటీ కొంచెం బైబిల్కెల్గా ఉంటారు. అమ్మ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామరా, మరి మీకు ఎక్కడ జాబ్స్ వస్తాయి అడుగుదామని అంటే, నాకు ఆ టైంలో అసలే అంటే మీకు తెలిసే ఉండొచ్చు లోదరం చేచ్చి అంటే నామకార్థపు స్థితి, ఒక దైవికమైన స్థితి లేదు. చిన్నప్పుడు ఏదో అమ్మ వాళ్ళు 10 రూపాయలు పైసలు ఇచ్చేవారు, పైసలు అప్పుడు ఆ 10 పైసలు పెట్టుకుని వెళ్ళి చాక్లెట్లు కొనుక్కుని తింటాం, ఐస్ క్రీమ్ ఐస్ ఫ్రూట్లు తింటాం, తప్పే తప్పి చర్చి ఏమీ తెలిసేది కాదు. ఈవెన్ సండే స్కూల్ కూడా తెలియదు అప్పుడు మాకు. ఆదివారం మాత్రం ఇక్కడ నుంచి లోదరం చర్చి దాకా నీర్ అబౌట్ మెయిన్ దాంట్లో అక్కడికదాకా వెళ్ళిపోయి ఆడతా వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అందుకని ఒక దైవికమైన స్థితి ఏనాడు తెలియదు నాకు. సో అలాగే ఎదిగేసాము. ఆంటీ ఆ కొంచెంలోనే ఆంటీ ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అంటే మా వదిన గారు నేను మా చెల్లి ఉపవాసాలు ఉండే ప్రార్థనలో కూర్చున్నట్టు ఆంటీ చేస్తూ ఉంటే, ఆంటీ కూడా లూదరనే, ఆంటీ పేరు సుగుణ అని. సో ఆంటీ ప్రేయర్ చేస్తున్నా ఆ టైంలోనే దేవుడు నాకు దర్శనాలు చూపించేవాడు కళల ద్వారా. కానీ అవి నాకు అర్థమయ్యే కదా, ఎందుకంటే బైబిల్ చదవటం తెలీదు, 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చదువు అయిపోయింది, ట్రైనింగ్కి వెళ్ళిపోయినా. ఆ ట్రైనింగ్ అప్పటికే 3 పిల్లలు పుట్టేశారు నాకు, చిన్నపిల్లలు. ఆ సెకండ్ పాప అప్పుడు హైదరాబాద్లో ఉంటుంది, ఆ అమ్మాయి ట్విన్స్ పుట్టడం 1.5 ఇయర్కి 1.5-8 మంత్స్కి ఒక బేబీ చనిపోయారు అందులో, పాప ఉంది. సో ఇలాగ 3 పిల్లలు, ఆ పిల్లలతో ఇటు భర్త,

రాపించి మొత్తానికి జాబ్ వచ్చేటట్టుగా చేశారు. వెళ్ళాం, ఇంటర్వ్యూకి వెళ్ళాం దేవుని మహాకృపను బట్టి. వెళితే అప్పుడు నేను చదువుకునే చదువులోను ఏమంటారు సోషల్ స్టడీస్లోను భూమధ్య రేఖ రామగుండ మధ్యలో చెల్లిందని అందులో చదివాను అనమాట. నేను ఫస్ట్ టైం రామగుండ వెళ్ళినప్పుడు ఆటోలో వెళ్తుంటే ఎక్కడ వెళ్ళింది మధ్య రోడ్ అంతా నితికిస్తుందని రామ్ అంటే అంత ఇన్నోసెంట్గా పెరిగానమాట. భూమధ్యరేఖ రామగుండ మధ్యలో చెల్లింది అన్నారు కదా, మరి రామగుండలో ఎక్కడ కనబడలేదంటే భూమధ్యరేఖ. చదువు నాలెడ్జ్ లేదు, బైబిల్ నాలెడ్జ్ లేదు, ఏదో బతికేస్తున్నాం అంతే, అలాగే బతికేస్తాను పిల్లలతోనూ. జాబ్కి వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు నా భర్తకి జాబ్ వచ్చిన 3 సంవత్సరాలకి డైవర్స్ అయిపోయినాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఎంతంటే ఇప్పుడంటే ఇలాగ ఉన్నాను కానీ అప్పుడు కొంచెం ప్రతి ఒక్కరు వెనక్కి తిరిగి చూడాలి అనిపించేటట్టుగా ఉండేది అందరికీ. నన్ను చూస్తుంటే బక్కగా సన్నంగా దేవుని మహాకృపను బట్టి ఆయన ఇచ్చిన దాన్ని బట్టి అలాగ ఉండేదాన్ని. సో చాలామంది మీ హస్బెండ్ ఎప్పుడుకో వస్తూ ఉంటారు కదా 15 డేస్కి ఒకసారి, మీరు ఒక్కరే ఉంటారు కదా అని ప్రపోజల్ చేయమనేవారు. నేను వాళ్ళని చాలా కోపంగాను, అన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారు, తెలంగాణలో అన్న అన్న అని పిలుస్తారు అందరిని, అంటే మీరు అట్లా పిలవద్దు అని. అలాంటి మా హస్బెండ్ వచ్చిన తర్వాత విషయాలు చెప్తే అయితే ఏమైంది అంటే వాళ్ళు అడిగారు వెళితే ఏమైంది అన్నట్టుగా మాట్లాడేవారు. చాలా బాధ అనిపించింది. అదేంటది, అప్పటికీ నాకు 30 ఇయర్స్ వచ్చేసినాయి, జ్ఞానం వచ్చింది. అంతకుముందు అంటే 10th క్లాస్లో 15 సంవత్సరాలు జ్ఞానం లేదు కాబట్టి తెలియలేదు. ఆ తర్వాత పిల్లలు వాళ్ళు ఎదిగేశారు, నాకు 30 సరికి వాళ్ళు 16 సంవత్సరాలు వచ్చేసాయి. వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసారు పిల్లలు, వాళ్ళు చదువుతున్నారు, జ్ఞానం తెలిసింది, లోకంలో తిరుగుతున్నాను, అందరూ ఉద్యోగస్తులు వాళ్ళందరూ కనుక నాకు ఏంటి ఇలా మాట్లాడతారు అనుకున్నాను. అయినా నేను కామ్గా గొడవ పెట్టుకోవటం ఏమీ నాకు తెలీదు, కామ్గానే ఉన్నాను. కానీ చిన్న పెళ్ళైన కాడి నుంచి ఫిజికల్గా మెంటల్గా చాలా వరీ నాకు, ఎవరికి ఈవెన్ తల్లిదండ్రులు కూడా నేను చెప్పుకోలేదు. నేను డ్యూటీకి వెళ్ళి కూర్చున్నాక మా సర్వెంట్ మా మజ్దూరు వచ్చి, అమ్మా ఎక్కడికి వెళ్ళారమ్మా నిన్న అని అడిగింది. నన్ను ఎందుకు మహాలక్ష్మిని అని అలాగ అడుగుతున్నావు అంటేనే, అమ్మ సార్ వచ్చారు, తెలంగాణలో హస్బెండ్ని సార్ అంటారండి, సార్ వచ్చారమ్మ, వచ్చి టీ టైంలో 10 to 10:30 టీ టైంలో దగ్గర దగ్గర ఒక 200-300 మంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళందరూ ఎదురుగుండా డాక్టర్ గారి మీద పెద్ద పెద్ద కేకలు వేసారమ్మ, ఎక్కడికి పంపించావు, ఎక్కడికి లీవ్ ఇచ్చావు మీరు అని చెప్పేసి డాక్టర్ మీద గొడవెట్టేసి చాలా హడావిడి చేస్తున్నందుకు నాకు అక్కడ చాలా బాధ అనిపించింది. అప్పుడు దాకా నేను రివర్స్ అవ్వను దాన్ని ఇంటికి వెళ్ళాక నాకు మా అమ్మతో చెప్పాను, నా అమ్మ నేను కానీ నా పిల్ల కానీ బ్రతకాలంటే నాకు ఇతను వద్దు, నేనప్పుడు 18 సంవత్సరాలు అయింది నా పిల్ల ఇంతవరకు మీకు చెప్పుకోలేదని చెప్పేసి చాలా వేదంతో నా బాధ అంతా చెప్పుకుని ఒక వితిన్ 1 మంత్లోనే డైవర్స్ దాకా వెళ్ళిపోయింది. డైవర్స్ అయిపోయింది, వద్దంటే వద్దు, ఇక నాకు వెక్స్ అయిపోయినా బయట కూడా నా పరువు తీసేసి ఇలా చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి వాళ్ళ అన్నగారిని వాళ్ళందరిని పిలిచి నేను విడిపోవటం జరిగింది. కానీ నేను ఉద్యోగం కొరకు అక్కడ ఆ సుగుణాంటీ దగ్గర ప్రేయర్స్లో ఉన్నప్పుడు ఒక దర్శనం చూపిస్తున్నాడు. 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ సిమెంట్తో కట్టబడి ఇటుకిటికి ఇలాగ ప్లాస్టరింగ్ చేస్తుందన్నమాట చక్కగాను, అప్పుడే కొత్తగా కట్టినాను. ఆ 3 అంతస్తుల బిల్డింగ్ పైన నేను రెక్కలతో ఎగురుతున్నాను. అది ఏంటో నాకు తెలియలేదు. ఆంటీ వాళ్ళకి చెప్తే నువ్వు అవుట్ ఆఫ్ వెళ్ళి జాబ్ చేస్తావమ్మా, విమానంలో వెళ్తావమ్మా అని వాళ్ళ తెలిసిన భాషలో వాళ్ళు చెప్పారు. ఓహో అలాగా అనుకున్నాను. తర్వాత నేను గోదావరిగన్లో జాబ్ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్లేసు, ఆ హాస్పిటల్, నేనున్న ఇల్లు, ఆ ఇంటి నుంచి హాస్పిటల్కి వచ్చే రూటు చాలాసార్లు నేను విజన్లో చూశాను. విజన్ మీన్స్ కళ్ళు, 3-4 సార్లు కళ్ళు వచ్చినాయి. ఇది నేను నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఎద్దనపూడి సులోచనారాయణ, యండమూరి వీరేంద్రనాథ్ నవల్స్ రోజుకు ఒక నవల్ చదివేసేదానండి, బాగా ఇష్టం అనమాట. ఇంతంత లావు నవల్స్ ఒక్కొక్కటి, అందులోనూ పూర్వజన్మ శృతులు పూర్వం అన్నీ ఉండేయన్నమాట. సో అలాగే నేను పోయిన జ్వరంలో ఇక్కడ పుట్టినట్టు ఉన్నాను అనుకుని ఆ రూమ్, ఆ ఇల్లు, నేను అద్దుకున్నట్టు అదే సారీ కంపెనీ ఇచ్చినటువంటి ఆ క్వార్టర్స్ అవన్నీ నేను చూసుకుని అలా ఆ ఈ దారంతా నడిచాను, ఇలా వచ్చానని రోజు అనుకునేదాని అనమాట. సో అనుకున్నాక ఒక రోజున దేవుడు నాకు అవి ఆ కళ మళ్ళా చూపించాడు. అప్పటికి కూడా నేను బైబిల్ ఏదో ఆదివారము, అప్పుడు మాకు ఆదివారం రెస్ట్ లేదండి, అక్కడ సాటర్డే రెస్ట్ అనమాట సింగరేణిలోను, కనుక ఎప్పుడైనా పర్మిషన్ తీసుకుని అయితే పండక్కి చర్చికి వెళ్ళటం, ఎందుకంటే కంపెనీ గవర్నమెంట్ సెలవు ఇస్తుంది కాబట్టి.

పండగ చర్చికి వెళ్ళి ఆ చర్చిలో కాసేపు కూర్చొని వచ్చేయటం తప్పి బైబిల్ చదవటం అన్నది ఏనాడు నాకు లేదు. ఈ కళలు, ఈ దర్శనాలు ఇవన్నీ ఏమీ తెలియదు నాకు. సో అలాగే ఆ రీతిగా నా జీవితం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే తను డైవర్స్ కోసం అప్లై చేశానో, ఒక మాట ఏంటంటే నన్ను అక్కడ పెట్టి ఆయన నాకన్నా ముందుగా గోదావరికి వెళ్ళి ప్రోజరీ చేసి సంతకం నా రిజైన్ లెటర్ రాసిచ్చేసి వచ్చారు. అక్కడ రాసిచ్చేసి వస్తే నేను అప్పుడు వెళ్తానన్నావు కదా వెళ్ళని ఇంటికి వచ్చాక నా దగ్గరకు వచ్చాక బీమారం వచ్చాక అని అంటున్నారు. వెంటనే నేను అప్పుడు రామారావు గారు ఉండేవారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, ఆయనకి, కరీంనగర్ సిఐకి, హైదరాబాదు, తర్వాత కొత్తగూడెం, రామగుండం, అన్ని చోట్లకి మా అన్నయ్య అడ్వైజ్తోనూ రిజిస్టర్ లెటర్స్ పంపించానండి. నేను సైన్ చేయలేదు, అది ప్రోజరీ అని చెప్పేసి. అప్పుడు చాలామంది నాకు సలహా ఇచ్చింది ఏంటంటే, ప్రోజరీ సంతకం మీద ఇలా చేస్తే వాళ్ళ ఉద్యోగమే పోతుంది కనుక అతని మీద నువ్వు కంప్లైంట్ చేయమని చెప్పారు అందరూ. అప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు మా ఆయన. వాడు నా ఉద్యోగం పోతే వాడు బ్రతికేదని అయిపోతుంది పిల్లోడిది. అప్పుడు వాడు 5th class అండి, చిన్నోడు మా బాబు. పాప ఏమో చిన్న పాప 8th వచ్చింది, పెద్ద పాప 10th వచ్చింది. ఆ టైంలో ఇవన్నీ జరిగినాయి అండి. సో దేవుని మహాకృపను బట్టి ఇక ఆమె డైవర్స్ అయిపోయింది. పిల్లల్ని తీసుకుని వెళ్ళేసరికి నా ఇల్లు కూడా, నేను నా కంపెనీ ఇచ్చిన ఇల్లు కూడా వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చేసి వచ్చేసారండి. అక్కడ చాలా కాంప్లికేషన్. ఒకరోజంతా నేను సఫర్ అయితే మళ్ళీ నా ఇల్లు నాకు ఇచ్చేసి మళ్ళీ ప్రతిదీ నేను కొనుక్కోండి. అలాగే దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగాను కట్టిన చీరకి ప్రతిదీ మ్యాచింగ్, నెక్లెస్లు ఏంటి, పువ్వులు ఏంటి, ప్రతిదీ మ్యాచింగ్లో ఉండేదాన్నమాట. నా 38 ఏజ్లో పాప, మా పెద్ద మా చిన్న పాప ఇంటర్ అయిపోయింది, ఏంటది MBBS కోసమని ఎంట్రన్స్ రాశారనమాట. పాప పెద్ద పాప ఏమో ఇంజనీరింగ్ కానీ, చిన్న పాప ఏమో MBBS కానీ. అమ్మ, దినకరన్ గారు మన విజయవాడలో మీటింగ్స్ పెడుతున్నారు, ఆ మీటింగ్స్కి వెళ్తే తప్పకుండా నాకు MBBSలో సీట్ వస్తుందని చెప్పేసి పాప అంది. అండ్ నాకు అసలు ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఇంట్లో కూర్చుని చదువుకుంటే అయిపోతుంది అన్నట్టుగా చెప్తే లేదు లేదు వెళ్ళాలని అంది. సరే అని చెప్పేసి పాప కోసమని వచ్చానండి. ఇక్కడికి రామగుండం నుంచి విజయవాడ వచ్చాము ఒకే ఒక్కరోజు అని వచ్చింది దాన్ని. ఆ రోజున మేము ప్రేయర్లో కూర్చుని ఆ నైటు చాలా లక్షల మంది ఆ యొక్క మీటింగ్కి వచ్చారు. ఆ లక్షల మందిలోనూ అంటున్నా ఏమన్నారంటే, మీరు మీకు అనారోగ్యత ఉంటే మీ మీద చేయి పెట్టుకోండి, నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు నాకేమీ లేదు, వచ్చిన నా బిడ్డకి ఎటువంటి ఏమైనా తలనొప్పి ఏమీ లేదనమాట. నేను ఏం చేయాలి ప్రభా అనుకుని మనసులో అనుకుంటున్నాను. నా ముందు ఒక పేషెంట్ని గుంటూరు నుంచి ఒక ఎవరో తీసుకొచ్చారు. అతను టీబీ పేషెంట్ అంటే ఇప్పుడో అప్పుడో చచ్చిపోయేటట్టు ఉన్నాడు. సరే ప్రభా, అప్పుడు ప్రభా అనుకుంటూ నేనైతే నీ మీద ఈ అబ్బాయి మీద చేయి పెడుతున్నాను, నీ చిత్తం అయితే బ్రతికించని చెప్పి అతని మీద చేయి పెట్టాను. అసలు దేవుడు మహాకృప, ఆయన ప్రణాళిక కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టదు. యాకోబు తన్ని దేవుడు తను ఎన్నుకున్నాడని తెలియకపోయినా తింటాకి తిండి, కట్టుకోటాకి బట్ట, ఉంటాకి ఇల్లు ఇస్తే వచ్చాక నీకు మందిరం కడతాను ప్రభా అన్నాడు. కానీ ఆ 20 సంవత్సరాలు కూడా దేవుడు ఇకనైనా వస్తావా అని దేవుడు 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు కూడా ఆయనతోనే ఉన్నాడు. అదే రీతిగా దేవుడు తన ప్రణాళిక కలిగిన వారిని మనము గ్రహించకపోయినా ఆయన మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. దానికి సాదృశ్యం నేనేనండి. నాకు తెలీదు, ఒక లోదరన్ బ్యాక్గ్రౌండ్ తెలీదు నాకు. ఎప్పుడైతే దినకరన్ గారి మీటింగ్లో ఆ పేషెంట్ పైన నేను చేయి పెట్టాను, ఆయన ఆమెన్ అన్నారు, నేను ఆమెన్ అన్నాను, చేయి తీసరికి లేచి కూర్చున్నాడండి. అప్పటికి 3 అవర్స్ నుంచి లేవని ఆ పేషెంట్ లేచి కూర్చున్నాడు. ప్రభా, ప్రార్థన ఆయన చేసిన చేయి నాదే కదా, పాపాత్మరాలు నా చేయి పెడితే ఆయన లేచాడంటే ఇంకొంచెం నీలో ఎదిగితే నువ్వెంత కార్యం చేస్తావు అనే ఒక థాట్ నాకు వచ్చి అప్పటి నుంచి నేను ఇంటికి వచ్చాక ఇక బైబిల్ చదవటం ఒక 25-30 సార్లు వరకు కౌంట్ చేశాను. బైబిల్ చదవడం తర్వాత కౌంట్ చేయటం మానేసిన, ఎందుకంటే తినే అన్నాన్ని మేము లెక్క పెట్టుకుంటున్నాము. మొదలు బైబిల్ ఎందుకు లెక్క పెట్టుకోవాలని చదవటమే, సంవత్సరానికి 3 టైమ్స్ కంప్లీట్ చేయటము. ఆ తర్వాత ఒక రోజున దేవుడు అన్నాడు, బిడ్డ నాకు అన్నం పెట్టవా అని అడిగాడు. అంటే ఏంటి ప్రభా అంటే, నువ్వు చదువుతున్నావు కదా, దాంట్లో నా నామాలు వస్తున్నాయి కదా, అవును ప్రభా వస్తున్నాయి మరి అంటే, అప్పుడు స్తుతుల బుక్ ప్రింట్ చేయమని చెప్పాడు. అప్పుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన వరకు 1000 నామాలు తీసి 1000 వర్షం ప్రే నాస్తుతి ఆలాపన చెప్పేసి బుక్ ప్రింట్ చేయటము, పంచిపెట్టేయటము, మళ్ళీ ప్రింట్ చేయటం, పంచిపెట్టేయటం, నో ప్రజెంట్ ప్రింట్ చేసి నా దగ్గర ఉన్నాయని కొనుక్కొని. సో అలాగా ఆ స్థుతుల వలన అనేక మంది ఆశీర్వదించబడ్డారు, అనేక మంది చాలా దీవించబడ్డారు. అప్పుడు దేవుడు కృపా వరాలు కొరింథీయులకు రాసిన మొదటిగా పత్రికలో ఉంటుంది కదండి 12వ అధ్యాయంలో, ఆ వరాలు నాకు ఇవ్వ,
దానియేలుకి ఇచ్చిన కృప వరం నాకు ఇవ్వా, యోసేపుకి ఇచ్చిన వరాలు నాకు ఇవ్వా, ఆ కళలు అర్థం అని ఒక సాటర్డే రోజున ఫాస్టింగ్ ఉండేసి ఆయన సందులో కూర్చుని దెబ్బలాడేసేది అనమాట. నువ్వు నాకు ఇవ్వు, నీకు పక్షపాతం లేదన్నావు, నువ్వు లంచగొండువు కాదు, నువ్వు ప్రార్థన చేస్తే సమస్తం ఆలకిస్తానన్నావు అని చెప్పేసి ఆయన మీద ఒక బిడ్డలాగా దెబ్బలాడుకుని అవన్నీ దేవుని మహాకృపను బట్టి నేను అడగటం, ఆయన ఇవ్వటం. అదే రీతిగా దేవుని మహాకృపలో మొట్టమొదట మా మనవరాలు పుట్టిన తర్వాత మందిరానికి వెళ్ళిన అప్పుడు దాకా కూడా చర్చికి వెళ్ళే అంత టైం లేదు, సాటర్డే మాకు డ్యూటీ సెలవు ఉండటం వల్ల. సో ఫస్ట్ పాప పుట్టిన మూడో నెలలోనూ బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్గా చర్చికి వెళ్ళామండి. అక్కడ 1.5 ఇయర్ ఏమో ఉన్నాము. తర్వాత పాపళ్ళు మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇక నాకు అక్కడ దూరం అయిపోతుందని వెళ్ళటానికి కష్టం అనిపించేసి ఎక్కడికి వెళ్ళాలి ప్రభంటే గ్లోరియస్ మినిస్ట్రీ పాస్టర్ సురేష్ గారి దగ్గర దేవుడు నన్ను కట్టబెట్టాడు. ఆయన దైవాంశమైన డాడీ సురేష్ పాస్టర్ గారు అంటే నాకన్నా 9 సంవత్సరాలు చిన్న ఆయన, కానీ చాలా ఆత్మీయమైనటువంటి వ్యక్తి ఆయన. నాకు ఎప్పుడు బాధ వచ్చినా దేవుని ఆయన రూపంలో దేవుడు నా దగ్గరకు వచ్చేవాడు. వచ్చి నా ప్రాబ్లమ్స్ ఆలోచించడము, నన్ను దీవించడము, నాకు ఆదరణగా మాటలు చెప్పటము, అది దర్శనాల్లోనూ అలాగే నాకే కాకుండా నా ఆత్మీయ బిడ్డలకి. నేను ఎప్పుడైతే దేవుని బలపడటం మొదలు పెట్టానో దగ్గర దగ్గర ఒక 25 మంది దాకా అక్కడ ఆత్మీయ బిడ్డలు ఏర్పడ్డారు. నాకు 24 అవర్స్ నా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో కూడా నాకు తెలీదు, వాళ్లే చూసుకునేవారు ఆ పిల్లలే. మా పెద్ద పాప హైదరాబాద్లోను, చిన్న పాప కూడా హైదరాబాద్లో చదువుకుంటుంది. అప్పుడు పెద్ద పాప లవ్ మ్యారేజ్ చేసుకున్నదండి అబ్బాయిని. సో వాళ్ళు హైదరాబాద్లోనే జాబ్ చేస్తూ ఉండరు. చిన్న పాపకి మరి ప్రభా అమ్మాయి కూడా ఎంబీఏ అయిపోయింది, మరి పెళ్లి చేయాలి కదా అనుకున్నప్పుడు దేవుని మహాకృపలోను ఇప్పుడు చిన్న పాప హస్బెండ్ ఆయన దైవ సేవకులు. ఆయన దేవుడు నాకు చూపించాడు ఎవరు ప్రభా ఇతనంటే నువ్వు అడుగుతున్న చిన్నబిడ్డ భర్త ఇతనే అని అన్నారు. తర్వాత 2003లోనే నాకు బెల్లంపల్లి చర్చిలో ఆయన చూపించాడు నాకు. ఇతనే నీ కాబోయే అల్లుడు అని చెప్పారు దేవుడు స్వయంగా స్వరంతో. ఆయన స్వరం అప్పటికే నేను ఎప్పుడైతే ఆయన ఎదుగుతూ మొదలు పెట్టానో 9 సంవత్సరాలు అంటే నా 38వ ఏట నుంచి 9 సంవత్సరాలు 2003 వరకు కూడా ఆయనే నాకు ఆత్మీయ తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడే నాకు ఆత్మీయ తండ్రి అండి. ఎందుకంటే ఈ అధ్యాయం చదువు, ఇలా మాట్లాడు. ఆ అధ్యాయం చదివిన తర్వాత ప్రభా దీని అర్థం ఏంటని అడిగింది. ఎందుకంటే బోధకుడు కదా ఆయన పేరు రఘుని. ఆయన నువ్వే నాకు బోధించంటే నా హృదయంలో నుంచి ఒక స్వరము నాకే ఆ యొక్క వాక్యం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు. అమ్మో ఇంత మర్మం ఉందా ప్రభా దీంట్లో అనుకుని వండర్ అయిపోయేదాను అనమాట. అలాగా మొదట చిన్న చిన్న అధ్యాయులు ఏరుకుని, ఎందుకంటే ఎప్పుడు బైబిల్ చూడండి, దాన్ని చూడటం అంటే ఉంది బైబిల్ ఉన్నా అన్నీ ఉన్నాయి, కానీ నామకార్థపు స్థితి కాబట్టి ఆ రీతిగా ఉండటం వల్ల నేను బైబిల్ ఎక్కువ లేను. ఎప్పుడైతే బైబిల్లోకి వచ్చానో దేవుడు బయలుపరచడం మొదలు పెట్టాడు. అధికంగా చదవటం, క్రమ పద్ధతిలో చదవటం. అక్రమకారులారా మీరు ఎవరో నాకు తెలియదు, ప్రభా ప్రభా అని పిలిచుకోవడం నా దగ్గరకు రాడని ఒక వాక్యం ఉంది న్యూ టెస్ట్మెంట్లో. సో ఆ మాట ప్రకారం అక్రమకారులు అంటే క్రమం లేనివారు, కనుక క్రమంగా చదవాలి అనే ఒక ఉద్దేశము దేవుడు పరిశుద్ధాత్మ నాకు చెప్పటం వల్ల ఆయన స్వరంతో మాట్లాడు. ఒక సెల్ ఫోన్ కొనాలన్నా కొనాలా వద్దా అని చెప్పేవాడు. నాకు ఏదన్నా తినాలనిపిస్తే ప్రభా నాకు ఇది తినాలనిపిస్తుంది అంటే వెంటనే ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చేవారు. ప్రతి విషయమును మా పెద్ద పాప ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అమ్మా నువ్వు జాబ్ చేస్తున్నావు కడిపేసుకుని నేను నాకు జాబ్ లేదు పని చేయి, డెలివరీ అయిన తర్వాత అమ్మ దగ్గరే ఉండిపోయి అక్కడ ఏదైనా జాబ్ చూసుకో నేను సూసైడ్ చేసుకుంటాను అన్నారట. అమ్మ రాజు ఇలాగ అంటున్నారు, అప్పుడు 7th మంత్ ప్రెగ్నెన్సీ పాప ఇలాగ అంటున్నారు అమ్మ రాజు అనగానే సరేనా ప్రార్థన చేద్దాం అని చెప్పి పాపనాలు కూర్చోబెట్టి మొదలుపెట్టి 2.5 గంటలు అలా మోకాళ్ళ మీద అలా ఉండిపోయినా నేను. ప్రేయర్ అంత అయిపోయింది, ఆమెను అన్నాక నా కళ్ళు ఓపెన్ అవ్వట్లేదండి, మూసుకుపోయినాయి అంటుకుపోయినాయి. అంటుకుపోతే నాకు భయం వేసి కేకలేసినాను, అమ్మో నా కళ్ళు పోయినాయి నా కళ్ళు పోయినాయి నా కళ్ళు పోయినాయి. అప్పుడు పెద్ద విజన్, నా లైఫ్లో ఫస్ట్ టైం విజన్ అన్నది నాకు. అప్పటిదాకా కళల్లో చూశాను, స్వరం విన్నాను, కానీ అప్పుడు విజన్ చూస్తాను అన్నమాట. కనుచూపు మేర ఆకుమడిచాను, కుడిపక్క చూస్తే కుడిపక్క, ఎడపక్క చూస్తే ఎడపక్క, ముందు చూస్తే ముందు. ఆ అంత ఆకుమడి చేయని దగ్గర ఒక 12 అడుగుల ఎత్తు ఉన్న చిన్న కొండలాగా ఉంది, ఆ కొండపైన కూడా ఆకుమడి చేయనిలాగా ఉంది. అక్కడ మా పెద్దలుడు రాజు కూర్చుని ఉన్నాడు. అప్పుడు ప్రభా రాజు ఏంటి అక్కడ కూర్చున్నాడు, ఆ విజన్ అయిపోయింది. పాప అడిగింది ఏంటమ్మంటే ఏమోనమ్మా నాకు తెలియదు నాకు ఇలా చూపిస్తాడని. ఆ తర్వాత 4 రోజుల తర్వాత నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి నిమిషం మాత్రం నేను విసర్జించాను, ఆయుష్కాలం నా కృప నీకు చూపిస్తాననే మాటకి నిమిషము అనగా 60 సెకండ్లు, సెకండ్కి 1 మంత్ లెక్క ఆయనకి.
అందుకు నాకు ఇచ్చిన దర్శనాలు బట్టి, నాకు ఇచ్చిన ప్రత్యక్షతలు బట్టి నేను చెప్తున్నానండి. ప్రతిదీ నా విజన్స్లో ఏంటి, నా ఆత్మీయ బిడ్డలకేంటి, ప్రతిదీ 1 మంత్లో ఇవన్నీ జరిగాయి అన్నమాట. సో దేవుని మహాకృపను బట్టి అందుకే అంటాను. అంటే నిమిషానికి 60 సెకండ్లు, 60 సెకండ్లు లెక్కేసుకుంటే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలం ఒక్క నిమిషం అంటే ఆయన దృష్టిలో 5 సంవత్సరాలు మనం సఫర్ అవ్వాలి. నేను అదే అంటాను, ఒక్క సెకండ్ ఆయనకు లోబడితే, మనము లోబడి ఆయన వాక్య ప్రకారం మనం జీవిస్తే 5 సంవత్సరాలు ఆయుష్కరం ఆయన కృప మన పైన ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం లోబడమో వెంటనే 5 సంవత్సరాలు తెలియకుండానే నరకం అనిపించవలసి వస్తుంది. అంత అవసరమా? అందుకే అంటాను, అంత అంతదాకా వెళ్ళొద్దామా, ముందే గ్రహించండి. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటల ప్రకారంగా వాళ్ళకి బయలుపరచడం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ అనే నిజంగాను అనేక మంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, వరంగల్లో ఉన్నారు, రామగుండంలో ఉన్నారు, రాజమండ్రిలో ఉన్నారు, నాత్మీ బిడ్డలు కామారెడ్డిలో ఉన్నారు. కామారెడ్డిలో ఉన్న భార్య భర్తలు ఇద్దరు దైవ సేవకులు, వాళ్ళు చర్చి ఉంది. పెద్దపల్లి దగ్గర ఒక భార్య భర్తలు, వాళ్ళకి చర్చి ఉంది ఆత్మీయ బిడ్డలు. ఒక ఆత్మీయ బిడ్డ గ్లోరియస్ మినిస్టర్లో చర్చ్ సిస్టర్గా డెడికేట్ అయిపోయింది. ఇంకొక ఆత్మీయ బిడ్డ హైదరాబాద్లో ఉంటారు, ఒక ఇద్దరు 3 ఉంటారండి హైదరాబాద్లోను. ఇప్పుడు నా సాక్ష్యంతో ముందు నేను మై విట్నెస్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది. సో అది విని చాలామంది ఆత్మీయ బిడ్డలు ఫోన్ల ద్వారా వచ్చారు. వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్లో ఇప్పటికి కూడా ఫోన్లు చేసి వాళ్ళు ప్రేయర్ చేయించుకోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవటం అలా. సో నేను అక్కడ ఉండగా పాప, మా పెద్ద పాప 2వసారి కూడా డెలివరీ రావటం, వెళ్ళిపోవటము, దేవుడు మా చిన్నల్ని చూపించటము, ఆ మందిరానికి ఆయన సేవకి అదే వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు, సెకండ్ 1 మంత్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం నేను చర్చికి వెళ్ళినప్పుడు ఇతనే జయశ్రీ కాబోయే భర్త అని దేవుడు మళ్ళీ స్వరంతో చెప్పడం జరిగింది రెండో పాపకి. అంటే నేను అన్నాను, అతను ముక్కు ముఖం తెలియదు, ఏం చదువుకున్నాడో తెలియదు, MBA చేసి నా బిడ్డను తీసుకొచ్చి అతనికి ఇస్తానని నేను ఇవ్వనన్నాను. దేవుడితో ఆయనతో మాట్లాడుతున్నాము, నేను ఇవ్వను ప్రభా అన్నాను. 3 నెలలు పోరాడానండి దేవునితోను, నేను ఇవ్వను అని చెప్పి. అప్పుడు కీర్తన గ్రంథం 68వ అధ్యాయంతోను సహస్రస నేను సీనాయి పర్వతాన్ని పరిశుద్ధపరచుకున్నట్లుగా నేను అతను పరిశుద్ధపరచుకున్నాను, నేను ఏర్పరచుకున్నాను, నేనే పరిశుద్ధపరచుకున్నాను, కాబట్టి నేనే అతను ఆమెకిచ్చి చేస్తాను, నువ్వు కాదన్నా నేను చేస్తానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. తర్వాత ఒక విజన్లోను నేను ప్రేయర్ చేస్తున్నాను. ఆ ప్రేయర్లో ఒక దగ్గర ఒక 10-15 అడుగుల దూరము భిక్షాప నిండా మంచి గోధుమలు వేసుకుని నేనే మోసుకుంటూ వస్తున్నాను. దానికి చిలు లేదు, కానీ ఈ ఇక్కడికి వచ్చి గుమ్మం మీద ఎక్కేసరికి మొత్తం గోధుమలన్నీ ఉలిగిపోయినాయి కింద దారిలాగాను. అదేం తేలికైపోయింది, వెనక్కి చూస్తే దారిలాగా. మళ్ళీ నేనే వెళ్ళి వెనక్కి వెళ్ళి అవన్నీ మోసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఈ వాక్యంతో మాట్లాడారు. మరి ఏంటి ప్రభు అంటే, సేవకునికి గుర్తు గోధుమ, ఆయన శరీరము, ఆయన గుర్తు అది నువ్వే కాదనుకుంటున్నావు అని చెప్పేసి దేవుడు మాట్లాడింది. అప్పుడు నేనే వెళ్ళి ఆ గోధుమలన్నీ సంచులు ఎత్తుకుని నేనే తీసుకొచ్చుకున్నాను. మరి అదే సంచి, చిలు లేదు, బట్ అలా కారిపోయింది అనమాట. అలాగా దేవుడు ఆ వివాహం జరిగించారు. ఆ వివాహం జరిగించడం జరిగింది దేవుని మహాకృపను బట్టి. వాళ్ళు హైదరాబాద్లో ఎవాంజలిస్ట్గా ఉంటున్నారు, హైదరాబాద్ ఉన్నారు, పాపకు 3 పాపలు. నేను దేవుని యొక్క పిలుపుని బట్టి జాబ్ చేస్తూ జాబ్లోనే ఉంటూ దేవుని కృపలో అక్కడ గ్లోరియస్ మినిస్ట్రీకి కట్టుబడి దేవునిలో వాక్యపు డెప్త్ ఏంటన్నది నేను గ్లోరియస్ మినిస్ట్రీకి వెళ్ళిన తర్వాత వాక్యపు అనుభవం అంతా నేను అక్కడ తెలుసుకోవటం జరిగిందనమాట. తెలుసుకున్నాను, దేవుడు అత్యధికంగా నన్ను వాడుకోవటం మొదలు పెట్టారు. అక్కడే ఆత్మీయ బిడ్డలు నాకు ఇదవటము అంతా దేవుని మహాకృపను బట్టి. సరే 2015లో నేను రిటైర్డ్ అవటము, రిటైర్డ్ అయిన తర్వాత నేను మళ్ళీ భీమవరం వచ్చేసాను. అక్కడ కూడా మళ్ళీ అక్కడ పెనుగులాట దేవునితో, ప్రభా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, నేను హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాను, వెళ్ళి అక్కడ ఇల్లు తీసుకుని అక్కడ ఉందాము, అక్కడ ఇల్లు కొనుక్కున్నాను. కానీ దేవుడు భీమవరం రమ్మని క్లియర్గా నాకు దేవుడు చూపించడం జరిగింది. సో భీమవరం వచ్చేసిన మరి ఇల్లు ఎక్కడ ప్రభా అంటే, ఆత్మీయ బిడ్డ సంధ్య అని చెప్పి కామారెడ్డి వాళ్ళ సేవకులు అక్కడ, ఆ బిడ్డ చెప్పింది, మమ్మీ నాకు దేవుడు ఒక ఇల్లు చూపిస్తున్నాడు, 4 గదులు ఉన్నాయి, చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, ఇలా ఇలాగ ఉంది మమ్మీ, 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి దానికి, ఆ ఇల్లు దేవుడు చూపిస్తున్నాడు అని చెప్పింది. రియల్గానే ఇదే ఇల్లు. ఆ అమ్మాయి చెప్పిన ఒక 2-3 రోజులకి నాకు ఈ ఇల్లు ఉందని, ఈ ఇప్పుడు నేను ఉన్నటువంటి చిన్నపేటలో ఈ ఇల్లు దేవుడు చూపించాడు, వచ్చాను, దేవుని మహాకృపలు ఇది కొనుక్కొని ఇక్కడ ఉంటున్నాను. సో పెద్ద బాబుకి ఇక్కడే కాలువతల DNR కాలేజ్ దగ్గర ఆ ఇల్లు వాడికి ఇచ్చేసిన, ఇది చిన్న పాపకి ఇచ్చాను నేను ఉన్నది. బ్యాంక్ కాలనీలో ఇక్కడే స్థలము, 7 సెంట్ల స్థలము పెద్ద పాప పేరు రాయటం జరిగింది. సో ప్రస్తుతం నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉంటున్నాను దేవుని మహాకృపలను. 2018 సంవత్సరంలోను
నాకు సంవత్సరం స్టార్టింగ్ మొదలుకొని దగ్గర దగ్గర ఒక 8 నెలల వరకును నా బాడీలోను రైట్ సైడు బ్రెస్ట్లో ఒక కణితి, ఒక నేను యాజ్ ఎ మెడికల్ డిపార్ట్మెంట్ అయినా నాకు అంత ఆలోచన రాలేదు. ఎందుకంటే క్రీస్తు చేసినందున వరకు ఏ శిక్ష విధి లేదు అని వాక్యం సెలవిస్తుంది. తర్వాత వంశపారంపర్యంగా వచ్చిన జబ్బులు ఒక మనిషికి రావాలంటే నేను శరీరానుసారంగా పుట్టిన దానికి, అది ఇప్పుడు ఆత్మానుసారంగా పుట్టిన దేవుని కుమార్తెను కాబట్టి ఆయనకు లేని హెరిడిటీ నాకెందుకు ఉంటుంది, ఆయనకు లేని క్యాన్సర్ నాకెందుకు వస్తుంది అన్న నాకేమీ రాదు, ఎందుకంటే ఆయనకి ఏమీ లేవు కాబట్టి, నాకు షుగర్ రాదు, బీపీ రాదు, ఏమీ రాదు అనే ఒక నమ్మకంతో నేను ఉండేదన్నమాట. కానీ నా బాడీలో నా రైట్ బ్రెస్ట్లోను ఒక 12 ఇంచెస్ గడ్డ కింద అది ఫామ్ అవటము, అది మూవ్ అవటము జరిగేదన్నమాట. అది దగ్గర దగ్గర 6 నెలలు నా బాడీలోనే ఉంది. నేను అది క్యాన్సర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, అనుకోలేదు అసలు. నేను యాజ్ ఎ మెడికల్ డిపార్ట్మెంట్లో ఉంటూ కూడా నేను అనుకోలేదు. కానీ ఇది ఐఎఫ్జే మీటింగ్స్, జఫన్య గారి మీటింగ్స్ కానీ భువనగిరి వచ్చి వెళ్ళానండి 2018. ఆ మీటింగ్స్ అయిపోయిన తర్వాత నేను గోదావరికి వెళ్ళినప్పుడు మళ్ళీ హాస్పిటల్కి, నేను పనిచేసిన హాస్పిటల్కి వెళ్తే నా ఆత్మీయ బిడ్డ ప్రమిళ అని, ఒరే ప్రమిళ ఇట్లా ఆమె స్టాఫ్ నర్సు, నాన్న ఇలాగ ఉందినప్పుడు అయ్యి బాబా ఆంటీ అంత 6 నెలల నుంచి నీ బాడీలో ఉంటే మీరు నెగ్లెక్ట్ చేస్తారేంటి అని చెప్పేసి, బాబా మనకి టెస్ట్లు ఇక్కడ ఉన్నాయని చెప్పి తీసుకెళ్తే కార్సికోమియా అంటే బ్రెస్ట్ క్యాన్సర్, రైట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట అండి. సో అది ఇమ్మీడియట్లీ తీసేయాలమ్మా, లేకపోతే అది ఇంకా బాడీలోకి వెళ్ళిపోతే చాలా ఇదైపోతుంది, ఏ స్టేజ్లో ఉందో ఏంటంది అడిగి వెంటనే ఇక్కడ పెదపాప ఇక్కడ ఎలాగంటే అప్పుడు ఏమంటారు ఆరోగ్యశ్రీ కార్డు అవన్నీ దేవుని మహాకృపను బట్టి అవన్నీ పొందుకున్నాను. ఇక్కడ పాప క్రియేట్ చేసింది. కారణం ఏంటంటే అంత ఇన్కమ్ కూడా సింగరేణిలోను గవర్నమెంట్లో రిటైర్డ్ అయితే దగ్గర 30-35 థౌజండ్ వస్తుంది, బట్ నాకు 12,000. ఎందుకంటే సింగరేణిలో అంతే ఇస్తారు, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు అనమాట. ఆ 12,000 కాబట్టి వాళ్ళు ఇచ్చిన సంవత్సరానికి ఇంత ఇన్కమ్ ఉండాలి, అంత ఇన్కమ్ నాకు లేదు కాబట్టి దేవుని మహాకృపలో అది ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ వచ్చింది. ఆ క్యాన్సర్ గడ్డ తీసేశారు, ఆ అమ్మ చిన్న బయాప్సీ చేసి పంపిస్తే క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్ ఆపరేషన్ చేశాక చేసి అమ్మ గడ్డ తీసేద్దామన్నారు. నేను అన్నాను గడ్డ తీయటం కాదండి, టోటల్లీ బ్రెస్ట్ రిమూవ్ చేశాను. ఎందుకంటే ఆ రోజు దేవుడు మాట్లాడాడు నాతో, ఏమని, ఒక అవయవం పోయినా పర్లేదు, నిత్యరాజ్యానికి కుంటువాడిగానే రావచ్చు, కానీ అది ఆ యొక్క అనారోగ్యంతో అంటే ఐ మీన్ ఒక కాలే కానీ ఒక నీకు ఆయాసకరం ఉంటే తీసేసి దేవుని రాజ్యానికి రావచ్చు అన్నట్టుగా ఆ వాక్యం చదివి, ఓహో ఇది నిశ్చిత్తం ప్రభా అని కొన్ని వెళ్ళి డాక్టర్తో చెప్పాను నేను, ఏమని నాకు రిమూవ్ చేసేయండి అని చెప్పేసి చేసేశారు. తర్వాత 2 రోజులు నన్ను ఇంటికి పంపించేసిన తర్వాత కరెక్ట్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే రమ్మన్నారో ఆ ముందు రోజు దేవుడు నాకు చూపుతాడు క్యాన్సరు సూట్ కేసు ఫైలు, తర్వాత క్యాన్సర్ సంబంధించేటువంటి అన్నీ నేను పాప డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తున్నామంట. నా వెనకాల అతను మోసుకొస్తున్నాడు, ఎవరంటే అతను నా భర్తట, అతను మోసుకొస్తున్నాడు. అదేంటది నాకు భర్త ఎవరున్నారు, అతను ఎవరు మోసుకొస్తున్నాడు అనుకుని వచ్చిన తర్వాత ఒక 3 పోలీసు వాళ్ళు ఇంట్లోకి వచ్చారు. వచ్చి అమ్మ ఇతను ఎవరంటేని, అమ్మ మా మిస్సెస్ అని చెప్తున్నాడు అతను. చిచ్చి ఇతను నాకు భర్త ఏంటి అని నేను మనసులో అనుకుంటున్నాను. ఓకే ఓకే నా ఫైల్ తీసి ఒక టిక్ పెట్టాడు పెట్టి వెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత దేవుడు చెప్తున్నాడు నాకు, నీ క్యాన్సర్ని మొత్తము ఆ లూసిఫర్ ఆ యొక్క దురాత్మ తీసుకుని వెళ్ళిపోయింది, ఫైల్తో సహా బ్యాగ్ సూట్ కేసుతో సహా తీసుకుని వెళ్ళిపోయాడు వాడు. అదేంటి ప్రభా క్యాన్సర్ ఫైల్ మొత్తాన్ని పట్టుకెళ్ళిపోయాడు ఏంటంటే, ఇక నీకు లేదు క్యాన్సర్, తర్వాత నో రేడియేషన్ నో కెమో, ఓన్లీ ఆపరేషన్ చేసి తీసేశారంతే. ఎందుకంటే అక్కడ ఎక్కడ టెస్ట్కి వెళ్ళినా సరే టెస్ట్లో కూర్చున్నప్పుడు ఆ పేషెంట్లు మాట్లాడుకుంటూ ఉండేవారు, ఏంటండి అయ్యి బాబోయ్ ఆ రేడియేషన్ ఎలాగమ్మా, ఆ కిమో ఎలాగమ్మా, మొక్కమంతా నల్లగా అయిపోతుంది, జుట్టుడిపోతుంది, తర్వాత రక్తం అంతా ఇదైపోతుంది అని వాళ్ళు చెప్పిన, ప్రభువా ఇది కూడా నా జీవితంలో అంగీకరించావా నువ్వు, నీ పాపాలన్నీ నేను అయిపోయాక పడేసుకున్నాను అని అన్నావు కదా, మరి పడేసుకున్నావు అడివి అవన్నీ నేను యాక్సెప్ట్ చేయాలంటే దీనికన్నా నేను తీసుకెళ్ళిపో అని వాళ్ళ ఇంకా చూస్తూ నేను ఆ మనసులో అలాగ అడుగుతూ హాస్పిటల్లో ప్రతి టెస్ట్ దగ్గర కూర్చుని ఇలా మాట్లాడుకునేదని, రేడియేషన్ దగ్గర ఓ ఓ అని అరుస్తూ ఉంటే ప్రభా నేను కూడా ఆ రేడియేషన్కి వెళ్ళి అలాగే అరవాలా, ఇది కూడా నా జీవితం నువ్వు యాక్సెప్ట్ చేసావు ప్రభా అంగీకరించావా అని దేవుడిని ఇలాగ అడుగుతూ ఉంటే దేవుని మహాకృపలో ఏంటంటే అవేమీ లేవమ్మా నీకని అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఏమాత్రము నేను యోగ్యత లేని దాన్ని, అయోగ్యురాలిని, తండ్రి అంతా కూడా అర్హత లేని దాన్ని నేనైతే, ఎందుకంటే నా 38 సంవత్సరాల వరకు ఎప్పుడైతే నాకు డైవర్స్ అయిందో నా ఇష్టానుసారంగా ఉన్నాను నేను, అంటే ఇష్టానుసారంగా ఉన్నటువంటి పెద్దమైన పనులని కాదు కానీ
ప్రతిదీ ప్రతిదీ దొంగతనం చేశాను. ఎందుకంటే తక్కువ జీతం ఉండేది కాబట్టి నా మందులు అమ్ముకునేదాన్ని నేను. ఎందుకంటే యాజ్ అ ఫార్మసిస్ట్గా నేను ఉంటూ ఒక 2,000 రూపాయల మందులు అలాగే 4-5 సార్లు అమ్ముకున్నాను. కానీ ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చానో అట్ల ధర దాని కింద 4 ఇంతలు 5 ఇంతలు వేసి మళ్ళీ మందిరంలో నేను ఇచ్చేయటము జరిగింది. ఎందుకంటే వాక్యం చెప్తుంది కదా దానికి ఇంత చేసి ఇచ్చాను, అలాగే నేను చేశాను. కానీ చేసిన దానికి ప్రతి ఒక్క పనికి ఇక్కడ మాత్రం శిక్ష తప్పదు. ఇక్కడ శిక్ష నువ్వు అనుభవించకపోతే నిత్య నరకానికి వెళ్ళవలసిందని, ఆ నరకం తప్పించుకోవాలంటే ఇక్కడ శిక్ష అనుభవించాలి. సో ఈ కార్సికోమ్య ఇదంతా దేవుడు నాకు ఇచ్చిన శిక్ష అని నేను గ్రహించాను. దేవుని మహాకృపలో ఆ రీతిగా నడిపించబడుతున్నాను. దీనికన్నా ముందు గోదావరిలో నేను ఉన్నప్పుడు ఆత్మీయంగా నడిపించబడుతున్న సమయంలోనూ లక్ష్మణ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ బాబు 10 సంవత్సరాల బాబు, వాడికి చిన్నప్పుడే హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చి హాస్పిటల్లో 4 రోజులు అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి బాధపడిపోతుంటే వాళ్ళ భార్య సుధా అని చెప్పి నాకు ఫోన్ చేసి, ప్రేమ చిన్నోడికి మనిషికి బాగాలేదని అంటే ఒక పంచి సుధా ఒక ఆయిల్ బాటిల్ కొనిచ్చి పంపించి నాకు, ఇవాళ ఫ్రైడే మాకు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుందని చెప్పి ఆయిల్ బాటిల్ తీసుకొచ్చిస్తే ప్రేయర్ చేసి ఇచ్చి తెల్లవారు గట్ల 5 గంటల దాకా మేము ఒక 10 మంది దాకా మన ఆత్మీయ బిడ్డలందరం కూర్చొని ప్రేయర్లో ఉన్నాము. ఆయిల్ సందుకడన 6 గంటలకి 7 గంటలకి నేను పంపించేసిన, ఆమె హిందువులు, వాళ్ళు హిందూస్ అనమాట. ఆయన మీద ఆ బాబు మీద సిలువు గుర్తు వేసి ఛాతీకి రాసి అలాగే వాడు మంచం దగ్గర పడుకుంటే కరెక్ట్ ఇక్కడ ఎప్పుడైతే 5 గంటలు ప్రార్థన అయిపోయిందో ఆయన తెల్లటి వస్త్రాలు వేసుకుని మెడలో స్టెథోస్కోప్తో ఆ అబ్బాయి అన్న ఐసీయూలోకి వెళ్ళాడంటండి. ఆ అబ్బాయి చూసి, అంకుల్ ఇన్ని రోజులైంది ఎప్పుడు మీరు రాలేదు కదంటే, ఈరోజు నీ కొరకు అపాయింట్మెంట్ అయ్యానమ్మా నేను, ఇక్కడ నొప్పిగా ఉందని చెప్పి ఆ ఛాతి అంత ఇలా సమర్ చేసి ఇలా చెయ్యంత నడవ పక్కన అంతా చదివి, అమ్మ అమ్మ కొత్త డాక్టర్ గారు వచ్చారు నా కొరకు, లేలే అంటే పొద్దు పడుకొని అమ్మ 5 రోజుల నుంచి నిద్రలేదు కదా అని అన్నాక నొప్పి తగ్గిపోతుంది ఇంటికి వెళ్ళిపోతాము ఏం భయపడకని చెప్పారంట. 2 సార్లు అలాగా టచ్ చేశారట. 2వసారి టచ్ చేసి అయిపోయిన తర్వాత అమ్మని లేపేసరికి ఈయన మాయమైపోయాడు, లేదు అక్కడ. అంతే తెల్లారేసరికి వెంటనే నాకు 6 గంటలకు ఫోన్ చేసింది, ప్రేమ ఇలా జరిగింది ప్రేమ అని. సో దేవుడు ఆదిత్యకి అద్భుతమైన కార్యం జరిగించాడు అక్కడ. సో తర్వాత మా ఇంటి దగ్గర సురేష్ పాస్టర్ గారు ఎవరింటికో విజిట్కి వెళ్తూ విజిటింగ్ చూసుకుని మా ఇంటికి వచ్చారు. అప్పుడు నా ఆత్మీయబిడ్డ జెస్సి అని చెప్పేసి ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చి, ఆంటీ ఆంటీ మా వదిన వాళ్ళ తమ్ముడు సమ్ ఏదో సూపర్ వ్యాసం అంతా ఏదో కాదండి ఏదో పొలాలకు వేసుకునే పురుగుల మందు తాగి అతను జమ్ముగుంటలో ఉంటాడంట, గోదావరి గనిలో జరిగిన విషయం, చనిపోయాడు, మందు తాగేశాడు, చావబతుకులో ఉన్నాడు, చచ్చిపోయాడు అని అంటున్నారు అని చెప్తే సురేష్ పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేసి ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఆ రోజు మొదలుకొని 10 రోజుల వరకు నేను అమ్మాయి ప్రేయర్ చేస్తూ ఉంటే రమేష్ అతని పేరు రమేష్ అని, రమేష్ చనిపోలేదు బతికే ఉన్నాడు అని ప్రతిరోజు స్వరంతో ఆయన నాకు చెప్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆ అమ్మాయికి అతను తిరుగుతున్నట్లుగాను అతను పని చేసుకుంటున్నట్లుగాను మళ్ళీ పొలాలకి వెళ్తున్నట్టుగాను వాళ్ళు గౌడ్స్ అనమాట అండి, కళ్ళు తీసినట్లుగాను అలా కనబడతా ఉండేదట. ఆమె ప్రేయర్ చేస్తుంటే, ఆ అమ్మాయి ప్రేయర్ చేస్తుంటే, నేను ప్రేయర్ చేస్తుంటే 10 రోజులు ఎన్నిసార్లు ప్రేయర్లో కూర్చుని ఎన్నిసార్లు రమేష్ బతికే ఉన్నాడు, రమేష్ బతికే ఉన్నాడు, ఆయన అతను చనిపోడు అని చెప్తున్నాడు. 10 రోజులు జమ్మగుంట హాస్పిటల్లోను రోజుకి 10,000 చొప్పున 10 రోజులు 1,00,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నాక 11 రోజులు అడిగితే వాళ్ళ అమ్మా నాన్నలు ఆడ బతికి బయటకు వచ్చి ఒకవేళ కళ్ళు గీటకెక్కినా ఆడ ఎప్పు తీర్చుకోలేడు, చచ్చిపోతే శవాన్ని ఇవ్వండి మేము ఇవ్వలేము డబ్బులు అనగానే వెంటిలేషన్ తీసేశారు అతనికి, చనిపోయాడండి, చనిపోయాడు. తెల్లవారు గట్ల 4 గంటలకు జరిగింది ఇది. 10వ రోజున నా ఆత్మీయ బిడ్డ జెస్సి వాళ్ళ అన్నయ్య కొడుకుని తీసుకుని జమ్మగుంట వెళ్ళింది. మంత్రిని వెళ్తుంది వాళ్ళ అక్కడింటికి, అక్కడింటికి కాదమ్మా అక్కడికి వెళ్ళు, వెళ్ళి అక్కడ చూసి ఏ సంగతి పని అని చెప్పాను అమ్మాయికి. సరే బాబుని తీసుకువెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక ఆయిల్ బాటిల్ ప్రేయర్ చేసి ఇచ్చి పంపించిన. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళందరూ ఏడుస్తున్నారు రమేష్ చచ్చిపోయాడని చెప్పేసి. తెల్లారి గట్ల 4 గంటలకు జరిగిన విషయము, 8 గంటలకి అమ్మాయి భాగ్యనగర్ దిగి వెళ్ళింది, 8 గంటలకి హాస్పిటల్ డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇక భార్య అన్న వదిన తల్లి తండ్రి అందరూ గొడ్డున చచ్చిపోయిన బయట ఐసీయూ దగ్గర బయట కూర్చుని ఏడుస్తూ ఉన్నారు అన్నమాట. ఏంటంటే రమేష్ చచ్చిపోయికి వచ్చామమ్మా అందరికీ. రమేష్ చచ్చిపోవటం ఏంటి, 10 రోజులు ఆయన మాతో చెప్పాడు ఆయన బతికే ఉన్నాడని, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి, లేదు చనిపోయాడని అనగానే ఆ అమ్మాయి పరిగెట్టుకుని వచ్చి ఎస్టీడీ బూత్ నుంచి నాకు ఫోన్ చేసింది. నేను డ్యూటీలో ఉన్నానప్పుడు, రమేష్ ఏం మాట్లాడుతున్నావు, రమేష్ చనిపోవటం ఏంటి, మాట్లాడింది మనుషుడు కాదు నరుడు కాదు జీవం గల దేవుడు మాట్లాడాడు, కనుక వెళ్ళి ఇమ్మీడియట్లీ నేను ఇచ్చిన ఆయిల్ తీసి అతను నుదుటిపైన గుర్తు వేసి నోట్లో 2 డ్రాప్స్ వేసి పేరు పెట్టి పిలువలేస్తాడని చెప్పాను. ఆంటీ వెళ్ళనివ్వరండి, నువ్వు వెళ్ళు వెళ్ళేస్తాడన్నాను. సీవటిలో అమ్మాయిని వెళ్ళనివ్వట్లేదు,
వెళ్ళకపోతే వెళ్ళి తలుపు తీయమని గట్టిగా గద్దించేసరికి తలుపు తీసారు. ఈ అమ్మాయి వెళ్ళింది, ఆ ఆయిల్ సంచిలో బ్యాగ్లో చేయి పెట్టేసరికి ఆయిల్ బాటిల్ ఎప్పుడైతే ఈ అమ్మాయికి టచ్ అయిందో, ఈ జెస్సీ అన్న అమ్మాయికి, అమ్మాయి పేరు గంగా, బాప్తిసం తీసుకున్నాక జెస్సీ అని పేరు పెట్టారు డాడీ. సో ఆ ఆయిల్ బాటిల్ టచ్ అవ్వగానే షేకింగ్ మొదలైంది. ఆ ఒక చేతితో పట్టుకుని ఆయిల్ బాటిల్ తీసుకుని ఆయిల్ చేతిలో వేసుకుని నుదుటిపైన గుర్తు వేసి ఒక రెండు డ్రాప్స్ నోట్లో వేసి రమేష్ అని పేరు పెట్టి పిలవగానే కళ్ళు తెరిచి చూశాడు అతను. తెల్లారగంట 4 గంటలు చనిపోయిన వ్యక్తి 8 గంటలకి లేచి కళ్ళు తెరిచాడు. వెంటనే ఈ అమ్మాయి బయటికి వెళ్ళి వాళ్ళ భార్య అని వాళ్ళ తల్లిని ఒకళ్ళొకళ్ళొకరు తీసుకొచ్చి చూపేసరికి వాళ్ళ అన్నయ్య నా ఫోన్ నెంబర్ తీసుకుని ఎస్టేడి బుద్ధికొచ్చి నాకు కాల్ చేశాడు. అమ్మ ఇప్పటికే 100,000 రూపాయలు అయిందమ్మా, ఇప్పుడు వాడు బతికాడు, మళ్ళీ ఇంకేందంటే ఒక్క పైసా తీసుకోరు నాన్న, డిశ్చార్జ్ చేస్తారు, వెళ్ళిపోండి అన్నాడు. అద్భుతం. వీళ్ళు వెళ్ళేసరికి ఆ 10 రోజులు వెంటిలేషన్ ఉన్న వ్యక్తికి డిశ్చార్జ్ రాసేది తీసుకుని వెళ్ళిపోయారంతే. సో చనిపోయిన వ్యక్తి కూడా అక్కడ బతకటం జరిగింది. కాబట్టి ఎందుకంటే ప్రతిదీ నువ్వు నాకు ఇస్తావా ఇవ్వ, ఈ వరము, ఈ గిఫ్ట్ నాకు ఇస్తావా ఇవ్వ అని దేవుని మీద పోరాడుకుని నేను ప్రార్థనలో ఉపవాసాలు ఉండి 2 times 40 days కంప్లీట్ ఏం తినకుండా ఫాస్టింగ్ ఉండేదని అక్కడ జరిగింది. ఒకరోజు నా ఒక సిస్టర్ డ్యూటీ నుంచి వెళ్తూ వెళ్తూ అక్క రెండు అక్కని లోని పిలిచాను, టీ పెట్టి ఇద్దరం తాగాము. తను వెళ్ళిపోతుంటే బయట వాళ్ళు చుట్టుపక్కల ఉన్న అన్యులు ఏదో ఏదో గుబ్బొమ్మలు పెట్టి చుట్టూ తిరుగుతూ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారనమాట. చూడక్క అదొక దేవుడు, వాళ్ళ యొక్క పూజలు ఎలా చేస్తున్నారు చూడకనే ఫోన్లు వేయాలి, ఎలా చేసుకుంటే మనకెందుకు అని అక్క వెళ్ళిపోయింది. కానీ నేను అక్కడ చూసి థూ అని ఉమ్మేసి నేను లోనికి వెళ్ళిపోయినా. ఆ రాత్రి 11:30, 12:30, 1 గంటన్నర ప్రేయర్ జరుగుతుంది కానీ ఏదో నవ్వులేసి ఊసేసిన చెరుకు ముక్కలాగా ఉంది నా ప్రార్థనా జీవితం. చప్పగాను ఏంటి ప్రభు, పరిశుద్ధాత్మ సన్నిధి లేదు, నాకు ఎందుకు ఇలా జరుగుతుందని నేను దేవుణ్ణి అడిగాను. అంటేని నాకు బయలుపరచు ప్రభు, ఎందుకు ఇలా జరుగుతుంది, నేనేం తప్పు చేసినాను అని అడిగినప్పుడు ఒక విజన్ చూపిస్తున్నాడు దేవుడు నాకు. దగ్గర దగ్గర 1 కిలోమీటర్ దూరంలోనూ మా హాస్పిటల్ ఉంటుంది, నేను డ్యూటీ చేసే హాస్పిటల్. అక్కడి నుంచి ఒక చీకటి శక్తి, అది గ్రీన్ కలర్ అంచుతో ఉన్నటువంటి చీర కట్టుకుని, ఇక అన్ని దాని దాని అంటే ఒక మరచెంబు, ఇంకేదో ఒక బోను, ఇక అన్నీ పెట్టుకుని వచ్చేస్తామంట. ప్రభా ఇది పలానా ఊర్లో ఉండాలి కదా, ఆంధ్రాలోను, ఇక్కడికి ఎందుకు వచ్చింది ప్రభా అని దేవుణ్ణి అడిగిన నేను. అడిగితే అమ్మా నువ్వు ఇందాక ఉమ్మేసావు కదా దాని మీద అసహించుకుని అందుగురించి నీ దగ్గరకు వస్తాను ప్రభా. అదే నాకు ఎలా తెలిసిందంటే నేను పడుకున్నాను 1:30, 1:45 ప్రేయర్ అయిపోయి పడుకున్నాను. నా చెయ్యి మంచం మీద తడవటం అది, అప్పుడు 40 డేస్ ఫాస్టింగ్స్లో ఉన్నానండి, మంచం మీద తడుతుంది. ఏంటి తడుతున్నాను ఏంటని కలేమో అనుకున్నాను, కానీ కలితే చూసరికి నిజంగా నా చెయ్యి ఆయిల్ బాటిల్ పట్టుకుంటుంది అనమాట. అక్కడ ఆయిల్ బాటిల్ లేదు, విజన్లో నేను చూస్తున్నాను. వెంటనే లేచి ఆయిల్ బాటిల్ తీసుకుని చెప్పు ప్రభా అని చెప్పి మోకరిస్తే దేవుడి విజన్ చూపిస్తున్నాడు నాకు. అది పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ దగ్గర దగ్గర నీరబోట ఒక 10 ఫీట్స్ ఉంటుంది ఆ వ్యక్తి, ఆ లేడీ 10 అంగలేసుకుంటూ వచ్చేస్తుంది, పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వచ్చేస్తుంది. ప్రభు ఇది పలానా ఊర్లో ఉన్నది కదా, ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే నువ్వు తిట్టావు కదమ్మా అన్నాడు. అయితే అంటే అలా తిడితే వచ్చేస్తుందా, ఒకవేళ వాళ్ళు బలహీనలు అనుకో చచ్చిపోతారు అన్నాడు ఆయన. అంటే అలా తిట్టిన వాళ్ళు బలహీనంగా ఉంటే అప్పుడు చచ్చిపోతారు అన్నాడు. ప్రభు అలా జరగటానికి వీలేదని చెప్పి దాన్ని నువ్వు రావటట్లేదు, దేవుని రక్తం చేత, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి కొనబడి నీ గోదావరి కానీ పై నీకు ఎంత అధికారం ఉంది ఇక్కడికి రావటానికి, ఎన్ని ఎంత ధైర్యం నీకు, యేసునామల ఆజ్ఞాపించిన వెళ్ళిపోమని ఆజ్ఞాపించాను. వెళ్ళిపోమంటే వెళ్ళనంది, తలకాయ ఊపుతుంది వెళ్ళనని ఊపుతుంటేని నా చేతిలో ఆయిల్ బాటిల్ ఓపెన్ చేసుకుని చేతిలో వేసుకుని వేసి దాని మొక్క మీద కొట్టాను. వెనక్కి తిరిగి ఇంకా పరిగెట్టడం మొదలెట్టింది. అప్పుడు అడిగాను ప్రభా, నేను అన్నాను ఇక రేపు ఇంకెవరన్నా ఇలాగంటే వాళ్ళంటే ఇలాగే చచ్చిపోతారు వాళ్ళని అన్నాడు. అయితే అది ఇంకా వెళ్ళటానికి వీల్లేదు ప్రభా అని వెళ్ళి మళ్ళా ఇంకొక 10 అడుగులు వేస్తే అది మెయిన్ రోడ్డు ఎక్కేస్తుంది అనమాట. దానికి ఆపోజిట్గా వెళ్ళి పుల్కాలు పైకి లేపి తన తల మీద పెట్టి నా తొడలోతు వరకు తొక్కేసాను, దాన్ని భూమిలోకి తొక్కేసాను. కరెక్ట్ 1 hour 1:40 to 2:40 వరకు ఈ విజన్ జరిగింది. నా కడుపులో గర్భసంచి తీసే చిన్నప్పుడు నా 23 ఏజ్లోనే గర్భసంచి తీసేయడం జరిగింది. ఆ ప్లేస్లో తలకాయ అంత గడ్డ, 15 inches పొడుగు, 15 inches వెడల్పు. అలాగా 2018 మన లాస్ట్ 2023 వరకు కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక భయంకరమైన కాంప్లికేషన్. ఎంత దారుణం అంటే
ప్రతిదానికి నా బిడ్డ నచ్చ పెద్ద బిడ్డ, ఎందుకంటే పెద్ద చిన్న బిడ్డ హైదరాబాద్లో ఉంటుంది, అక్కడి నుంచి అమ్మాయి రావటం, ఆయన సావుకి వెళ్తూ ఉంటాడు, పిల్లల్ని చూసుకోవాలి కనుక చదువులు, అమ్మాయి రాలేకపోయేది. చిన్నబిడ్డ, పెద్ద బిడ్డ అయితే ప్రతిసారి లీవ్ పెట్టుకుని పాపము ఆ బిడ్డ మొగరాయిల్లాగా వచ్చేసి అన్నీ దగ్గరుండి, నిజంగాను బంగారం అండి నా బిడ్డ, పెద్ద బిడ్డ బంగారము, చిన్న బిడ్డ బంగారము, నా కొడుకు, అందరూ కూడా దేవుని మహాకృపను బట్టి ఎంతో సహకరిస్తూ ఉంటారు. నాకు అప్పులు చేశాను, తన దగ్గర ఉన్న గోల్డ్ కూడా తాకట్టు పెట్టేసి. ఒకరోజు నా దేవుడు అడిగాడు, బ్రాస్లెట్ పెట్టుకుని ప్రేయర్ అయిపోయిన తర్వాత చూసుకుంటా ఉన్నాను, చూసుకుంటున్నాను, బిడ్డ నా మందిరంలో ఆహారం లేకుండా ఉంటే నీకు బ్రాస్లెట్ అవసరమా అని అడిగాడు ఆయన. కాదనుకో ప్రభువా అని చెప్పి అలాగుంటే, సరే ప్రభా చర్చిలో ఇచ్చేస్తాను దేశం ఇప్పుడు కాదు, నేను చెప్తాను అప్పుడు ఇమ్మన్నాడు అక్కడ గోదావరి గనిలో ఉన్నప్పుడే. సరే ప్రభా నేను లార్డ్ గ్రీస్ వచ్చాను హైదరాబాద్లో, నేను అక్కడ పాప పెద్ద పాప వెళ్తూ ఉండేది అనమాట అక్కడ లార్డ్ గ్రీస్ చర్చ్కి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తున్నాడు ఆయన, చాలామంది ఉన్నారు, సిన్హా గారని, పాస్టర్ సిన్హా గారైన వాక్యం చెప్తున్నారు. ఆయన చెప్పాడంట, ఏమని నీ దగ్గర శ్రేష్టమైనది ఇచ్చామని నేను ఆటోలో వస్తుంటే దేవుడు చెప్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు అంటున్నాడు ఆయన, ఇప్పుడు తీసే బ్రాస్లెట్ వెళ్ళి ఆల్టర్ మీద పెట్టరని చెప్పాడు నాకు ఆయన. ప్రభా ఇక్కడ ఇవ్వాలా, అవును ఇక్కడే అన్నాడు. తీసుకెళ్ళి ఆల్టర్ మీద బ్రాస్లెట్ పెట్టేసి వచ్చేసిన తర్వాత చెవులకి, నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు చెప్పాను కదండి ఏ మ్యాచింగ్ ఆ మ్యాచింగ్ అన్నీ వేసుకుంటానని, పెట్టుకుని వెళ్తూ ఉంటే ఒకరోజు అంత అవసరమా బిడ్డ అని అడిగాడు నన్ను దేవుడు. అవసరం కాదనుకో ప్రభా అని చెప్పి అయినా సరే వేసుకుని వెళ్ళాను, చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే సురేష్ పాస్టర్ గారు అంటున్నారు, స్వయంగా దేవుడే స్వరం విప్పి బిడ్డానికి అంత అవసరమని అడిగినా సరే పెట్టుకుని వచ్చావంటే నీకు దేవుడి మీద భయం లేదా, దేవుడి మీద ప్రేమ లేదా, నువ్వు దేవుని బిడ్డ కాదా? ప్రభా నా పక్కన నా ఆత్మీయ బిడ్డ జెస్సీ ఆంటీ, అరగంట ముందు ఆయన అన్న మాటలు ఈయనకి ఎలా తెలిసింది, సేవకుడికి ఎలా తెలిసింది అంటే, ఒరే ఆయన ఆయన కొడుకే కదరా ఆయన చెప్పుంటాడు ఇంకి అని మేము మాట్లాడుకుని తెల్లారే దగ్గర దగ్గర 12 తులాలు నెక్లెస్, నల్లపూసలు తాడు, 3 పెట్ల నల్లపూసలు తాడు, చేయను చెవులు ఏమంటారు మామిడిలే అంటారు మామిడిలో ఏదో అంటారు అవి ఇవి ఇవన్నీ 4 రకాల ఉంగరాలు 4-5 రకాల చెవులు అన్నీ తీసేసి ప్యాక్ చేసి పట్టికెట్ చేసుకు ఇచ్చేసిన డాడీకి ఇచ్చేసిన. డాడీ అన్నారు, ఏంటమ్మా ఇది, రాత్రి 2 గంటలకు ఓపెన్ చేశారు ఆయన, ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత అన్నాను, ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి డాడీ అన్నాను. ఆ శక్తి పరిచయం జరుగుతుంది అప్పుడు ఆ ప్రేయర్లో ఓపెన్ చేసి చూసి ఏంటిది బంగారం ఏంటిది అని వెంటనే కాల్ చేశారు. అప్పుడు అన్నాను, డాడీ ఆయన ఇచ్చేయమన్నారు నేను ఇచ్చేసాను అంతే. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మళ్ళీ నేను ఏ రోజు కూడా నేను బంగారం పెట్టుకోలేదు, పిల్లలకి అప్పటికే వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసిన. మళ్ళీ నా చేతులతో ఒక్క చిన్న పొరపాటు, నా మా పెద్ద మనవరాలు ఎవరో పిల్లలు గజ్జలు పెట్టుకుని ఆడుతూ ఉంటే నాకు ఫోన్ చేసింది, అమ్మమ్మ ఆ పక్కింటి అక్క కాళ్ళకి గల్ గల్మని పెట్టుకుందంటే నాన్న నీకు వచ్చినప్పుడు కొంటానన్నాను, మాట వరుసకు కొంటానమ్మా అన్నాను, మాట వరుస కానీ కాదండి అన్న అన్నా అనమాట. అన్నందుకు నాకు ఒక విజన్ ఏం చూపిస్తాను అంటే, చర్చిలోను ఒక మూల అంటే చెత్త పడేసిన చోటకి వెళ్ళి ఫుల్ కిన్లే బాటిల్ సీల్డ్ బాటిల్ పట్టుకెళ్ళి పడేసి మట్టితో పట్టుకున్న ఖాళీ బాటిల్ కొంచెం నీళ్ళు ఉన్నది మోసుకొచ్చుకున్నాను నేను, తెచ్చుకున్నాను. ఏంటి ప్రభా అలా తెచ్చుకుంటాను ఏంటని నేను దేవుణ్ణి అడిగాను. అడిగితేనే, నువ్వే కదా పరిశుద్ధాత్మ వద్దనుకుని చెత్త నేర్కున్నావు నువ్వు, నువ్వు కొనిస్తావా అని అన్నాడు. ప్రభు కొన్న ప్రభు అని చెప్పి అక్కడ మళ్ళీ అక్కడ దేవుని ముందు ఒప్పుకోవటం. తర్వాత అంటే ఆయన ఆ రీతిగా దర్శనాల ద్వారా మాటల ద్వారా బయలుపరచడం చెప్పడం అలా జరిగింది అనమాట. సో అయిపోయిందండి, ఈ గడ్డ తీసేశారు, ఆపరేషన్ అయిపోయింది దేవుని మహాకృపను బట్టి. అసలే తర్వాత కరోనా వచ్చిందండి 2022లో కాబోలు 21లోనూ భయంకరమైన కరోనా. ఎలాగంటే రిలయన్స్కి వెళ్ళాను, అక్కడ నా ఊపిరి అందట్లేదండి, మోషన్ లెటర్ మొత్తం అన్నీ ఒకేసారి వామిటింగ్ 3 ఒకేసారి వచ్చేస్తుంది. ఆ యొక్క రిలయన్స్లోను ఆ యొక్క ఏసీ రూమ్లో ఉంటుంది కదా, వెళ్ళేసరికి దేవుడు అంటున్నాడు వెంటనే ఇంటికి వెళ్ళిపో, వెంటనే ఇంటికి వెళ్ళిపో. నిజంగాను ఆ రేషన్ ఎలా తీసుకున్నాను, పెద్ద లైన్ ఉంది, అదేంటో మరి అందరు తప్పుకున్నారు. నేను వెళ్ళాను 480 రూపాయలు, చాలా పెద్ద లిస్ట్ రాసుకుని వెళ్ళాను, కానీ ఆ 480 రూపాయలు కట్టేసి వచ్చేసాను. బండి మీద ఎలా వచ్చాను నాకు తెలియదండి, ఇంటికి వచ్చాను బ్యాగ్ ఇంట్లో పడేసి పడుకుంటే నీరే బట్టి 12 అవర్స్ నేను కోమాలోనే పడుకుంటుపోయిన, ఎవరు నన్ను లేపలేదు. మెలకు వచ్చాక అప్పుడు ఏమి జరిగింది ప్రభా అని దేవుణ్ణి అడిగితే, నేను బండి మీద రావటము ఆ రోడ్డు అంతా నిర్మానుష్యంగా కనబడుతుందంటే, అంత ఏ ట్రాఫిక్ నాకు అడ్డు రాకుండా దేవుడు చేసుకుని నేను తీసుకొచ్చాడు అనమాట, బతికించాడు అనమాట. అప్పుడు మా
డాక్టర్ వస్తుంది అని చెప్పేసి ఆవిడతో పాటు మేము చేసాము. ఆమె విజయవాడలో ఉంటారు ఆవిడే. తను కాల్ చేస్తే ప్రేమ పలానా మెడిసిన్ వాడు, ఆల్రెడీ నా ఆత్మీయ బిడ్డలు రాజమండ్రిలో ఉంటారు, ఎవరు విశాఖపట్నము వీళ్ళంతా కాన్ఫరెన్స్ ప్రేయర్స్లో ఉంటారు అనమాట అండి. వాళ్ళు అన్నారు వాళ్ళకి ఈ కరోనా ఎఫెక్ట్ చాలామందికి ప్రేయర్స్ ద్వారా చాలా అద్భుతంగా స్వస్థతలు పొందుకున్నారు. చచ్చిపోవాల్సిన వాళ్ళు కిరణ్ అని హైదరాబాద్ విశాఖపట్నం, ఆ అబ్బాయి చనిపోవాల్సిన వాడు బతికాడు. మన రాజమండ్రి బ్యాంకు మేనేజరు ఆ అబ్బాయి శ్రీకాంత్ అని, ఆ అబ్బాయి కూడా వాళ్ళు ఏ మందులు వాడారో, నాళ్ళు మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ మందులు నేను వాడేసాను ఇక్కడ. కానీ అది కరోనా అని అనుకోలేదు. ఎప్పుడైతే నాకు ఇలా జరిగిందో ఈ ఊపిరి అంతా పోవటం అప్పుడు అంది, అప్పుడు స్టెరైల్ మెడిసిన్ పనులకు పెట్టి ప్రేమని మా డాక్టర్ చెప్పారు. సో అప్పుడు అవి పట్టుకొచ్చి పెట్టుకున్న తర్వాత వితిన్ ఒక 3-4 డేస్లో సెట్ అయిపోయినా అలా కరోనా నుంచి తప్పించేశాడు దేవుడు. అలాగే ప్రతి అనారోగ్యత దేవుడు అలా తప్పించుకుంటూ ఈ రోజులో సజీవులు ఎక్కడ ఉన్నట్టు ఆయన మహాకృప అండి. సో దేవుడు మాటకి మనము విధేయులై ఉండటమే ఆయన చిత్తము. సో ఈ రీతిగా దేవుడు ఈరోజు వరకు నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఇంతేకాకుండా చాలా పెద్ద ప్రణాళిక ఆయన విజన్స్ ద్వారా. ఒక దైవశాఖ ఇంటికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళినప్పుడు పాప తీసుకెళ్ళింది, అమ్మ అన్న దగ్గరికి వెళ్ళండి బాగా చెప్తారని. ఆ నైట్ అక్కడ కూర్చున్నాక ఆ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఆయన నాకు ప్రేయర్ చేస్తున్నారు. చేస్తూ చేస్తూ ఆమెను కలిసేసరికి ఆయన నా ముందు లేడు. అదేంటంటే నాకు ప్రేయర్ చేసి ఆయన వెళ్ళిపోయాడని అనుకున్నాడు. వాళ్ళ భార్యను తీసుకుని వచ్చాడు. వచ్చి నా ముందు మోకరించి, అమ్మా మీ ద్వారా దేవుడు చేయించబోయే పరిచయం నా కళ్ళతో నేను చూస్తున్నాను. ఆ క్రూసైడ్లో మీ దగ్గరకు రావటానికి నేను తప్పించుకు రాలేకపోతున్నానమ్మా, మాకు ఇప్పుడే ప్రార్థన చేసండి అని మోకరించారు ఆయన. నేనేంటి మీ దగ్గరికి రావటం ఏంటయ్యా అని నేను ఒంటరి అయిపోయినా. అంతేకాకుండా చాలా చాలా అద్భుతమైన అమెరికాలో ఎక్కడో మా దగ్గర పనిచేసే డాక్టర్ కిషోర్ అని, ఆయన ఫ్యామిలీ విడిపోయింది, ఆయన కలుస్తున్నారని కూడా దేవుడు నాకు దర్శనాల ద్వారా చూపించాడు. అలాగా చాలా దర్శనాలు దేవుడు చూపించటము జరగటం వెంటనే జరిగేస్తున్నాయి అనమాట అవన్నీ. సో ఇలాగ దర్శనాల ద్వారా కళల ద్వారా ఆయనలో ఎదగటము ఈరోజు వరకు కూడా నడిపించబడటం జరుగుతుంది దేవుని మహాకృపలో. మరి ఈ చిన్న సాక్ష్యాన్ని శ్రీకొండ రాజు గారు తన యొక్క ఛానల్లో వేయాలని రిక్వెస్ట్ చేశాను. ఆయన కూడా పాపం అంతా విజయవాడ నుంచి సభపడి ఇక్కడికి వచ్చారు. ఈ సాక్ష్యం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడాలని మా ఆలోచన, మా ఆశ. ఎందుకంటే ఒక్క ఆత్మైనా అగ్నిలోంచి తప్పించే భక్తి చేయమన్నాడు దేవుడు. ఈ సాక్ష్యం ఒక్కడైనా దేవుని సన్నిధికి వచ్చారనుకోండి, మామూలుగా రావటం కాదు, వెనుతిరిగి చూడకుండా ఉండేటటువంటి భక్తి చేయమన్నాడు. అంటే ఎవరినైనా మనం రక్షిస్తున్నామంటే వారు వెనుతిరిగి చూడకూడదు మళ్ళా. అలాగా దేవుని వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో స్తంభాలుగా ఉంటారంట ఆయన అంటున్నాడు. కనుక ఆ వాక్య ప్రకారం మనం జీవించడం కొరకు ఈ సాక్ష్యం అనేక మంది విని ఆశీర్వదించబడాలని సహోదరి ఆశ, నా ఆశ. సో ఈ ఆశ దేవుడు నెరవేర్చినందుకు ఈ దినము, మరి ఈ మాటలు విని మీరు కూడా అర్థం చేసుకుని ఆ ప్రకారంగా దేవుని సన్నిధిలో గడిపి మీరు కూడా దేవుని బిడ్డలుగా మలచబడాలని నా ఆశ. ఇది దేవునికి వందనాలు. ప్రైస్ లాడ్.

నాకు చేసిన ఉపకారములకు నేనాయనకి ఏమి చెల్లించదను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యేసు నామమున ప్రార్థన చేసి వందనములు చెల్లించదను.

పరలోకం విశ్వాసుల జన్మభూమి, నీతి నివసించే లోకం. అక్కడ దేవుని చిత్తం నెరవేరటానికి ఎట్టి ఆటంకమూ ఉండదు. యేసు పరలోక ప్రభువు. మన గమ్యం పరలోకం, అది విజేతల లోకం. మనం పరలోక పౌరులం, అది మన స్వర్ణ నగరం. అది అందాల లోకం, విజేతల విహార లోకం. అక్కడే మనం నిత్యత్వంలో ఉంటాము.

దేవుని ప్రియ సంగమా, విలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానై మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించిన వాడు, నీకు నీతిగా నిలబడినవాడు, ఇక నాతో కలిసి పాడతావా?

లోకంలో ఎందరో నిన్ను మర్చిపోయి ఉన్నారేమో, నీ స్నేహితుని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. యేసు ప్రేమ నీ పట్ల ఎన్నడూ మారదు. ఎన్ని యుగాలైనప్పటికీ మారని ప్రేమ, ఈ ప్రేమకు సమస్తము సాధ్యమే.

0: డబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: బాధ అన్నది ఒక వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేలా ఎలా ప్రేరేపిస్తుందో ఈరోజు మనం వినబోతున్నాం. అలాగే మనకు మరియు ఆత్మహత్యకు గుర్చిన తలంపులతో వేధింపబడుతున్న వారికి సహాయపడే సలహాలు వింటాము. ఆత్మకు పాఠాలు అనే భాగంలో మనం చిరకాలం జీవించడానికి దేవుడు మనల్ని సృష్టించాడని, మన జీవితంలోని కష్టాలన్నీ ఎదుర్కొనేందుకు ఆయన మనకు సహాయం చేస్తాడని నేర్చుకుంటాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: శ్వేత, ఇది ఓ గొప్ప ఆరంభం. ఈరోజు చాలా అద్భుతమైన రోజు కదూ. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న చెట్లను చూశాను. అవి ఎంత టీవీగా ఉన్నాయి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా అవి తిన్నగా బలంగా నిలబడతాయి, కాదంటావా? మనందరం కూడా వాటిలాగా ఉండాలని నా ఆశ.
1: అవునవును, నాకు అలాగే అనిపిస్తుంది. మన చుట్టూ జరుగుతున్న వాటన్నిటిని గూర్చి బాధపడడం మనకు అలవాటైపోయింది. మనకు సంతోషాన్నిచ్చే వాటిపై, అనగా మన కుటుంబం, స్నేహితులు, పనిచేసే స్థలం మొదలైన వాటిపై మనం ఆధారపడతాం. వాటి ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే మనం తట్టుకోలేము.
0: నువ్వు కూడా అలా బాధపడతావా? అందరం అలాగే చేస్తామేమో. ఏదైనా విషాద సంఘటన జరిగినప్పుడు మనలో కొంతమందికి జీవితంపై విరక్తి కలుగుతుంది. ఇక ముందుకు వెళ్లలేము అనిపిస్తుంది.
1: అవును, అలాగే జరుగుతుంది. అది చాలా బాధకరమైన విషయం. కాబట్టి శాంతిగారు ఈరోజు మనతో ఉన్నారు. నిరుత్సాహకరమైన భావాలను మనం ఎలా అధిగమించగలమో, అలాగే అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇతరులకు మనం ఎలా సహాయం చేయగలమో వారు మనకు వివరిస్తారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: శాంతిగారు, మీరు మా కార్యక్రమంలో ఉండడం చాలా సంతోషం. మా శ్రోతలతో ఏమి చెప్పాలనుకుంటున్నారు? అందరూ చాలా కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
2: మొట్టమొదట నేను ఆత్మహత్య చేసుకున్న మా పెద్దమ్మ కొడుకును గూర్చిన కథను మీతో చెప్పాలనుకుంటున్నాను. నిజంగా అది చాలా ఘోరమైనది. అతని మరణం అతనికి తెలిసిన వారందరిపై చాలా ప్రభావం చూపించింది. మేము చాలా బాధపడ్డాం. ఎందుచేతనంటే అతడు ఆ తీర్మానం చేసుకోకుండా సహాయం చేయటంలో మేము విఫలమయ్యామన్న బాధ మమ్మల్ని వేధిస్తున్నది. అతనికి సహాయం అవసరం అనుకున్న సమయంలో మేము అతనికి సహాయం చేయలేదు, అతన్ని అర్థం చేసుకోలేదు. అతడు అలా చేసుకోకుండా మేము ఏమైనా చేసి ఉండవచ్చును కదా అని మేము చాలా బాధపడ్డాం. మా పెద్దమ్మ కొడుకు అప్పుడే రిటైర్డ్ అయ్యాడు కాబట్టి దినమంతా ఖాళీగా ఉండేవాడు. రిటైర్డ్ కాక మునుపు అతడు పెద్ద మొత్తం అప్పు తీసుకున్నాడు. అది అతన్ని చింతతో ముంచివేసింది. వేరే కారణాలు కూడా ఉన్నాయేమో. పిల్లలందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి, ఎవరి కాపురాలు వారికి ఉన్నాయి. అతడు ఒంటరివాడైపోయాడు. అయితే తన ప్రాణం తీసుకోవటానికి అతనికి ఒక కారణం ఉందని అతడు ఎందుకు తలంచాడు? ఈ విషయం ఎవరితోనైనా పంచుకొని సహాయం కొరకు అడగవచ్చు కదా. అతడు ఎందుకు సహాయం కోరలేదు?
0: ఇది నిజంగా చాలా విచారకరమైనది. శాంతిగారు, మనుషులు తమ ప్రాణం తీసుకోవాలనుకోవడం సాధారణమైన విషయమేనా?
2: అవును, మనందరం కూడా ఏదో ఒక సమయంలో కష్ట పరిస్థితులను ఎదుర్కొంటాం, కాదంటారా? ఆలోచించండి, పరీక్షల్లో ఓడిపోయినప్పుడు, ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోలేనప్పుడు, వ్యాపారంలో తీరని నష్టం వాటిల్లినప్పుడు, అతివృష్టి లేదా అనావృష్టి వలన పొలంలోని పంట అంతా పాడైపోయినప్పుడు మీరు బాధపడరా? భరించలేని బాధ కలిగించే పరిస్థితులు మనందరి జీవితాల్లోనూ వస్తాయి.
0: తమ ప్రాణాలను తీసుకోవాలనుకున్నవారు ఎవరైనా మీకు తటస్థపడ్డారా?
2: కొంతమంది నాతో మాట్లాడాలని, తగిన సలహాలు పొందాలని వచ్చారు. ఇక తమను తాము సంభాళించుకోలేము అనుకున్నప్పుడు వస్తారు. అలా అని వాళ్ళు చెడ్డవాళ్లని, బలహీనులని అనుకోకూడదు. వాళ్ల జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నారు కాబట్టి సలహా కోసం మన వద్దకు వస్తారు. ప్రతి ఒక్కటి వారికి చాలా భారంగా అనిపిస్తుంది. అంటే నిజంగా వాళ్లకు చావాలని ఉండదు. ప్రస్తుత బాధల్ని తట్టుకోలేక అలా అనుకుంటారు. ఒక విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విధమైన తలంపులున్నవారు రోగులు కారు. వాళ్ళు మన సహోదరులు మరియు సహోదరీలు. వారికి మన సహాయం అవసరం. మనమందరము భిన్నమైన వారము. జీవితంలోని కష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి అందరికీ సమానంగా ఉండదు. కొంతమంది ఆ బాధను భరించగలరు, మరికొంతమంది భరించలేరు. కొంతమంది నాతో మాట్లాడాలని, తగిన సలహాలు పొందాలని వచ్చారు. ఇక తమను తాము సంభాళించుకోలేము అనుకున్నప్పుడు వస్తారు. అలా అని వాళ్ళు చెడ్డవాళ్లని, బలహీనులని అనుకోకూడదు. వాళ్ల జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నారు కాబట్టి సలహా కోసం మన వద్దకు వస్తారు. ప్రతి ఒక్కటి వారికి చాలా భారంగా అనిపిస్తుంది. అంటే నిజంగా వాళ్లకు చావాలని ఉండదు. ప్రస్తుత బాధల్ని తట్టుకోలేక అలా అనుకుంటారు. ఒక విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విధమైన తలంపులున్నవారు రోగులు కారు. వాళ్ళు మన సహోదరులు మరియు సహోదరీలు. వారికి మన సహాయం అవసరం. మనందరము భిన్నమైన వారము. జీవితంలోని కష్టపరిస్థితులను ఎదుర్కొనే శక్తి అందరికీ సమానంగా ఉండదు. కొంతమంది ఆ బాధను భరించగలరు, మరికొంతమంది భరించలేరు.
0: ఒకవేళ నేను తట్టుకోలేని క్లిష్ట పరిస్థితి నాకు వచ్చిందనుకోండి, నా ప్రాణం తీసుకోవడం ఒక్కటే పరిష్కారం అని నేను అనుకున్నప్పుడు నేను ఏమి చేయాలి? ఆ బాధ నుండి ఎలా విడుదల పొందాలి?
1: పల్లవి, నీ ప్రశ్నకు శాంతిగారు జవాబు చెప్పకముందు ఓ పాటను విందామా? తరువాత మనకున్న బాధకరమైన పరిస్థితులను ఎలా తట్టుకోగలమో శాంతిగారి సలహాలను విందాము.

0: నిరీక్షణ మైల కార్యక్రమం మీరు వింటున్నారు. పల్లవి, నువ్వు ఇంతకుముందు శాంతిగారికి వేసిన ప్రశ్నలను మళ్లీ ఒకసారి చెప్తావా?
1: శాంతిగారు, ఒకవేళ నేను తట్టుకోలేని క్లిష్ట పరిస్థితి నాకు వచ్చిందనుకోండి, నా ప్రాణం తీసుకోవడం ఒక్కటే పరిష్కారమని నేను అనుకున్నప్పుడు నేనేమి చేయాలి? ఆ బాధ నుండి ఎలా విడుదల పొందాలి?
2: చాలా మంచి ప్రశ్న వేశావు పల్లవి. దాని జవాబు చాలా ముఖ్యమైనది, అయినా అది చాలా సులభమైనది. మొట్టమొదట, ఒకవేళ నీకు అలాంటి తలంపు వస్తే ఎవరితోనైనా మాట్లాడటం మంచిది. మీ స్నేహితురాలితో, లేక డాక్టర్తో, లేక మీ సంఘంలో ఎవరితోనైనా పంచుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు మీకు సహాయం చేయలేకపోయినా మిమ్మల్ని మరొకరి దగ్గరకైనా తీసుకొని వెళ్తారు. మనుషుల జీవితాల్లో చాలాసార్లు బాధాకరమైన విషయాలు జరుగుతాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రేమించిన వారిని, అనగా తల్లిదండ్రులను, స్నేహితులను, లేక కన్నబిడ్డలని కోల్పోయినప్పుడు, లేక తీవ్రమైన దీర్ఘకాల అనారోగ్యానికి గురైనప్పుడు ఇక బతకకూడదు అనుకుంటారు. లేక వారికి పరిచర్య చేస్తున్న వారు, కుటుంబస్తులు తమను బట్టి బాధపడకూడదు అని, మేము చనిపోతే వాళ్లకు మేలు అని అనుకుంటారు. ఇంకా ఒక వ్యక్తి బాగా కుంగిపోయి చివరికి తన దైనందిన కార్యాలను కూడా చేసుకోలేని స్థితికి వచ్చినప్పుడు, నేను బ్రతకటం కన్నా చావటం మేలు అనుకుంటారు.
1: అలాంటి ప్రమాదాన్ని తెలుసుకునేందుకు ఏమైనా సూచనలున్నాయా?
2: చాలా మటుకు వారిలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. వాళ్ళు చాలా కృంగిపోయినప్పుడు బాగా ఏడుస్తారు. నేను చచ్చిపోయినా బాగుండును అని అంటూ ఉంటారు. లేక కొన్ని రోజులు, వారాలు, కొన్ని నెలల వరకు విచారంగా ఉంటారు. కొంతమందిలో ఓటమిని గూర్చిన భావం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది ఏ పనిలోనూ ఆసక్తి చూపించరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎవరితోనూ మాట్లాడరు. ఇదివరకే ఆత్మహత్య ప్రయత్నం చేసిన వారు మళ్ళా చేసే ప్రమాదం ఉంది. అయితే కొన్నిసార్లు ఏ సూచనలు కనిపించవు. ఆ కుటుంబానికి అది పెద్ద షాక్ లాగా ఉంటుంది. అలా జరుగుతుందని వాళ్ళు ఊహించరు. కాబట్టి అలాంటి సూచనలేవి మేము గమనించలేకపోయామని కుటుంబస్తులు వారి చావు విషయం తామే దోషులము అన్న అపరాధ భావమునకు చోటియ్యకూడదు.
1: శాంతిగారు, ఈ విధమైన తలంపులతో సతమతమవుతున్న వారికి సహాయం చేయడానికి నేను ఏ ట్రైనింగు చేయలేదు. వారికి ఎలా సహాయం చేయగలమో చెప్తారా?
2: మొట్టమొదట, వారి బాధ వాస్తవికమైనదని, మీరు దాన్ని అర్థం చేసుకున్నారని వారికి చెప్పండి. వారి ప్రశ్నలన్నింటికీ మీ వద్ద జవాబులు లేవని, అయినా మీరు వారి విషయం చింతిస్తున్నారని, వారిని గూర్చి శ్రద్ధ తీసుకుంటున్నారని వారికి తెలియజేయాలి. వారి భావాలను, తలంపులను అర్థం చేసుకోనండి. వారికి సహాయపడేందుకు మీరు ఏం చేయాలో, వారికి ఏ విధమైన సహాయం కావాలో వారిని అడగండి. ఆ వ్యక్తి క్షేమం ముఖ్యం కాబట్టి మీరొక్కరే దాన్ని చేయలేరు. వాళ్ళు తమ ప్రాణాన్ని తీసుకోవాలని అనుకుంటున్న విషయాన్ని రహస్యంగా ఉంచకూడదు. మీరు వారిని ఒక సంఘ కాపరి వద్దకు, లేక డాక్టర్ వద్దకు, లేక సలహాదారుని వద్దకు తీసుకొని వెళ్ళవచ్చు. ఈ విషయంలో నిపుణుల సహాయాన్ని వారికి అందించవచ్చు. ఆత్మహత్యను గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న వారు ఆమెను ఎవరూ అర్థం చేసుకోవటం లేదని, తనను గూర్చి ఎవరూ శ్రద్ధ తీసుకోవటం లేదని బాధపడతారు. కాబట్టి వాళ్లతో యథార్థంగా మాట్లాడండి. ఆమె ఏమి చేయాలనుకుంటున్నదో, ఆమె ప్రణాళికలేమిటో తెలుసుకొనండి. అలా తన ఉద్దేశాలు మీతో పంచుకున్నప్పుడు ఆమె హృదయం తేలికవుతుంది. కనీసం ఒక్కరైనా తన బాధను అర్థం చేసుకున్నారని, తను చెప్పినవన్నీ విన్నారని తృప్తి కలుగుతుంది. దీన్ని నమ్మటం కష్టమే, కానీ ఇది వాస్తవం. ఒకవేళ మీ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు మీతో చెప్తే, ఆమె తలంపు ఎంత స్థిరంగా ఉందో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. సాధ్యమైనన్ని వివరాలు సేకరించండి. ఒకవేళ ఆమె ఆయుధాలను, లేక మాత్రలను ఉపయోగించుకోనాలనుకుంటే వాటిని ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకొని అవి ఆమెకు అందుబాటులో లేకుండా చేయండి. అలా చేశాక మీ స్నేహితుల సహాయాన్ని కోరండి. అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవటానికి వాళ్ళు మీకు సహకరిస్తారు. ఇవన్నీ చేస్తూ ఆమెను ఓదార్చటం మర్చిపోవద్దు. ఇతరుల సహాయం అందేంతవరకు ఆమెను ఏదో ఒక దానిలో నిమగ్నం చేయాలి. ఎదుట ఎవరైనా ఉంటే సాధారణంగా ఆత్మహత్య చేసుకోరు. మీ స్నేహితురాలి ఉద్రేకం తగ్గి ఆ తలంపును విరమించుకునేంతవరకు, లేక ఆమె నిద్రపోయేంతవరకు ఆమెతోనే ఉండండి.
1: ఈ విధమైన బాధ నుండి తిరిగి కోలుకోగలరా?
2: ఎందుకు కోలుకోరు? ఇక చావే శరణ్యం అనుకున్న వాళ్ళెందరికో తగిన సమయంలో సహాయం అందించబడినప్పుడు ఆత్మహత్యను విరమించుకున్నారు. ఇప్పుడు హాయిగా బ్రతుకుతున్నారు.
1: శాంతి గారు, ఇప్పుడు వారి పరిస్థితులలో ఆత్మహత్య ఒక్కటే మార్గం అనుకుంటున్న వారికి మీరిచ్చే సలహా ఏంటి?
2: జీవితం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, మళ్లీ మంచి రోజులు వస్తాయి. కాలచక్రంలో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. సుఖం తర్వాత దుఃఖం, దాని తర్వాత మళ్ళా సుఖం, ఇవన్నీ మామూలే. కాబట్టి కొంతకాలం ఉండిపోయే సమస్యను గూర్చి మీకు మీరే హాని చేసుకోవాలన్న తీర్మానం చేసుకోకండి. నమ్మదగిన వారు అని మీరు అనుకుంటున్న వారితో మీ భావాలను పంచుకొనండి. మీ తలంపులతో మీరే సతమతం కావద్దు. వాటిని గూర్చి ఇతరులతో పంచుకుంటే మీకు చాలా ఉపశమనం కలుగుతుంది. మీ పరిస్థితిని ఎదుర్కోవటానికి అది సహాయపడుతుంది. ఒకవేళ మీరు నీళ్లలో మునిగిపోతున్నారని లేక రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారని తెలిస్తే మీ కుటుంబస్తులు పరిగెత్తుకుని వస్తారు కదా. అలాగే మీరు ఆత్మహత్య అనే ప్రమాదంలో చిక్కుకొనబోతున్నారని చెప్తే తప్పకుండా మీకు సహాయం చేస్తారు.
1: ఇంత మంచి సలహాలు వివరాలను మాకు మా శ్రోతలకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ శాంతి గారు. ఇప్పుడు మేము కూడా ఇతరులకు సహాయం చేయగలమన్న ధైర్యం వచ్చింది. శ్వేత, నీవెప్పుడైనా ఇలా తలంచావా?
0: నేను కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. అయితే ఇక నేను బ్రతకకూడదు అన్నంతగా బాధపడలేదు. అబ్బో, అది చాలా భయంకరమైన అనుభూతి.
1: అవును, నా స్నేహితురాలి భర్త చాలా సంవత్సరాలు కృంగుదలలో ఉన్నప్పుడు ఒకరోజు నేను నా తరగతిలో బోధిస్తూ ఉండగా అతడు తన ప్రాణాన్ని తీసుకున్నాడని ఫోన్ వచ్చింది. నేను వెంటనే సెలవు పెట్టి నా స్నేహితురాల్ని ఓదార్చడానికి వెళ్లాను. అది ఆమెకు చాలా కష్టమైన సమయం. ఆమెతో మాట్లాడడానికి కొన్ని రోజులు గడిపాను. ఇద్దరం కలిసి ఏడ్చాము. ఆమె మనోభావాలను బయటికి తీసుకుని రావడానికి ప్రయత్నించాను.
0: అవును, ఎవరైనా తమ ప్రాణాలను తీసుకున్నప్పుడు వాళ్ళు విడిచిపెట్టి వెళ్లిన వారికి కూడా సహాయం అవసరం కాదంటారా? శ్రోతలు, అప్పుడే వెళ్ళిపోకండి. మనతో మరొక అతిథి ఉన్నారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ. మన జీవితాలు ఎందుకు ప్రాముఖ్యమైనవో మరియు మన సమస్యలను దేవుని వద్దకు ఎలా తీసుకొని వెళ్లగలమో ఇప్పుడు షారోన్ గారు మనకు చెప్తారు.
3: శ్వేత, పల్లవి, మీరు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు థ్యాంక్స్. నేను మొదట ఒక వాస్తవిక జీవితగాథను మీకు చెప్తాను. నేను ఒకసారి ఒక దంపతులను కలుసుకున్నాను. వాళ్లు చాలా విచారంగా ఉన్నారు. వారి కుటుంబంలో భార్య, భర్త మరియు 11 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. ఆ పాప పేరు ప్రియ. ప్రియ అంటే తల్లిదండ్రులకు ప్రాణం, కంటికి రెప్పలా చూచుకునేవారు. ఆమె చాలా తెలివైన పిల్ల, పాఠశాలలో ఉపాధ్యాయులందరి మన్నన పొందేది. ఆమె చురుకుదనాన్ని చూచిన తల్లిదండ్రులు తమ బిడ్డ అన్ని రంగాలలో రాణించాలన్న ఉద్దేశంతో ఆమెకు చేయాల్సినదంతా చేశారు. ఆమె కోరినవన్నీ ఇచ్చారు. ఆమె తల్లి ప్రేమగలదే కాని ప్రియ విషయం కొంత ఖచ్చితంగా కూడా ఉండేది. తల్లులుగా మనందరం కూడా కొన్నిసార్లు అలాగే చేస్తాం కదా. ఒకరోజు ప్రియ తండ్రి పర్సులో నుండి కొంత డబ్బు పోయింది. తండ్రి దాన్ని గమనించాడు. ఇంట్లో ఆ ముగ్గురు తప్ప మరెవరూ లేరు కనుక వాళ్లు ప్రియను అడిగారు. ప్రియకు ఈ డబ్బుల విషయం ఏమీ తెలియదు. దాని గురించి తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నించింది. విచారకరమైన సంగతి ఏమంటే ఆమె తల్లిదండ్రులు ఆమె మాటల్ని నమ్మలేదు. ఆమెనే ఆ డబ్బులు తీసి ఉంటుందన్న తలంపు వారిలో నుండి పోలేదు. తల్లి కోపముతో ఈ విషయం మీ టీచర్లకు చెప్తానని కూడా బెదిరించింది. పాపం ప్రియ ఏం చేస్తుంది? టీచర్లతో చెప్పొద్దని తల్లిని బతిమిలాడింది. తల్లి ఆమెను అర్థం చేసుకోకపోగా పదే పదే బెదిరించసాగింది. ప్రియ చాలా బాధపడింది. పాఠశాలలో తనకున్న మంచి పేరు పోతుందన్న భయంతో బిగ్గరగా ఏడ్చింది. తల్లి ఉపాధ్యాయులకు చెప్తుందేమోనన్న కలవరంతో నిస్సహాయంగా, నిరీక్షణ లేనిదానిగా, ఒంటరిగా వెక్కి వెక్కి ఏడ్చేది. ఆమె ఈ సమస్య పరిష్కారానికి మార్గం వెతకసాగింది. ప్రియా దాని గురించి ఆలోచించి ఆలోచించి చివరికి ఒక తీర్మానానికి వచ్చింది. ప్రియా తన జీవితాన్ని అంతం చేసుకోవాలని నిశ్చయించుకున్నది. ఆమె ఏమి చేసిందో తెలుసా? తల్లిదండ్రులకు ఒక ఉత్తరం వ్రాసి పొడవాటి గుడ్డను తన మెడకు బిగించుకొని తన గదిలో ఉరివేసుకున్నది. చిన్ని ప్రియ ఇక లేదు. ఎంత విషాదం జరిగిపోయింది! తన తల్లిదండ్రులను బట్టి ఆమె ఎంత ప్రమాదకరమైన తీర్మానం చేసుకుంది. వాళ్లు ఆమెను ప్రేమించినా ఆమె నిరపరాధి అన్న విషయాన్ని అంగీకరించలేదు. ఈ విషయంలో సహాయం కొరకు ఎక్కడికి వెళ్లాలో ప్రియకు తెలిస్తే ఈ ఘోరం జరిగేది కాదు. ఆ గృహంలోని పరిస్థితిని ఒక్కసారి ఊహించండి. వాళ్లు తమ కుమార్తెను శాశ్వతంగా పోగొట్టుకున్నారు. తల్లి తనను తాను క్షమించుకోలేకపోయింది. తన మాటలు ఎంత ఘోర పరిణామానికి దారితీశాయో గ్రహించింది. అవును, మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి సరైన ఉపదేశం చేయడానికి తగిన జ్ఞానమిమ్మని దేవుణ్ణి అడగాలి.

0: నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. షారోన్ గారు, ప్రియ వాళ్ళ అమ్మ తర్వాత ఏం చేసిందో చెప్తారా?
1: ప్రియా తల్లికి రోజులు గడవడం కష్టమైపోయింది. కుమార్తె జ్ఞాపకాలు ప్రతిరోజు ఆమె గుండెల్ని పిండివేసేవి. ఆమె కూడా తన జీవితాన్ని అంతమొందించుకోవాలని ఆలోచించసాగింది. సరిగ్గా ఆ సమయంలోనే నేను ప్రియ వాళ్ల అమ్మను కలవడం జరిగింది. నేను ఆమెకు దేవుని ప్రేమను గురించి చెప్పాను. యేసుక్రీస్తు ఆమెను ఈ బాధ నుండి విడిపిస్తాడని, ఆమెను క్షమిస్తాడని, ఆమె కూడా తనను తాను క్షమించుకోవడానికి సహాయం చేస్తాడని చెప్పాను. ఆమె ఆ మాటల్ని నమ్మి దేవుని సహాయం కొరకు ఆయనను విశ్వసించడం ఆరంభించింది. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. ప్రియ స్నేహితులారా, మీ సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదు. మనం ఆత్మహత్య చేసుకోకూడదని బైబిల్ చెప్తుంది. ఆ తలంపును మనం ఎలా జయించాలో కూడా చెప్తుంది. మనం నేర్చుకోవలసిన మొదటి సత్యం ఏమంటే, దేవుడు మనందరినీ చేసిన సృష్టికర్త. ఆయనకు మన పరిస్థితులన్నీ తెలుసు. మనకు ఏ చిన్న కష్టమొచ్చినా ఆయన సహించలేడు. ప్రియలాగా ప్రాణాన్ని తీసుకుంటే ఆయన సహించడు కదా. మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కనుక మన సమస్యను ఆయన వద్దకు తీసుకుని వెళ్ళాలి. మనం గ్రహించాల్సిన రెండవ విషయం ఏమంటే, ఆయన మనల్ని నిర్మించడమే కాదు, ఆయన ఊపిరిని మనలో ఊదాడు. ఈ ఊపిరిని అనగా మన ప్రాణాన్ని తీసుకునే హక్కు దానిని ఇచ్చిన దేవునికే ఉన్నది. మనకు ఆ అధికారం లేదు. ఆత్మహత్య ఆయన దృష్టిలో పాపం. కాబట్టి మీకు అలాంటి తలంపు కలిగినప్పుడు మీ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి కొరకు దేవుని సహాయం కోరండి. ఇక మనం నేర్చుకోవలసిన మూడవ సత్యం ఏమంటే, కొంతమంది తలంచినట్లు మరణం జీవితానికి అంతం కాదు. మనం శాశ్వతంగా జీవించడానికి సృష్టించబడ్డామని బైబిల్ చెప్తుంది. అయితే దేవుడు చేసిన మానవులు దేవునికి అవిధేయులై మరణానికి పాత్రులయ్యారు. అయినా కనికరము గల దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా మనకు మరణంపై విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయాన్ని నమ్మితే శాశ్వతంగా ఆయనతో పరలోకంలో జీవించగలుగుతాం. కాబట్టి మరణం జీవితానికి అంతం కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మీ పరిస్థితులన్నిటినీ ఆయన వద్దకు తీసుకొని రండి. వాటిపై విజయాన్ని పొందండి. ప్రభువు మిమ్మను దీవించునుగాక.
2: షారోన్ గారు చెప్పిన తలంపులు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి కదూ. మీరు నిరీక్షణ గల మహిళగా ఉన్నారా? ఈ కార్యక్రమం మీకు ప్రస్తుత జీవితానికి మరియు భవిష్యత్ జీవితానికి సరిపడినంత గొప్ప నిరీక్షణను ఇవ్వాలన్నదే మా ఆకాంక్ష. ఈరోజు మన ఆభరణాల పెట్టిలో నుండి మాధురి మనకు ఒక పద్యాన్ని వినిపిస్తుంది.
3: నేను నా కిటికీలో నుండి బయటకు చూశాను. దర్శనమిచ్చింది నాకు ఒక క్రొత్త రోజు. దాన్ని ఎటువంటి దినంగా మార్చుకోవాలో నేను మాత్రమే నిశ్చయించుకోగలను. ఊపిరి సలపని పనితో దాన్ని వేడిగా మార్చుకోవచ్చు, నవ్వుతూ తుళ్ళుతూ గడపవచ్చు, లేక ప్రొద్దుపోని దినంగా నిస్సారమైన దినంగా చేసుకోవచ్చు. సంతోషం లేకుండా నిరాశతో గడపవచ్చు. దానికంతా మూలం నా మానసిక స్థితే. నేను ఎలా ఉండాలో నేను మాత్రమే నిశ్చయించుకోగలను. ఒక ఆలోచన పరిరాలిగా సహాయకరమైన పనులు చేయవచ్చును, లేక స్వార్థ పరిరాలిగా నన్ను గురిచే ఆలోచించుకోవచ్చు. నేను చేయాలనుకున్నవన్నీ చేసి దాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు, లేక ఫిర్యాదులతో ఇతరుల పట్ల కఠినంగా ప్రవర్తించవచ్చు. అంతగా అర్థం చేసుకోలేని వారి పట్ల సహనం చూపించవచ్చు, లేక హేళన చేసి కించపరిచి నాకిష్టం వచ్చినట్లు గాయపరచవచ్చు. నా మట్టుకు నాకు విశ్వాసముంది. నేను ఏమి చేస్తున్నానో, ఏమి చెప్తున్నానో దాన్ని నమ్ముతాను. ఈ రోజును అద్భుతంగా మార్చుకోవడానికే వ్యక్తిగతంగా నేను సంకల్పించాను.
0: వావ్, ఎంత మంచి పద్యం! దీని నేను ఒప్పుకుంటాను. మనకు ఇవ్వబడిన దినాన్ని మంచిగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందిగా. కాబట్టి ఈరోజు ఒక శ్రేష్టమైన దినంగా మార్చుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే. ఇంతవరకు మీరు నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలను, మీ ప్రార్థన అంశాలను మాకు ఉత్తరం ద్వారా లేక ఫోన్ ద్వారా తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
4: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, టీడబ్ల్యూఆర్, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

దేవుని తేజోమహిమ నిలిచే రమ్యమైన స్థలం దైవ మందిరం. ఆ మందిరావరణలో స్వస్థత, నెమ్మది, ఆదరణ, సంతోషం, విజయం, సమృద్ధిగా దొరుకుతాయి.

ఈ నవదంపతులపై నీ దీవెనలను ధారాళంగా కుమ్మరించు. ఈ జంటను ఈ లోకంలో ఆనందమయులనుగా చెయ్యి. ఆపదలు వీరి జోలికి రాకుండా అరికట్టు. వీరిద్దరూ పరిశుద్ధులై నీ సేవ చేస్తారు. సర్వేశ్వర, నీ కుమారుడైన యేసు పేరట వీరికి కాపుదల అనుగ్రహించు. ఆమేన్. ఇది అల్లాడి పెదవీరస్వామి రచన.

0: ఒక రహస్యం అని చెబితేనే వెతకాలి. ఈ కార్యక్రమానికి మీరు వెతకి వచ్చి కూర్చుని ఉన్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. కార్యక్రమంలో ఒక రహస్యం దొరకబోతోంది. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండీ జగన్. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. లూక్, ఈ వైద్యుని నేనొక వ్యత్యాసంగా చూస్తున్నాను. యూజువల్గా ప్రిస్క్రిప్షన్ రాసేవారు రాసేస్తారు, డాక్టర్స్ అందరూ కూడా. అయితే ఈ డాక్టర్ గమనిస్తే చాలా ఎలాబొరేట్గా, అర్థమయ్యేలా, ఇంకా చెప్పాలంటే ఎవరు చదివినా అర్థమయ్యేలా రాశాడు. అయితే ఆ పరలోకం అని చెప్పినప్పుడు ఒక రహస్యం అని ఉంది. ఆ రహస్యాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలు మనకి బేసిక్గా, ఫండమెంటల్గా అర్థం కావాలి. ఈరోజు మనం చూడబోయే ఈ పారాబుల్ ఒక లూక్ చాప్టర్ 13లో పలు రహస్యాలు ఉన్నాయి. ఒకటి రెండు కాదు, పలు రహస్యాలు. ఫండమెంటల్గా ఈ 13వ చాప్టర్ని ఎలా అర్థం చేసుకోవాలి?
1: మీరు ఆరంభములు చెప్పడం వల్లనే చెప్తున్నాను, అనేక డాక్టర్లు ప్రిస్క్రిప్షన్ రాయడమే మనకి రహస్యంగా ఉంటుంది.
0: అదే రహస్యం,
1: మనకు అర్థమే కాదు అందులో ఏముందని. కానీ ఆ ఫార్మసిస్ట్ కి బాగా అర్థమవుతుంది,
0: క్లీన్ గా
1: చూసి మాత్రను తీసి మన చేతికి ఇచ్చేస్తాడు. ఆ విధంగా కొందరి చేరాత కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. ఇది పరిశుద్ధాత్ముడు లూకా ద్వారా రాయించింది. అందులో ఉండేటువంటి రహస్యాలొచ్చి ఫార్మసిస్ట్కి తెలిసేలాగా కొందరి ద్వారా దేవుడు అది తెలియజేయిస్తున్నాడు. దాని మూలంగా అనేకులకు తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. ఉపమానం అంటేనే అది ఒక రహస్యమైనదని చెప్తూ మాథ్యూ 13లో దేవుడు చెప్తున్నాడు, ఉపమానం వెనుక రహస్యాలున్నాయని చెప్పి. సో అదే మనం వరుసగా ఒక్కొక్క ఎపిసోడ్ ద్వారా తెలియజేస్తున్నాం. దేవుడు మనకు అది బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం చూడబోయేది లూక్ 13. లూకా 13లో 6వ వర్స్ నుంచి మాట్లాడుతున్నాడు. ఈ పారబల్ ఎలాగంటే ఒక కొనసాగింపు పారబల్. ఇక్కడ ఆయన వేరుగానే మాట్లాడుతున్నాడు. అయితే యేసు మాట్లాడకముందు కొన్ని సంభవాలు జరిగున్నాయి. ఈ యొక్క పారబల్ అనంతరం కొన్ని సంభవాలు జరుగుతాయి. అన్నిటినీ సమకూర్చి ఇదొక సెంటర్ పాయింట్గా ఉంచి మాట్లాడుతున్నాడు ఈ పారబల్. మనమెంతో వీరిని కన్ఫ్యూజ్ కాకుండా కొంత అర్థమయ్యేలాగా వెళ్ళిపోదాం, అప్పుడే తెలుస్తుంది.
0: చాలా జనసమూహం వస్తున్నారు,
1: అది అందరూ వచ్చినప్పుడే ఆయన వారి మధ్య మాట్లాడుతున్నాడు. ఇప్పుడిక్కడ ఈ పారబల్ ఏం తెలియజేస్తుందని చూసినట్లయితే, ఒక స్టార్టింగ్లోనే ఫస్ట్ లైన్లో మనం చూసినట్లయితే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత సమయం కావాలి. ఏంటంటే అప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఒక మనుషుని ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అని ఉంది. ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు నాటబడడం అనేదే ఒక కాంట్రవర్సీ అయిన విషయం.
0: అవును, ఇందులో ఎందుకు దీన్ని వాడుతున్నారు?
1: మీరు ఎప్పుడు చూసినా ఈ ద్రాక్షతోట అనేదే, ఇప్పుడు మన సౌత్ సైడ్లో అంతా చూసినట్లయితే అనేక ద్రాక్షతోటలున్నాయి.
0: అవును,
1: ఇది పాతుకుపోదు, పాకుతుంది, అట్లే పాకుతూ వెళ్లేదిగా ఉంటుంది. అంజూరపు చెట్టు వేరుపారి బాగా స్ట్రాంగ్గా మట్టిలోకి వెళ్లేటువంటిది. ఇది వేరే, అది వేరే, రెండునూ ఆపోజిట్. అయితే ద్రాక్షతోటలో అంజూరపు చెట్టు నాటబడటం అనేదే మన యొక్క ప్రశ్న. ఇప్పుడు ఇది మనమొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలని చూసినప్పుడు మొదటిగా ద్రాక్ష చెట్టు అంటే ఏంటని మనకు తెలియాలి. ద్రాక్షతోట దేనికి సూచించబడుతుంది, అందులో ఎందుకు అంజూరపు చెట్టు వచ్చింది, అదొక రీజన్, అది రెండవదిగా చూద్దాం. మొదటిగా ద్రాక్ష చెట్టు అన్నది దేని సూచిస్తుంది అన్నట్లయితే, యెషయా గ్రంథములో 5వ చాప్టర్లో దేవుడు మొదటి వచనం నుండి దేవుడు ఒక కార్యాన్ని చెప్తూ వస్తున్నాడు.
0: ఐసయ్య ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు కదా. క్రైస్ట్ చెప్పేటప్పుడు సినగాగులో నా టెంపుల్లో ఐసయ్య పుస్తకాన్ని చదివాడు కదా.
1: యెషయాలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటని అడిగితే, యెషయా గ్రంథం స్పెషాలిటీ క్రీస్తు యొక్క బర్త్ నుండి క్రీస్తు యొక్క మిలేనియం వరకు అక్కడ ఉంటుంది. అటువంటి ఒక ప్రాఫిటిక్ బుక్ మనం ఇంకెవరిలోనూ చూడలేము.
0: దాదాపుగా బైబిల్లో ఒక ముఖ్యమైనవి అర్థం కావాలంటే ఐసయ్యని మనం స్టడీ చేయడం చాలా అవసరం.
1: మనం యెషయా గ్రంథం పూర్తిగా చదివినట్లయితే క్రైస్ట్ ఏ విధంగా ఒక కన్యక గర్భాన పుడతాడని ఆరంభమై ఆయన మరణించడం నుండి ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో చేసే అన్ని కార్యాలు అందులో ఉంటాయి.
0: అన్ని డీటెయిల్స్,
1: జడ్జ్మెంట్ నుండి అన్ని కూడా అందులో ఉంటాయి. ఐసీఐలో మాత్రమే అటువంటి పరిపూర్ణమైన కార్యాలు వెల్లడి చేయబడతాయి.
0: అప్పుడు ఆయన అంతవరకు ఈ సీక్రెట్స్ అన్ని పొందుకున్నాడంటే అతను ఎంత స్పిరిచువల్ గా ఉండొచ్చు.
1: ఇంకొకటి, ఇప్పుడు మనం యెషయా వెంట వెళ్తే,
0: ఎందుకంటే ఇది పెద్ద విషయం, సీక్రెట్స్ కోసం చెప్తున్నా, అతను ఎన్ని విషయాలు

0: పొందుకున్నాడు.
1: ఫస్ట్ ఒక 5 చాప్టర్ల వరకు యెషయా అలాగ ఉన్నాడు, నార్మల్ ప్రాఫిట్ గా ఉంటాడు. అంటే ఇస్రాయేలులో ప్రాఫిట్స్ ఎలాగ ఉంటారో అలా ఉంటాడు. కానీ 5వ అధ్యాయం నుండి యెషయాలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూడగలం.
0: అందులో నుండి ఒక డైమెన్షన్లోకి వెళ్తాడు,
1: ప్రాఫిట్ యొక్క నెక్స్ట్ లెవెల్ కి వెళ్తాడు. అప్పుడే యెషయా నుండి ఒక గొప్పదైన కార్యాలు వెల్లడవుతుంది. చూసినట్లయితే దాని తర్వాత ఆయన మాట్లాడే అన్ని విషయాలు కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది.
0: అప్పుడు అతను ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటాడని అనే ఒక దీన్ని రిసీవ్ చేసుకోవడం కోసం
1: సాధారణంగా చెప్తుంటారు. యెషయా పుస్తకంలో చూసినట్లయితే మొత్తమే 66 పుస్తకాలే ఉంటాయి.
0: అవును,
1: యెషయాలో చూసినట్లయితే దాన్ని ఏం చెప్తారని అడిగితే, ఈ 66 చాప్టర్స్ను మొత్తం 66 బుక్స్కైనా పూర్తి సంగ్రహం అంటారు. యెషయాలో 66 చాప్టర్స్ ఉన్నాయి కదా, అలాగే టోటల్ బైబిల్లో చూస్తే 66 పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాలనే అందులో సంగ్రహం అంటారు. ఆ స్థాయికి మనమొచ్చి యెషయాను నేనప్పుడప్పుడు మెసేజెస్లో చెప్తా, మన యెషయాను వచ్చి ఎంతో వేరే విధంగా యూజ్ చేశాం. ఎలాగని అడిగితే, ఒక ప్రవచనాత్మకమైన ప్రవక్తగానే ఆయన చిత్రీకరించాం. జనవరి మాసంలో ఆ వాగ్దానాలు ఇస్తుంటాం కదండి, మాక్సిమం ఎక్కడి నుండి తీస్తారంటే యెషయా నుండే తీస్తారు. ఎందుకంటే అన్ని వాగ్దానాలు ఉన్నాయి, ప్రామిసెస్. కానీ ఆయన్ని అందులో కొరకే యూజ్ చేశారు.
0: అది దాటి మనం చాలా విషయాలు చూడడం లేదు.
1: అది దాటించి డెప్త్ అయిన విషయాలు అన్నీ ఉంటాయి. మీరు 66 చాప్టర్స్లో 66 పుస్తకాలు తీసుకురావచ్చు. అన్ని విషయాలు పొందుపరిచాడు యెషయా.
0: ఈ పారాబుల్కి మనం అక్కడికి
1: పారాబుల్కి యెషయాలోకే వెళుతున్నాం. ఇప్పుడు 5th చాప్టర్లో యెషయాలో దేవుడు ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడు. మరి ఈ సమయంలో నేను మరొకటి చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో మనవాళ్లల్లో ఇటువంటి వాక్య విశ్లేషకులలో ఒక గ్రూప్ ఏం చెప్తున్నారంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ అవసరం లేదని చెప్తున్నారు. ఇప్పుడు అటువంటి వ్యక్తులు అధికమవుతూనే ఉన్నారు. ఓల్డ్ టెస్ట్మెంట్ ముగిసిపోయింది, న్యూ టెస్ట్మెంట్ వచ్చింది, ఎందుకు పాత ధర్మశాస్త్రమంతా మాట్లాడాలి అని చెప్తున్నారు. మన కొనసాగింపులో అన్ని ప్రోగ్రాంలో చూసినట్లయితే న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్కైన కనెక్షన్ మాట్లాడుతూనే ఉంటాం.
0: లింక్ వస్తూనే ఉంది,
1: మనం తీస్తూనే ఉన్నాం. రెవల్యూషన్ కానీ డానియల్ కానీ రెండు మిక్స్ చేయకుండా మనం ఎలా చదవగలం? అదేవిధంగా యెషయాను ఇప్పుడు చూడబోయే విషయం. అందుకే ఇప్పుడు న్యూగా ఈ ప్రోగ్రాం చూసేవారికి ఒక కార్యం చెప్పి వెళ్ళబోతున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్ని దయచేసి ఎవరు చెప్పారన్నందులకు మీరు ఏం చేయకండి, ఒమిట్ చేయొద్దు. ఎందుకంటే ఇదే ఫుల్ఫిల్డ్ బైబుల్ మన దగ్గర ఉన్నటువంటిది. వారి దగ్గర సగం మాత్రమే ఉండేది, ఇస్రాయేల్ దగ్గర ధర్మశాస్త్రం మాత్రం. మన దగ్గరే దేవుడు మొత్తాన్ని చేతిలో ఉంచి ఉన్నాడు. ఇది మొత్తాన్ని చేర్చి చదివితే అర్థమవుతుంది. యెషయా 5వ అధ్యాయాన్ని చూసేప్పుడు అక్కడ దేవుడు ద్రాక్షతోటను నేరుగా ఏంటన్నది అక్కడ తెలియజేశాడు. నా ప్రియునిగుచ్చి పాడేదను వినుడి అతని ద్రాక్షతోటను బట్టి, అతని ద్రాక్షతోటను బట్టి అని ఉంటుంది 5:1.
0: అవును,
1: అప్పుడు 7th వర్స్లో చూడండి, ద్రాక్షతోట అంటే ఏంటని అక్కడ తెలియజేశాడు. ఇస్రాయేలు వంశము సైన్యములకు అధిపతి అగు యెహోవా ద్రాక్షతోట. ఇంగ్లీష్లో ఎలాగుందండి?
0: ఫర్ ది విన్యర్డ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ హోస్ట్ విత్ ది హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ది మెన్ ఆఫ్ జూడా.
1: హౌస్ ఆఫ్ ఇస్రాయెల్ జీనియాలజీ అంటారు, లేక వంశ పారంపర్యం అంటారు. అప్పుడు ఇస్రాయేల్ అనేటువంటి వంశము లోపల ద్రాక్షతోట అంటే వారే.
0: అబ్రహం ప్రామిస్ నుండి
1: లోనికి వస్తుంది. వారు అబ్రహం కానివ్వండి, తర్వాత ఐసాక్ కానివ్వండి, తర్వాత జాకబ్ కానివ్వండి, వీరు ముగ్గురు వేరైన వారు. వీరు ముగ్గురును మూడు పార్ట్లు.
0: అవును, ది గాడ్ ఆఫ్ అబ్రహం.
1: ఎందుకంటే వీరి ముగ్గురులోనూ చెప్పబడిన ప్రామిసెస్ వచ్చి వ్యత్యాసంగా ఉంటాయి. ఎందుకు వీరిని మాత్రం ఆపివేసినందుకైనా కారణం ఉంది. ఎందుకు దీని తర్వాత యూదాను తేలేదు? ఎందుకంటే యాకోబు యొక్క కుమారుడి యూదా, ఆ తర్వాత
0: యోసేపు
1: రాలేదు. వీరి ముగ్గురిని ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే వీరి ముగ్గురులో మాత్రమే ఒక గాడ్స్ ప్లాన్ ఉండింది.
0: అందులో
1: ఒక రహస్యం ఉంది. అది ఉంచుకునే మీరు టోటల్ బైబుల్లో ఉన్నటువంటి ప్రామిసెస్ ని చదువుకోగలరు. ఇతనితో ఆ దేశానికి వెళ్ళమంటాడు, ఇతనితో ఇస్సాకుతో దేశాన్ని వదిలి వెళ్లొద్దంటాడు, యాకబుతో వెళ్ళు తీసుకొస్తానంటాడు. ఈ మూడు ప్రామిసెస్ వెనుకను మూడు ముఖ్యమైన సీక్రెట్స్ ఉంటాయి అందులోపల. సో అది చదువుతూ ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఈ యొక్క సీక్రెట్స్ని త్రవ్వుతూ ఉంటే మనకంత ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఇన్ని నిధులు దేవుడు బైబిల్లో దాచి ఉంచాడా అనేటువంటిది. ఇప్పుడు ద్రాక్షతోట. ద్రాక్షతోటను చూస్తున్నప్పుడు ఎందుకు ద్రాక్షతోటలో అంజురపు చెట్టును నాటాడు?
0: అవును,
1: అదే ఫస్ట్ క్వశ్చన్.
0: అవును, అదే వ్యత్యాసంగా ఉంది.
1: ద్రాక్షతోటలో అవే విత్తాలి కదా, అటువంటి చెట్లనే పెంచాలి కదా.
0: అవును,
1: ఎందుకు ద్రాక్ష విత్తనానికి బదులుగా అంజురపు చెట్టును నాటుతున్నాడని చూసినట్లయితే, ద్రాక్షతోట అన్నది ఇస్రాయేల్ వంశము, జీనియాలజీ. ఇప్పుడు ఆరంభము నుండి ఈ ఇస్రాయేల్ వంశం వీరిని చూస్తూ వస్తున్నప్పుడు, ఈ ఇస్రాయేలీలు సాధారణంగానే దేవునికి, ఇప్పుడు మీరు జడ్జెస్ పుస్తకాన్ని తర్వాత మీరు చదివినట్లయితే తెలుస్తుంది, దేవునికి నమ్మకంగా ఉంటారు. కొన్ని దినాలే ఉంటారు, ఒక 10, 20, 30 సంవత్సరాలు. తర్వాత కొంచెం కొంచెంగా ఏం చేస్తారు? దేవుని నుండి దూరంగా వెళతారు. అప్పుడు దేవుడేం చేస్తాడు, వీరికొచ్చి ఒక దీర్ఘదర్శితో తెలియజేస్తాడు, మీరు చేసేది తప్పంటాడు, వినజాలరు. తర్వాత ఏం చేస్తాడు, ఎవరికన్నా అప్పజెప్తాడు. మిద్యానీయులు, కనానీయులు, ఫిలిస్తీయులు, అమాలేకీలకు వీరికి ఎవరికైనా పట్టిస్తాడు.
0: తరచుగా వస్తూ
1: కొనసాగింపుగా వారొక 10 సంవత్సరాలు శ్రమ పెడతారు. ఇప్పుడు మారు మనసుతో పిలుస్తారు. పిలిచిన వెంటనే ఒక యోధుని నిలబెడతారు, యఫ్తా, సంసోను, ఆ తర్వాత అగిదియోన్, ఇటువంటి వారిని లేపుతాడు. తిరిగి ఒక 10-20 సంవత్సరాలు వీరు బాగుంటారు. మరలా దేవుని వదిలి వెళ్తారు, తిరిగి వస్తారు. ఇది వచ్చి రుటీన్ వర్క్, వారి మధ్యలో జరిగేది. ఇది ఇస్రాయేల్కి మాత్రం కాదు, మన దగ్గర అలాగే ఉంది. మనకీ దేవుడు చెప్తాడు, ఒక 3-4 వారాలు బాగుంటాం, ఒక 6 నెలలుంటాం, మరలా తిరిగి అదే దానికి వెళతాం. తర్వాత సందేశం ద్వారా దేవుడు బయలుపరుస్తాడు, కొంత సరి అవుతుంది, లేక 2 దెబ్బలేస్తాడు, లేక ఎవరికైనా అప్పజెప్తాడు. తర్వాత దేవా నాకెందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని అడుగుతాం. తర్వాత దేవుడు స్పర్శిస్తాడు. ఇది యూజువల్గా మనకి జరిగేటువంటి ఒక విషయం అనుకోండి, ఎందుకంటే మనం మన్నయ్య ఉన్నామని దేవుడు గుర్తు చేస్తున్నాడు, మాంసంలో ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఇస్రాయేల్ జనుల్ని ఒక కాలఘట్టం వరకు more than 2000 years అబ్రహాం నుండి క్రైస్ట్ వరకు ఆ ఛాన్స్ వారికి ఇవ్వబడుతూనే ఉంటుంది. ఈ యొక్క ఛాన్స్ని వారు వచ్చి ఒక్కొక్క చోటు కూడా వారు మిస్ చేస్తూనే ఉన్నారు. ఒక దగ్గర వారిని 70 సంవత్సరాలు చెరలోనికి పంపుతాడు, ఎవరి దగ్గర, నెబుకద్నెజర్ దగ్గర అప్పగించబడతారు.
0: అవును,
1: ఇప్పుడు ఆ నెబుకద్నెజర్ పాలన క్రింద 70 సంవత్సరాలు వారు దెబ్బలు తిని అన్నీ చేసి దేవాలయం కూల్చబడుతుంది, అన్నీ చేయబడతాయి. తిరిగి వస్తున్నారు, 3 పార్ట్లుగా వారు వస్తున్నారు, నెహెమియా, ఎజ్రా, జెరుబ్బాబెల్, వారు ముగ్గురు 3 పార్ట్లుగా లోనికి వస్తారు. వచ్చి తిరిగి ఫామ్ అవుతుంది, ఒక 400 ఇయర్స్ అలా ఉంటారు. క్రైస్ట్ వచ్చేంత వరకు వీరు అట్లే పోను పోను, వారు ఎంతో మోసమైన వారిగా మారిపోయారు. అలా మారిన తర్వాత క్రైస్ట్ చివరిగా వీరికిచ్చేటువంటి ఒక ఛాన్స్ అది, మారుమనసు పొందిడి, పరలోకరాజ్యం సమీపంగా ఉందని చెప్పి. క్రైస్ట్ వచ్చిన తర్వాత వీరేం చేయలేదు, దేవుడే వచ్చి నుంచుంటున్నాడు ముందు, వీరర్థం
0: చేసుకోలేదు.
1: ఇప్పుడు చివరిగా ఏం చేశాడు దేవుడు, ఈ ద్రాక్ష తోటను 5వ అధ్యాయంలో చెప్తున్నాడు,
0: అవును,
1: నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను, నేను అది మేసి వేయబడునట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను, అది శుద్ధి చేయబడదు, దానిలో గచ్చపొదలును బలురక్కసే చెట్టును బలిసి ఉండును, దానిమీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చేదను అని రాయబడి ఉంది.
0: అది చాలా స్ట్రాంగ్ గా ఉంది.
1: 2000 ఇయర్స్గా వారు అలాగే ఉండారు. క్రైస్ట్ తర్వాత 1948 వరకును వారి పరిస్థితి ఇంతే, వారిని మొత్తంగా తీసివేశాడు.
0: ప్రాఫిట్స్ ఇంత తరచుగా చెబుతూ ఇన్ని వార్నింగ్స్ ఇచ్చిన తర్వాత కూడా మన హృదయం అంత కఠినమైందో అనే అర్థమవుతుంది. కరెక్ట్గా అది వస్తుంది.
1: నేనెప్పుడు నాకు ఎప్పుడు మెసేజ్ ద్వారా దేవుడు తెలియజేసే కార్యాలు చెప్తూ ఉంటాను ఏంటంటే, ఒక కష్టములో మనము దేవునికి నమ్మకంగా ఉంటున్నాం, ఒక వ్యాధి వచ్చినప్పుడు దేవా అంటున్నాం, ఒక సమస్య వస్తే పిలుస్తున్నాం, ఒక అవసరతలో పిలుస్తున్నాం, ఇదే కార్యాన్ని ఆశీర్వాదంలో చెప్తున్నామా? ఒక మంచి ఆశీర్వాదం వచ్చిన తర్వాత దేవా ఇది నాకిచ్చారు, దానికే మీకు స్తోత్రం అంటున్నామా? ఆశీర్వాదం 2 అంతలవుతున్నప్పుడు దేవా నన్ను 2 అంతలు ఆశీర్వదించారు, స్తోత్రం అంటున్నామా? సాధారణంగా యూదుల దగ్గర ఒక అలవాటు ఉంది, పారంపర్య యూదుల దగ్గర ఒక అలవాటు ఉంది, ఏంటంటే తినకముందు ప్రార్థన చేస్తారు.
0: అవును,
1: మనకు అలవాటుందా? మనము చేస్తున్నామా? చేస్తున్నాం.
0: అది
1: భోజనం తర్వాత వారు ప్రార్థన
0: బ్యాక్, అదొక
1: దేవా ఈ ఆహారాన్ని మంచిగా భుజింపజేశారు వందనాలని, అలా ఆ భోజనం తర్వాత ప్రార్థన చేసి లేచి నిల్చుంటారు. మనమది చేస్తామా? ఇదే మనకి వాళ్ళకి డిఫరెన్స్. ఆహారానికి మనం ప్రార్థిస్తాం, ఇచ్చిన ఆహారానికై మనం అది మంచి విధంగా భుజింపజేశారని మనం ఎప్పుడూ ప్రార్థన చేయడం లేదు. ఇది యూదుల దగ్గర ఉండేటువంటి అలవాటు. ఇది ఎలా తీసుకుంటున్నానంటే, బ్లెస్సింగ్ రావడానికి మనం అధికంగా ప్రార్థన చేశాం, వచ్చిన బ్లెస్సింగ్ కొరకు ప్రార్థన చేసిందే లేదు అటు తర్వాత. అది ఏమవుతుందంటే, రోజులు తరబడే కొద్దీ దేవుని నుండి దూరంగా వెళుతూ ఉంటాం.
0: ఆ వచ్చిన బ్లెస్సింగే మనకి ఒక కారణంగా ఉంది వేరే.
1: ఇందువల్ల దేవుడు మరల మనతో ఏం చెప్తున్నాడు, ఓల్డ్ టెస్ట్మెంట్ గానీ న్యూ టెస్ట్మెంట్లో గానీ, నీకు తగినంత ఉంటే నువ్వు బాగుంటావని చెప్పి అందువల్ల మా అనుదినాహారం నేడు మాకు దయచేయమంటాడు. ఎక్సెస్ వచ్చిందంటేనే ఎక్సెస్ రాను రాను రాను, మనం ఆ ఎక్సెస్ని కాపాడే స్థాయికి వెళ్ళిపోతాం. మనాని ఎక్స్ట్రాగా తీసుకోవద్దని అందుకే చెప్పాడు. తీసి పెట్టుకున్నట్టయితే అది ఉంచడానికి ఒక పాత్ర కావాల్సి ఉంది, ఆ పాత్ర పురుగు పడుతుంది, వాసన వస్తుంది, అన్నీ అవుతున్నాయి,
0: అది
1: స్టోర్ చేస్తున్నాం, ఇక్కడే సమస్య వస్తుంది. ఈరోజు ప్రాక్టికల్గా చెప్పాలంటే, ఫ్రిడ్జ్ లేనంత వరకు వ్యాధులు తక్కువగా ఉండే, ఫ్రిడ్జ్లు వచ్చాక వ్యాధులు అధికమైపోయాయి,
0: ఫ్రెష్నెస్ పోయింది.
1: ఆ విధంగానే ఈరోజును ఆశీర్వాదం అధికమయ్యే కొద్దీ అది హ్యాండిల్ చేయడం తెలియాలి.
0: అదేమంటే ఆశీర్వాదం వద్దని కాదు, అయితే సేమ్ టైం మీరు చెప్పినట్లు ఫోకస్ షుడ్ నాట్ బి, అదే నాకు ఏది అడగాలనేది కరెక్ట్గా అడగమంటే సమస్య లేదు.
1: నాకు ఈ టంబ్లర్లో ఇన్ని నీళ్లు కావాలంటే అంతటితో ఓకే, ఫినిష్, నాకు అవసరమైన నీళ్లు ఉన్నాయి, సఫిషియంట్. ఎందుకు ఇక్కడ 4 బకెట్ల నీళ్లు అధికంగా పెట్టుకోవడమే నాకు సమస్య అవుతుంది. ఇప్పుడేమైంది చూడండి, దావీదుకి సొలొమోనుకి డిఫరెన్స్ చూడండి. డేవిడ్కున్న ఒక పెద్ద ప్లస్ పాయింట్, ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చాడు. అతనికి బ్లెస్సింగ్ వచ్చినప్పుడు అతను బ్లెస్సింగ్ వైపు తిరగలేదు.
0: అవును,
1: దేవుని వైపే నిలబడి ఉంటాడు అన్నిటిలోనూ.
0: ఏంటంటే,
1: గొప్ప రాజు అయినప్పుడు అతడు చెప్తాడు, దేవా నేను ఏమాత్రపు వాడని అంటాడు.
0: అవును, మళ్ళీ మళ్ళీ నేను అక్కడి నుంచి వచ్చాను.
1: ఇప్పుడు సౌలును తీసుకోండి, లేకపోతే సొలొమోను తీసుకోండి, వీరొచ్చి ఈ కష్టము నుండి వచ్చిన వారు కారు. సౌలు ధనవంతుడు, తాను గాడిదను వెతకడానికి వెళ్ళాడు. గాడిదే ఆ రోజుల్లో బెన్స్ కార్ లాంటిది.
0: అవును,
1: అని వెతకడానికి వెళ్ళాడు, గొప్ప ధనవంతుడు. అక్కడి నుండి వచ్చేప్పుడు అతనికొచ్చి దీని ఫోకస్ గొప్పగా అనిపించలేదు. వీరు దేవుణ్ణి ఫోకస్ చేయకుండా బ్లెస్సింగ్ ని ఫోకస్ చేశారు. సౌలుకి గొర్రెలు పశువులు అమలేకిలు నడిచిన తర్వాత తనకు అవి ఇంపార్టెన్స్ అయిపోయాయి. గాడ్స్ వర్డ్ ఇంపార్టెంట్ కాలేదు.
0: అదేంటంటే, సొలొమోను తన తండ్రిని గురించి విషయాలు ఒకవైపు గమనిస్తున్నాడు, చూస్తూనే అతను
1: అదే ఆ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ నే దృష్టించిన తర్వాత గొప్ప భవనం కట్టించాడు, అతని జ్ఞానాన్ని అందరూ పొగిడారు, నీవంటి జ్ఞానవంతులు లేరు, అదంతా వాస్తవం. అయితే అతడు దీనికంత కారణం దేవుడే అని ఆ మహిమను దేవుని వైపు తిప్పుంటే అతను కూడా
0: పడిపోయి ఉండేవాడు.
1: అదే చెప్తున్నాను, మనకి బ్లెస్సింగ్ వద్దు అని చెప్పేవారు ఎవరూ లేరు. ఈరోజు అక్కడ ఇస్రాయెల్ జనులతో ఉన్న పెద్ద ప్రాబ్లం, దేవుడు వారిని అంత సమృద్ధిగా అందరి ముందు ఆశీర్వదించి సొలొమోను పీరియడ్ లాగా ఒక గోల్డెన్ పీరియడ్ ఓల్డ్లోనే లేదంటారు.
0: అవును, నిజమే.
1: బెస్ట్ బెస్ట్ పీరియడ్.
0: బంగారమే చాలా కామన్.
1: ఎలాగంటే, మిగిలింది ఉంచడానికి ఒక ఊరు కట్టాడంట.
0: అవును, అది గొప్ప
1: ఒక ఆశీర్వాదము చూడండి. అంటే మనమంతా ఉన్నంతలో మిగిలింది బీరువాలో పెడుతుంటాం, అది పెట్టడానికే ఒక బీరువా కొన్నట్టుగా మనం చూడగలం.
0: అయితే ఆ సొలొమోనే ఎక్లిస్టిక్ ఎస్టేస్ వాసినప్పుడు ఏవని అదేమంటే చివరిగా అన్నీ అనుభవించి ఏమీ లేదనే ఒక కాన్సెప్ట్కి వచ్చాడు.
1: అదే ఉన్నంతలో నిజము కూడా. చివరిగా నిజం అదే చూడండి.
0: అవును,
1: ఒక గొప్ప సైంటిస్టు తన జీవితకాలమంతా కూడా బైబిల్కి అగెన్స్ట్గా ఎన్నో విషయాలు రాసి అనేక జనుల్ని ఆ బైబిల్ నుండి త్రిప్పివేశాడు. ఆ లేదు, క్రియేషన్ కాదు, ఇదొచ్చి ఆ జీవపరిణామ సిద్ధాంతం అని తిప్పివేశాడు. కానీ ఆ సైంటిస్టు చివరిగా కనిపెట్టింది ఏంటంటే బైబిల్ ఇస్ రైట్ అని కనిపెట్టాడు. చివరిగా అతని పేటి తీసుకునేప్పుడు, ఇంటర్వ్యూకి అని వెళ్ళినప్పుడు తను బైబిల్ తీసుకుని హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుతూ ఉన్నాడు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి ఆశ్చర్యమైంది. వారు అడుగుతున్నారు, మీరేంటి బైబిల్ చదువుతూ ఉన్నారు? మేమొచ్చిందే మీరు బైబిల్కి అగెన్స్ట్గా మాట్లాడడాన్ని బట్టే కదా. అందుకు ఆయన చెప్పాడట, నేను ఒక రోజు ఒక సందేహాన్ని లేపాను, అది ప్రజలు మతంగా మార్చిపడేశారు, అయితే నిజము బైబిల్లోనే ఉందని చెప్పాడట. ఆ విధంగా పలు సమయాల్లో మనము చిట్ట చివరికి ఎక్కడికొచ్చి నిలుస్తామంటే బైబిల్ దగ్గరే వచ్చి నిలుస్తాం.
0: ఇందులో మరో విషయం, ఈ ఐసయ్యా 5లో మనం చూస్తున్నాం, ఇది ఒకవైపు మనం దేవుడు దీని ద్వారా వార్నింగ్ ఇస్తున్నాడు, ఇలా జరుగుతుందని చెప్తున్నాడు. ఇందులో మరో దృష్టి ఉంది, అది కరెక్టా అని చూడండి. దేవుడు ఇంత రాశాడు కదా ఐసయ్యా 5లో, ఇలా నేను నా మాటను వీరిపే అప్పుడు ఆయన మనసు ఎంత దుఃఖించుంటుంది అని, అందులో ఎంత ప్రేమ, ఎంత ప్రేమగా చెబుతున్నాడు, నేను వీటన్నిటినీ ఎదురు చూడలేదు, చూస్తున్నాను అని అన్నాడు.
1: ఎందుకంటే దాని వెనుక మరొక
0: గాడ్స్ లవ్ కోసం ఆ పాయింట్.
1: గాడ్స్ లవ్ వచ్చి ఒక ప్రేమపూర్ణుడు కదా, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు కదా. దీని వెనుక మరొక విషయాన్ని ఆలోచించాలి, అది ఏంటంటే, నేనొక ప్లాన్తోనే ఆలోచనతోనే మిమ్మల్ని పిలిచాను. మీమీద నాకొక గొప్పదైన డ్రీమ్ ఉంది,
0: ఒక ప్లాన్
1: ప్లాన్ ఉంది. మిమ్మల్ని పెట్టుకుని ఇదంతా చేయాలనుకుంటున్నాను. మీరు తప్పుతున్నప్పుడు మీరు తప్పిపోవడం ఒక ప్రక్కన,
0: ఒక
1: ప్లాన్ చేయలేకుండా పోతున్నా.
0: ప్లానే డిస్టర్బ్ అవుతుంది.
1: నేనిప్పుడు మాడిఫై చేయాల్సి ఉంది ప్లాన్ అంతా, రీషెడ్యూల్ చేయాలి.
0: దేవుని రాజ్యం కట్టబడకుండా మిస్ అవుతుంది.
1: అట్లే మారుతుంది,
0: మారుతుంది.
1: దానికొచ్చి కారకులు మీరే అన్నట్టుగా అయిపోతుంది. ఇక్కడ ఆ చోట ఇస్రాయేలీలు, ఈ ఇస్రాయేలీలను పెట్టుకుని దేవుడు ఇస్రాయేలీని మాత్రమే ఆశీర్వదించాలన్నటువంటి గాడ్స్ ప్లాన్ కాదు.
0: అవును,
1: ఏం చెప్తున్నాడంటే, ఆ రోజు నేను చెప్పేది వినడానికి ఇస్రాయేల్ ప్రజలు రెడీగా ఉండారు, అందువల్ల వారికి అది ఇచ్చాను. వారొచ్చి వారి యొక్క పని ఏంటంటే అది తీసుకెళ్లి లోకమంతటా చెప్పి లోకమంతటా కూడా తన రాజ్యాన్ని స్థాపించడం అనేదే ఇస్రాయేల్కి ఇవ్వబడిన కట్టడ. వారిని చెప్తాడు, వారిని రాజరీక యాజక సమూహం అని అంటాడు,
0: సెపరేటెడ్.
1: అలా లోకమంతటా కూడా వెళ్లి తన ఉద్దేశాన్ని తెలియజేయాలి. అందుకు ఆనాడు ఆయన సెలెక్ట్ చేసిన వారే ఇస్రాయేలీలు. వీరి ద్వారా చేయవలసిన ఆ ప్లాన్ 2000 సంవత్సరాలుగా అది చేయకుండానే పోతుంది. ఎందుకంటే నా దగ్గర తీసుకునే స్థాయిలో ఉండేడు అబ్రహాం, అలాగుండేడు ఇస్సాక్, అలాగుండేడు. రిసీవ్ చేసుకున్నారు, చేస్తూ చేస్తూ చేస్తూ ఎప్పటి వరకు వారు రిసీవ్ చేసుకున్నారంటే మోషే వరకు, జాషువా వరకు వారు రిసీవ్ చేసుకున్నారు. ఒక పీరియడ్లో ఆ యొక్క ఏలియా సమూయేలు పీరియడ్లో టోటల్గా బయటికెళ్తున్నారు.
0: వద్దనే చెప్తున్నారు.
1: దేవుడు మాకు రాజుగా ఉండవద్దు అని నేరుగా చెప్తున్నారు.
0: అది డైరెక్ట్ రెబిలియన్లో
1: మా దగ్గర మోషేతో చెప్తారు, దేవుడు మాతో మాట్లాడద్దంటారు. అప్పుడు ఆ ప్లాన్ వచ్చి మారిపోతూ ఉంటుంది. ఇంకొకటి మీరు చెప్పిందిగా ఉంటుంది, ఆ ప్లాన్ మారినా కూడా తిరిగి వారిని వెంటబెట్టుకొచ్చింది ఆ యొక్క లవ్వే.
0: అవును, అదే చెబుతున్నాను. ఆ వర్డ్స్లో ఎంత ఆయన దుఃఖించి రాస్తున్నాడు అనే విషయం చూస్తున్నావు. నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పే విషయం అందులో ఉంది.
1: ఇప్పుడు ఏమైందని అడిగితే, ఒక చోటుకొచ్చేటప్పటికి దేవుడు చెప్తున్నాడు వీరి కంచెను కొట్టివేస్తానంటున్నాడు.
0: అవును, చాలా చాలా భయంగా ఉంది.
1: అందులో చెప్తున్నాడు వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞయిస్తానంటున్నాడు. ఇప్పుడు ఇస్రాయిల్ జనులు 1948లో తిరిగి వచ్చేంత వరకు కూడా ఆల్మోస్ట్ 100% ఆ స్థలం ఎడారిగా మారిపోయింది. వర్షం కురవలేదు. అంటే నేను ఇష్టపడిన ఒక దేశమును నాకంటికి ముందు నేనే పడగొట్టడం అనేది ఎంతటి విషయం!
0: ఆయనకి ఎంత కష్టంగా ఉంటుంది.
1: అది అట్లే ఆ ద్రాక్ష తోటను కంచెను కొట్టివేసి త్రొక్కివేసి పడవేసి, అంటే అది మేసి వేయబడును అనేదానికి అర్థమేంటంటే మృగాలు లోనికొచ్చి పాడు చేస్తాయి, ఇస్రాయేల్ దేశాన్ని ఇన్వేట్ చేయని దేశమే లేదు ఈ లోకంలో. కంటిన్యూగా
0: జరుగుతూనే ఉంది.
1: అంటే ఇస్రాయేల్ జనులను హతమార్చని లేక ఇదని చెప్తారు, వారిని వేధించని దేశమంటూ ఏదీ లేదు. ఒకే ఒక దేశం ఇండియా మాత్రమే. అది ఇస్రాయేల్ ప్రధాని చెప్తున్నాడు. మమ్మల్నొచ్చి ఇస్రాయేలీలు యూదులు రక్తము చిందించని దేశం ఒకటి ఉందంటే అది ఇండియా మాత్రమే అంటాడు. ఆ స్థాయికి వారు లోకమంతటా రక్తము చిందించారు. అన్ని ప్రక్కల దేవుడు చెప్తున్నాడు మేసి వేయబడతారు. వారిని అందరూ చేశారు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆ ద్రాక్ష తోటలో ఒక అంజురపు చెట్టు నాటబడి ఉండెను అని ఉంది.
0: ఈ
1: అంజురపు చెట్టే మరి రెండవ భాగం,
0: రెండవ పార్ట్.
1: ఈ అంజురపు చెట్టు ఎవరు? మరి దీనికి రెండు వివరాలు.
0: అంజురపు చెట్టు ఎవరు? ఎందుకు
1: అంజురపు చెట్టు అని చూడ.
0: అయితే ఈ వైపు మస్టర్డ్ సీడ్ అని రాయబడింది, ఇంకో చోట మరో పారబుల్లో ఆవగింజంత విశ్వాసం. సో ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్కటి చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి హెచ్చరిస్తున్నా.
1: అందుకే చెప్తున్నాను, మనం ఆవగింజను గురించి మాట్లాడి ఉంటాం అనుకుంటా. ఇప్పుడు ఈ అంజురపు చెట్టు ఇక్కడ వస్తుంది.
0: అవును,
1: అంజురపు చెట్టు ఇక్కడ ఎందుకు వస్తుంది, అది ఎవరు అని చెప్పి మీరు చూసినట్లయితే దీనికి రెండు వివరాలను వేద నిపుణులు ఇస్తున్నారు. నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను, అంజురపు చెట్టును నాటాడు అని చెప్పేప్పుడు అంజురపు చెట్టు అనేది ఇస్రాయేలు దేశమును గూర్చి చెప్పబడేటువంటి ఒక ప్రొఫెసీ. ఉదాహరణకు చెప్పాలంటే యిర్మీయా 24:5 యూదులను అంజురపు పండ్లని చెప్తాడు. దేశం అంజురపు చెట్టు, అంజురపు చెట్టుగా చూడబడుతుంది. ఇప్పుడు ఈ అంజురపు చెట్టు అనేటువంటిది అన్యజనుల యొక్క కాలం,
0: జెంటైల్స్.
1: ఈ ద్రాక్ష తోటలోనికి తీసుకొచ్చి అంజురపు చెట్టును నాటాడనేది అన్యజనుల కాలాన్ని తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేస్తున్నాడు దేవుడు.
0: ఓకే,
1: ఇప్పుడు వారికిచ్చిన ఛాన్స్ని వారొచ్చి కోల్పోయారు. కోల్పోయిన కార్యములో ఆయన ఏం చేస్తున్నాడు, దానికి ఆల్టర్నేట్గా ఆ స్థలంలో తెచ్చి ఇంకొకటి తెచ్చి నాటుతున్నాడు, అంజురపు చెట్టును నాటుతున్నాడు. అంటే ఇంకా కొంత డీప్గా వీరికి చెప్పాలంటే ద్రాక్ష అనేటువంటిది ఒక కవనెంట్.
0: కవనెంట్
1: ద్రాక్ష తోట ఆ ద్రాక్ష రసాన్ని తీసి ఇచ్చాడు అనేది ఉంది కదా, అది ఒక కవనెంట్. ఆ కవనెంట్ లోపల జెంటైల్స్ని లోన కలుపుతున్నాడు.
0: ఆ జెంటైల్స్
1: మనమే, జెంటైల్స్ మనల్నందులో తీసుకొచ్చి నాటుతున్నాడు.
0: నాటుతున్నాడు,
1: తీసుకొచ్చి పెట్టి అది ఫలాన్నిచ్చేదిగా ఉందా అని చూస్తున్నాడు. ఎందుకంటే తను ఫలం ఇవ్వలేదు,
0: ఈ ఛాన్స్
1: ఛాన్స్ని మనకిస్తున్నాడు. రోమిలకు రాస్తూ పౌలు చక్కగా చెప్తాడు, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి కొరకే వారు లోబడక ఉండే రీతిలో పంపాడట.
0: ఓ, అలా
1: అటువంటి యాంగిల్లో పౌలు రాస్తున్నాడు. అంటే వారు లోబడకుండినప్పుడు వారిని ఆపడానికి ఆయనకు సాధ్యం. ఏ, హీస్ ఆల్మైటీగా.
0: అవును,
1: ఆయన అనుకుంటే, ఆయన అనుకున్నది జరిగించడం ఆయన వల్ల సాధ్యం. ఎందుకంటే ఆ సర్వాధికారులు చెప్పారు లోకంలో, నేను అనుకున్నదే జరగాలి. అలా జరిగించారు కూడా, చివరిగా నాశనమయ్యారు, అది వేరే విషయం. అయితే దేవుడు అనుకున్నాడంటే అది 100% జరుగుతుంది, జరిగించడం ఆయన వల్ల సాధ్యం. అయితే ఆయన వీరిని అలా తప్పు చేసి వెళ్తున్నప్పుడు వారి ఆ తప్పునకు అనుమతినిచ్చాడు, సరే వెళ్ళండి. ఆయన అనుకునుంటే వారిని కొట్టి తీసుకొచ్చిండేవాడు, మీరు వెళ్ళండి, ఎందుకు, నేనింకొకరికి ఛాన్స్ ఇస్తాను. వీరు అనేక దినాలు వెయిట్ చేస్తున్నారు.
0: అందులో ఇంకో ఉపమానం ఉంది కదా, లేదు ఆ సీడ్స్ నాటేటప్పుడు వీడ్స్ వస్తున్నాయి అలాంటి
1: వెతకనివ్వమంటాడు. అది దీని తర్వాత కూడా నెక్స్ట్ కూడా చూడొచ్చు మనం. అది మీరు అడిగినందువల్ల కనెక్ట్ చేస్తున్నాను. అందులో మనం నెక్స్ట్ కూడా అందులో చూడొచ్చు, అది చాలా బాగుంటుంది. అదొక 5 కాలఘట్టాలు అందులో వస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ఈయన తీసుకొచ్చి ఈ జెంటైల్స్ ని లోన కలుపుతున్నాడు, కలిపి వీరు ఉండని ఇందులో, వీరికి ఒక ఛాన్స్ ఇద్దాము, ఈ సంవత్సరం ఇది ఫలిస్తుందా అని చూద్దాం అని చెప్పి ఇస్రాయేలీయుల కాలములో అన్యజనుల కాలము ఇమ్మర్చబడటమే ద్రాక్ష తోటలో అంజురపు చెట్టును నాటడం.
0: ఇంతవరకు మనకు అర్థం కావాలి సీక్రెట్ అందులో,
1: సీక్రెట్. అప్పుడు ఆ అంజురపు చెట్టును నాటి
0: మనం వచ్చేసాం లోపలికి
1: వచ్చేసాం. ఈ అంజురపు చెట్టును నాటి అంజురపు చెట్టు ఫలించుతుందా అని చూస్తున్నాడు. సరే, ఈ అంజురపు చెట్టు ఎక్కడి నుండి వచ్చిందని చూడాలి. అదే ఇంకొక మరొక ముఖ్యమైన విషయం.
0: చూసిన విషయంలో మన ఫౌండేషన్గా ఒక కార్యం స్పష్టంగా ఉంది. గాడ్ సో లవ్ ద వరల్డ్.
1: ఎగ్జాక్ట్లీ 100%.
0: సో అందరికీ ఆ భాగ్యం ఇచ్చాడు అనే విషయం కరెక్ట్గా ఉంది.
1: క్రీస్తు అన్ని నియమాలను ఒకే నియమంగా చెప్తాడు, నీవు నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమింపవలెను. ఇప్పుడు మీరదొచ్చి 30 నిమిషాల ప్రోగ్రామ్ ఒకే లైన్లో చెప్పారు, గాడ్ సో లవ్డ్ ద
0: వరల్డ్.
1: ఈ లవ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడెక్కడ సమస్య వస్తుందని చూసినట్లయితే, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ తాళుకొనును అనేది ఉంది కదా. ఇప్పుడు సకలములో ప్రేమ లేకపోవడం, ఏదో ఒక రీజన్ ఆ ప్రేమన్నది పోతుంది. అది భార్యాభర్తల మధ్య కానివ్వండి, లేక తల్లిదండ్రులు బిడ్డ మధ్య కానివ్వండి, సహోదర సహోదరీల మధ్య కానివ్వండి, లేకపోతే స్నేహితుల మధ్య కానివ్వండి. ఇప్పుడు మెయిన్ మిస్సింగ్ ఏదని అడిగితే అదే అంత్యకాలంలో వాక్యం చెప్తుంది ప్రేమ చల్లారిపోతుంది అంటాడు. ఇప్పుడు ఆ ప్రేమ చల్లారిపోతుంది అయితే ఒకటి మాత్రం చెప్దాం ముగింపులో, దేవుని యొక్క ప్రేమ చల్లారిపోలేదు,
0: ఆయన
1: మారనేలేదు. స్టిల్ గాడ్ మనల్ని లవ్ చేస్తూనే ఉన్నాడు.
0: ఇప్పుడు మనం ఈ ఫిగ్ ట్రీ గురించి మాట్లాడుచున్నాము, ఇప్పుడే ప్రారంభించినట్లుంది మరో రికార్డింగ్లో. ఎందుకంటే ఈ సీక్రెట్ మనకి దొరకాలని ప్రేక్షకులు చూస్తున్నారు, పలు ప్రాంతాల్లో నుండి వస్తున్నారు, కుగ్రామంలో చూస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, మరో ఎపిసోడ్లో ఏమి ఎదురు చూడవచ్చు.
1: ఇప్పుడు ఈ అంజురపు చెట్టు లోనికి వచ్చింది కదా,
0: ఎక్కడి నుండి వచ్చింది,
1: ఎందుకు ఇంతకుముందు అది ఫలాన్ని ఇవ్వలేదు చెప్పబడుతుంది. నేను 3 సంవత్సరాలుగా చూస్తున్నాను కానీ ఫలాన్ని ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ద్రాక్ష తోట ఫలాన్ని ఇవ్వలేదని దీన్ని తీసుకొచ్చాడు, ఇది ఫలాన్ని ఇవ్వలేదు. తర్వాత దీని న్యాయతీర్పు ఏంటి, ఇద్దరికినీ ఏంటి న్యాయతీర్పు? ఇదే మనం నెక్స్ట్ చూడబోయే అతి ముఖ్యమైన విషయం.
0: ఇంకా మీరు చెప్తుంటే మనం ఎంతవరకు హెచ్చరికగా ఉండాలన్న విషయం ఈ పారాబుల్లో ఉంది. మరో నమోదులో మనం ఈ ఎపిసోడ్ని మనం ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు వందనాలు. నెక్స్ట్ ఎపిసోడ్కి ప్రేక్షకులకు మాత్రమే కాదు, నేను వెయిట్ చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్ ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక చాలా బాధ అన్నమాట. వేరే ఏం కాదు, యుక్రెయిన్లో ఉన్న వాళ్ళంతా యూదులు. ఆ ప్రేమ ఆసక్తి మీద కనీసం రోజుకో గంటన్నరన్నా ఖాళీగా ఉంటే యుద్ధం ఎలా జరుగుతుంది, వీడు ఎవడు గెలుస్తున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు, అయ్యో యుక్రెయిన్ వాడు ఓడిపోతున్నాడా, ఈ యావ ఎక్కువ ఉండేది. అలాగా కొన్ని రోజులు చూశాక సడన్గా గుర్తొచ్చింది, యుద్ధం నేను సెల్ ఫోన్లో చూడటం కాదు, యుద్ధం కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. కొన్ని లక్షల మంది వలస వెళ్ళిపోయారు. పసిపిల్లలు, మా పిల్లలు ఆడుతూ ఉంటారు, మా మనవాళ్ళు మనవరాలు, ఎప్పుడు వాడిని చూసాను అనుకుంటాను. పాపం యుక్రెయిన్ దేశస్తులు కూడా ఆ పిల్లలు ఎలాగ ఆడుకున్నారు, ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులు ముద్దలో పెట్టుంటారు. చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది చనిపోయారు, ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఒకరోజు నాకు బుద్ధి వచ్చింది, నేను యుద్ధం చూడటం కాదు, యుద్ధం కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. వీళ్ళిద్దరు కూడా, నాయకులు ఇద్దరు కూడా మనసు మార్చుకోవాలి. చిచ్చి, నేను ఇట్లా అడిక్ట్ అయిపోతూ ఉన్నానా, యుద్ధం నేనేం చేస్తాను, నేను అందులో చేసేదేమీ లేదు, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కనీసం ఏదో ఒకటి చేస్తారు. అది ఆగలేదనుకోండి, ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క దానికి బానిసలం అయిపోతాం, లేకపోతే ఒక్కొక్కటి మనకి ఇష్టం. అందుకే ఈ మనసాక్షిది పవిత్రమైన మనసాక్షి. ఈ మాట చెప్పాలంటే దేవుని ఆత్మచేత నింపబడిన మనసాక్షి, దేవుని ఆత్మకు అనుకూలమైన మనసాక్షి. మనం మారు మనసు పొందాక, బాప్తీసాలు తీసుకున్నాక, దేవునిలోకి వచ్చాక, దేవుని బిడ్డలమయ్యాక దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిస్తారు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తారు, ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని జాగ్రత్తగా గైడ్ చేస్తూ ఉంటారు. ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, ఇలా చేయి, అలా చేయి, నువ్వు అట్లా ఉండకు, నాకు ఇష్టం ఉండదు అనే ఒక స్వరం మనకి ఎప్పుడూ ఉంటుంది. ఏ మనసాక్షిది? పవిత్రమైన మనసాక్షి. విశ్వాస మర్మము పవిత్రమైన మనసాక్షితో నీ విశ్వాసాన్ని, మనకి విశ్వాసం ఉంటుంది అందరికీ, మనకున్న విశ్వాసాన్ని పవిత్రమైన విశ్వాసంగా కాపాడుకోవాలి. పవిత్రమైన మనసాక్షి. ఈ మాటలు విన్నప్పుడు మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. మూడవదిగా అప్పుడు ఎక్కనే ఉంది, 4వ అధ్యాయం, 1 తిమోతి 4వ. పౌలు గారికి ఈ మాట ఎక్కువ ఇష్టమేమో, అందుకే తరచుగా వాడుతూ వచ్చాడు. అయితే కడవరి దినముల్లో మొదటి నుంచి చదువుతున్నాను. కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. నిజమే, ఈ రోజుల్లో నా సలహా ఏంటంటే, మీరు ఎవ్వరు అసలు యూట్యూబ్లో ఏ క్రైస్తవుడిది చూడకండి. మనసు ఏమైపోతుంది? కలవరం. మీకేం పని? బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. చాలా దరిద్రం. అసలు అది క్రైస్తవ్యమే కాదు. నన్ను అడిగితే అసలు క్రైస్తవ్యం కాదు, క్రైస్తవ్యం కుళ్ళిపోతూ ఉంది. క్రైస్తవ్యం ఏమైందో తెలియదు, బైబిల్ క్రైస్తవ్యం కాదు ఇది. ఒకడికొకడు పొట్లాడుకోవడం, ఒకడు మీద ఒకడు దరిద్రం. ఇంత దరిద్రం బతికుండి చూస్తామని అనుకోలేదు. నాకైతే చాలా పిచ్చెక్కిపోతుంటుంది. ఒక్కొక్కసారి దేవుడు ఎక్కడున్నారు? పరిశుద్ధత ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది? క్షమాపణ ఎక్కడుంది? సిలువుని ఎత్తుకొని నడిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరెవ్వరు దయచేసి యూట్యూబ్ జోలికి వెళ్ళకండి. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా మంచి స్పీకర్స్ ఉంటే చూడండి అంతే. మొన్న ఒక ఆయన వచ్చి అడిగాడు, అసలు అమ్మాయి ఏం చూడాలి తెలియట్లేదు. నేను చెప్పాను, అసలు ఏం చూడకు, కూర్చొని బైబిల్ చదివి ఆ బైబిల్ అంతా నీ గుండెల్లో చేర్చుకో చాలు. చెత్త చెదారం చూసి ఆ దుర్మార్గతలోనికి మీరు కూడా వెళ్ళకండి. కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారు. ఈ రోజుల్లో విశ్వాస భ్రష్టత్వంలోకి నడిపించేవి ఎక్కువ కనపడతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మను హత్తుకొని ఉందాం, బైబిలు హత్తుకొని ఉందాం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి. వాతలు అంటే తెలుసా మీకు? పూర్వకాలం పుట్టిన పిల్లలకి ఏం వేసేవాళ్ళు? వాతలు వేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఈ ట్రైబల్స్ మాల్టో వాళ్ళు పిల్ల పుట్టగానే, పిల్లోడు పుట్టగానే మాంత్రికుడి దగ్గర తీసుకెళ్తే వాడు ఒక చువ్వ కాల్చి పొట్ట మీద అంతా వేస్తాడు, వాతలు వేస్తాడు. మనస్సాక్షికి ఒక మనిషి వాత వేసుకుంటాడంట. మీరు ఆలోచించండి, ఇంటికి వెళ్ళాక మీ ఫ్యామిలీలో కూడా డిస్కస్ చేసుకోండి, ఎవడేస్తాడు ఈ వాతలు? ఎవడేస్తాడు? సైతాన్ వేస్తాడు. సినిమా చూస్తే తప్పేంటి? ఇది చూస్తే తప్పేంటి? అది చూస్తే తప్పేంటి? ఇది చూస్తే తప్పేంటి? ఇలా మాట్లాడితే తప్పేంటి? నేనైనా దొరికాను, నీకు నువ్వే వేసుకుంటావు వాతలు. వాత వేయబడిన మనసాక్షి. ఏ మనసాక్షిది? కొన్ని అలవాట్లకి కొంతమంది నిన్ననే చెప్పు వాత వేసినట్టుగానే ఉంటారు వాళ్ళు. వాత వేయబడిన మనసాక్షి. ఇంకా వాత అనేది ఒక వ్యక్తికి పడ్డాక అది బాగవుతుందా చెప్పండి? అసలు వాతలు అంటే తెలుసా? ఒక సువ్వ కాల్చి, కడ్డీ కాల్చి సన్నటిది అయ్యండి, ఇనుపది ఏం చేస్తారు? సర్రని అంటిస్తారు. కొన్ని మనకి కొన్ని మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలు పోతాయా చెప్పండి? పోతాయా చెప్పండి? జీవితంలో కొన్ని మచ్చలు ఉంటాయి. ప్రతి జీవితానికి కొన్ని మచ్చలు ఉంటాయి. ఆ మచ్చ పోతుందా ఎప్పటికైనా? చెప్పండి. జాగ్రత్త, మచ్చ రాకుండానే చూసుకోవాలి జీవితం. జీవితం చాలా విలువైంది. ఇది దేవుడు మనకిచ్చిన జీవితం. ఇది ఆషామాషి కాదు. భక్తి ఆషామాషి కాదు. భక్తి ఏమి చెలగాటం కాదు. ఒక వ్యక్తికి ఒక చెడ్డ పేరు పడ్డాక ఆ పేరు ఎప్పటికైనా పోతుందా? దేవుడు క్షమిస్తారు, మనిషి క్షమిస్తారు, నీకు నువ్వు కూడా క్షమించుకోవాలి. కొంతమంది ఎందుకు పిచ్చోళ్ళు అయిపోతారు తెలుసా? నేను చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఫోన్లో, ఒక్కొక్కసారి నా దగ్గరకు వస్తుంటారు. క్షమించుకోలేరు, తమ్ముని తాము క్షమించుకోలేరు. తమ్ముని తాము క్షమించుకోలేరు కాబట్టి ఇతరుల్ని క్షమించలేరు. ఒక మచ్చ నీ జీవితంలో పడితే ఇంకా మచ్చ ఎప్పటికీ పోదు. మచ్చ పడకుండానే చూసుకోవాలి. ఇది యేసు రక్తము చేత కొనబడిన జీవితం. ఏ జీవితం ఇది? ఇది యేసు రక్తం చేత కొనబడిన జీవితం. ఇది పరిశుద్ధమైన జీవితం. ఇది పవిత్రమైన జీవితం. నా జీవితం మీద ఒక మచ్చ పడితే అందరు ఏం చూస్తారు? దీని మీద ఏదన్నా ఒక మచ్చ ఉందనుకోండి, అయ్యో అమ్మగారు చూసుకోలేదు, అక్కడే ఉంది మచ్చ ఉంది, అయ్యో చూసుకుంటే బాగుండు అనుకుంటారా లేదా? మీరు మనిషిని చూస్తారా, మచ్చలు చూస్తారా? జీవితం అండి ఇది. ఇదేంటిది? ఇది ఒకరోజు పరలోకమైనా వెళ్ళాలి, ఇది ఒకరోజు నరకానికైనా వెళ్తుంది. చాలా జాగ్రత్త. నీ జీవితం ఏ క్షణం అంతమవుతుందో తెలియదు, ఏ క్షణం దేవుడు వస్తారో తెలియదు. కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షి. అదే పని చేస్తూ ఉంటారు, అదే ఇష్టం చేస్తూ ఉంటారు, అలాగే బతుకుతారు, అలాగే మాట్లాడతారు. మాట్లాడరు ఇంకా, ఇంకా ఇంకా వేరే మాట రాదు. ఈ వాత వేయబడిన మనస్సాక్షి గల వాళ్ళంట వివాహాన్ని నిషేధిస్తారంట. పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అలా ఒక డినామినేషన్ ఉంది. మనకు అనవసరం అలజోలు, మనం ఎవరిని విమర్శించాం. నేను ఒకసారి చాలా కాలం క్రితం ట్రైన్లో వెళ్తూ ఉంటే ఒక మీటింగ్కి చాలామంది వెళ్తున్నారు. ట్రైన్ అంతా ఇంచుమించి వాళ్ళే ఉన్నారు. ఒక పెద్ద ఆయన బైబిల్ చదువుకుంటూ ఉన్నారు, నేను ఒక బుక్ చదువుతూ ఉన్నాను. చాలాసేపు నన్ను చూసి అన్నాడు, అమ్మ నువ్వు సేవకురాలువా అన్నాడు. నాకు చాలా సంతోషం ఎవరన్నా అలా అడిగితే. అవునండి నేను సేవకురాలనే అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, అంటే కొంచెం మాట్లాడుకున్నాం, ఏ ఊరు ఏంటి అక్కడికి వెళ్తున్నారు అవి అయిపోయాక అన్నారు, నువ్వు పెళ్లి చేసుకున్నావమ్మా అని అడిగాడు. అదే తక్కువని ఎవరన్నా అలా అడిగితే మనకి కొంచెం లాగైపోతాం. అవునండి చేసుకున్నానే అన్నాను. నువ్వు చాలా తప్పు చేసావు అన్నాడు. అయ్య బాబాయ్ పెళ్లి చేసుకుంటే తప్పు చేసుకుంటున్నా, తప్పు ఎందుకు చేశాను నేను? పెళ్లి చేసుకోకూడదమ్మా, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలనుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అందుకే మేము ఎవరం కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేదు. నేను అంటే నాట సంభాషణ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వెంటనే మనసులో ఆలోచించుకుంటాను ఏం జవాబు చెప్పాలి, ఏసయ్య బాబోయ్ ఏంటి అసలు ఇట్టాడు సంభాషణ తిరిగామని. అప్పుడు నేను అన్నాను ఆయనతో, అండి దేవుడు ఏం చెప్పారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమని చెప్పారు. అంటే ఇంకొంచెంసేపు చెప్పాను అనుకోండి, క్లుప్తంగా ఏం చెప్తున్నానంటే, అంటే మీరు పెళ్లి చేసుకోలేదు, మీరు పరిశుద్ధంగా జీవించారు, మంచిదే, మీకు వందనాలు దండం ఏందన్నా చెప్పొచ్చు, కానీ మీ తర్వాత ఇంకంతే స్టాప్, మీ తర్వాత ఏమీ లేదు. అప్పుడు నేను చాలా ధైర్యంగా చాలా సగర్వంగా చెప్పాను, నాకు నలుగురు పిల్లలండి, నలుగురు పిల్లల్ని దేవుని కోసం అగ్నిలాగా తయారు చేసి నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను, నా వెనక వాళ్ళు దేవుని కోసం వండుతారు. ఒకవేళ మనలాంటి వాళ్ళు మనం పెళ్ళిళ్ళే చేసుకోకపోతే ప్రపంచమంతా దుష్టులతో నిండి ఉంటుంది, దుష్టులే పరుగులుతారు, మీకు కంటిన్యూషన్ లేదు, తరం వెనక తరం ఉంటుంది. బైబిల్ ప్రకారం ఎందుకు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమన్నారు? నేను గ్యారంటీ చెప్తాను, నాకు నలుగురు పిల్లలు, నలుగురు పిల్లల్ని దేవుని కోసం మండించి లోకం నుంచి నేను వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం. నా వెనక నలుగురు పిల్లలు మండుతారు, ఆ వెనక ఆ పిల్లలు వాళ్ళకు పుట్టిన పిల్లల్ని దేవుని కోసం, మనలాంటి వాళ్ళం పెళ్ళిళ్ళు చేసుకోకపోతే ప్రపంచమంతా దుష్టులతోనే ప్రబలుతుంది. బైబిల్లో ఎక్కడా కూడా పెళ్లి చేసుకోవద్దని లేదు, మీకు ఇష్టమైతే చేసుకుంటారు, చేయలేకపోతే చేసుకోరు. కొంతమంది అలా ఉండిపోయారు, వివాహాన్ని నిషేధిస్తారు, రకరకాల బోధలు వచ్చేసాయి, చాలా మనిషిని తిక్కమక్క పెట్టే బోధలు వచ్చేసాయి. ఇలాంటి వాళ్ళు ఎంత చెప్పినా ఏం చేయరు, చాలా చేసే సరేలే మా ఇష్టం అంతే, మేము చేసుకో అంతే, మా డినామినేషన్లో చేసుకో అన్నాడు. ఏ మనసాక్షి అది, మాత వేయబడిందని నేను చెప్పను కానీ వినరంతే. కొంతమంది ఎలా కాదమ్మా బైబిల్ అలా చెప్పట్లేదు అంటే కూడా ఏమనండి, మా తెలియదు, మా పాస్టర్ గారు అంతే చెప్పారు, మేమంతే. పాస్టర్ గారు చెప్పింది కాదు చెయ్యాలి, ఎవరు చెప్పింది, మేము చెప్పింది కూడా చెయ్యొద్దు. ఏం చెప్పింది చెయ్యాలి, బైబిల్ చెప్పించి, మేము కూడా బైబిల్ చెప్పిందే చేస్తాను, నేను ఎంతమందిలో నిలబడినా సవాల్ చేస్తాను. నో, ఇంక మీరు ఎన్నన్నా చెప్పండి, నేను విన్నంతే, బైబిల్ ఏం చెప్తే నేను అది చేస్తాను, ప్రయత్నం చేస్తాను, నేనేమి 100% చేస్తాను అని చెప్పను, కానీ నాకు దేవుడిచ్చిన దిక్సూచి గైడ్ బైబిల్ ఒకటే. ఎన్ని మనసాక్షులు మాట్లాడుకున్నాం, ఒకటి మంచి మనసాక్షి, రెండు పవిత్రమైన మనసాక్షి, మూడు మాత వేయబడిన మనసాక్షి. ఎబ్రీ పత్రిక 10:22 మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమే ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మనందరం దేవుని సన్నిధికి వచ్చాం, కానీ ఎలా రమ్మంటున్నాడు, మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు. మనసాక్షికి ఎంత వస్తుందంట, కల్మషం, చెడిపోతుంది మనసాక్షి. ఎలా కల్మషం సోకుతుంది, కొన్ని విషయాల్లో మనం తప్పు నిర్ణయాలు చేసేస్తాం. మన మనసాక్షి అంటది తప్పు, నువ్వు చేసే నిర్ణయం తప్పు, అలా కాదు. ఈ మనసాక్షి కొంతసేపు మాట్లాడుతుంది, ఈ మనసాక్షి బ్రతుకుంటే కొంతసేపు మాట్లాడుతుంది, ఈ మనసాక్షి చచ్చిపోయాక ఈ మనసాక్షికే కల్మషం వచ్చేస్తుంది. మీరు చెప్తాను ఎలాగో, తప్పు, అలా మాట్లాడకూడదు, తల్లిదండ్రులను అలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తుంది ఎప్పుడు ఘోష. మనసాక్షి ఎక్కడి నుంచి వచ్చింది మనకి, దేవుడు మానవునిలోకి జీవవాయువు ఊదినప్పుడు దైవత్వం మనలోకి వచ్చింది. ఈ మనసాక్షిని ఎలాగ తప్పు వెళ్ళిపోతుంది అంటే, కొంతకాలం తప్పు తప్పు తప్పు తప్పు అని చెప్పాక తప్పేమీ లేదు, బోల్డ్ మంది చేస్తున్నారు అలాగా, ఎంతమంది క్రైస్తవులు చేస్తున్నారు, వాళ్ళు చూడట్లేదా, వీళ్ళు చూడట్లేదా, వాళ్ళు చేయట్లేదా, ఏమో అలా చేయకూడదు అంతే. ఈ మనసాక్షికి ఏమవుతుంది, కల్మషము సోకుతుంది. ఇట్ విల్ బికమ్ ఏ ఈవిల్ కాన్షియన్స్, చెడ్డ మనసాక్షి అయిపోతుంది. ఇది నేను దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో నా జీవితంలో ఒక ఉదాహరణ చెప్తాను. దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో నేను కొన్ని నిర్ణయాలు చేశాను చాలా కాలం క్రితం, 70లో దేవుడు నన్ను పిలిచినప్పుడు. 100 రూపాయలు మించి చీర కొనుక్కోకూడదు. నాకు అప్పట్లో ఈ చిన్న పత్రికలు, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, మరి ఇప్పుడు ఉన్నాయి లేదో నాకు తెలీదు, చిన్న చిన్న పత్రికలు ఉండేవి. అవి 40 పైసలు మా రోజుల్లో, కాలేజ్ చదివే రోజుల్లో. ఎవరన్నా డబ్బులు ఇస్తే దాచుకొని ఆ పత్రిక చదువుకునేదాన్ని. అదొక పిచ్చి అన్నమాట. దేవునిలోకి వచ్చాక అనుకున్నాను ఇవి చదవకూడదు, ఇంకా చదువుకుంటే బైబిల్ చదువుకోవాలి, దేవుని పుస్తకాలు చదువుకోవాలి, అపవిత్రం కాకూడదు అని కొన్ని నిర్ణయాలు చేశాను. కొంతకాలం అయ్యాక, అది మ్యారేజ్ అయిపోయింది, కొంతకాలం అయిపోయాక ఒక పెద్ద పాస్టర్ గారు, స్వాతి అనే ఒక బుక్ ఉంటుంది కదా, ఉందా ఇప్పుడు కూడా ఉందో లేదో నాకు తెలియదు, అది చదువుతుంది ఆ పాస్టర్ గారు. అప్పుడు నాకేమనిపిస్తుంది, మనమే నిర్ణయం చేసాం ఏమీ చదవకూడదు. చాలా కాలం బాగున్నాను, అంటే నేనేం మళ్ళీ చదవలేదు, నేను నా నిర్ణయాన్ని కట్టుబడ్డాను. నాకు ఒక పిచ్చి ఉంటుంది, ఏదన్నా అనుకుంటే జరగాలి, అంతే, జాగ్రత్త చచ్చిపోవాలి, అందుకని ఇంకా వదులుకున్నాను అన్నమాట. అప్పుడు నేను అన్నాను, ఇలాంటివి మనం చదవటం మంచిది కాదు, మనం కల్మషం అయిపోతాం కదా, లోకం ఉంటుంది కదా దాంట్లో. అయ్యో తప్పేముందరా, దీంట్లో వంటలు ఉంటాయి, దీంట్లో ఇవి ఉంటాయి, డిజైన్లు ఎలాగో, ఇది ఎలా కుట్టుకోవాలి, అది ఎలా కుట్టుకోవాలి, ఇది ఎలా వేసుకోవాలి. చాలామంది రకరకాల జళ్ళు వేసుకొస్తారు. ఎక్కడ చూస్తారు మీరు ఆ జళ్ళు? ఎక్కడ చెప్పాను, 10 జళ్ళు వేసుకొచ్చింది ఒకసారి. అమ్మ మీ అమ్మాయి బాగా జళ్ళు వేసావు, బాగానే ఉంది, 10 వాక్యాలు నేర్పించావా అని అడిగాను. అప్పటి నుంచి ఆ గుడికి రావడం మానేసింది. ఏ గుడికి వస్తుందో లేదో తెలియదు. ఎక్కడ చూస్తారు? టీవీల్లో, పుస్తకాల్లో. మనసాక్షి ఏమైపోతుందో తెలుసా? నా మనసాక్షి గట్టిగా ఉంది కాబట్టి సరిపోయింది. కల్మషం మీకు అర్థమైందా? ఇప్పుడు తప్పే ఉంది, తప్పే ఉంది. నిజంగా బైబిల్లో పేతురు గారు, పౌలు గారు మగవాళ్ళు, వాళ్ళిద్దరూ ఆడవాళ్ళ జడలు చూసి చూసి విసిగిపోయి ఉంటారు. సాధారణంగా మగవాళ్ళు జడలు గిడలు మాట్లాడరు కదా. నాకు ఈ మహాభక్తులు ఇద్దరిని చూసి అనిపించింది, ఆ రోజుల్లోనే మరి ఎన్ని రకాల జడలు వేసుకొచ్చారో. మనసాక్షికి కల్మషం, ఎందుకు ముఖానికి ఒక జడ చాలు, చిన్నపిల్లలకి 2 జడలు చాలు, మేము కూడా అలాగే వేసుకున్నాం. జడలు కాదు అల్లుకోవాలి. ఏం అల్లుకోవాలి? హృదయంలో దేవుని వాక్యం అల్లుకో. పిల్లల జీవితాలకి దేవుని వాక్యం అందించు, దేవుని వాక్యంతో అలంకరించు. అందరూ వేసుకున్నారండి, మనం వేసుకుంటే తప్పేంటి? వేసుకో, అందరు ఎక్కడ పోతారో అక్కడికే పో. రకరకాల ఫ్యాషన్స్, రకరకాల స్టైల్స్ మనసాక్షికి ఏమో చేసింది, కల్మషం. రకరకాల విషయాల్లో ఆనందం, తిండిలో ఆనందం, దీంట్లో ఆనందం, దాంట్లో ఆనందం, దేవుని వాక్యంలో ఆనందం లేదు. ఎవరైనా ఒక గంట గంటన్నారు ప్రసంగం చేస్తే, బాబోయ్ ఇదే పట్టుకొని చిడ్డిలాగా వదిలేటట్లేడు అనుకునే మహానుభావులు ఉన్నారు కదా. ఎక్కడికి వెళ్తారు ఇల్లు? టికెట్ లేకుండా పోతారు నరకానికి, తిన్నగా పోతారు. మనసాక్షికి కల్మషము తోచకుండా జాగ్రత్తగా కాపాడుకో. ఒకసారి ఎదురించిన వ్యక్తి ఎప్పుడు ఎదురిస్తూనే ఉంటారు. ఒకసారి పాపంలో కూరుకున్న మనిషి ఎప్పుడు పాపంలోనే కూరుకొని ఉంటారు. నీకే అలవాటు ఉంటే అలవాటు మానుకో, అది దేవుడికి ఇష్టమైన అలవాటుగా చేసుకో. నావిడ చాలా పెద్ద పాస్టర్ గారు, నేను ఆమెను కన్విన్స్ చేయలేకపోయాను. ఏదైనా మంచిది మంచి తీసుకో, మీరు ఎందుకు అసలు అట్లా నిర్ణయం చేశారంది. ఓరు బాబు, ఇంక ఈ వ్యక్తితో మనం మాట్లాడకూడదు, దగ్గరుంటే నేను కూడా కల్మషం అయిపోవచ్చు. నేను ఒక్క ఉదాహరణే చెప్పాను, జీవితంలో ఏవైనా సరే నీ జీవితాన్ని కల్మషం. కొంతమందికి డబ్బులు పిచ్చి, బట్టల పిచ్చి, కొంతమందికి అహంభావం. నా మాటే, నేనన్నదే, నీ మాట కాదు, ఇతరుల మాట గౌరవించు. మా చిన్నప్పుడు ఒకటి నేర్చుకున్నాం, జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యూ లాస్ట్. యేసుకి ఫస్ట్ స్థానం ఇవ్వు, తర్వాత ఇతరులకి ఇవ్వు. వాళ్ళని గౌరవించడం నేర్చుకో. అది కూతురైనా, కొడుకైనా, కోడలైనా, ఎవరైనా, వాళ్ళకి చదువు సంజయ లేకపోయినా సరే, వాళ్ళు ఏదైనా ఒక సలహా చెప్తే తీసుకో, అవమానించుకో. యేసు ఫస్ట్, సెకండ్ ఇతరులు, థర్డ్ నేను, నేను నా ఇష్టం. చాలా కష్టం, బట్ అదే స్టెప్స్. మనసాక్షికి కల్మషం ఎక్కడైనా ఉందేమో చూసుకుందాం. 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, గమనించండి, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇదే మనసాక్షి, శుద్ధి చేయబడిన మనసాక్షి. ఇప్పటికెన్ని మాట్లాడుకున్నాం, పవిత్రమైన మంచి మనసాక్షి, వాత వేయబడిన మనసాక్షి, కల్మషము సోకే మనసాక్షి. జాగ్రత్త, కల్మషం లోకమంతా మన మీద కల్మ. పక్కోడు ఏదో ఏవో సినిమా ఏవో మాట్లాడుకుంటూ ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ హృదయం కల్మషం అవ్వకుండా చూసుకోవాలి. ఏదో పరిస్థితి వస్తుంది, నువ్వు కూడా నోరు జారేవనుకో, ఏమైపోతావు? కల్మషం అయిపోతావు. సామెత ఉంటుంది కదా, కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలే, కల్మషం అయిపోతుంది. హృదయం కల్మషం అవ్వకుండా జాగ్రత్త పడాలి. మనమంతా జాగ్రత్తగా ఉంటున్నాం, ఏదో ఒక విషయానికి, ఏదో ఒక విషయానికి తప్పిపోవడానికి ఆస్కారం ఉంది. వెంటనే దేవుణ్ణి మనం, అమ్మో ప్రభు ఇంకొక్కసారి నేను ఇలాగా మాట్లాడకూడదు. మనం వెళ్ళే మార్గం ఉంటుంది, ఏంటది? పరలోకం. ప్రతిరోజు కూడా పరలోకం చేరుకోవడానికి యాత్ర చేస్తూ ఉన్నాం. మనసాక్షికి కల్మషం సోకకూడదు. ఇది శుద్ధి చేయబడిన మనసాక్షి. ఏ మనసాక్షిది? శుద్ధి చేయబడిన మనసాక్షి. బైబిల్ చదివేటప్పుడు ఊహించుకొని చదవమని చెప్తూ ఉంటారు. చూడండి, అక్కడ అగ్నిగుండం ఉంది. ఒకరోజు పిల్లలకి కథ చెప్తా ఉన్నాను, చిన్నప్పుడు అన్నీ ఊహించుకుంటూ చెప్పేదాన్ని. షడ్రకు మెషకు అభిజ్ఞకు అంటే ఎందుకో నా మనసుకి అది గుర్తొచ్చింది, అది చెప్తా ఉన్నాను. ఆ ముగ్గురు అగ్నిగుండం ముందు నిలబడ్డారు. వాళ్ళు ముందు రోజు కొన్ని రోజులుగా ఎప్పుడైతే దేవునికి, ఎప్పుడైతే ఈ విగ్రహానికి మొక్కని వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తామన్న ఒక శాసనం వచ్చిందో, వెంటనే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఉంటారు. మరే చచ్చిపోయినా సరే మనం మొక్కేది లేదు. చాలామంది యూదులు ఉన్నారు. యూదులందరూ ఏం చేశారు? కొంతమంది మొక్కేశారు. ఈ ముగ్గురు ఎన్ని రోజులుగా మాట్లాడుకున్నారు, చేస్తే చచ్చిపోదామరా, మనం మాత్రం మొక్కేది లేదు. వాళ్ళ మనసాక్షి శుద్ధి చేయబడి ఉంది కదా. దేవుడికి మేము ద్రోహం చెయ్యం. నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొన్న ఈ మధ్య కూడా నేను ఒక సహోదరికి చెప్పాను, దేవుడికి నేను ద్రోహం చేయను. యేసు ప్రభు రక్తం నన్ను కొనుక్కుంది. మనం ఎలా విమోచించబడ్డాం? యేసు ప్రభు కార్చిన రక్తంతో విమోచించబడ్డాం. ఆ రక్తానికి నేను ద్రోహం చేయను. ఈ రోజుల్లో పాటలు వచ్చేసాయి కదా, ఎన్ని రకరకాల నాశల్లో కూడా పంపిస్తూ ఉంటారమ్మా, ఈ పాట పాడాము చూడండి. నాకు ఏ పాట చూడబుద్ధి కాదు. కాసేపు సముద్రంలో ఉంటాడు, కాసేపు అడవిలో ఉంటాడు, కాసేపు ఈ చొక్కా వేసుకుంటాడు, కాసేపు ఆ చొక్కా వేసుకుంటాడు. ఆడవాళ్ళు పడినా అంతే, కాసేపు ఈ డ్రెస్ వేస్తుంది, కాసేపు ఆ డ్రెస్ వేస్తుంది, కాసేపు ఆ చీర వేస్తుంది. దేవుడు చూసి సంతోషిస్తాడా? ఏమో మరి, దేవుడు సంతోషిస్తారేమో నాకు తెలియదు. నా హృదయం సంతోషించదు. ఏమైపోయింది? మనసాక్షి సగం లోకం కలిసిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది టెక్నాలజీ? టెక్నాలజీ ఉంటే ఉండొచ్చు కాక, టెక్నాలజీకి నేనేమి అంకితం అవ్వాల్సిన పని లేదు. మీకు అర్థమైందా? ఇది శుద్ధి చేయబడిన మనసాక్షి, ఇది నిర్మలమైన మనసాక్షి. నీ మనసాక్షిని పాడు చేసేవి చాలా జరుగుతాయి. అందరు తీసుకుంటున్నారండి, అది లంచం కాదు, అది బహుమానం, గిఫ్ట్. లంచానికి కొత్త పేరు. మా వాడు ఒకడు ఒక ఇల్లు కట్టాడు ఈ మధ్య, అంటే 2 రోజులు అయిందిలే, చాలా బాగుందిరా ఇల్లు, చాలా బాగా కట్టావంటే ఇంకో పక్కోడు ఇంకో చుట్టం అన్నాడు, అక్కో జీతంతో కట్టినాయి కాదక్క అవి, అదంతా బహుమానాలతో కట్టాడు. శుద్ధి చేయబడిన మనసాక్షి. కల్మషము అంటేనే మనసాక్షి. ఇంకా కొన్ని ఉన్నాయి, నిర్మలమైన మనసాక్షి. తిమోతికి రాసిన 2వ పత్రిక, పౌలు గారు తిమోతికి రాస్తూ, నేను నిన్ను చూడాలని మిగులా అపేక్షిస్తూ ఉన్నాను, నీ కన్నీళ్ళు తలంచుకుంటా ఉన్నాను. 3-5 కలిసి ఉన్నాయి, 1, 2, 3, 4 లైన్ చదువుతున్నాను. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసంను జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎదుట దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఏ మనస్సాక్షిది? ఏ మనస్సాక్షిది? నిర్మలమైన మనస్సాక్షి. మాట వినటానికే బాగుంది కదా, నిర్మలమైన. ఒక సరస్సు, ఒక చెరువు దగ్గరికి వెళ్తే ఒక్కొక్కసారి, కొన్ని సరస్సుల దగ్గరికి వెళ్తే సరస్సు వేరు చెరువు వేరు, నిర్మలంగా ఉంటుంది ఆ నీళ్ళు. అవసరం అయినప్పుడు చాలా ఇక్కచ్చిగా ఉంటాం, ఖచ్చితంగా నిలబడతాం, అవసరం అయితే కోప్పడతాం. కానీ ఇళ్ళల్లో మనుషులు నిర్మలంగా ఉంటానమ్మా, రుసరుసలాడుతా, విసుక్కుంటా, కసురుకుంటా. అసలు అట్లా చేసిన వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో నాకు అర్థం కాదు. ప్రతిదానికి విసుక్కుంటారు, ప్రతిదానికి కోప్పడతారు. బాబు పాట అలా కాదు బాబు, కొంచెం విని పాడు అంటే కూడా కోపమే. నీ రాగం సరిగ్గా లేదమ్మా, కొంచెం రాగం నేర్చుకొని పాడు అంటే కూడా కోపమే. ఏం బతికారా బాబు, ఏం బతుకో, ఏం క్రైస్తవ్యం, ఏంటి అసలు ఇది, పిచ్చెక్కిపోద్దు ఒక్కొక్కసారి. నిర్మలమైన మనస్సాక్షి ఎంత బాగుంది కదా మాట, చెప్పండి అందరూ. నిర్మలంగా హృదయం ఎప్పుడు పీస్ఫుల్గా చక్కగా ఉండు, మంచిగా ఉండు. లోకం ఎంతో దుమ్మేస్తుంది, భయంకరమైన సవాళ్ళు వస్తాయి. నిర్మలంగా ఉండు, కంగారు పడకు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడు నాయన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడివచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్.
2: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ ఆమ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237 6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

శాంతిమూర్తి అయిన యేసుక్రీస్తుని ఈ లోకం ఎందుకు సిలువ వేసినో, ఆయన చేసిన అపరాధమేమిటో, ఇదేమిటి న్యాయం ధర్మం అన్న ప్రశ్న ఈ క్షణం వరకు నా హృదయములో ప్రతిధ్వనించుచున్నది.

0: మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నా జీవమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొలిగల బాబురావు,
0: రెవరెండ్ ఎన్ జాన్ వెస్లీ, గుంటూరు రాజా. ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దానివలన నాకు లోకమును లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. సిలువే నా శరణాయనురా.

మంచి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

0: లోకరక్షకుడైన యేసయ్య నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దైవజనులు, ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు అద్భుత పరిశుద్ధ కావ్యం
1: నాశ్రయమా.
0: ఈ పాటలను మన అందరి ఆశీర్వాదం కొరకు అద్భుతంగా రచించిన వారు
2: శ్రీ బొనిగల బాబురావు.
0: ఈ పాటలను సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చినవారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా.

ప్రార్థన. నా స్తుతికి పాత్రుడా యేసయ్య, నా ఆరాధనకు యోగ్యుడా. ఈ క్యాసెట్ విను వారినందరినీ నీ సముఖములో సంతోషింపచేసి వారి స్తుతి సింహాసనమందు ఆసీనుడవై శ్రమలలో పుటం వేయబడినప్పుడు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించి నీ పరిపూర్ణ సౌందర్యం మా స్వాస్థ్యము చేయమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

0: మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తున్నా చెల్లించిన గొప్ప దేవా, ఈ క్యాసెట్ చేసే తలంపు మాకు ఇచ్చినందుకు నీ పాదములకు వేలాది స్తుతులాలు చెల్లించుకుంటున్నాం. ఈ క్యాసెట్లో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. ఈ పాటలు విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి బలపరచండి. ఈ పాటలు పలు ప్రాంతాలలో వెళ్ళి పాటలు ఆశీర్వదించే విధంగా చేస్తారని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
1: దేవాది దేవుడు మన రక్షణ కోసం దీనుడై భూమికి దిగి వచ్చిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సంతోషంతో మన హృదయం పులకించకుండా ఎలా ఉండగలదు?

ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా వెళ్తా బయట పడుకొని ఉన్న వారి మీద ఆర్పేవాన్ని ఆ సిగరెట్ని, వారి ముఖాల మీద, వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు పెడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని. అవి మమ్మల్ని దుర్భాషలాడారని ఆమెను చుట్టుపట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయి వాళ్ళగా ప్రవర్తించి గర్భంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీయిజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీయిజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డా నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని

0: మీ యొక్క పేరు, మీ యొక్క విద్య, మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి మా యొక్క వీక్షకులతో పంచుకుంటారా?
1: వందనాలండి. నా పేరు షేక్ బాజీ. రక్షించబడిన తర్వాత జాన్ తిమోతి అని నాకు పేరు పెట్టడం జరిగింది. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్సాండి. మా ఇంట్లో నేనే పెద్ద కుమారుణ్ణి. నా తర్వాత ఇద్దరు మగపిల్లలే. నా తర్వాత ఆయన పేరు మీరావళి, మూడో ఆయన పేరు కరిముల్లా. మేము గుంటూరు పట్టణంలోని సంజీవయ్య నగర్ అనే ప్రాంతంలో వాసం ఉంటూ ఉన్నాము. నేను 7వ తరగతి వరకు గుంటూరు వసంతరాయపురంలో ఉన్నటువంటి లూర్డ్ హై స్కూల్ నందు విద్యాభ్యాసము చేయడానికి ప్రభు కృప చూపి ఉన్నారు.
0: పాస్ గారు, మీ యొక్క కుటుంబ నేపథ్యం విన్నప్పుడు, షేక్ బాజీ అని తెలిసినప్పుడు, షేక్ బాజీ అనేటువంటి మీరు జాన్ తిమోతిగా మారటం ఎలా సంభవించింది?
1: మంచి ప్రశ్న అండి. తప్పకుండా నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. మరి రీతిగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దేవాతి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదే విధముగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా బాల్యము మొదట నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్తాన్బి అండి. మా అమ్మ నాన్నగారికి వివాహం జరిగిన చాలా కాలము సంతానం కలగలేదు. ఆ సమయంలో మరి మేము ముస్లిమ్స్ అయినందున గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి కాకాని బాజీబాబా దర్గాకు వెళ్తూ ఉండేవారు మా అమ్మ నాన్నగారు. మరి అట్లా వెళ్తున్నప్పుడు వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. అక్కడ మాకు ఒక బాబునిస్తే మరి ఆ బాబుకి మీ పేరే పెట్టుకుంటామని వాళ్ళు మొక్కుబడి చేసుకోవడం జరిగింది. మరి దేవుని కృప, వాళ్ళు మొక్కుబడి చేసుకున్న చాలా సంవత్సరాలకి మా అమ్మ నాన్నగారికి మరి నేను దేవుని కృపలో అనుగ్రహించబడ్డాను. మరి ఆ సమయంలో నన్ను ఆ కాకాని బాజీబాబా దర్గా ఆ ప్రాంతానికి నన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళు మొక్కుకున్న మృక్కుబళ్ళన్ని చెల్లించుకొని నాకు ఆయన పేరే పెట్టారు, బాజీ అని. మరి లేక నేను పుట్టడం వలన నా తర్వాత ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారికి నేనంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆశలు, ఆశయాలు కలిగి నన్ను పెంచాలి, గొప్పవాణ్ణి చేయాలి, మా నాన్నగారు వెళ్ళని స్థానానికి శిఖరాలకు నన్ను నడిపించాలని ఎంతో ఆశపడ్డారు. అలా నేను స్కూల్లో జాయిన్ చేయటం జరిగింది. దేవుడి మహాకృపను బట్టి నేను 7వ తరగతి వరకు లోకమంటే ఏంటో తెలియకుండా ఇల్లు, చదువు, అది తప్ప నాకు వేరే ప్రపంచం లేకుండా నేను పెరిగాను. మాది హోటల్ వ్యాపారము. మా నాన్నగారిది పెద్ద హోటల్ ఉండేది. మరి 7వ తరగతిలో నాకు మా నాన్న కొద్దిగా ధనాన్ని అలవాటు చేశారు. హోటల్ అయి ఉండడం వలన నేను క్యాష్ కౌంటర్లో కూర్చునేవాడిని. మరి ఆ క్యాష్ కౌంటర్లో కళ్ళ ముందు డబ్బు కనపడతా ఉంటే మొదట ఒక 10 రూపాయలు, 20 రూపాయలు అట్లా దొంగిలించడం ప్రారంభించిన నేను చాలా పెద్ద మొత్తంలో డబ్బులు దొంగిలించటము, ఆ డబ్బును ఆ వయసులోనే దుబారా చేయటము, చేతిలో డబ్బులు ఉండటం వలన కొంతమంది సహవాసము, కొంతమందితో స్నేహాలు, ఆ కొత్త స్నేహాలు, కొత్త పరిచయాలు కొత్త అలవాట్లకు దారితీసి మరి అప్పటి వరకు లేని అలవాట్లు ఒక్కొక్కటిగా నా జీవితంలో ప్రారంభమైనవి. 7వ తరగతిలోనే నేను సిగరెట్ తాగటం అలవాటు చేసుకున్నాను. 7వ తరగతిలోనే నేను మందు తాగటం అలవాటు చేసుకున్నాను. ఆ 7వ తరగతిలోనే నాకు గుట్కా ప్యాకెట్లు కూడా అలవాటైనవి. మరట్లా చెడు వ్యసనాలకు నేను అలవాటు అవుతూ కొద్ది కొద్దిగా మా అమ్మ నాన్న ప్రేమకు దూరం అవుతూ ఉన్నాను, చదువుకు దూరం అవుతూ ఉన్నాను. స్కూల్ మానేసి సినిమాలకు వెళ్ళటము, స్కూల్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయట విచ్చలవిడిగా తిరగటము, ఇలాగా నా బాల్యము గడుస్తూ వచ్చింది. నేను పూర్తిగా పాడవుతున్నానని మా నాన్న గ్రహించిన తర్వాత మా నాన్నగారు నన్ను కొట్టారు. మా నాన్నగారు కొట్టారనే కోపంతో నేనేం చేశానంటే ఇంట్లో ధనం తీసుకొని

0: ఇల్లు విడిచిపెట్టి పారిపోయాను. ఇంచుమించు ఒక 10 రోజులు విజయవాడ పట్టణంలో ఆ ధనంతో నేను బ్రతకటానికి మరి ముందుకు వెళ్ళాను. కానీ ఆ 10 రోజుల తర్వాత డబ్బు అయిపోయింది. డబ్బు అయిపోయిన తర్వాత మరి తినడానికి తిండి లేదు, ఉండటానికి నిలువ నీడ లేదు. 2 జతల బట్టలే తీసుకొని వెళ్ళాను. ఆ బట్టలు కూడా పూర్తిగా పాడైపోయినవి. 10 రోజులు తర్వాత నేను ఇంకా ఉండలేక, ఆకలికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోదాము, మా నాన్న కొడితే కొట్టాడని చెప్పి నేను గుంటూరు రావటం జరిగింది. మా నాన్నగారి స్నేహితులు కొంతమంది గుంటూరు పట్టణం వచ్చిన తర్వాత నన్ను చూసి మరి మా నాన్నగారికి కబురు పెట్టి నన్ను తీసుకుని వెళ్ళి మా నాన్నగారికి అప్పగించారు. సరే, మా నాన్నగారు నన్ను చూసి చాలా బాధపడి ఇంట చేర్చుకున్నారు. మరి నేను ఒకటే చెప్పాను, నాన్న నేను స్కూల్కి వెళ్ళను, అట్లాగానే ఏ పని నేను చేయను, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, నన్ను ఇట్లాగ వదిలేయండి, ఇంకొకసారి స్కూల్కి వెళ్ళమని కానీ లేకపోతే వేరే ఏదైనా చేయమని కానీ నన్ను ఇబ్బంది పెట్టి కొట్టినా నేను ఏదైనా చేసుకొని చనిపోతానా అని మా నాన్నగారిని నేను బెదిరించడం జరిగింది. మా నాన్నగారికి నా మీద ఉన్న ఆ ప్రేమను బట్టి ఇంకా మా నాన్నగారు సరేనాయనా, బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని నువ్వు, నీకోసం మేము చాలా కష్టపడుతున్నాము, నేను చదువుకోలేకపోయాను, నా బిడ్డలైన మీరు చదువుకొని ప్రయోజకులు అవ్వాలని మీకోసం మేము చాలా కష్టపడుతున్నాము అని మా నాన్న చెప్పారు. సరే అన్నాను, కానీ నాకు చదువుకోవాలనే ధ్యాస లేదు. నా ఆలోచనలు నా తలంపులన్నీ ఎట్లాగుండేవంటే, బాల్యంలో 97-98 సంవత్సరాల్లో మా సంజీవ్ నగర్ ప్రాంతం అంతా కూడా బహు చీకటితో నింపబడి ఉన్న ప్రాంతము. ఆ ప్రాంతంలో రౌడీలు, ఆ ప్రాంతంలో హత్యలు జరిగేవి, ఆ ప్రాంతము వ్యభిచారముతో నింపబడి ఉండేది, ఆ ప్రాంతము త్రాగుడు సారా ప్యాకెట్లతో నింపబడి ఉండేది, ఆ ప్రాంతం అంతా కూడా బహు భయంకరమైన పరిస్థితుల మధ్య నడిపించబడుతూ ఉండేది. గుంటూరు బస్టాండ్కి వచ్చి రిక్షా వాళ్ళను కానీ ఆటో వాళ్ళను కానివ్వండి, సాయంత్రం 7 దాటిన తర్వాత సంజీవ్ నగర్ రామ్మంటే ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు వచ్చేవారు కాదు. అంత భయంకరంగా మా ప్రాంతము ఉండేది. అక్కడ కొట్లాట్లు, గొడవలు, దొమ్మీలు, రౌడీజము ఎక్కువగా ఉండటం వలన నా మనసు ఆ రౌడీజం వైపు ఆకర్షించబడింది, పాపం వైపు ఆకర్షించబడింది. ఆది కాండములు అనుకుంటా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఒక మాట రాయించారు, బాలుడి మనిషి స్వభావము బాల్యము నుంచే చెడ్డది అని వ్రాయించారు. మనిషి మంచి కన్నా ఎక్కువగా చెడ్డదానికి ఆకర్షించబడతాడు. అలానే నేను కూడా చదువుకోవాలి, గొప్ప ప్రయోజకుడు అవ్వాలని చెప్పి మా నాన్న ఎంతో ఆశ కలిగి నా మీద ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ నేను చెడుకే ఎక్కువ ఆకర్షించబడ్డాను. ఇంకోటి చెప్పాలంటే మా నాన్నగారికి నన్ను పెద్ద ఇమామం చేయాలని ఆశ. అయితే ఇలాగా నా బాల్యం కొనసాగించబడతా ఉన్నప్పుడు ఈ వ్యసనాలకు నేను బానిసనయ్యానన్న విషయాన్ని తెలుసుకున్న మా నాన్న ఏం చేశారంటే డబ్బులు కొద్దిగా దూరం పెట్టారు. డబ్బులు ఉండటం వల్లే వీడు పాడైపోతున్నాడు, స్కూల్ మాని తిరుగుతున్నాడు, కొద్దిగా డబ్బు దూరంగా ఉంటే ఏదైనా బిడ్డ చేతికి వస్తాడేమో అన్నట్టుగా డబ్బు దూరం పెట్టారు. ఆ డబ్బులు దూరం పెట్టిన తర్వాత నాకు ఇంకా డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బుల కోసం ఏదన్నా చేయాలి. మా నాన్నేమో డబ్బులు ఇవ్వట్లేదు. అప్పటికే నేను పూర్తిగా సిగరెట్కి బానిసనైపోయాను, మందుకు బానిసనైపోయాను. మందంటే అడపాదడపా తాగేవాడిని, కానీ సిగరెట్ మాత్రం రెగ్యులర్గా
1: బాగా తాగే,
0: బాగా
1: చైన్ స్మోకర్.
0: గంటకి కనీసం ఒక 3 సిగరెట్లు, గంటలో 3 సిగరెట్లు అన్నా తాగాలి. ఎప్పుడు గుట్కా నోట్లో ఉండాలి నాకు. మరి వాటికి నాకు డబ్బు అవసరము. ఇంచుమించు అప్పుడు నాకు 2000 సంవత్సరం అనుకుంటా, ఇప్పుడు నేను చెప్పేది ఈ 2000 సంవత్సరము ఆ సమయంలో 2000లో ఏం జరిగిందంటే, కొంతమంది యవనస్తులతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ యవనస్తులు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం, రే మనకందరికి డబ్బు కావాలి, మనందరికి అలవాట్లు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు చూస్తేనేమో డబ్బుకు దూరం పెట్టారు, మరి డబ్బు సంపాదించడానికి కష్టపడి పనిచేయాలా? చేయలేము. కాబట్టి ఈజీ మనీ ఎలా సంపాదించాలి అని మేము ఆలోచన చేసుకొని మేము ఒక ఇంచుమించు 9 మంది యవనస్తులను కలిసి రాత్రులు దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. పగలము ఆ ప్రాంతాలు చూసుకునే వాళ్ళము, రాత్రులు ఏం చేసేవాళ్ళం అంటే ఏ ప్రాంతాలైతే మేము చూసుకున్నామో ఆ ప్రాంతాల్లో దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. అట్లా ఇంచుమించు ఒక 4-5 నెలలు దొంగతనాలు చేస్తే కొంత డబ్బు వచ్చేది. కొన్ని చోట్ల దొంగతనాలకు వెళ్ళి విఫలమై వచ్చే వాళ్ళము. అట్లా వచ్చే డబ్బు మాకు చాలకపోవటం వలన మాకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ వ్యక్తి కొత్త మార్గాన్ని చూపించారు. ఏంటి ఆ మార్గం అంటే డకాయిట్లో లారీ డ్రైవర్లు ఏం చేస్తారంటే అప్పట్లో లారీలో ఉన్న లోడు వేరే ప్రాంతాల్లో దింపి అమౌంట్ లారీలో పెట్టుకొని తిరిగి మన ఆంధ్రాకి వస్తా ఉండేవారు. ఇప్పుడంటే పేటిఎం అని, ఇప్పుడంటే గూగుల్ పే అని, ఫోన్ పే అని ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి. అప్పుడు అట్లా కాదు, లోడ్ దించిన తర్వాత నేరుగా అమౌంట్ ఈ డ్రైవర్ చేతికి ఇస్తారు. ఈ డ్రైవర్ క్లీనర్ ఆ డబ్బు తీసుకుని వచ్చి యజమాని చేతికి ఇవ్వాలి. మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే రాత్రులు బైపాస్ల మీద నుంచుంటే వచ్చే వాహనాన్ని పోయే వాహనాన్ని ఆపి లిఫ్ట్ అని ఎక్కి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళను కొట్టి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కుంటే చాలా పెద్ద మొత్తం వస్తుందని మేము ప్లాన్ చేసి ఈ లారీలు ఆటో డ్రైవర్లని ఇట్లాగా టార్గెట్ చేసుకొని ఏం చేసామంటే మిడ్ నైట్ బైపాస్ల మీదకి వెళ్ళి వచ్చే పోయే లారీలు ఎక్కి వాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకోవటము. ఆటో డ్రైవర్లను కూడా పాపము, వాళ్ళు ఉదయం అంతా కష్టపడి సాయంత్రానికి కొంత డబ్బు సంపాదించుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపి వాళ్ళను కొట్టి మా దగ్గర ఉన్న కత్తులు తీసుకొని వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకునే వాళ్ళము.
1: ఇది ఏ వయసులో జరిగింది సుమారు?
0: ఇది 2000 సంవత్సరం అండి. అప్పుడు నాకు ఇంచుమించు టీనేజ్ అన్నమాట, 16 సంవత్సరాలు నాకు అప్పుడు ఉంటాయి. 16-17 సంవత్సరాలు నాకు అప్పుడు ఉండొచ్చు.
1: బాగా చిన్న వయసు,
0: చాలా లేత వయసు, ప్రారంభం అన్నమాట నా జీవిత ప్రారంభం. అయితే అలాగా దొంగతనాలు చేసిన డబ్బు, ఈ డకాయిట్లు చేసిన డబ్బుతో ఇంకా విచ్చలవిడిగా తిరగటము, విచ్చలవిడిగా తాగటము నా ఇష్టానుసారంగా. బాగా డబ్బులు వచ్చేవి, బాగా డబ్బులు వచ్చేవి. అయితే పోలీసులకు మేము దొరకలేదు, ప్రారంభం దొరకలేదు. అట్లాగే వచ్చిన డబ్బుతో బాగా విలాసాలు చేస్తా ఉన్నాను. సరే, నేను మంచి డాన్సర్నండి. ఆ దొంగతనాలు చేసే టైంలో డాన్స్ అంటే నాకు బాగా ఇష్టము. నేను ఒక డాన్స్ స్కూల్లో కూడా జాయిన్ అవ్వటం జరిగింది. 2001 ఆ టైంలో జెమినీ టీవీలో డాన్స్ బేబీ డాన్స్ అనే ప్రోగ్రామ్ వచ్చేది. ఇంకా ఈటీవీలో ప్రోగ్రాలు వచ్చేవి. మరి ఆ ప్రోగ్రాంలకు వెళ్ళడానికి కూడా మరి నాకు అప్పుడు అవకాశాలు వచ్చి నేను ఆ ప్రోగ్రాంలకు కూడా వెళ్ళొచ్చాను, టీవీ ప్రోగ్రాంలకు కూడా వెళ్ళొచ్చాను. ఒక పక్క డాన్స్ క్లాసులకు వెళ్తానే, ఆ డాన్స్ ప్రోగ్రాంలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు. ఆ డబ్బుతో మంచి బట్టలు కొనుక్కోవటము, మంచి షూ కొనుక్కోవటము, మంచిగా అలంకరించుకోవటము, ఆ టీవీ ప్రోగ్రాంలకి ఆ ప్రోగ్రాంలకు అవసరమైన వాటికి కావాల్సిన వస్తువులు ఆ డబ్బుతో నేను కొనుక్కోవటము. ఇంకా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా నేను ఇట్లాగా అక్రమమైన మార్గాన్ని ఎంచుకొని వచ్చి నా డబ్బుతో విలాసాలు చేయటం నేను ప్రారంభించాను. అలా కొనసాగుతూ ఉన్న సమయంలో ఒకరోజు నా స్నేహితులు చేసిన చిన్న పొరపాటు వల్ల పోలీసులకు మేము దొరికిపోయాము. మా తల్లిదండ్రులు అందరూ వచ్చి మా వల్ల నష్టపోయిన వాళ్ళ కాళ్ళాయాళ్ళ పడి చూసేనేమో, చిన్న వయసు అందరిది, 16-15 సంవత్సరాలు. మా బిడ్డల వల్ల మీరు ఎంత నష్టపోయారో అంత మేము తిరిగి మీకు చెల్లిస్తామండి, బిడ్డల భవిష్యత్తు పాడైపోద్ది పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ అయితే, దయతో మా బిడ్డలను క్షమించి వదిలిపెట్టండి. మా తల్లిదండ్రులు బరితిల్లాటం వలన మాట్లాడి మా వల్ల నష్టపోయిన వాళ్ళకి తిరిగి కొంత డబ్బును చెల్లించి మమ్మల్ని విడిచిపెట్టడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మాలో మార్పు వచ్చిద్దని మా తల్లిదండ్రులు పోలీస్ వారు అనుకున్నారు. అని బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వాస్తవానికి బయటకు వచ్చిన తర్వాత మారాలి అని చెప్పేసి మేము అనుకున్నా, బయట సమాజం మాకిచ్చే రెస్పెక్ట్, మమ్మల్ని చూసి వాళ్ళు భయపడటము, అరే బాజన్ వచ్చాడు, అరే బాజన్ వచ్చాడు అని చెప్పి చుట్టుపక్కల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చి చేరటము, రే బాజన్ వచ్చాడు ఒక టీ తీసుకొచ్చివ్వండి, రే సిగరెట్ తీసుకొచ్చివ్వండి, ఇంకా ఇట్లాగా పిల్లలందరూ నా చుట్టూ పోగొట్టము, ఇట్లాగా ఒక గ్యాంగ్, ఒక బ్యాచ్ మెయిన్నెస్ ప్రారంభమైపోయింది నాకు. ఇంచుమించు ఒక 40-50 మంది పిల్లలు
1: చేరారు.
0: ఒక మాట నేను అట్ట చెబితే వచ్చేసే స్థాయికి వచ్చేసా నేను. సరే ఆ టైంలో ఒక పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారి తమ్ముడి దృష్టిలో నేను పడ్డాను. చిన్న ర్యాలీ ఉంది, ర్యాలీ పెట్టాలి అని నన్ను పిలిచి కోరి కొంత డబ్బు చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు 150 మందిని తీసుకొని వస్తే చాలన్నారు. 600 మందిని నేను తీసుకొని వెళ్ళాను.
1: అబ్బా,
0: ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డా నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు, నీకు మంచి చెడ్డ ఏదైనా నేను చూసుకుంటాను అన్నారు. మరి ఒక ఎమ్మెల్యే ఆ ధైర్యాన్ని ఆ సపోర్ట్ని ఇచ్చినప్పుడు మరి నేను ఎట్లాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. సరే ఇంక నాకే, మా నాన్న ఉన్నాడు డబ్బు సంపాదిస్తాడు, ఒక పక్కన ఎమ్మెల్యే గారు నాకు సపోర్ట్గా ఉన్నారు, మరొక పక్కన నేను పిలిస్తే అప్పటికప్పుడు 50 యవనస్తులు పోగవుతారు, ఇంకొక పక్కన నాకు గుండె బలం ఉన్నది, ధైర్యం ఉన్నది, నేను ఏదైనా చేయగలనని ఒకలాంటి గర్వము అహంకారంతో ఆ దినం నుంచి ఎవరిని లెక్క చేసేవాళ్ళని కాదు, పెద్ద చిన్న చూసేవాడిని కాదు, మంచి మర్యాద ఉండేది కాదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడటము, మర్యాద లేకుండా నడుచుకోవటము, మర్యాద లేకుండా ప్రవర్తించటము, ఎదుటి వాళ్ళు ఎంత వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళని అఘోరపరిచి మాట్లాడటము, మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు, నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు తెలియకుండా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతూ వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకా ఏదైనా అవనస్సులకి సినిమా టికెట్లు కావాలంటే ఒక మాట నాకు చెప్తే చాలు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళానంటే నాకు సినిమా టికెట్లు కావాల్సిన ఇచ్చేవాళ్ళు. ఏదైనా గొడవ జరిగింది పోలీస్ స్టేషన్లో పడ్డామంటే ఎమ్మెల్యే గారు ఒక మనిషిని పంపించి మా పిల్లల్ని బయటికి తీసుకుని వచ్చేవాళ్ళు. ఏదన్నా మంచి మర్యాద ఏదైనా చేయాలంటే ఒక మాట, ఇట్లాగా నేను ఆయనకు ఉపయోగపడుతున్నాను, ఆయన నాకు కావాల్సిన చిన్న చిన్న వాటికి ఉపయోగపడటము, ఆయన ర్యాలీలు పెట్టమంటే ర్యాలీలు పెట్టడము, ఆయన ధర్నాలు చేయమంటే ధర్నాలు చేయటము, ఆయన ఏది చెబితే అది చేయటము, అట్లా చేసినప్పుడు ఆయన కొంత డబ్బు ఇచ్చేవారు, మందు ఇచ్చేవారు, కావాల్సినటువంటి బిర్యానీ, ఇట్లాగా నాకు జరుగుతూ ఉంది. నన్ను బట్టి మా నాన్న చాలా దుఃఖపడుతున్నారు. మా ప్రాంతంలో మా నాన్నగారికి మంచి పేరు ఉంది, మంచి సాక్ష్యం ఉంది, ముస్లిం అయినప్పటికీ కూడా కులమత భేదాలు లేకుండా మా ప్రాంతంలో అందరితో మా నాన్నగారు కలిసి ఒక అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా ఉండేవారు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, హుసేన్ అన్నకి ఇట్టాంటోడు పుట్టాడు ఏంటి, హుసేన్ అన్న చూస్తేనేమో ఇంత మంచోడు, వీడేమో ఇట్లా పుట్టి ఆయన పేరుని పాడు చేస్తూ ఉన్నాడని మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చి నా మీద కంప్లైంట్ చేసేవాళ్ళు. నా నేను వెళ్తా ఉంటే మీ వాడు నన్ను పట్టుకుని ఇట్లా పుట్టాడు, నేను వెళ్తా ఉంటే మీ వాడు నన్ను ఇట్లా పట్టుకొని మాట్లాడాడు అని నా మీద కంప్లైంట్ చేస్తూ ఉంటే మా నాన్నగారు చాలా బాధపడేవాళ్ళు. వాస్తవానికి వాళ్ళు తిరిగి నన్ను కొట్టవచ్చు, కానీ ఎక్కడ మా నాన్నగారు బాధపడతారో అని మా నాన్నగారి మీద గౌరవాన్ని బట్టి వాళ్ళు నన్ను క్షమిస్తూ వచ్చేవాళ్ళు. అదే నేను ఎట్లాంటి పనులు చేసేవానంటే, మిడ్ నైట్ సెకండ్ షో సినిమాలకి వెళ్ళి వస్తా ఫుల్గా తాగి సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తా, సమ్మర్లో ఎండాకాలం బయట పడుకొని ఉంటారు కదండి, మా ప్రాంతంలో ఎండాకాలం బయట పడుకుంటారు మంచాలు వేసుకొని. ఇప్పుడు కంటే లేదులేండి, అందరికీ ఏసీలు వచ్చినాయి అప్పుడు, ఆ టైంలో 2001-2002 ఆ టైంలో బయట మంచాలు వేసుకొని పడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా వెళ్తా బయట పడుకొని ఉన్న వారి మీద ఆరిపోయేవాన్ని ఆ సిగరెట్. వారి ముఖాల మీద, వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు బిడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని, అసభ్యకరంగా స్త్రీల దగ్గర ప్రవర్తించేవాడిని. ఒకరోజు జరిగిన సన్నివేశం నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏంటంటే, ఒక ఇంట్లో జామ చెట్టుకి జామకాయ కాస్తే అది జామకాయ కోసా. ఫస్ట్ టైం అయ్యా కొయ్యబాకి, ఇప్పుడు కోసి కోసా, ఇంకోసారి కొయ్యొద్దు అన్నారు. మా ప్రాంతం కాదు, అది వేరే ప్రాంతము. సరే ఆమె కొయ్యొద్దు అన్నారని చెప్పేసి రెండోసారి నేను నా స్నేహితులు మరలా అదే మార్గం గుండా వస్తాం, మరలా కోసాం. అప్పటికే ఫుల్గా తాగున్నాము. ఆమె రెండోసారి మమ్మల్ని దుర్భాషలాడారు. ఆమె మమ్మల్ని దుర్భాషలాడారని ఆమె జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. ఆమె గర్భవతి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెబుతా ఉన్నారు, అయ్యా ఆమె ప్రెగ్నెంట్ లేడీ, అయ్యా ఆమె గర్భవతి, అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దు అన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయ వాళ్ళగా ప్రవర్తించి గర్భంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మరి అట్లాగా నా జీవితం కొనసాగించబడుతున్న సమయంలో నా గురించి ఆలోచన చేసి మా నాన్నగారికి కొద్దిగా వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆర్థికంగా వెనకబడి మా నాన్నగారు మంచాన పడి మరణపడకపోయిన ఉన్నారు. మా నాన్నగారంటే నాకు చాలా ఇష్టం అండి. సరే మా నాన్నగారు హాస్పిటల్లో ఉండటం వలన చివరి దినాల్లో దేవుని మహాకృపను బట్టి తాగుతూనే మా నాన్నగారికి సేవ చేసుకోవడానికి ప్రభు కృపను ఇచ్చారు. ఆఖరి దినాల్లో మా నాన్నగారికి నేను మా అమ్మగారు ఇద్దరం చాలా సేవ చేసుకోవడానికి ప్రభు కృపను ఇచ్చారు. ఇంకా మా నాన్నగారు ఏమన్నారంటే, నేను చనిపోయిన తర్వాత మన ప్రాంతంలో నువ్వు ఎంతమందిని బాధ పెట్టావో వాళ్ళందరూ కూడా నీ మీద తిరగబడతారు, వాళ్ళ వల్ల నీకు అపాయం ప్రమాదం ఉంటుంది, నేనుండగానే నువ్వు మార్పు చెందు, నా తర్వాత ఇంటికి పెద్ద దిక్కు నువ్వే, మీ అమ్మ ఇల్లు దాటి ఈరోజు వరకు బయటికి వెళ్ళలేదు, మీ తమ్ముళ్ళు ఈరోజు వరకు ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు, నేను చనిపోయిన తర్వాత కుటుంబ పోషణ, తమ్ముల బాధ్యత, తల్లి బాధ్యత అంతా నీ మీదే ఉంటుంది నాన్న, నేనుండగానే నువ్వు మార్పు చెంది అమ్మని తమ్ముల్ని చూసుకుంటాను, ఒక ధైర్యాన్ని నువ్వు ఇస్తే నేను మనశ్శాంతిగా కళ్ళు మూస్తాను, నిన్ను బట్టే నాకు దిగులు, నిన్ను బట్టే నాకు బాధ. మరణ పడకపోయిన ఉన్నాడు మా నాన్న, ఇంకొద్ది నాళ్ళు చనిపోతావని డాక్టర్లు చెప్పారు. ఆయన చనిపోతాననే బాధ కన్నా ఎక్కువగా ఆయన చనిపోయిన తర్వాత నేనేమవుతానోనని నా గురించే ఎక్కువగా ఆలోచించాడండి. దానినే అంటారు తండ్రి ప్రేమ అని. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు బాధ కలిగేది, మారాలని ఆశ ఉండేది, కానీ మారలేని స్థాయికి నేను వెళ్ళిపోయాను. ఎట్లాంటి స్థితికి వెళ్ళిపోయానంటే, తాగకపోతే నా చేతులు వణికిపోయాయి, నా చేతులు షివరింగ్ వచ్చేసేది, మందు గనక తాకపోతే నేను కుప్పకూలిపోయేవాడిని, ఒళ్ళంతా చెమట్లు పట్టేవి. అందుకని నాకు ఖచ్చితంగా మందు ఉండాల్సిందే, ప్రతిరోజు మందు ఉండాల్సిందే. అవసరమైతే అప్పు చేసి తాగేవాడిని, అవసరమైతే బెదిరించి తాగేవాడిని, అవసరమైతే వాళ్ళను కొట్టి వీళ్ళను కొట్టి డబ్బులు లాక్కొని తాగేవాడిని. 1 కోట్ల మందు కోసము ఎంత నీచానికైనా దిగజారినటువంటి భయంకరమైనటువంటి స్థితి నా స్థితి అండి. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు మారాలి, నేను మనిషిగా బ్రతకాలి, దేనికి నా తండ్రిని బాధ పెట్టి నేను ఏం సంపాదించాను అని బాధ ఉండేది, మారాలని ఉండేది, కానీ మారలేకపోయేవాడిని, నేను మారలేకపోయేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, చాలా దిగులేసుకొని ఆ షాక్లో నుంచి నేను బయటికి రావటానికి బాగా విపరీతంగా తాగటం మొదలుపెట్టాను. ఒక మందు తాగితే సరిపోవట్లేదండి, ఇంకా అంటే మందు నా నరాలకు పనిచేయనంత బానిస అయిపోయాను నేను మందుకి. ఆ మందు తాగితే సరిపోవట్లేదని చెప్పి గంజాయికి నేను అలవాటు పడి గంజాయి బానిసనైపోయాను. ఆ గంజాయి కూడా నేను ఎలా తాగేవాడినంటే, గంజాయి సిగరెట్ తాగి ఆ బూడిద పొట్లం కట్టుకొని మందు కొట్టుకు వెళ్ళి మందులో ఆ బూడిదను కలుపుకొని తాగేవాడిని. మందులో ఆ బూడిద కలుపుకొని తాగితే నాకు అప్పుడు తలకెక్కినట్టుండేది. ఆ టైంలో నా కళ్ళ ముందు ఎవరన్నా ఉంటే వాళ్ళతో గొడవపడి వాళ్ళని గాయపరిచేవాడిని. ఒకవేళ నా కళ్ళ ముందు ఎవరు గనక లేకపోతే, ఇదిగోండి నా చేతులకి గాయాలు ఇవంతా బ్లేడ్ కోతలే, ఇంకా షర్ట్ పైకి రావట్లేదు. ఇలాగా ఇదిగో ఈ లోపలంతా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పదునైన బ్లేడ్ తీసుకొని కోసేసుకుంటా కూర్చునేవాడిని. కోసుకొని ఆ బ్లడ్ అలా కారుతా ఉంటే చొక్కా మొత్తం ఇప్పేసి ఆ బ్లడ్ నాలుగుతో నాకి ఒంటికి పూసుకొని ఇంతలా ఒక కర్ర ఒకటి తీసుకొని మా ప్రాంతంలో కేకలు పెట్టుకుంటూ పిచ్చివాళ్ళలాగా తిరిగేవాడిని. సేన అనే దయాలు పట్టిన యవనస్తుడి జీవితం ఎలాగుండేదో మా ప్రాంతంలో నా జీవితం అలాగే ఉండేది. మా సంజీవ్ నగర్ ప్రాంతానికి రైల్వే ట్రాక్ దగ్గర రైలు వస్తా ఉంటే రైల్వే ట్రాక్ మీద రైలుకి ఎదురుగు పరిగెత్తేవాడిని నేను. ఆ తాగిన తిక్కులో ఆ తాగిన ఆ మత్తులో ట్రైన్కి ఎదురుగా పరిగెత్తి ట్రైన్ కింద పడి చనిపోవాలి, ఈ బ్రతుకు వ్యర్థము అని ట్రైన్కి ఎదురుగా పరిగెత్తితే ఆ ప్రాంతంలో ఆ దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది చూసి నన్ను పట్టుకొని పక్కకు లాక్కొచ్చి వదిలిపెట్టేవాళ్ళు. అట్లాగా నేను మత్తు పదార్థానికి పూర్తిగా బానిసనైపోయాను. రోజు గంజాయి తాగాలి, రోజు మందు తాగాలి, అది తప్ప వేరొక ప్రపంచం నాకు లేదు. తండ్రి విడిచిన గృహాన్ని మర్చిపోయాను, నా తల్లిని మర్చిపోయాను, నా తమ్ముళ్ళని మర్చిపోయాను. ఇంట్లో పోషణ లేక, ఇంట్లో జరుగుబాటు లేక మా అమ్మ పాచి పనికి వెళ్ళటం ప్రారంభించింది. మహాకృప, మా ఇంట్లో మా నాన్నగారి దగ్గర 10 మంది బతికారు. అట్లాంటిది ఒక స్థాయి వచ్చేసరికి మా స్థితి ఎలాగ మారిపోయిందంటే మా అమ్మ పాచి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి మమ్మలను పోషిస్తే మేము బతికే స్థాయికి మేము దిగజారిపోయాము. అట్లాగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి కొంత డబ్బు తీసుకొని వచ్చి ఇంట్లో మా అమ్మగారు దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఎత్తుకెళ్ళిపోయి తాగేవాడిని. అడిగితే మా అమ్మగారి మీద తిరగబడేవాడిని, మా అమ్మగారిని కొట్టడానికి వెళ్ళేవాడిని, మా అమ్మగారి మీద దుర్భాషలాడేవాడిని. ఇట్లాగ ఒక బాధ్యత లేకుండా ఆ విపరీతమైన మత్తు పదార్థాలకు బానిసనై నేను ఒక పిచ్చివాళ్ళలాగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్న ఆ సమయంలో దేవుని యొక్క మహాకృపలో నాకు ఒక ప్రార్థనకి వెళ్ళేటువంటి స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహం చేసుకోవటానికి ఒకరికొకరు మేము ఇష్టపడ్డాము. ఆమె వాస్తవానికి ప్రార్థనకి వెళ్ళి ఆమె, నేనేమో లోకానుసారంగా ఉండేవాడిని, మరి అది దేవుని చిత్తము దేవుని కృప అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది. వాస్తవానికి నాలాంటి వ్యసన పొరుడుతో మరి అట్లాంటి ప్రార్థనకి వెళ్ళేటువంటి వ్యక్తికి పరిచయం అవటము, మరి ఆ పరిచయము ప్రేమగా మారి మరి నన్ను ఒక మనిషిగా చేయాలని, నన్ను దేవుని వైపు తిరపాలని, మరి నా చేత దేవుని సేవ జరిగించాలని, మరి ఆమె నా మీద ఒక మంచి అభిప్రాయంతో మరి నా మీద ఒక ప్రేమతో నన్ను సేవ చేయాలి, అంటే నువ్వు సేవ చేయాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాకపోతే నువ్వు సేవ చేయాలి. వాస్తవానికి సేవ అంటే ఏంటో నాకు తెలీదు. ఆమె అంటే ప్రేమ ఉండేది, అయితే ఆమె మీద ఉన్న ప్రేమ కన్నా ఆమె మీద ఉన్న ప్రేమ కన్నా ఆమె దగ్గర ఉన్న కొద్దిగా డబ్బు బంగారం మీద ప్రేమ ఎక్కువ నాకు. అంటే ఆమె దగ్గర కొద్ది డబ్బులు బంగారం ఉండేది. అడిగినప్పుడు కొద్దిగా డబ్బులు ఇవ్వటము, అడిగినప్పుడు ఏదన్నా సహాయం చేయటము, అయితే నాకు సువార్త చెప్తా ఉండేది, నాకు దేవుడి గురించి చెప్తా ఉండేది. నాకు చక్కటి ఆ రోజుల్లోనే మరి 1800 రూపాయలు పెట్టి ఒక పెద్ద బైబుల్ నా బర్త్డేకి గిఫ్ట్గా ఆమె ఇచ్చారు. అప్పుడు దాని విలువ నాకు తెలియదు. ఆ బైబుల్ తీసుకొని ఇంట్లో ఎక్కడో ఒక చోట పడేశాను, నాకు గుర్తుకోలేదు. సరే ఆ బైబుల్ చదవటం వల్ల నేను మారతానని ఆమె ప్రయత్నం. సరే మరి పెళ్లి చేసుకోమని అడిగితే సేవ అన్నారు. సేవ అంటే ఏంటో నాకు తెలియదు. ఎట్ అయితే మా పాస్టర్ గారు ఏమో నన్ను వివాహం చేసుకుని సేవ చేయాలన్నారు. మేమేమి ఇట్లాంటి కట్టుబాట్ల నుంచి వచ్చిన వాళ్ళము. సరే
1: ఒప్పుకున్నారా?
0: ఎవరు?
1: మీరు సేవ చేస్తేనే పెళ్లి చేసుకుంటాను అన్నారు కదా.
0: అవును.
1: మరి ఇప్పుడు మీరు సేవ చేస్తానని అమ్మగారికి చెప్పారా?
0: అదే చెప్తున్నాను. అయితే మేము ఇట్లాంటి కట్టుబాటు నుంచి వచ్చిన వాళ్ళము, ఆమెమో సేవ అంటున్నారు. సరే ఏదేమైనా కొద్ది డబ్బు ఉంది, బంగారం ఉంది, అవి తీసుకొని రేపు రోడ్డు మీద వదిలేద్దాము, అప్పుడు మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు అని నేనేం చేశానంటే కపటమైన ఆలోచనతో సరే సేవ చేస్తానని వివాహం చేసుకోవటం జరిగింది. మా ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత మొదట 3 నెలలు మా జీవితం ఆనందంగానే కొనసాగింది. మా ఇంట మా అమ్మ మా తమ్ముళ్ళు మా వాళ్ళు ఎవరు మమ్మల్ని చేర్చుకోలేదు. అయితే మా పెద్దమ్మ మరి ఆమెకు పిల్లలు ఉన్నారు కానీ సుదూర ప్రాంతాల్లో ఉండటం వలన మా పెద్దమ్మకి ఎవరు లేకపోవటం వలన మా పెద్దమ్మ వాళ్ళ కుమారుడు మా అన్నయ్య గారు మరి మా పెద్దమ్మకు ఫోన్ చేసి సరే మంచో చెడు జరిగింది మరి వాడిని ఇంట చేర్చుకో వాడు నీకు తోడుగా ఉంటాడు అమ్మాయి కూడా నీకు తోడుగా ఉంటుందని మా పెద్దమ్మతో చెప్తే మా పెద్దమ్మ మమ్మలను చేర్చుకొని వాళ్ళ ఇంట్లో ఉండటానికి అవకాశము ఇచ్చారు. ఒక 3 నెలలు బాగున్నాము. ఇంక 3 నెలల తర్వాత నుంచి ఇంక మా పాస్టర్ గారు నన్ను ప్రార్థన చేసుకో వాక్యం చదువు మందిరానికి వెళ్దాం పద ఇట్లాగా తొందర పెడతా ఉండేది. ఏదో ఒకటి చెప్పుకుంటూ 3 నెలలు దాటి వచ్చాను. 3 నెలల తర్వాత ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఆమె ఒక పక్క ప్రార్థన చేసుకుంటా ఉండేది, నేను ఫుల్గా తాగొచ్చి సినిమా పాటలు పెట్టేవాడిని. ఆమె ఒక పక్క బైబుల్ చదువుకుంటా ఉండేది, నేను ఇంటికి వచ్చి భర్త ఇంటికి వస్తే కూర్చొని బైబుల్ చదువుకుంటా ఉన్నాము, భర్తకు మంచి చెడ్డ చూడవా అని చెప్పేసి మా పాస్టర్ గారి మీద గొడవ పడి నేను విపరీతమైన కోపం పెంచుకొని కొట్టడం ప్రారంభించాను. ప్రార్థన చేసుకోమన్నందుకు మా పాస్టర్ గారిని కొట్టేవాడిని. బైబుల్ చదువుకుంటున్న వ్యక్తిని కాలుతో ఒకరోజు తంతే మరి ఆ గోడకు కొట్టుకొని ముందుకొచ్చి పడ్డారు మా పాస్టర్ గారు. ఆ బైబుల్ ఎగిరి ఎక్కడో పడిపోయింది. అలానే లేచి ఆ బైబుల్ని గట్టిగా మరలా హత్తుకొని ఆ ఏడ్చుకుంటూ మరి నాకు చేయాల్సిన సేవలన్నీ చేస్తూ అట్లాగా మా పాస్టర్ గారిని చాలా కష్టపెట్టాను. కరెంటు వైర్లతో కొట్టేవాడిని, ఛార్జింగ్ వైర్లతో కొట్టేవాడిని, కర్రలతో కొట్టేవాడిని. ప్రార్థన చేసుకోమని అడిగినా, దేవుని నమ్ముకోమని అడిగినా, ఆమె ఒకవేళ ప్రార్థన చేసుకుంటున్నా, చాలా కష్టపెట్టాను, చాలా బాధ పెట్టాను, చాలా ఇబ్బందులు పెట్టాను. ఈ ముఖమంతా వాసిపోయేది, రక్తాలు గారిపోయాయి, అయినా ఆమె దేవుని వదిలిపెట్టకుండా మన నా నిమిత్తం ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు. అయితే దేవుని మహాకృపను బట్టి మరి నాకు నాకు దొరికిన ఆ ప్రార్థనా పురాలను బట్టి నేను ప్రభుని స్తుతించాలని తప్పదు. నేను ఫుల్గా తాగి ఇంటికి వచ్చి పడిపోతే నా తల మీద చేయిబెట్టి మధ్యరాత్రి వేళ లేచి నా కోసం ప్రార్థించేది. అయితే నాలో కొన్ని దురాత్మలు ప్రవేశించి ఆమె ఎంత బలంగా ప్రార్థన చేసేదో నేనంత బలంగా కుటుంబంలో ఇంట్లో గందరగోళాన్ని సృష్టించేవాడిని. ఫ్యాన్కి ఉరేసుకోవడానికి ఉరికి సిద్ధపడితే మా పాస్టర్ గారు ఏం చేయలేక చుట్టుపక్కల మా అమ్మ వాళ్ళని మా చుట్టుపక్కల వాళ్ళని మా పెద్దమ్మ వాళ్ళని కేకలు పెట్టి అరిస్తే వాళ్ళందరూ వచ్చి నన్ను దింపటము, నిద్ర ట్యాబ్లెట్లు వేసుకోవటము, చాలా రకాలుగా నేను చావటానికి ప్రయత్నాలు చేశాను. అపవాది నన్ను మరణానికి ఈడ్చుకుని వెళ్తా ఉన్నాడు. దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఆ సంకల్పము నెరవేర్చబడకుండా అపవాది ఎన్నోసార్లు నా మీద మరి మరణ ప్రయోగాన్ని చేశాడు. కానీ నా ప్రభు కృప నన్ను తప్పించింది. అయితే మా పాస్టర్ గారు మరి సజ్జా బర్నబాస్ గారు ఇక్తూస్ బైబుల్ కాలేజీలో మరి సజ్జా బర్నబాస్ గారి దగ్గర బైబుల్ ట్రైనింగ్ చేశారు. దేవుడి సేవ చేయాలనే కాంక్ష కలిగిన వ్యక్తి. అటువంటి మరి వ్యక్తి చేత నేను మందు తాగి ఆ గ్లాసులు గడిగించేవాడిని, కొట్ల దగ్గరికి పంపించి సిగరెట్లు తెప్పించేవాడిని, గుట్కా ప్యాకెట్లు తెప్పించేవాడిని. అయ్యా, బైబుల్ పట్టుకొని దేవుడి సువార్త ప్రకటించాల్సినటువంటి నేను సిగరెట్లు తాగకూడదు, అట్లా గుట్కా ప్యాకెట్లు తాగకూడదు, అది నాకు పాపం అంటే కొట్టి గాయపరిస్తే ఆ గాయాలకు ఆ దెబ్బలకు తట్టుకోలేక భయపడి మరి ఆ సేవకురాల చేత నేను సిగరెట్లు తెప్పించుకోవటము, గుట్కా ప్యాకెట్లు తెప్పించుకోవటము, ఆమె చేత తాగిన మందు గ్లాసులు కడిగించటము, దుర్భాషలాడటము, చాలా ఇబ్బంది పెట్టానండి మా పాస్టర్ గారిని. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, అమ్మ వాడి దగ్గర ఉంటే నువ్వు పాడైపోతావు, నువ్వు మంచి ప్రార్థనా పరులాగున్నావు, వాడి దగ్గర ఉంటే నువ్వు నష్టపోతావమ్మా, వాడు నిన్ను చంపేస్తాడు ఏదో ఒక రోజు కొట్టి కొట్టి వెళ్ళిపోమని మా అమ్మగారు కూడా చెప్పారు. మా సొంత నా కన్న తల్లి కూడా ఆమెకు వచ్చి చెప్పారు, వాడి వల్ల నువ్వు చచ్చిపోతావమ్మా, లేనిపోయింది మేమందరం పోలీస్ స్టేషన్లో పడాల్సి వస్తుంది. కొద్దిగా స్థితి కలిగినటువంటి కుటుంబం మా అత్తగారు వాళ్ళది, మరి వెళ్ళిపోమని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కూడా సలహా ఇస్తే మరి మా ఇంట్లో వాళ్ళందరిని ఎదిరించి నేను పెళ్లి చేసుకున్నానండి, వాస్తవానికి నేను దేవుని బిడ్డలను చేసుకోవాల్సిన దాన్ని మరి ఇట్లాంటి అబ్బాయిని చేసుకున్నాను, తప్పో గొప్పో జరిగింది, ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్ళానంటే అటు దేవుడికి అవమానం, నా ఇంటి వారికి అవమానము, తప్పు చేశాను ఒప్పు చేశాను, మరి ఎందుకు ఇంటికి, ఇతని దగ్గరికి దేవుడిని నడిపించాడో నాకు తెలీదు, మారితే ప్రార్థనలు నేను మార్చుకుంటాను, లేకపోతే అబ్బాయి చేతుల నుంచి చచ్చిపోతాను, ఇంక నేను చేయగలిగింది ఏం లేదని దేవుడి మీద ఆధారపడి నా దగ్గర ఉండేది నేను కొడతా తిడతా ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తా ఉండేవాళ్ళు, కానీ వెళ్ళి ఒక 10 రోజులు 20 రోజులుండి మరలా భర్త మీద నా మీద ఉన్న ప్రేమతో వచ్చేసేది. సరే, ఆమె ప్రార్థన ద్వారా తెలియని ఒక ఆశీర్వాదం మా కుటుంబంలో మేము అనుభవించడం మొదలుపెట్టాము. సరే, ఇలాగా జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే, నా రెండు ఊపిరితిత్తులు తాగి తాగి తాగి తాగి బలహీనపడి పాడైపోయినవి. బాగా దగ్గు వస్తుంది, జ్వరం వచ్చేది, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను. మరి ఆ టైంలో డాక్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళారు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అబ్బాయికి ఏం లేదు, మెడిసిన్ వాడితే తగ్గిపోద్ది అని నాకు మెడిసిన్ ఇచ్చి పంపించారు. ఆ మెడిసిన్ వాడుతున్నాను కానీ నాకు తగ్గడం లేదు, రోజు రోజుకి బలహీనం అయిపోతున్నాను, ఆకలి పడిపోయింది, నిద్ర పడిపోయింది, బలం లేదు, నిలబడలేకపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు. సరే, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్దామని మా అమ్మగారు నన్ను చేర్చుకొని, ఇంకా స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా గుంటూరులో పశువుల హాస్పిటల్ ఎదురు బాబురావు గారు అని టీబీ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎద్దకు నన్ను తీసుకొని వెళ్తే ఆయన టెస్టులు చేసి, ఆయన ఎక్స్రే తీసి, ఆయన నాకు రక్త పరీక్షలు అవన్నీ చేసి ఏం చెప్పారంటే, ఈ అబ్బాయికి రెండు ఊపిరితిత్తులు పాడైపోయినాయండి, ఈ అబ్బాయికి టీబీ అటాక్ అయింది, ఈ అబ్బాయి ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చుంటే మందుల ద్వారా ఏదైనా నయం అయ్యేది, మరి అబ్బాయి ముదిరిపోయింది, టీబీ ముదిరిపోయింది, ఈ అబ్బాయికి అంటే మెడిసిన్ ద్వారా కూడా తగ్గే స్థితిలో ఈ అబ్బాయి లేడు, ఐడి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని అమరావతి రోడ్లో ఐడి హాస్పిటల్కి రాశారు. వాస్తవానికి ఐడి హాస్పిటల్కు ఒక వ్యక్తిని రాశారంటే, అంటే అక్కడికి జాయిన్ చేశారంటే ఇంకా చివరి క్షణాలు, అక్కడికి చివరి క్షణాల్లో ఉన్న పేషెంట్ని అక్కడికి పంపిస్తారు. నాకు అర్థమైంది ఇంకా నేను మరణిస్తున్నాను, చనిపోతున్నాను అర్థమైంది, ఎందుకంటే నా శరీరమే నాకు అర్థమైపోతుంది. నేను రెండు ఇడ్లీలు కూడా తినలేని స్థితికి వచ్చేసాను, ఇక్కడి నుంచి 4 అడుగులు వేస్తే కుప్పకూలిపోతున్నాను, ఒక మనిషిని ఆధారం చేసుకొని నేను నడవాల్సిన పరిస్థితి వస్తుంది, దగ్గితే విపరీతమైన కళ్ళు పడేది, రక్తం పడేది, మరి అసలు భయంకరమైన బలహీనమైన స్థితికి నేను వెళ్ళిపోయాను, నాకు అర్థమైపోయింది నేను చనిపోతున్నానని. సరే, ఐడియా హాస్పిటల్ తీసుకుని వెళ్ళొద్దు, అక్కడికి ఎలా నేను చనిపోతాను, ఇంట్లో ఉన్నా నేను చనిపోతాను, ఉన్నంతకాలం నేను ఇంట్లోనే ఉంటాను, నన్ను ఇంట్లో పడే అని అన్నాను. నన్ను తీసుకొని వచ్చి ఇంట్లో పడేశారు. చాలామంది చుట్టాలు బంధువులు ఇంకా బాజీ పని అయిపోయింది అని వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉన్నారు. నా స్నేహితులు నాతో పాటు అప్పటి వరకు తిరిగిన వాళ్ళు, నువ్వే నా ప్రాణంరా, రే నీకోసం మేము ఏదైనా చేస్తామరా అన్న నా ప్రాణ స్నేహితులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నా దగ్గరికి రావటం మానేశారు, స్నేహితులు దూరం అయిపోయారు. సరే, ఎమ్మెల్యే అప్పటి వరకు నన్ను మరి వాడుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే గారు కూడా, స్వానికి ఎమ్మెల్యే గారు నేను తప్పు పడటానికి లేదు, ఆయన నాకు చాలా అవకాశాలు ఇచ్చారు కానీ నేను సద్వినియోగం చేసుకోలేదు, మందుకి కకృతి పడి మందు మీదే నా దృష్టి పెట్టేవాడిని కానీ ఆయన చాలా పథకాలు నాకు అవకాశాలు ఇప్పించినప్పటికి కూడా నేను అవి తీసుకోలేదు. నేను ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, ఇంకా నా తల్లి చేసేదేం లేక విడిచిపెట్టారు. అప్పటి వరకు ప్రార్థించిన నా భార్య కూడా ఇంకా దేవుని మీద భారం వేసి దేవుని వైపు చూస్తూ ఉన్నది. ఆలోచన చేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇంకా బ్రతుకు భారం అయిపోయింది, వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా శూన్యమైపోయింది, మా నాన్న గుర్తు వస్తున్నాడు, నా బాల్యం గుర్తు వస్తూ ఉంది, ఒకప్పుడు నేను బ్రతికిన బ్రతుకు గుర్తు వస్తూ ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయాను, ఇదంతా ఆలోచన చేసుకున్నప్పుడు మా నాన్న మరణపడకపోయినప్పుడు నాకు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చినాయి. నేనున్నంత కాలము నీకు అన్ని బాగా జరుగుతాయి నాయనా, నేను చనిపోతే నిన్నెవ్వరు పట్టించుకోర్రా, నిన్నెవ్వరు చూడర్రా, చెట్టుకొక్కలు పట్టుకొక్కలు అయిపోతారయ్యా అని నా తండ్రి చెప్పిన మాటలు నాకు అప్పుడు గుర్తొచ్చినాయండి. అప్పుడు గుర్తొచ్చి చాలా ఏడ్చుకున్నాను, మా నాన్నను చాలా బాధ పెట్టానే, చాలా కష్టపెట్టానే, చాలా దుఃఖ పెట్టానని చాలా ఏడ్చుకున్నాను. జీవితం మీద విరక్తి బుట్టి ఆ రాత్రి ఉరిపోసుకొని చనిపోదాము, ఈ బ్రతుకు వ్యర్థము అని నేను నిర్ణయం తీసుకొని రాత్రి 9:30 గంటలప్పుడు ఉరికి నేను సిద్ధపడ్డాను. 10 నిమిషాలు ఉరిపోసుకొని ఇంకా చచ్చిపోవడానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇంకా అలా కూర్చొని ఇక నేను ఎలా చనిపోవాలి అని ఆలోచన చేసుకుంటూ చచ్చిపోవటానికి ధైర్యాన్ని నేను సిద్ధపరుచుకుంటూ ఉన్నాను, ధైర్యాన్ని నేను కూడగొట్టుకుంటూ ఉన్నాను. లోపు వాక్యం వినపడతా ఉంది, ఒక సేవకులు వాక్యం చెప్తా ఉన్నారు,
1: ఆ టైంలో,
0: ఆ టైంలో
1: నిజంగానే
0: నిజంగానే వాక్యం వాక్యం ప్రకటించబడుతుంది. ఆ పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, నేను ఇంట్లో ఉన్నాను, ఆ పాస్టర్ గారు ఏదో చెప్తా ఉన్నారు. ఆ పాస్టర్ గారు చెప్పిన ఏ మాట మీద నా దృష్టి నిలవలేదు, కానీ వాక్యం చెబుతా చెబుతా ఆ పాస్టర్ గారు గంభీరంగా ఒక మాట అన్నారండి. ఏంటంటే ఆ మాట, నా కుమారుడా, 2000 సంవత్సరముల క్రితము నీకోసము యేసు అని నేను మరణించాను. నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? నీ అపరాధాలు, నీ అతిక్రమాలు నా దృష్టికి బహుఘోరమైనందున ఈ స్థితికి నేను నిన్ను అప్పగించాను. నువ్వు మార్పు చెంది పశ్చాత్తాపడి నీ పాపములు ఒప్పుకొని నా సన్నిధిలో నువ్వు నిలిచినట్లయితే నా రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరిచిన సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటాను. ఆ మాట ఎప్పుడైతే నా హృదయానికి తాకిందో ఒక్కసారిగా నేను స్టన్ అయిపోయాను. నాకేం అర్థం కాలేదు, ఇదేంటి, నేను చనిపోవాలనుకుంటున్న విషయం నా భార్యకి తెలీదు, పక్క గదిలో ఉన్న నా తల్లికి తెలీదు, ఈ పాస్టర్ గారికి ఎడ తెలిసింది, నా కుమారుడా నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు, నీకోసం యేసు మరణించాడని చెబుతా ఉన్నాడని నేను అప్పుడు ఆయన మాటల మీద దృష్టి నిలిపానండి. అప్పుడు ఆయన నాకు ఆయన ద్వారా దేవుడు నాకు స్వార్థను వినిపించారు, దేవుడి ప్రేమను వినిపించారు, దేవుని కృపను గురించి నేను విన్నాను. లోకమంతా నన్ను విడిచిపెట్టిన, విడిచిపెట్టని మరువని దేవుడు నాకున్నాడని చెప్పి నేను అప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అయితే ఆ రోజు రాత్రి సువార్త విన్న తర్వాత, సరే పొద్దున్నీ ప్రార్థన చేశాను, పొద్దున్నీ దేవుని పిలిచాను, అల్లాహ్ని పిలిచాను, నా దగ్గరికి ఎవరు రాలేదు,
1: సమాధానం రాలేదు
0: కదా. యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, మా పాస్టర్మ యేసుక్రీస్తు నమ్ముకోమంటుంది, ఈ పాస్టర్ గారు కూడా యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, నేను చచ్చిపోతున్న విషయం కూడా నేను చెబుతున్నాడు, అసలు యేసుక్రీస్తు నిజమైన దేవుడా చూద్దాం అని నేను ఆ రాత్రి ఒక 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన, దేవా నా పాపాలు క్షమించయ్యా, నువ్వు దేవుని వైతే నన్ను ముట్టి స్వస్థపరిచి బాగు చేయి, యేసుప్రభా నువ్వు దేవుడు అని అందరూ చెప్తా ఉన్నారు, నీవే దేవుడు అయితే నేనున్న స్థితి నుంచి నన్ను విడిపించయ్యా, బ్రతకాలని ఆశనదయ్యా, బ్రతకాలని కోరుకున్నదయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా, యేసుప్రభా నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా అని ఆ రాత్రి నేను ఒక 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన చేసి నేను పడిపోయానండి. ఆ రాత్రి 2-3 అవుతా ఉన్నది సమయము, నేను ప్రార్థన చేసింది 10 గంటలు 10:30 ఆ ప్రాంతంలో, రాత్రి ఇంచుమించు 2 గంటలు 3 గంటల ఆ ప్రాంతంలో. నా గదంతా చిమ్మ చీకటిగా ఉండేది. ఆ కటిక చీకటిగా ఉన్న గదిలో మధ్యాహ్నకాల సమయంలో సూర్యుడు ఏ విధముగా ప్రకాశిస్తాడో అంతా తేజోమయమైన వెలుగు చేత నా గది నింపబడి ఉన్నది. ఆ వెలుగు అలాగ నా దగ్గరికి వచ్చి నాలోనికి వచ్చిందండి. ఆ వెలుగు ఎప్పుడైతే నాలోనికి వచ్చిందో నాలో ఉన్నటువంటి కొన్ని చీకటి దురాత్మ అంధకార శక్తులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం నేను చూశాను. ఆ వెలుగు నేను అడుగుతున్నాను, ఎవరు మీరు, వణికిపోతున్నాను, భయపడుతున్నాను, కేకలు పెడతా ఉన్నాను. అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరము నాతో మాట్లాడుతూ ఉన్నది, నువ్వు ఏ యేసుకైతే ప్రార్థన చేసావో ఆ యేసును నేను, నా కుమారుడా, అనేక సంవత్సరములుగా నీ హృదయపు వాకిటి దగ్గర నిలబడి నేను తలుపు తడుచు ఉన్నాను, నా స్వరము విని నువ్వు తలుపు తీస్తావేమోనని. ఈ రాత్రి నా స్వరము విని నువ్వు తలుపు తీసావు, ఇక నుంచి నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉంటావని ప్రభువారు స్పష్టంగా నాతో మాట్లాడటము ఆ స్వరాన్ని నేను విన్నాను. ఆ దర్శనం ఎప్పుడైతే నేను చూశానో ఉలిక్కిపడి లేచాను. చూస్తే నా గదంతా నార్మల్గా ఉంది, నా భార్యను లేపాను, అమ్మ నాకు ఇలాగా మరి దర్శనం వచ్చింది, ఇలాగ ప్రార్థన చేసుకుంటే ఇలాగ నాకు కనపడిందని చెప్పి అన్నాను. అప్పుడు బైబుల్ తెరిచి నేనే లోకమునకు వెలుగయ్యున్నానన్న వాక్యాన్ని నా భార్య నాకు చూపించి, నేను దర్శించింది ఎవరో కాదయ్యా, యేసుక్రీస్తు వారే అని చెప్పినప్పుడు నేను సంతోషించాను. అయినా ఒక పక్క నాకు సందేహము, అనుమానము, ఆశ్చర్యమైన కృప, ఆశ్చర్యకరమైన సహాయము. ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే ఒక వ్యక్తి నన్ను పట్టుకొని నడిపించాలండి, అట్లాంటిది ఆ మరుసటి రోజు ఉదయాన్నే తెలియని బలాన్ని నేను పొందుకున్నాను, తెలియని నూతనత్వం నేను పొందుకున్నాను, ఒక తెలియని సమాధానము, ప్రశాంతత. నా మనసంతా కూడా ఎంతో ఆనందంతో నింపబడి ఉన్నది, అది నేను అనుభవిస్తున్నాను, అది నేను గమనిస్తున్నాను. ఆ టైంలో నాకు తెలియకుండానే బైబిల్ చదువుకోవాలనిపిస్తుంది, నాకు తెలియకుండానే ప్రార్థన చేసుకోవాలనిపించేది. అట్లాగా దేవుడు దర్శించిన ఆ ప్రారంభంలో నాకు తెలియకుండా బైబిల్ అధ్యాయాలు అధ్యాయాలు చదివేవాడిని. తలుపు గడిపెట్టుకొని ఇంట్లో మోకరించి గంటల తరబడి ప్రార్థన చేసేవాడిని. 3 నెలల తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే మా ప్రాంతంలో నేను మారానంటే ఎవరు నమ్మడం లేదు. ఆ సమయంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి కంతేరులో శ్యాంసనయ్య గారిని సేవ చేస్తూ ఉంటే ఆయన వద్దకు తీసుకుని వెళ్ళి నన్ను పరిచయం చేస్తే, శ్యాంసనయ్య గారు వారి పిల్లలు సురేష్ అయ్య గారు పౌలయ్య గారు నాకు ఆశ్రయం ఇచ్చి నాకు అన్నం పెట్టి ప్రార్థన చేసుకోవటం నేర్పించి వాక్యాన్ని చదువుకోవటం నేర్పించి నన్ను ప్రోత్సహించారండి. ఇంచుమించు వారి దగ్గర ఒక 6 నెలలు నేను ఉన్నాను. ఆ తర్వాత తిరిగి గుంటూరు వచ్చాను. నేను దగ్గరలో ఉన్నటువంటి గోరంట్ల మరి హొసన్న మందిరికి ఒక దర్శనాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ప్రభా గుంటూరు వచ్చాను. మరి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు చర్చ్కి, నేను ఏ చర్చ్కి వెళ్ళాలి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు గోరంట్ల మందిరాన్ని ప్రభు చూపిస్తే నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుల ఉపదేశాల మీద, అక్కడ దైవ సేవకులు చెబుతున్న వాక్కుల మీద నా జీవితాన్ని నేను కట్టుకుంటూ వచ్చాను. 2013 అక్టోబర్ 28వ తారీఖు రాత్రి ప్రభు నన్ను దర్శించారు. 2014 ఆగస్టు నెలలో గోరంట్ల మందిరంలో బైబుల్ సెమినార్ జరుగుతూ ఉంటే బైబుల్ సెమినార్ నేను చేశాను. ఆ బైబుల్ సెమినార్లోనే మా ఆత్మీయ తండ్రి దైవ సేవకుల దగ్గర బాప్తీసం పొందటానికి ప్రభు కృప చూపించారు. ఆ బైబుల్ సెమినార్ అయిపోయి ఆగస్టు తర్వాత నేను ఇంటికి వచ్చాను. అక్టోబర్లో దేవుని మహాకృపను బట్టి సువార్తికునిగా నేను దేవుని చేతిలో వాడబడ్డాను. అక్కడక్కడ సాక్ష్యాలు చెప్పటాను, అక్కడక్కడ దేవుడి మాటలు ప్రకటించటం, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యాలు చెప్పటము, సినిమా హాల్ దగ్గర దేవుని సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపారండి, టీ కొట్ల దగ్గర సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు, బార్ షాపుల దగ్గర దేవుడు సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు, వ్యభిచారులకు నేను సువార్త చెప్పాను. నేను హిజ్రాలతో పాపం చేశానండి, నా యవన జీవితంలో నేను హిజ్రాలతో కూడా నేను పాపం చేశాను అన్నప్ప దుర్మార్గుని. నేను ఏ హిజ్రాలతో పాపం చేశానో ఆ హిజ్రాలకు కూడా దేవుడు సువార్త చెప్పడానికి నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి ప్రభు కృపను ఇచ్చారు. నేను మారి మనుషులాగా బ్రతుకుతా ఉన్నప్పుడు మా ముస్లిం మత పెద్దలు మా యొద్దకు వచ్చి నన్ను ఆటంకపరిచారు, నన్ను కొట్టే ప్రయత్నం చేశారు, మాకు ఖబరస్థాన్లో చోటు ఇవ్వమన్నారు, ఖబరస్థానికి మరి డెడ్ బాడీని తీసుకుని వెళ్ళటానికి కాటు మంచం పంపిస్తారు మసీదు నుంచి, ఆ మసీదు నుంచి ఆ మంచం పంపించనన్నారు, పెళ్ళిళ్ళకి రాము మంచి చెడ్డలకు రామన్నారు. ఇట్లాగా వాళ్ళు బెదిరించి నన్ను కొట్టబోయి మరి ఇబ్బంది పెడితే నేను ఒక మాట అడిగాను, అయా నేను తాగి తిరిగి నా తండ్రిని బాధ పెట్టినప్పుడు మీరు తప్పని చెప్పలేదు, నా తల్లిని ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు చేస్తాను తప్పని చెప్పలేదు, దొంగతనాలు చేశాను, విచారం చేశాను, రౌడీజం చేశాను, ఇది పాపం అని చెప్పలేదు, కట్టుకున్న నా భార్యని హింసలు పెట్టాను, ఇది తప్పని మీరు చెప్పలేదు, కానీ ఈ రోజున ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని దేవుని నమ్ముకొని పశువులాంటి నేను మనిషిగా మారి బ్రతుకుతా ఉన్నాను, ఇది తప్పని అంటా ఉన్నారు, ఎంతవరకు న్యాయము ఆలోచించండి అని చెప్పి నేను చేతులెత్తి దండం పెట్టినప్పుడు వాళ్ళు 2 నిమిషాలు ఆలోచించి బ్రతికింతే పానివ్వండిరా వీడితో మనకెందుకు అని చెప్పేసి వెళ్ళిపోయారండి. దేవుని మహాకృప, ఇంచుమించు ఒక 13 మంది అట్లాగ నన్ను కొట్టడానికి వచ్చిన వారిలో సంవత్సరం తిరగక ముందే ఒక 8 మంది నా చేత ప్రార్థన చేయించుకున్నారు ఫోన్లో, మా కోసం ప్రార్థన చేయి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయమని అడిగారు. దానికి కారణం మొదట దేవుని కృప, రెండవదిగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్న విధానాన్ని వాళ్ళు చూశారు, నన్ను దీవిస్తున్న విధానాన్ని వాళ్ళు చూశారు, నా బ్రతుకులో వచ్చిన మార్పును నా సాక్ష్యాన్ని వాళ్ళు చూశారు. ఒక వ్యక్తిని దేవుడు పట్టుకుంటే, ఒక త్రాగుబోతుని, ఒక వ్యభిచారిని, ఒక దోషకుని యేసుక్రీస్తు వారు పట్టుకుంటే ఎంత మార్పు చెందుతారా, ఎంత దీవించబడతారా, యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడా అని వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి మరి ప్రార్థన చేయించుకోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. మాకు ప్రతి సంవత్సరం జనవరి నెలలో సభలు జరుగుతూ ఉంటాయండి. మా ప్రాంతంలో అనేక మంది యవన బిడ్డలు నశించిపోతూ ఉంటే మరి వారి మీద భారం కలిగించి ప్రభు ఒక దర్శనాన్ని ఇచ్చి మా ప్రాంతంలో సువార్త సభలు ఏర్పాటు చేయమని నాకు దర్శనంలో ప్రభు మాట్లాడినప్పుడు మరి దైవ సేవకులను ప్రతి ఏటా పిలిపించి జనవరిలో సభలు ఏర్పాటు చేయటము, మా ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే దూషించారో, ఎవరైతే వద్దన్నారో, మరి మా ముస్లిం యవనస్తులు అందరూ కూడా ఇప్పుడు ఆ సభలకు వచ్చి పరిచర్య చేస్తారు, సహకారంగా ఉంటున్నారు.
1: మా ప్రాంతం మారేరా మీతో పాటు?
0: మాతో పాటు తిరిగినటువంటి ముస్లిం పిల్లలు ఎవరు మారలేదు, కానీ క్రైస్తవులు నాతో పాటు తిరిగి రౌడీజం చేసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు మారి ఇప్పుడు వాళ్ళు దేవుని పనిలో సేవకులుగా కాదులే కానివ్వండి, ఒక సేవకుల దగ్గర పరిచారకులుగా కొనసాగుతూ ఉన్నారు. మా స్నేహితులు అట్లా మారి కొద్దిగా బాగున్న వాళ్ళు ఉన్నారండి. దేవుడి మహాకృపను బట్టి మరి 2 ఏళ్ళు సువార్త పని నేను చేసిన తర్వాత కాపరిగా దేవుడు పిలుచుకున్నారు, కాపరి పని నేను చేస్తా ఉన్నాను.
1: పాస్టర్ గారు, మీ యొక్క సాక్ష్యం చాలా సుదీర్ఘంగా, చాలా బలమైనటువంటిదిగా, చాలా అసలు ఒక వ్యక్తి మారటానికి సాధ్యపడేటువంటి ఏ విషయాలు మీ యొక్క జీవితంలో జరగలేదు, కానీ నిజంగా ఆ మార్పు అనేటువంటిది దేవునికి మహిమకరంగా ఉండటం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం అండి. అందును బట్టి దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఈ యొక్క జీవితం, మీ యొక్క జీవితం మారే విషయంలో పాస్టర్మ్మ గారు ఆ ఊరి పోసుకోవాలనుకునేటువంటి టైంలో మీరు విన్నటువంటి ఆ 2 మాటలు, ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి 2 మాటలు మిమ్మల్ని కదిలించటం, అంతకుముందు మీరు అలాగే ప్రార్థన చేసినప్పుడు సమాధానం రాకపోవటం, నిజంగా దేవుడు జీవం కలిగినటువంటి వ్యక్తి, మిగిలిన ఏ దేవుడికి అది సాధ్యం కాదు, దేవుళ్ళని చెప్పబడేటువంటి ఏ వ్యక్తికి అది సాధ్యపడదు అని చెప్పినటువంటి మీ యొక్క సాక్ష్యం అమూల్యం, అద్వితీయం, దేవునికి ఎంతో మహిమ కలిగినటువంటి ఈ యొక్క సాక్ష్యంను దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే కొనసాగింపులో మరొక ప్రశ్న, మీరు ఉరి పోసుకునే టైంలో ఏ పాస్టర్ గారు అయితే మీతో మాట్లాడారో ఆ పాస్టర్ గారు మాట్లాడిన తర్వాత కూడా అమ్మగారు మీతో పాటు కొనసాగారా?
0: దేవుని కృపండి, పాస్టర్ గారు వివాహం చేసుకున్న దగ్గర నుండి మరి వాళ్ళ అమ్మగారులో వచ్చి తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు, మరలా వస్తూ ఉండేది. అయితే నేను ఉరి పోసుకొని చనిపోవాలనుకుంటున్నటువంటి ఆ టైంలో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు దర్శించినప్పుడు పాస్టర్ గారు నాతో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు సేవలో పరిచర్యలు నాకు సహకారిగా మా పాస్టర్ గారు నాకు సహకరిస్తూనే ఉన్నారు. మరి దేవుడి మహాకృపండి, మరి నా భార్య నా జీవితంలోనికి రాకపోతే వాస్తవాన్ని నేను నశించిపోయేవాడిని. దేవుడి మహా కృప, మరి ఆమెను నా జీవితంలోనికి ప్రభు నడిపించటము, ఆమె నా నిమిత్తము కన్నీటి ప్రార్థన చేసేది. మంచు పడుతున్న కాలంలో కూడా వేకువని 3 గంటలకు లేచి నా తల మీద చేయిబెట్టి నా భార్య కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ కన్నీటి చుక్కలు నా ముఖం మీద పడతా ఉంటే ఆ స్పర్శ నాకు అర్థమవుతూ ఉండేది. మరి మారాలనే ఆశ ఉండేది నాకు, కానీ నాకున్న అలవాట్ల వల్ల నేను మారలేకపోయాను. మరి సెయింట్ అగస్టిన్ ఒక మాట చెప్తారు, నేను మార్పు చెంది దేవుని పాదాల దగ్గరకు రావటానికి కారణం ఏంటంటే నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహంలో పడి నేను కొట్టుకుంటూ దేవుని పాదాల చెంతకు వచ్చానని. మరి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, మరి నా కోసం నా భార్య కార్చిన ఆ కన్నీటి ప్రవాహంలో పడి కొట్టుకుంటూనే నేను దేవుని పాదాల దగ్గరికి రాగలిగాను. పట్టుదలతో ప్రార్థన చేశారు మా పాస్టర్ గారు. చాలా మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికి కూడా విశ్వాసాన్ని అక్కడ విడిచిపెట్టకుండా దేవుని వైపు చూస్తూ ప్రయాసపడ్డారు. ఆమె ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇప్పుడు ఆమె చూస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మా పాస్టర్ గారి కన్నా ఎక్కువగా ఇప్పుడు నేనే ప్రార్థన చేస్తున్నాను, మా పాస్టర్ గారి కన్నా ఎక్కువగా నేనే భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, బైబిల్లో చెప్పబడిన మాట, ప్రసవ వేదన పడిన తల్లి బిడ్డను చూచిన తర్వాత తన పురుటి నొప్పులను మర్చిపోయిన విధంగా ఇప్పుడు నా ఆధ్యాత్మిక స్థితిని చూస్తున్నటువంటి నా భార్య తను పడిన కష్టాలన్నీ మర్చిపోయి ప్రభువును
1: ఆనందిస్తున్నాను.
0: ఇప్పటికి నాతోనే నా భార్య కొనసాగుతూ ఉన్నారండి, దేవుని యొక్క కృప.
1: పాస్టర్ గారు, అమ్మగారు ఇంత విషమపడని తెలిసినప్పటికీ మీ యొక్క జీవితంలోకి వచ్చి మీరు మారటానికి పూర్తి స్థాయిలో తనవంతు కృషిని అందించినటువంటి ఆ విధానం మీరు చెప్పిన మాటల్లో చాలా చాలా అద్భుతంగా దేవుని మహిమపరిచేటువంటిదిగా ఉంది. పాస్టర్ గారు, మరొక ప్రశ్న ఆఖరిగా, మరి ఇంత సాక్ష్యం చెప్పినటువంటి మీరు, మీ యొక్క సాక్ష్యం ద్వారా మా యొక్క వీక్షకులకి ఏ సందేశాన్ని, ఏ మాట చెప్పాలనుకుంటున్నారు ముగింపుగా?
0: మంచిది, మంచి మాట అడిగారండి. నా సాక్ష్యం ద్వారా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను లోకానుసారమైన మార్గంలో ఉన్నప్పుడు ఏ దేవుని అయితే ఆరాధించానో ఆ రోజు ఇంచుమించు 12 గంటల నుంచి 8 గంటల వరకు నేను ఆరాధించిన దేవుళ్ళందరి పేర్లు పెట్టి పిలిచాను. నాకు ఎక్కడి నుండి జవాబు రాలేదు. కానీ రాత్రి దేవుని వాక్యం విన్న తర్వాత 5 నిమిషాలు నేను యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేశాను. మరి 5 నిమిషాలు ప్రార్థన ఆలకించినటువంటి నా దేవుడు మహిమని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి నన్ను బాగు చేయటానికి నా దగ్గరికి వచ్చాడండి. మరి నేను ఇంచుమించు 8 గంటలు ప్రార్థించినా నాకు ఏ దేవుని దగ్గర నుండి సహాయం రాలేదు. కానీ 5 నిమిషాలు ప్రార్థించిన వెంటనే నాకు సమాధానం ఇచ్చిన ఏకైక దేవుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రభు వారండి. అలాంటి దేవుడి లోకాన ఎవరు లేరు. ఆయన లాంటి ప్రేమ కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడి లోకాన ఎవరు లేరు. నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న ఆ ప్రారంభంలో, అయ్యా నా నోటితో నేను ఒప్పుకోలేని పాపాలు చేశాను అని దేవుణ్ణి నేను బ్రతిమలాడితే ప్రభువారు అన్నారు, నీ నోటితో ఒప్పుకోలేని పాపాలు ఏమైనా ఉన్నాయేమో కానీ యేసు రక్తము కడగలేని పాపము ఏదీ లేదని నన్ను ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి దేవుడి గుమ్మము దగ్గర నిలబట్టడానికి కూడా యోగ్యత లేని నన్ను ఆయన బలిపీఠం యొద్ద పరిచర్ చేసే కృపనిచ్చిన గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మాట నేను చెబుతా ఉన్నాను, నా తండ్రి కన్నీరు నన్ను మార్చలేదు, నా తండ్రి కన్నీరు నన్ను మార్చలేదు, నా భార్య కన్నీరు నన్ను మార్చలేదు, పోలీసు వాళ్ళ దెబ్బలు నన్ను మార్చలేకపోయినవి. కానీ జీవము కలిగిన ఈ దేవుని వాక్యము నా బ్రతుకును మార్చింది, నా జీవితాన్ని మార్చిందండి.
1: దేవుని స్తోత్రం.
0: ఇప్పుడు నా మతము కాదు మారింది, నా మనసు మారిందండి, నా హృదయం మారింది,
1: ఆమేన్,
0: నా జీవితం మారిందని నేను వీక్షకులకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదొక కులం కాదు, ఇదొక మతం కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు అనేది పరలోకానికి ఒక మార్గము. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఈ రాత్రి ఎట్లాంటి స్థితిలో ఉండి ఈ సాక్ష్యాన్ని వింటూ ఉన్నా, మీరున్న స్థితిలోనే, మీరున్న స్థలములని మోకరించి దేవునికి మీరు మొరపెట్టగలిగితే మీరున్న బంధకాల నుంచి విడిపించి
1: ఆమేన్
0: ఆయన సాక్షిగా నా ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను నిలబెట్టుకుంటారని నా సాక్ష్యం ద్వారా తెలియజేస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మరొకసారి ఏపీ క్రిస్టియన్స్ ఈవెంట్ వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.
1: వందనాలు పాస్టర్ గారు, చక్కని సందేశంతో మీ యొక్క సాక్ష్యం మాకు ప్రేక్షకులతో పంచుకున్నారు పాస్టర్ గారు. మరి మనం కార్యక్రమం ముగింపులోకి వచ్చాం, చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిస్తారా?
0: మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర ప్రేమాస్వరూపి, మీ పాదాలకు వందనాలు నాయన. ఈ రాత్రి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ వారి ఛానల్ ద్వారా అనేకులకు సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు కృప చూపించారు. అయ్యా నా జన్మ, నా నడవడిక, నా యవ్వన జీవితము, అయ్యా పాడైపోయిన నా బ్రతుకుని మీరు ఎలాగ బాగు చేశారు, మీ సాక్షిగా ఎలా నిలవబెట్టుకున్నారు అయ్యా. కొద్ది మాటలు నేను పంచుకొని ఉండగా దేవా, ఎక్కడైనా నేను తప్పిపోయి ఏదన్నా మీకు దుఃఖం కలిగించే విధంగా మాట్లాడుంటే క్షమించండి, నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ సాక్ష్యము ఎక్కడి వరకు విన్నారో వారందరి జీవితాల్లో మీ కృప కలిగిన రక్షణ కార్యాన్ని జరిగించి దేవా వారి కుటుంబాలను మీ రాజ్యానికి ఆయత్తుపరచమని నన్ను ప్రభా నైనా మరి ఈవెంట్ వారిని ఈ సాక్ష్యం విన వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కృపతో నింపమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేసి అడిగి పొందుకుని నాము పరమ తండ్రి,
1: ఆమేన్.
0: అందరికీ వందనాలండి.

0: ప్రజలు ఆస్వాదితును నీ మాటల మకరందము.
1: ఈ పాప పంకిల పొడిమిలో కలకాలం నేను జీవించలేను. ఈ కలుషాల భారం నన్ను వేధించి శోధిస్తుంది. కాలమంతా కలలాగా కరిగిపోతుంది. కన్నీరు కష్టాలే నా నేస్తాలు. రోధించిన సమాధానం సాధించలేను. ఈ శోధన వేదన మాని నా హృదయాన్ని నీకు అర్పించుకుంటాను ప్రభు. ప్రతి యువకుడు ప్రతి యువతి ఈరోజు నీకు పాదాక్రాంతం కావాలి. పరలోక మార్గమైన నీతో నడిచి పరితృప్తి నొందాలి. నువ్వొచ్చావుగా పవిత్రమైన మరియమ్మ ఒడిలో చిన్నారివై చిరునవ్వులొలికిస్తుండగా ఆ నవ్వుల వెనుక ఈ లోక భారం ఉంది. ఆ చిరుమందహాస్యం వెనుక మమత అనురాగాలున్నాయి. నీ ఆలంబనలో నీ ప్రేమలో కలకాలం నీ సాన్నిధ్యంలోనే బ్రతకాలని నా ఆశ. అందుకే మార్గం సత్యం జీవమైన నిన్ను వెంబడిస్తాను ప్రభు.

షూలమ్మితి కాపరి మెచ్చిన సుందరి పావురము వలె నిష్కళంకురాలు సూర్యకళలు చంద్రబింబ సౌందర్యము గలదై ప్రియ కాపరి ప్రేమను చూరగొన్న ధన్యురాలు పావన చరిత గుణవతి. ఆమె యేసు ప్రేమ కావ్య రసవాహిని, పరమగీత కథానాయిక, వ్యూహిత సైన్య సమభీకర రూపిణి ప్రేమమయీ సంఘానికి ఆమె అందమైన సాదృశ్యం.

ఎవరో నువ్వు, ప్రశ్నించింది కోయల. గ్రామ పెద్ద దేవుడు గారి ఏకైక కుమారుడను, పేరు కాంతి. ఎందుకొచ్చా? నా శవమును ఊరేగించడానిక? బాధలో వేదనగా అడిగింది కోయల. కాదు, మనిషి మనిషిని విడదీసిన కులకట్లు తెగగొట్టి, కుల కొరడా సహించి, మనసు మనసును విరిచేసిన మతముట్లు పడగొట్టి, మతముండ్లు భరించి, దైవ మానవ సమ సమాజ దేవుని రాజ్య స్థాపనలో తన రక్తాన్ని ప్రోక్షించి, ప్రాణాన్ని సమర్పించి, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతగా, ఏ బొడ్రాయి కాడని తల గొరిగించారో అదే బొడ్రాయి కాడని తలపై కొంగు కప్పడానికొచ్చాను. ఏ ప్రజల మధ్యని బట్టలు విప్పదీశారో అదే ప్రజల మధ్య క్రీస్తు రక్త వర్ణపు రక్షణ వస్త్రముగా నీకు చీర కట్టడానికొచ్చాను. ఏ బజారులో నీ మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారో అదే బజారులో నీ మెడలో మంగళసూత్రము కట్టి పూలదండ వేసి క్రొత్త పెళ్లి కూతురులా ఊరేగించడానికొచ్చాను.